శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 24వ తేదీ గురువారం. శ్రోతలు, సమయం 5:58 దాటి 37 సెకండ్లు. శుభోదయం.

0: సాయిబాబా భక్తి గీతాలు విన్నారు. భక్తి రంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి సూక్తి ముక్తావళి. వ్యాఖ్యాత డాక్టర్ టి గౌరీశంకర్.
1: నిగ్రహం అంటే అడ్డుకోవడం, అణచివేయడం అన్నది నైఘంటికార్థం. లౌకికార్థంలో తమాయించుకోవడం, నియంత్రించుకోవడం అనే అర్థంలో వాడుతుంటాం. మనిషి తన ఆవేశాన్ని, ఆగ్రహాన్ని నిగ్రహించుకోవాలనే సందర్భంలో ఈ మాటను తరచుగా ప్రయోగిస్తూ ఉంటాం. దైనందిన జీవితంలో మనిషి అనేక రకాల మనుషులతో వాగ్వ్యవహారం నడపవలసి ఉంటుంది. అనేక సంఘటనలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆయా సందర్భాలకు అనుగుణంగా ప్రతిస్పందించవలసి ఉంటుంది. ఇటువంటి వివిధ దశలలో మనిషి ఆలోచన విధానం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఎంతో సంయమనంతో, సమన్వయంతో, సమతౌల్యంతో మెలగవలసి ఉంటుంది. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు మనవాళ్లు. అంటే మనం అందరితో మర్యాదగా, మృదువుగా, ప్రేమగా మాట్లాడితే అందరూ మనతో ప్రేమగా ఉంటారు. అదేవిధంగా తన కోపమే తన శత్రువు అంటారు. కోపం వల్ల, పరుష భాషణం వల్ల అందరితో శత్రుత్వం కొని తెచ్చుకోవడమే కాకుండా ఆరోగ్యం పాడైపోతుంది కూడా. శారీరకంగా కోపం చేత ఒత్తిడి పెరిగి రక్త ప్రసరణపై దాని ప్రభావం పడుతుంది. అది ఆరోగ్యం దెబ్బతినడానికి దారితీస్తుంది, అనారోగ్యం పాలు చేస్తుంది. అటువంటి సందర్భాలలోనే నిగ్రహం అన్నది చాలా అవసరం. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కామ, క్రోధ, లోభ, మోహ మదమాత్సర్యాలనే అరిషడ్వర్గాన్ని నియంత్రించుకోవాలి. వీటిల్లో ప్రతి ఒక్కటి మనిషి పతనానికి దారితీసేదే. ఇవి మనిషిని అనుక్షణం అంటిపెట్టుకుని వెంటపడి వేటాడుతూ ఉంటాయి. వాటి వలలో పడితే పాతాళ కుహరంలోకి కూలిపోయినట్లే. కామం అంటే కోరిక, లాలస. పాంచభౌతికమైన ఈ శరీరం నిత్యం సుఖాన్నే కోరుతూ ఉంటుంది. అది వికటిస్తే వినాశనం తప్పదు. క్రోధం అన్నది అహంకారం వల్ల జనిస్తుంది. దీనివల్ల మానవీయ సంబంధాలు విచ్ఛిన్నమవుతాయి. లోభం చేత మనిషి సమాజంలో గౌరవాన్ని కోల్పోతాడు. మోహపాశ్యం యమపాశంలా బిగుసుకుని మృత్యువుకు దారితీస్తుంది. మదమాత్సర్యాలు మనిషిని సంస్కారహీనుణ్ణి చేస్తాయి. కాబట్టి ఇన్ని దుర్గుణాల అరణ్యాల మధ్య బ్రతుకుతున్న మనిషి వీటిని నియంత్రించుకుంటూ నిగ్రహశక్తిని పెంపొందించుకోవాలి. అప్పుడే అతను అడవులలో తపస్సు చేసుకునే ఋషితుల్యుడవుతాడు. ఇందుకు కావలసింది నిగ్రహం, ఓర్పు, సహనం.

0: నిగ్రహానికి ప్రాథమిక దశలు. ప్రాచీన కాలంలోని మన మునులు యోగులు నిగ్రహ శక్తిని కలిగి ఉన్నందువల్లనే ఆత్మ సాక్షాత్కారం ద్వారా పరమాత్మతత్వాన్ని తెలుసుకోగలిగారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న మన సినీ కవి వాక్యంలో దాగి ఉన్నది నిగ్రహశక్తే. ఈ కృషి అన్నది లౌకిక జీవితంలో భౌతిక ప్రగతి కోసం కొనసాగించేదే. దీనిలో అడుగడుగునా సంయమనం పాటించాలి. ఇక పారలౌకిక జీవితంలో ఆముష్మిక చింతనతో ఆ పరమాత్ముని వైపు మన ఆత్మను ప్రస్థానింపచేసే మార్గంలో మనోనిగ్రహం ఉంటేనే భగవద్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇందుకు మన పెద్దలు మూడు మార్గాలను సూచించారు: జ్ఞానయోగం, కర్మయోగం, భక్తియోగం. వీటిల్లో భక్తియోగం సులభమైనదని, సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేదని అంటారు. మార్గం కఠినతరమైనదైనా సులభతరమైనదైనా వీటన్నింటికీ నిగ్రహం కావాలి. అందుకే మనిషి మనీషిగా మారడానికి కావలసిన లక్షణాలలో నిగ్రహం అన్నది చాలా ముఖ్యమైనది. నిగ్రహశక్తిని సాధించగలిగిన నాడు మనిషి ఉన్నతుడు, ఉత్తముడు, ఉదాత్తుడు కాగలడు. చరితార్థుడై ఇతరులకు మార్గదర్శిగా మారగలడు.
1: సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ టే గౌరీశంకర్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి పొలం కబుర్లు.
2: శుభోదయం, రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో జీవన ఎరువులు, అట్లే వరి పంటలో జింకు లోపం, సమగ్ర నివారణ మార్గాలు అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

జీవన ఎరువుల విషయానికి వస్తే గాలిలో 78% నత్రజని ఉంది. వాయు రూపంలో ఉన్న నత్రజనిని మొక్కలు ఉపయోగించుకోలేవు. ప్రకృతిలో కొన్ని రకాల సూక్ష్మజీవులకు, నాచు రకాలకు గాలిలోని నత్రజనిని మొక్కకు ఉపయోగపడే విధంగా స్థిరీకరింపజేసే శక్తి ఉంది. మరికొన్ని రకాల సూక్ష్మజీవులకు, శిలీంధ్రాలకు అంటే నేలలో ఉండి కూడా లభ్యం కానివన్నమాట. భాస్వరాన్ని లభ్యమయ్యే విధంగా మార్పు చేయగల శక్తి ఉంది. ఈ విధంగా మొక్కలకు పోషకాలు అందించడానికి తోడ్పడే వాటిని జీవన ఎరువులు అంటాము. ప్రకృతిలో గల సూక్ష్మాతి సూక్ష్మజీవులు జీవించడానికి స్వతంత్రంగా గాని మొక్కలతో కలిసి గాని జరుపు ప్రక్రియలో పంటలకు కావలసిన పోషకాలను వాతావరణం లేదా నేల నుండి గ్రహించి మొక్కలకు అందించే జీవుల సముదాయాన్ని మైక్రోబియల్ కల్చర్లు లేదా జీవన ఎరువులు అంటే బయోఫెస్టిలైజర్స్ అంటారు. జీవన ఎరువులు అనేవి వాటంతట అవి ఎరువులు కావు. రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువుల మాదిరి వీటిలో పోషకాలు లేవు. అయితే ఇవి మొక్కకు కావలసిన పోషకాలు తీసుకోవడానికి దోహదపడతాయి. దానికి అనుగుణమైన మార్పులను భూమిలో కలుగు చేస్తాయి. జీవన ఎరువులు సహజమైనవి, వాడకం సులభం, కాలుష్యం ఉండదు, పంటకు కానీ భూమికి కానీ ఎలాంటి హాని కలుగజేయవు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలినంత సేంద్రియ ఎరువులు లభ్యం కానందున రసాయన ఎరువుల ధరలు అధికంగా ఉండడం వల్ల జీవన ఎరువుల ఆవశ్యకత, ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతూ ఉంది. జీవన ఎరువులను స్థూలంగా 2 తరగతులుగా విభజించవచ్చు. 1 నత్రజని స్థిరీకరించేవి అంటే నైట్రోజన్ ఫిక్సర్స్. 2 భాస్వరాన్ని అందుబాటులోకి తెచ్చేవి అంటే ఫాస్ఫరస్ సాల్యుబరైజర్స్, మొబిలైజర్స్. నత్రజని జీవన ఎరువులు అంటే వేరుశనగ, వరి, పప్పుధాన్య పైర్లకు వీటి వాడకం బాగా అలవాటులో ఉంది. దీనివల్ల రసాయన ఎరువుల వాడకం 20-30% తగ్గించవచ్చు. పైర్లకు కావలసిన ప్రత్యేకమైన కల్చర్లను నేలకు వేసి గాని, విత్తనానికి పట్టించి గాని లేదా కొన్నింటిని 2 రకాలుగా కూడా అందజేయవచ్చు. వీటిలో రైజోబియం, అజిటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, అసిటోబ్యాక్టర్, బ్లూ గ్రీన్ ఆల్గే అంటే నీలి ఆకుపచ్చ నాచు, అజొల్ల ముఖ్యమైనవి. రైజోబియం కంది, పెసర, మినుము, శనగ వంటి పప్పు ధాన్యాల పైర్లకు, వేరుశనగ, సోయాబీన్ వంటి నూనెగింజల పైర్లకు, బఠానీ, చిక్కుడు వంటి కూరగాయల పైర్లకు, పిల్లి పెసర, ఉలవ, బెర్సిమ్ వంటి పశుగ్రాస పైర్లకు రైజోబియం కల్చర్లను ఉపయోగించాలి. నీలి ఆకుపచ్చ నాచు ఇది వరి పైరుకు ఉపయోగ

0: ఉపయోగించాల్సిన జీవన ఎరువు. దీని వాడకం వల్ల ఎకరాకు 8 నుండి 12 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. వరి నాటిన వారం 10 రోజుల్లో ఎకరానికి 4 కిలోల నాచుపొడిని నీటిపై చల్లాలి. ఎజిటోబ్యాక్టర్, ఇవి స్వతంత్రంగా జీవించే సూక్ష్మజీవులు, అంటే నాన్ సింబయాటిక్ బ్యాక్టీరియా అంటారు. ఇవి మొక్కలపై ఆధారపడకుండా స్వతంత్రంగా నేలలో నివసిస్తూ గాలి నుండి నత్రజని తీసుకుని స్థిరీకరించే జీవులలో ఇవి ముఖ్యమైనవి. పప్పుజాతి పైర్లకు చెందినవి కాక మిగిలిన పైర్లన్నింటికీ దీనిని సిఫార్సు చేస్తారు. ముఖ్యంగా వరి, చెరకు, జొన్న, సజ్జ, పత్తి, మిరప, పొద్దుతిరుగుడు, కూరగాయల పైర్లకు బాగా పనిచేస్తాయి. ఇవి ఎకరానికి సుమారు 8 నుండి 16 కిలోల నత్రజని అందిస్తాయి. ఇక అజోస్పైరిల్లం, ఇవి మొక్కలపై పూర్తిగా ఆధారపడకుండా వేళ్ల దగ్గర లేదా వేళ్ల మీద జీవిస్తాయి. వీటిని అసోసియేటివ్ బ్యాక్టీరియా అంటారు. ఇవి గాలిలోని నత్రజనిని తీసుకుని వేర్ల మీద స్థిరీకరిస్తాయి. ఇవి ఎకరానికి 8 నుండి 16 కిలోల నత్రజనిని స్థిరీకరింపజేస్తాయి. పప్పుజాతి పైర్లుగాక మిగిలిన అన్ని పైర్లకు వీటిని సిఫార్సు చేస్తున్నారు. ఇక వరి పంటలో జింక్ లోపం సమగ్ర నివారణ మార్గాలు అన్న విషయం గురించి తెలుసుకుందామా? ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలకు వరి ప్రధాన ఆహారం. వివిధ సూక్ష్మ పోషకాలలో జింక్ లోపం అతి ముఖ్యమైన లోపంగా పరిగణింపబడుతుంది. సరాసరిన 50% నెలల్లో జింక్ లోపం ప్రస్ఫుటంగా దర్శనమిస్తుంది. ఈ లోపం వల్ల వరిలో పంట దిగుబడి నష్టం దాదాపు 30% నుండి కొన్ని సందర్భాలలో 50% వరకు ఉంటుంది. కాబట్టి ఈ లోపాన్ని సవరించడం ముఖ్యమైన విషయం. వరి నాటిన తర్వాత 2 నుండి 4 వారాల మధ్య లక్షణాలు కనిపిస్తాయి. ఈ లోపాల నివారణకు తరచూ పైరు పర్యవేక్షణ చేయాలి. లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, మొక్కలు కుంగిపోవడం, ఆకులపై ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడడం, అవి ఇటుక రంగు మచ్చలుగా మారడం, మొక్కల పెరుగుదల సమానంగా లేకపోవడం, స్పైక్లెట్ స్టెరిలిటీ పెరుగుదల, చిన్న ఆకులు అంటే లేత ఆకులు క్లోరోటిక్ మధ్య ఈనలు కలిగి ఉండడం, ఆకు బ్లేడ్ పరిమాణం తగ్గుతుంది, దిగువ ఆకులపై ముదురు గోధుమ రంగు మచ్చలు చారలు కనిపించడం వల్ల ఆకులు టర్గర్ను కోల్పోయి పెద్దవిగా మారుతాయి, కొన్నిసార్లు ఆకు మధ్య నాడి వెంట తెల్లటి గీతలు కనిపిస్తాయి, చివరి నుండి కింది 3వ ఆకు మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి, ఆకులు పెసులు బారిపోతాయి. తీవ్రమైన జింక్ లోపం కలిగినప్పుడు పైరు ఎదుగుదల ఆగిపోతుంది, పంట పక్వానికి వచ్చే సమయం పెరుగుతుంది. ఈ జింక్ లోపం నివారణ చర్యలేవంటే, ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ను ఆఖరి దుక్కిలో వేయాలి. లేదా వరిని నేరుగా విత్తేటప్పుడైతే విత్తిన తర్వాత మట్టిలో గాని పశువుల ఎరువులో కలిపి వెదజల్లాలి. వరి నాటిన 3 నుండి 4 వారాల తర్వాత 2 లేదా 3 గ్రాములు జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ విధంగా 7 రోజుల వ్యవధిలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నేరుగా విత్తిన వరిలో అయితే విత్తిన 35 రోజుల తర్వాత ఇప్పుడు చెప్పిన మోతాదులో వారం రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. సిఫార్సు చేసిన మోతాదులోనే పాస్ఫాటిక్ ఎరువులను వాడాలి. మోతాదు మించితే జింక్ లోపం అధికమయ్యే ప్రమాదముంది. పైరు ఎదుగుదల దశను అనుసరించి సిఫార్సు చేసిన నీటి నిల్వ పాటించడం, నీరు నిల్వ ఉండకుండా చూడాలి. నత్రజని ఎరువులు ఆఖరి దఫాలో వేసేటప్పుడు సాధారణంగా వాడే యూరియా బదులు పైరుకు కొంత ఆమ్లత్వాన్ని ఆపాదించే అమోనియం సల్ఫేట్ను వాడాలి.
1: పొలం కబుర్లు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, పొలాకి, సంతబొమ్మాలి మండలాల మధ్య అర్ధరాత్రి తీరం తాకిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటినప్పటికీ వాయుగుండం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వర్షాల పరిస్థితిపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
1: ఉత్తర జిల్లాల్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా ఏఎస్ఆర్, అట్లాగే పోలవరం, ఏలూరు ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు రేపు చాలా చోట్ల తేలికపోటు మోస్తారు వర్షాలు ఉండి 1-2 చోట్ల భారీ, అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్లు కూడా ఉత్తర జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
0: మరోవైపు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ రోజు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో శ్రవణ మాధ్యమం ద్వారా గత రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేసి క్షేత్రస్థాయి వరకు అవసరమైన సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంట విస్తీర్ణాన్ని అంచనా వేయాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈ రోజు కూడా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు విజయనగరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సముద్రంలో ప్రమాద హెచ్చరికలు తొలగించే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని మంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైన

0: చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1,548 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతి మంజూరు చేసే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం పోర్టులో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కు 400 ఎకరాలు కేటాయింపునకు రాష్టంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఇంధన, ఆహార శుద్ది, పర్యాటక రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనల్ని మంత్రిమండలి ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
1: అమరావతి రాజధాని నగరం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద మౌలిక వసతుల అభివృద్ది పనులకు 1,543.98 కోట్ల రూపాయలతో సవరించిన పరిపాలన అనుమతి మంజూరు చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భూ సమీకరణ పథకం కింద ఎకరాకంటే తక్కువ పొడి జరీబు భూమిని అందించిన అర్హత కలిగిన రైతులకు కనీస వార్షిక వృత్తి చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాదులోని రాష్ట సచివాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో సదస్సు ఏర్పాట్లు, ప్రచారం, రోడ్షోల నిర్వహణపై కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడలోని లోక్భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి జరిగినట్లు ఆరోపిస్తున్న విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
3: డిఎస్సీకి సంబంధించి ప్రొటెస్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ తెలియజేస్తా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద, నిరుద్యోగుల మీద కూడా వీళ్ళే అటాక్ చేసినారు. కానీ ఈ యుద్దం మాత్రం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ యుద్దంలో న్యాయం, ధర్మం అనేది ఏ రోజుకైనా గెలుస్తుంది. తప్పు ఒప్పుకొని ఇప్పటికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసి సీబీఐ ఎంక్వైరీని కనీసం వేసే కార్యక్రమం జరిగితే కనీసం మన రాష్ట్రంలో ఎగ్జామ్స్ మీద చదువుకుంటున్న పిల్లలు, కష్టపడతా ఉన్న పిల్లలకు కనీసం కాస్త కూస్త భరోసా ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన 459 ల్యాండ్ పార్సిల్ల ఈ వేలంపై నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఎన్ఎల్ఎంసీ నిన్న విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్ఎల్ఎంసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ రోహన్ చంద్ ఠాకూర్, ఆర్ఐఎన్ఎల్ సీఎండీ ఎంఎన్వీఎస్ ప్రభాకర్ ప్లాట్ల వివరాలు, బిడ్డింగ్ అర్హత ప్రమాణాలు, రిజిస్టేషన్ విధానం, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, ఈ వేలానికి సంబంధించిన ఇతర నిబంధనలను వివరించారు. ఈ వేలం 12-16 తేదీల్లో 2 విడతలుగా నిర్వహించనున్నారు. ప్రతి వేలానికి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ఈఎండిగా 2 లక్షల రూపాయలు నిర్ణయించారు. ఈ వేలానికి ముందు నిర్వహించే పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడలో, రేపు హైదరాబాద్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ పోషణ్ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఛాయాచిత్ర ప్రదర్శనను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర

0: చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రవాచిక రచా ఝా. అథ వార్తాః. భారతేన రూస ఇరానయోః విరుద్ధం ప్రతిబంధ సంబద్ధాది నియమస్య విషయే స్వకీయాః హితచింతాః పునః స్పష్టతయా ప్రతిపాదితాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సంయుక్త రాష్ట్ర మహాసభాయాః అధివేశనావసరే హ్యః సాయం సంయుక్త రాజ్యామెరికా దేశస్య విదేశమంత్రిణం మార్కో రూబియో ఇత్యేతం మిలితవాన్. తథా ఏతం అభినియమం ప్రతి భారతస్య చింతః తస్య సమక్షం ప్రస్తుతవాన్. ఉభౌ నేతారౌ భారత సంయుక్త రాజ్యామెరికయా దేశయోః ద్వైపక్షీయ సంబంధానాం యుక్రేనస్య చ పరిస్థితీనాం విషయే అపి చర్చాం కృతవంతౌ. సంయుక్త రాజ్యామెరికా దేశస్య రాష్ట్రపతిః డొనాల్డ్ ట్రంపః గత సప్తాహె రూస ఇరానయోః విరుద్ధం ప్రతిబంధ సంబద్ధాది నియమం విధిరూపేణ ప్రవర్తితవాన్. అస్య అధినియమస్య అంతర్గతం రూస దేశాత్ తైలం వాతేంధనం చ క్రయమాణేభ్యః దేశేభ్యః అధికతమం 100% పర్యంతం శుల్కం ఆరోపయితుం ప్రావధానమస్తి. అస్య ప్రత్యుత్తరే నవదిల్ల్యా ఉక్తం యత్ భారతం స్వకీయానాం ఆర్థికహితానాం సంరక్షణాయ తథా రాష్ట్రస్య ఊర్జా సురక్షాం సునిశ్చేతుం సర్వాన్ ఆవశ్యకాన్ ఉపాయాన్ కరిష్యతి. డాక్టర్ జయశంకరః రవివాసరే న్యూయార్క్ నగరం ప్రాప్తవాన్ తథా సంయుక్త రాష్ట్ర మహాసభాయాః 81వ అధివేశనె భారతీయ ప్రతినిధిమండలస్య నేతృత్వం కురవనస్తి. జయశంకరేణ సహ మేళనానంతరం రూబియో ఉక్తవాన్ యత్ ఉభౌ దేశౌ రణనీతిక సహభాగితాం సుదృఢీకురుతః తథా ప్రముఖేషు క్షేత్రీయ ప్రాథమికతా విషయేషు ఆగామిషు చ బహుపక్షీయ ప్రయాసేషు సమన్వయేన కార్యం కురుతః. నిర్వాచనాయోగేన ఉక్తం యత్ మతదాత్రీ సూచ్యాః పునరీక్షణం సమేత్య సర్వే నిర్ణయాః సర్వసమ్మత్యా గృహీతాః. ఆయోగేన సంసూచితం యత్ తేన అనేకే నిర్ణయాః గృహీతాః ప్రాయః 40 నూతనాః ఉపక్రమాః ప్రారబ్ధాః తథా విగతేషు మాసేషు సంపూర్ణ దేశే విశేష గహన పునరీక్షణం సమేత్య అనేక నైర్వాచనిక పరిష్కారాః కృతాః. ఆయోగేన బలం ప్రదత్తం యత్ మతభేదాః కస్యాపి సంస్థాయాః విచారవిమర్శస్య సామాన్యః భాగః అస్తి. అంతిమ నిర్ణయ గ్రహణాత్ పూర్వమేవ ఏషః నిర్ణయ గ్రహణ ప్రక్రియాయాః అపి అభిన్నః భాగః భవతి. ఉత్తరప్రదేశస్య ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథః ట్యాక్సీ ఇతి భాటక చాలకేభ్యః కృషకేభ్యశ్చ సాహాయ్యం ప్రదాతుం ఉద్దిష్టాం భారత ట్యాక్సీ యోజనాం తథా ముఖ్యమంత్రి కృషక సమృద్ధి యోజనాం చ ప్రారబ్ధవాన్. అస్యాః యోజనాయాః అంతర్గతం ద్విచక్రికా యానానాం భాటక యానానాం తథా త్రిచక్రికా యానానాం చాలకాః కస్యాపి శుల్కస్య దేయకం వినా స్వనాం పంజీకర్తుం శక్నువంతి. తేభ్యః 5 లక్ష రూప్యకాణాం పర్యంతం సామాజిక సురక్షా కవచమపి ప్రదాస్యతి. ముఖ్యమంత్రి కృషక సమృద్ధి యోజనాయాః అంతర్గతం ఉత్తరప్రదేశ సహకారీ గ్రామీణ వికాస బ్యాంకేన కృషకేభ్యః ప్రదీయమానేషు ఋణేషు వృద్ధిమూల్యం 11%-6% యావత్ న్యూనీకృతమస్తి. वित्त मन्त्रालयेन संसूचितं यत् सर्वे सार्वजनीय सार्वजनिक क्षेत्रीयाः बैंकाः क्षेत्रीय ग्रामीण बैंकाश्च अस्मिन् मासरे रविवासरे सप्तविंशति दिनांके

వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. తరువాత ప్రపంచ సముద్రయాన దినోత్సవ వివరాలు వింటారు. 7:45 ఉదయరాగం సుమధుర గీతాలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది, 8:35 పుస్తకవాణి ఆర్సి స్వామిరాజు గారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం, ఆర్సి కృష్ణస్వామిరాజు గారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం ఈ వారం కథ బీకి మామ కథ వింటారు. చదివిన వారు శ్రీమతి జే నిర్మల. 9:00 హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే సినిమా పాటలు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగం అభివృద్దిపై ప్రత్యేక కార్యక్రమం. భీమిలి డివిజన్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ బి విజయప్రసాద్ గారు పాల్గొంటారు. పరిచయకర్త ఎన్ మణిగారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ. 10:25 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 12:10 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:30 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 3:10 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో అంశంతో కూర్చున్న మాటలు పాటల కార్యక్రమం. సమర్పణ శ్రీమతి జే నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా జాతీయ యుద్ద స్మారకం గురించి విశేషాలు వింటారు. తరువాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుండి ప్రసారమవుతాయి. 6:30 భక్తి కుసుమాలు భక్తి పాటలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక భారత్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డాక్టర్ ఎస్ ప్రసాదరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:15 చిత్రకుసుమాలు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 తిరిగి చిత్రకుసుమాలు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 9:15 స్మార్ట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:30 చిత్రకుసుమాలు సినిమా పాటలు. 10:00 జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల రోజువారీ విశేషాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:20 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు. శ్రోతలు, ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది

0: పక్కరాజు నిర్మల్. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అమెరికా ఆహ్వానం పంపింది. ఆసియా క్రీడల్లో పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భౌతేజ్ సింగ్, మిరాజ్ అహ్మద్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. ఈ సమావేశం ద్వారా సేవాయాత్రికులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం కలుగుతుంది. వివిధ ప్రాంతాల్లో యువతను సంఘటితపరిచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రేరేపించడమే లక్ష్యంగా సేవాయాత్ర జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితానికి గుర్తుగా సేవా సంకల్ప యాత్ర సెప్టెంబర్ 17 ప్రారంభమైంది. సేవాయాత్రికులు గ్రామాలు, పట్టణాలు, తాలూకాలు, జిల్లాల్లో ప్రయాణించి ప్రజలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని ప్రేరేపిస్తారు. ఈ ఒక్క మోటార్ సైకిల్ యాత్ర మాత్రమే కాక ఒక సామాజిక కార్యక్రమంగా ఇది ఉంది. ఈ కార్యక్రమం 7 అక్టోబర్ వరకు జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాల్లోకి రాకమునుపు జీవితాన్ని ప్రారంభించిన వాద్నగర్ నుంచి ప్రస్తుత లోక్సభ సభ్యుడిగా ఉన్న వారణాసి నియోజకవర్గం వరకు రెండు వైపులా సేవా సంకల్ప యాత్ర జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి UNSC సంస్కరణలపై జరిగిన L69 సంప్రదింపుల మంత్రివర్గ సమావేశానికి సెయింట్ లూయిస్ సహచరుడు అల్వా బాప్టిస్టుతో కలిసి మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సహ అధ్యక్షత వహించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక మార్పుల వల్ల గ్లోబల్ సౌత్ తీవ్రంగా నష్టపోతుందని ఐక్యరాజ్య సమితి అంచనాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని జయశంకర్ మాట్లాడారు. సంస్కరణలు, సంఘర్షణలు, అంతర్జాతీయ శాంతి భద్రతలు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని అన్నారు. సంస్కరణలు మరింత ఆలస్యమైతే చారిత్రాత్మకంగా అన్యాయం జరిగినట్లేనని ఆయన ఉద్ఘాటించారు. భద్రతా మండలి సంస్కరణల కోసం L69తో పాటు C10 సభ్యులు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. కాగా అభివృద్ది చెందుతున్న దేశాల సమూహంతో కూడిన L69 ఒక అంతర్జాతీయ ప్రాంతీయ కూటమి. ఇది భద్రతా మండలిలో సమగ్రమైన తక్షణ సంస్కరణలను సాధించడంపై దృష్టి సారిస్తుంది. భద్రతా మండలిపై ఉమ్మడి ఆఫ్ఘన్ వైఖరిని సమర్థించడానికి ఏర్పాటు చేయబడినది C10 కూటమి. ఒమన్ తూర్పు తీరంలో వాణిజ్య నౌక భారత్ వస్తుండగా జరిగిన దాడిలో ఒకరు మరణించారు. 19 మంది భారతీయ పౌరులతో పాటు మొత్తం 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా MV కేప్ వాణిజ్య నౌకపై నిన్న జరిగిన దాడిని భారత్ ఖండించింది. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఒమన్లోని భారత రాయబారి కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తుంది. భారత నావికులను సురక్షితంగా తిరిగి మన దేశానికి రప్పించేందుకు ఒమన్ అధికారులతో రాయబారి కార్యాలయం సమన్వయం చేస్తోంది. ఒమన్ అధికారుల సహకారానికి మన విదేశాంగ శాఖ ధన్యవాదాలు తెలిపింది. ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాలలో ఉద్రిక్త వాతావరణం తగ్గించి శాంతి నెలకొనేలా చర్చలు జరగాలని మన దేశం పునరుద్ఘాటించింది. తక్షణం వాణిజ్య నౌకలు, పౌరుల మౌలిక వసతులపై దాడులు ఆగిపోవాలని, అంతర్జాతీయ జలమార్గాల రవాణాకు ఆటంకం కలగరాదని, పరిస్థితి వీలైనంత త్వరగా పునరుద్ఘాటించాలని విదేశాంగ శాఖ కోరింది. మియామీలో డిసెంబర్లో జరిగే G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియో నిన్న న్యూయార్క్లో తెలిపారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోతో సమావేశమైన కొద్దిసేపటికి రుబియో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడితో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమయ్యేందుకు ఇది మంచి అవకాశంగా తాము భావిస్తున్నామని, రష్యా తమ ఆహ్వానాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం 5వ సంవత్సరంలోకి ప్రవేశించిన నేపథ్యంలో యుద్దాన్ని ముగించేందుకు పునరుద్ధరించిన ప్రయత్నాల నేపథ్యంలో అమెరికా ఆహ్వానాన్ని పంపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలను రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ సంస్థల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారి సూచనలను, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. కొత్త ఉడాన్ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో ఒక అవగాహన ఒప్పందానికి వచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ది కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో విదేశ విమానయాన శాఖకు చెందిన వివిధ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని ఇప్పటి వరకు చేసుకున్నాయి. వివిధ వాయుమార్గాలను కలుపుతూ విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు, ఇప్పటి వరకు వాయుమార్గాలు నోచుకుని ప్రాంతాలను కలిపే విధంగా కొత్త ఉడాన్ పథకం ఉంది. 2035-36 నాటికి 28,841 కోట్ల రూపాయలతో 120 ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు రూపొందిస్తారు. పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భవతేజ్ సింగాల్, మీరాజ్ అహ్మద్ ఖాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. సమిష్టి కృషి, సునిశ్చిత దృష్టితో బృందం పథకం సాధించిందని మోదీ సామాజిక మాధ్యమం ద్వారా కొనియాడారు. కాగా ఆసియా క్రీడల 5వ రోజు భారత్ రోయింగ్, ఉషు, అథ్లెటిక్స్, షూటింగ్, కెనాయ్, స్ప్రింట్ విభాగాల్లో పతకాల అవకాశం ఉంది. కాగా ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పతకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలో చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోదీ తెలిపారు. పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంపికకు 4 అక్టోబర్ వరకు సమయం ఉందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. 18 సెప్టెంబర్తో పదవీకాలం ముగిసిన ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ తన 3 సంవత్సరాల పదవీకాలం అనంతరం కొనసాగేందుకు ఇష్టపడకపోవడంతో నూతన సెలెక్టర్ ఎంపిక అనివార్యమైంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ సింగ్ కుమార్ సమక్షంలో న్యూఢిల్లీలో నిన్న ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్స్, సుమో విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. విశేషాలు మరొకసారి. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భారత భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకతను తెలియజేస్తుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను అమెరికా ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు వినండి

ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, తరువాత ప్రపంచ సముద్రయాన దినోత్సవం వివరాలు వింటారు. ముందుగా చరిత్రలో ఈరోజు శ్రుతులు. ఈరోజు చక్రపాణి వర్ధంతి ఆలూరు వెంకట సుబ్బారావు వీరి కలం పేరు చక్రపాణి. వీరు బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత, దర్శకులు. వీరు 1908 ఆగస్టు 5న గుంటూరు జిల్లాలో జన్మించారు. 1975 సెప్టెంబర్ 24 వరకు జీవించారు. చక్రపాణి గారు సంస్కృతం, ఇంగ్లీష్ భాషల్లో మంచి పట్టు సంపాదించి కథలు, నవలలు ఎన్నో రాశారు. రచయితగా, అనువాదకుడుగా మంచి పేరు సంపాదించడంతో సినిమా అవకాశాలు వచ్చాయి. 1940లో ధర్మపత్ని చిత్రం కోసం మాటలు వ్రాయడంతో సినీ ప్రస్థానం ప్రారంభించారు. సినిమాల్లో చక్రపాణి గారిది విభిన్న శైలి. చిత్ర నిర్మాణంలోనూ చక్రపాణి గారిది ఒక ప్రత్యేకమైన బాణి. సినీ రంగంలో వీరికి పరిచయం లేని శాఖ లేదు. మనం తీసేది జనం చూడడం కాదు, జనం కోరేది మనం తీయాలి అనే ధోరణి వీరిది. సినిమాలే కాకుండా చక్రపాణి గారు నాగిరెడ్డి గారితో కలిసి 1947 జూలైలో పిల్లల కోసం చందమామ కథల పుస్తకం ప్రారంభించారు. రచయితగా గుండమ్మ కథ, మాయాబజార్, మిస్సమ్మ వంటి ఎన్నో చిత్రాలు, ఇంకా నిర్మాతగా శ్రీ రాజేశ్వరి విలాస్, కాఫీ క్లబ్, రేచుక్క, పగటిచుక్క, అప్పుచేసి పప్పుకూడు, షావుకారు వంటి ఎన్నో చిత్రాలు, ఇంకా దర్శకుడుగా శ్రీ రాజేశ్వరి విలాస్ క్లబ్, కాఫీ క్లబ్ వంటి ఎన్నో చిత్రాలను అందించారు. శ్రుతులు, ఈరోజు నానాసాహెబ్ వర్ధంతి. నానాసాహెబ్ మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కాన్పూర్ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ప్రముఖ మరాఠీ పేష్వా మరియు స్వాతంత్ర్య సమరయోధుడు. నానాసాహెబ్ 1824 మే 19న జన్మించారు. వీరి అసలు పేరు దోండు పంత్. మరాఠా సామ్రాజ్యపు చివరి పేష్వా అయిన రెండవ బాజీరావు నానాసాహెబ్ను దత్తపుత్రుడిగా స్వీకరించారు. తాంత్యా తోపే, రాణి లక్ష్మీబాయి వీరి చిన్ననాటి మిత్రులు. 1851లో బాజీరావు మరణం తర్వాత నానాసాహెబ్ దత్తపుత్రుడు కావటంతో పేష్వా వారసుడిగా ఆంగ్లేయులు గుర్తించలేదు. 1857 మే నెలలో సిపాయిల తిరుగుబాటులో నానాసాహెబ్ కాన్పూర్ నాయకత్వం వహించి బ్రిటిష్ దళాలపై దాడి చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. శ్రోతలు, ఈరోజు మేడం బికాజీ కామా జయంతి. మేడం బికాజీ కామా భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో విదేశీ గడ్డపై స్వేచ్ఛా పతాకాన్ని ఎగురవేసి ప్రపంచ వేదికపై భారత స్వాతంత్ర్య కాంక్షను చాటి చెప్పిన ధీర వనిత. ఈమెను గౌరవంగా భారత విప్లవ మాతృమూర్తి అని పిలుస్తారు. 1861 సెప్టెంబర్ 24న బొంబాయిలో జన్మించారు. 1885లో బ్రిటిషు అనుకూల భావాలు కలిగిన ప్రముఖ న్యాయవాది రుస్తుం కామాతో వివాహం జరిగింది ఈమెకు. కానీ దేశభక్తి తత్పరురాలైన బికాజీ ఆలోచనలు భర్త భావాలకు పూర్తి విభిన్నం కావటంతో వారి మధ్య అభిప్రాయ భేదాలొచ్చి విడిపోవలసి వచ్చింది. తర్వాత ఆమె జీవితాన్ని పూర్తిగా దేశసేవకు అంకితం చేశారు. 1907 ఆగస్టు 22న జర్మనీలో స్టట్గార్ట్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ మహాసభలో మేడం బికాజీ కామా పాల్గొని భారత స్వాతంత్ర్య పోరాటం గురించి ఉద్వేగభరితంగా ప్రసంగిస్తూ తాను స్వయంగా రూపకల్పన చేసిన తొలి భారత జాతీయ పతాకాన్ని విదేశీ గడ్డపై ఆవిష్కరించారు.

0: 1962లో భారత ప్రభుత్వం ఆమె జ్ఞాపకార్థం తపాలా బిల్లను విడుదల చేసింది. 1997లో భారతదేశ తీరరక్షణ దళం తమ అతివేగపు గస్తీ నౌకకు ఐసీజీఎస్ మేడం కామా అని నామకరణం చేశారు. వీరు 1936 ఆగస్టు 13 వరకు జీవించారు. శ్రోతలు, ఈరోజు డాక్టర్ రాజా రామన్న వర్ధంతి భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన న్యూక్లియర్ అణుశాస్త్రవేత్త. వీరు 1974లో రాజస్థాన్లో పోఖ్రాన్ నిర్వహించిన భారతదేశపు మొట్టమొదటి ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అణుపరీక్షల రూపశిల్పి డాక్టర్ రాజా రామన్న. 1925 జనవరి 28న కర్ణాటకలో జన్మించారు. వీరు న్యూక్లియర్ ఫిజిక్స్లో లండన్లో పీహెచ్డీ పూర్తి చేశారు. లండన్ నుండి తిరిగి వచ్చి భారత అణువిజ్ఞాన పితామహుడు డాక్టర్ హోమీ జహంగీర్ బాబా ప్రోత్సాహంతో టీఐఎఫ్ఆర్లో చేరారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్గా, అటామిక్ ఎనర్జీ కమిషనర్ చైర్మన్గా సుదీర్ఘ సేవలు అందించారు. భారత ప్రభుత్వం వీరి సేవలకు గాను 1968లో పద్మశ్రీ, 1973లో పద్మభూషణ్, 1975లో పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. డాక్టర్ రాజా రామన్న 2004 సెప్టెంబర్ 24 వరకు జీవించారు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: శ్రోతలు, ఈరోజు ఎన్ఎస్ఎస్ డే, నేషనల్ సర్వీస్ స్కీమ్ డే. భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 24న ఎన్ఎస్ఎస్ దినోత్సవం నిర్వహిస్తూ ఉన్నాం. జాతిపిత మహాత్మాగాంధీ శత జయంతి సందర్భంగా 1969 సెప్టెంబర్ 24న కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పథకం ప్రారంభమైంది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక స్పృహ, క్రమశిక్షణ మరియు స్వచ్ఛంద సేవాభావాన్ని పెంపొందించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ రోజున రక్తదాన శిబిరాలు, అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం చేస్తారు. పర్యావరణ పరిరక్షణ దిశగా మొక్కలు నాటడం, ప్లాస్టిక్ నివారణ మరియు పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పిస్తారు, అంటే స్వచ్ఛ భారత్ గురించి. గ్రామీణ సేవా శిబిరాలు కూడా నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాలను దత్తత తీసుకుని ఉచిత వైద్య శిబిరాలు, అక్షరాస్యత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ముఖ్య ఉద్దేశంగా వస్తోంది. అలాగే ఆరోగ్య అవగాహన కూడా కల్పిస్తారు. ఎయిడ్స్, డెంగ్యూ, పోలియో వంటి వ్యాధులపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కూడా శిబిరాలు నిర్వహిస్తారు. ఎన్ఎస్ఎస్ దినోత్సవ వివరాలు విన్నారు. చరిత్రలో ఈరోజు విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

పాట విన్నారు. శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు వినండి వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. న్యూఢిల్లీలోని బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ ప్రాంగణంలో స్వీట్ సీడ్ ఫినోటైపింగ్ అండ్ రీసోర్స్ ఆప్టిమైజేషన్ ఫర్ యూనిఫైడ్ ట్రైట్ అనాలిసిస్ కేంద్రాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞాన శాఖల సహాయ మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి ప్రారంభించారు. విభిన్న వాతావరణ పరిస్థితులకు తగిన వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాల రూపకల్పనలో ఇదొక కీలక స్వదేశీ సామర్థ్యమని ఈ సందర్భంగా వారు చెప్పారు. భౌగోళికంగా, వ్యవసాయ వాతావరణ పరంగా అత్యంత వైవిధ్యం గల భారత్ వంటి దేశంలో వ్యవసాయ పునరుత్పాదన సామర్థ్య బలోపేతానికి వివిధ వాతావరణ పరిస్థితుల్లో పంటలపై అధ్యయనం, మూల్యాంకనం అత్యంత కీలకమని అన్నారు. ఇది విస్తృత బయో ఈ3 విధానంతో పాటు జీవ సాంకేతికతకు ఇస్తున్న ప్రోత్సాహంలో భాగమని తెలియజేశారు. దీని కింద మొక్కలు, మానవ జీవ సాంకేతికతలతో సమాంతర ప్రగతి నమోదవుతుందని వారు తెలియజేశారు. వ్యూహాత్మక నేపథ్య రంగాల్లోనూ వాతావరణ మార్పులను తట్టుకోగల వ్యవసాయం కూడా బయో ఈ3 విధానంలో భాగంగా ఉందని తెలియజేశారు. అలాగే సీజన్లతో నిమిత్తం లేకుండా నియంత్రిత వాతావరణంలో పనిచేసే కేంద్రమే స్ప్రౌట్. దీన్ని జెర్మ్ ప్లాజం బ్రీడింగ్, షాప్లేషన్స్, మ్యూటెంట్స్, ట్రాన్స్జెనిక్ జీనోమ్ ఎడిటన్ లైన్ల హెత్రువర్ట్ పినోటైపింగ్, ప్రెసిషన్ స్ట్రెస్ స్క్రీనింగ్ మూల్యాంకనం లక్ష్యంగా రూపొందించారు. ఈ కేంద్రం ప్రధానంగా శనగ పంటపై దృష్టి సారిస్తూ ఖచ్చితమైన లక్షణాల మూల్యాంకనం, బ్రీడింగ్తో జీనోమిక్స్, జీనోమ్ ఎడిటింగ్లోని పురోగమనాన్ని అనుసంధానించడంలో తోడ్పడుతుంది. జన్యు ఆవిష్కరణ నుంచి లక్షణాల ధృవీకరణకు అంతిమంగా వంగడం రూపకల్పన వైపు సమర్థంగా పురోగమించేలా చేస్తుంది. వాతావరణ మార్పులు సరళి ఫలితంగా సత్వర వ్యవసాయ పరిష్కారాల అవసరం ఏర్పడిన తరుణంలో ఈ కేంద్రం అందుబాటులోనికి వచ్చింది. వ్యవసాయ జీవ సాంకేతికతలో మద్దతు గల పరిశోధనల ఫలితంగా వరి, గోధుమ, నూనె గింజలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలతో సహా కీలక వాణిజ్య పంటల్లో మెరుగైన మొక్కల రకాలు, జన్యు రకాలు రూపొందాయి. అలాగే స్థిరమైన పంట ఉత్పాదకత, భూసారం, పోషకాల లభ్యతకు ప్రయోజనకర సూక్ష్మజీవులు తోడ్పడే అవకాశాలను మొక్కల మైక్రోబయోమ్ పరస్పర చర్యలపై సాగుతున్న కృషి మెరుగుపరుస్తుంది. వాస్తవిక వ్యవసాయ సవాళ్లపై సత్వర స్పందనతో రైతులకు విస్పష్ట ప్రయోజనాలను సమకూర్చగల సాంకేతికతగా ఆధునిక జీవ సాంకేతికతను రూపుదిద్దాలని అన్నారు. ముఖ్యంగా జీనోమిక్స్, జన్యు సాంకేతికతలు, ప్రెషి ఫినోటైపింగ్, సత్వర బ్రీడింగ్లో నేటి శాస్త్రీయ పురోగమనం భవిష్యత్తులో మరింత ప్రాముఖ్యం సంతరించుకోగలదని తెలియజేశారు. మొక్కల తరాల పురోగతిని వేగరపరిచేందుకు స్వీట్ సీడ్ అనే ప్రత్యేక సాంకేతికతను కూడా NIPGR రూపొందించింది. శనగ పంటలో గరిష్టకరంగా విధి విధానాలు మొక్కల చక్రాన్ని సుమారు 40 రోజులకు తగ్గించగలవు. తద్వారా సాంప్రదాయ బ్రీడింగ్ పరిశోధన వ్యవధి కూడా గణనీయంగా తగ్గుతుంది. ఈ సాంకేతికతను స్ప్రౌట్లో వినియోగించవచ్చు లేదా ఇతర అనువైన నియంత్రిత వాతావరణ కేంద్రాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ఈ విధంగా స్ప్రౌట్, స్పీడ్ సీడ్ సంయుక్తంగా ఆశావహ పంట లక్షణాల మూల్యాంకనం, ప్రగతిని వేగిరపరచగలవు. అంతేకాకుండా పరిశోధన నుంచి మెరుగైన రకాల రూపకల్పన దిశగా పురోగమన కాలాన్ని కుదించగలవు. భారత జీవ సాంకేతిక వ్యవస్థ బలోపేతం ప్రయోగశాల పరిశోధనల నుంచి పొలాల దాకా ఆవిష్కరణలకు చేయూతనివ్వడంలో కేంద్ర జీవ సాంకేతిక విభాగం గత 12 సంవత్సరాలుగా పరిణామాత్మకంగా పాత్ర పోషించింది. ఈ మేరకు 2014-2026 మధ్య వ్యవసాయ జీవ సాంకేతికత అనుబంధ రంగాలలో 300కు పైగా ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చింది. కరువులు, వరదలు, లవణీయత, తెగుళ్లు, చీడపిడలను తట్టుకునే సామర్థ్యం పెంపుతో వరి, గోధుమ, శనగ, ఆవాలు,
కూరగాయలు అటవీ జాతుల్లో 50కు పైగా మెరుగైన రకాలు రూపొందాయి. ఒక ప్రధాన జన్యుశాస్త్ర సహాయక ప్రజనన కార్యక్రమం కింద వాతావరణ మార్పులను తట్టుకోగల 17 వరి రకాల రూపకల్పనను కీలక విజయంగా పేర్కొనవచ్చు. ఈ రకాలను ఇప్పుడు దేశవ్యాప్తంగా 15 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నారు. శాస్త్రీయ పరిశోధనలను రైతులతో పాటు ఆహార భద్రత సంబంధిత ప్రత్యక్ష పరిష్కారాలుగా మలచడంలో ఆధునిక జన్యుశాస్త్రం ప్రజననానికి గల సామర్థ్యాన్ని ఇది ప్రస్ఫుటం చేస్తోంది. విడివిడి సాంకేతికతలు ప్రయోగశాలలకు అతీతంగా బయోటెక్నాలజీ వ్యవస్థ విస్తరిస్తోందని మంత్రి అన్నారు. ఈ మేరకు మొక్కల మానవ జీవ సాంకేతికత, జన్యుశాస్త్రం సహా ఇతర ఆధునిక రంగాల్లో సమాంతర ప్రగతి నమోదవుతోందని వారు చెప్పారు. వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిరత జాతీయ పురోగమన సవాళ్లను ఆవిష్కరించగల ఆధునిక విజ్ఞానం, సాంకేతికత, అనువర్తనాల సమ్మేళనంతో మన జీవ సాంకేతిక రంగ ప్రస్థానం ప్రధానంగా ముందడుగు వేస్తోందని వారు తెలియజేశారు. జన్యు సాంకేతికతలు, రీసైక్లింగ్ విధానాలు వంటి రంగాల్లోనూ జీవ సాంకేతికత విస్తృత పాత్రను కూడా వారు ప్రస్తావించారు. వేగంగా మారుతున్న శాస్త్రీయ పరిస్థితులకు అనుగుణంగా సంస్థాగత సామర్థ్యాలతో పాటు మానవ వనరుల వ్యవస్థల సర్దుబాటు అవసరాన్ని వారు తెలియజేశారు. అలాగే బయో E3 చట్టం కూడా బయోటెక్నాలజీ, ఇంజనీరింగ్, డిజిటలీకరణల మధ్య సమన్వయంతో సుస్థిర జీవ సాంకేతిక రంగాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తుందని తెలియజేశారు. శాస్త్రీయ విజయాలన్నీ ప్రయోగశాలలు లేదా సంబంధిత సంస్థలకే పరిమితం కారాదని, శాస్త్ర సమాచార వ్యాప్తి, ప్రజాస్వామీకరణ సంస్కృతిని బలోపేతం చేయాలని వారు తెలియజేశారు. శాస్త్రీయ సంస్థలకు అధికారిక పర్యటనలు కేవలం లాంఛనప్రాయ సంప్రదింపులు లేదా ప్రచారానికి పరిమితం కారాదని స్పష్టం చేశారు. ఈ సాంకేతికతలు ఎవరికోసం రూపొందుతున్నాయా, వారికి ఆ రంగంలో పురోగతి ఏమిటో, దానివల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో అర్థం చేసుకోవడానికి తోడ్పడాలని పేర్కొన్నారు. శాస్త్రీయ సాంకేతికతలు సులువుగా అర్థమయ్యేలా లఘు చిత్రాలు, వర్క్ షాపులు, వృత్తిగత దృశ్య రూప కంటెంట్ వినియోగం పెరగాలని వారు తెలియజేశారు. ఇటువంటి సమాచార వ్యాప్తితో ఏదైనా సాంకేతికత రూపొందకముందే దానికి ఎదురయ్యే సవాళ్లను మన దృష్టికి తేగలదని మంత్రి అన్నారు. అలాగే శాస్త్రీయ జోక్యంతో ఆ సవాళ్లు ఎలా పరిష్కారమయ్యాయో కూడా వివరించడం సాధ్యమవుతుందని తెలియజేశారు. సదరు ఆ సాంకేతికత రైతులు, పరిశ్రమలు సహా ఇతర వినియోగదారులకు కల్పించిన ఉపశమనం లేదా ప్రయోజనాన్ని ప్రస్ఫుటం చేయగలదన్నారు. సాంకేతిక నిపుణులు, వ్యక్తిగత ప్రచారకులు కలిసి పనిచేస్తూ ప్రజలు, మీడియాను మరింత ప్రభావితం చేసే విధంగా ఈ కథనాలను ప్రదర్శించవచ్చని ఆర్ తెలియజేశారు. శాస్త్ర విజ్ఞాన సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములు, రైతులు, ఇతరులు మధ్య బలమైన పరస్పర సహకారం ఆవశ్యకమని మంత్రి పిలుపునిచ్చారు. శాస్త్రవేత్తలు, భాగస్వాములు పరస్పరం తమ పనితీరును అర్థం చేసుకోవడానికి, సహకారానికి అవకాశాలను గుర్తించడానికి వీలుగా క్రమబద్ద సంస్థాగత సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించాలని తెలియజేశారు. అలాగే తక్షణ శాస్త్ర విజ్ఞాన వ్యవస్థకు వెలుపల గలవారికి వీటితో పాలు పంచుకునే అవకాశాలు కల్పించాలని వారు తెలియజేశారు. సిఎస్ఐఆర్ సంస్థల అనుభవాన్ని ప్రస్తావిస్తూ శాస్త్ర విజ్ఞాన ప్రదర్శనలకు బాహ్య భాగస్వాముల చర్చల్లో పాల్గొనేలా చేసేందుకు క్రమబద్ద సమావేశాలు, వేడుకలు కాగలవని డాక్టర్ అన్నారు. శాస్త్ర పరిశోధనల ప్రయోజనాలు పరిశోధకులకు మించి సమాజానికి ప్రయోజనాలు ఇచ్చేలా బ్రిక్, ఎస్ఐపిజీఆర్ సహా ఇతర సంస్థలు కూడా ఇలాంటి మద్దతులను అనుసరించాలని తెలియజేశారు. ఈ దిశగా పారిశ్రామిక, ఇతర భాగస్వాములను కూడా సంస్థాగత చర్చల్లో పాల్గొనేలా చేయాలని మంత్రి సూచించారు. రైతులను శాస్త్ర విజ్ఞాన సంస్థలకు తీసుకెళ్లి అక్కడ కార్యకలాపాలను వీక్షించే అవకాశం కల్పించడం కూడా ప్రధానమని తెలియజేశారు. ఈ సందర్భంగా సిఎస్ఐఆర్ సంస్థలతో తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, మునుపెన్నడూ ఇటువంటి సంస్థలను సందర్శించని రైతులు అక్కడ పరిశోధనలపై అపోహలు పెంచుకునే అవకాశం ఉందని మంత్రి అన్నారు. ప్రత్యక్ష చర్చలు, అవగాహన ద్వారా అటువంటి భయాలను తొలగించి రైతు ప్రయోజనం కోసం ఆధునిక విజ్ఞానం, జీవ సాంకేతికతలు ఎలా అభివృద్ది చెందుతున్నాయో అవగాహన కల్పించే వీలుంటుందని తెలియజేశారు. ఈ పరిణామాత్మక రంగంలో శాస్త్రీయ పరిశోధనలతో కూడిన ప్రయోగాత్మక బయోటెక్నాలజీ కార్యక్రమాలు, ప్రయోగాల కోసం ఢిల్లీలోని ఒక బయోటెక్నాలజీ ప్రయోగశాల నుంచి కిట్లను ఉపయోగించడాన్ని కూడా
డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. భారత బయోటెక్నాలజీ రంగం పురోగతి సంబంధిత విస్తృత ప్రచారంలో ఇటువంటి పరిణామాలకు సముచిత స్థానం లభించాలని వారు తెలియజేశారు. ఇప్పుడు ఒక పాట విందాం.

పాట విన్నారు కదండి. వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటూ ఉన్నారు. సంప్రదాయం ఆధారాల కలయికతో అంతర్జాతీయ ఆరోగ్య పరిరక్షణ దిశగా ఆయుర్వేదం ప్రపంచ దేశాల్లో ఆరోగ్య సంరక్షణతో ముడిపడి చర్చలలో ఒక విషయంగా మాత్రమే ఇంతకాలం పరిమితమైన ఆయుర్వేదం ఇక ఆ పరిమితిని అధిగమించి ప్రధాన స్రవంతి దిశగా పురోగమిస్తోంది. భారత్లో ఆయుష్ సేవల ఆర్థిక వ్యవస్థ అంతకంతకు వృద్ది చెందుతూ ఉండడంతో దేశీయంగా చాలామంది సాంప్రదాయక సంరక్షణ పద్దతులను అనుసరిస్తూ ఉండడం, ఆరోగ్యం పట్ల వైద్య సేవలను అందుకోవడమే ప్రధానంగా పర్యటనలపై పెరుగుతున్న ఆసక్తి, ఇవన్నీ కలిసి ఆయుర్వేదానికి సరికొత్త అవకాశాలని అందిస్తూ ఉన్నాయి. మరోవైపు ప్రపంచ దేశాల్లో వైద్య సమాజం కూడా ఇదివరకటి కన్నా ఇప్పుడు సాంప్రదాయక వైద్యానికి పరిశోధనలకు ఫలితాలకు మరింత ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తోంది. భారత్లో ఈ నెల 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించారు. ఇది ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆరోగ్యవంతమైన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయుర్వేదంను అనుసరించడం అన్న అంశాన్ని ఈ సంవత్సర ప్రధాన ఇతివృత్తంగా ఎంపిక చేశారు. భారత్ తన శతాబ్దాల నాటి జ్ఞాన వ్యవస్థను ఆధునిక పరిశోధనలు, నాణ్యతా ప్రమాణాలు, అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ సేవల ప్రాథమిక ప్రణాళికతో జోడించే దిశగా ప్రయత్నాలు చేస్తున్న దిశలో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ఇప్పుడున్న సవాలు ఆయుర్వేదాన్ని ప్రపంచ దేశాల చెంతకు చేర్చడం ఒకటే కాదు, ఆయుర్వేదంలో అంతర్జాతీయ స్థాయి వృద్ధికి మద్దతిచ్చేలా తగిన ప్రమాణాలను కూడా నెలకొల్పవలసి ఉంది. దీని విశ్వసనీయతను, సంస్థాగత పునాదులను తీర్చిదిద్దాల్సిన అవసరం కూడా ఉంది. గత 10 ఏళ్లలో ఆయుష్ రంగం గణనీయ ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. దీంతో ఆయుర్వేద విస్తరణకు బలమైన పునాది పడటంతో పాటు మునుపటితో పోలిస్తే ఎక్కువ వర్గాల ఆదరణ కూడా లభించడం మొదలైంది. ఆయుష్ మార్కెట్ల స్థాయి 2014లో 2.85 బిలియన్ అమెరికా డాలర్లుగా ఉంటే 2023 కల్లా అది 43.4 బిలియన్ అమెరికా డాలర్లకు మెరుగైంది. ఇదే వ్యవధిలో ఆయుష్ ఎగుమతులు కూడా 1.09 బిలియన్ అమెరికా డాలర్ల నుండి 2.16 బిలియన్ అమెరికా డాలర్లకు చేరుకున్నాయి. ఎంఎస్ఎంఈ అంకుర సంస్థలను పటిష్టించ దానికి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమల్లోనికి తీసుకువచ్చింది. ఫలితంగా ఈ రంగంలో కొత్త వాణిజ్య సంస్థలను ప్రారంభించే వారికి నూతన ఆవిష్కరణలకు పెట్టుబడులకు విశాల ప్రోత్సాహక విస్తారిత అనుబంధ వ్యవస్థ ఏర్పడడానికి మార్గం సుగమమైంది. ఆయుష్ చికిత్స పద్దతులకు దేశీయంగా ఆదరణ అంతకంతకు పెరుగుతుండటంతో ఈ విస్తరణ కార్యకలాపాలకు కీలకమైన దన్ను లభిస్తోంది. గణాంకాలు, కార్యక్రమాల అమలు, మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ నమూనా సర్వే కార్యాలయం 2022 జూలై మొదలు 2023 జూన్ మధ్యకాలంలో అఖిల భారత స్థాయిలో మొదటిసారిగా ఒక సర్వేను నిర్వహించింది. దీనిలో 1,81,298 కుటుంబాల అభిప్రాయాలు సేకరించారు. ఈ కుటుంబాల్లో 104,195 కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల నివాసులుగా కాగా 77,103 కుటుంబాలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. ఆయుష్ పట్ల అవగాహన గ్రామ ప్రాంతాల్లో 94.8%, పట్టణ ప్రాంతాల్లో 96% స్థాయిలో ఉందని సర్వేలో తేలింది. గ్రామీణ ప్రాంత నివాసుల్లో 46.3% మంది, పట్టణ ప్రాంత నివాసుల్లో 52.9% మంది సర్వే మొదటి 365 రోజుల్లోనూ చికిత్సకు గాను లేదా నివారణ దృష్ట్యా గాని చికిత్స పరంగా ఆయుష్ వైపు మొగ్గు చూపారని సర్వే తెలియజేసింది. చికిత్స కోసం ఆయుష్ పద్దతులన్నింటిలోనూ ఆయుర్వేదపైనే ఎక్కువ మంది శ్రద్ద చూపుతున్నారని, నివారణ ప్రధాన ఆరోగ్య సంరక్షణ వెల్నెస్ రీత్యా కూడా ఇది పోషించగల పాత్ర మునుముందు పెరగనుందని నిర్ధారణ అయింది. మీరింతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు. శ్రోతలు కార్యక్రమంలో ఇప్పుడు వింటారు ప్రపంచ నౌకాయాన దినోత్సవ వివరాలు. ప్రపంచ సముద్ర రవాణా నౌకాయాన రంగం మరియు నావికుల సేవలను గుర్తించడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ నౌకాయాన దినోత్సవం నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల చివరి గురువారం రోజు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ నౌకాయాన సంస్థ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయి. 1958లో ఐఎంఓ ఒప్పందం అమల్లోనికి వచ్చినప్పటి జ్ఞాపకార్థం 1978 మార్చి 17న మొదటిసారిగా జరుపుకున్నారు. ఆ తర్వాత దీనిని సెప్టెంబర్ చివరి వారంలోకి మార్చారు. ప్రపంచ వాణిజ్యంలో
వ్యాప్తంగా జరిగే వాణిజ్యంలో 80% కంటే ఎక్కువ సరుకుల రవాణా సముద్ర మార్గం ద్వారానే జరుగుతుంది. ఆహారం, ఇంధనం, ముడి సరుకుల సరఫరా చేయడంలో నౌకాయాన రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఓడలు, సముద్ర ప్రయాణాలు మరియు నౌకా సిబ్బంది భద్రతపై అవగాహన పెంచుతారు ఈ రోజున. అలాగే నౌకల వల్ల సముద్రాలు కలుషితం కాకుండా చూడటం, పర్యావరణ రహిత హరిత నౌకాయానాన్ని ప్రోత్సహించడం కూడా చేస్తారు. అలాగే ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ సముద్రంపై శ్రమించే నావికుల కష్టాన్ని, సేవలను సమాజానికి తెలియజేయడం కూడా ముఖ్య ఉద్దేశ్యం. ప్రపంచ నౌకాయాన దినోత్సవం సెప్టెంబర్లో జరిగితే భారతదేశం ప్రతి సంవత్సరం April 5 జాతీయ నౌకాయాన దినోత్సవం జరుపుకుంటుంది. 1919 April 5 భారత్కు చెందిన మొదటి వర్తక నౌక ఎస్ఎస్ లాయల్టీ ముంబై నుండి లండన్కు పయనమైన సందర్భానికి గుర్తుగా దీన్ని మన దేశంలో నిర్వహిస్తారు.

ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం సుమధరకి తలవింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు శ్రీరామచంద్ర, సీతారామశాస్త్రి గీతం, మిక్కీ జే మేయర్ సంగీతం.

శ్రోతలు, మీరు ఈ పాటలను 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న ఉదయరాగం సుమధుర గీతల కార్యక్రమంలో వింటున్నారు. ఇప్పుడు వినండి హ్యాపీ డేస్ చిత్రం నుంచి ఈ పాట. ఈ పాటను ఆలపించిన వారు కార్తీక్, వనమాలి గీతం, మిక్కీజీ మేయర్ సంగీతం.

శ్రోతలు 103.2 107.5 మెగాహెర్స్ పై మీరు వింటున్నారు ఉదయరాగం సుమధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి అత్తారింటికి దారేది చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు విజయ్ ప్రకాష్, ఎంఎల్ఆర్ కార్తికేయన్. శ్రీమణి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. వినండి అత్తారింటికి దారేది చిత్రం నుంచి పాట.

శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.

0: ఉదయరాగం కార్యక్రమంలో ఇప్పుడు వినండి పేటా చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు మను అనిరుద్ధ్, అనంత శ్రీరామ్ గీతం, సంగీతం అనిరుద్ధ్.
1: చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట.

ఎవడు పైన ఎవడు కింద, ఎల్ల మనుషులు ఒకటే రబాసు, ప్రతి ఒక్కరిని ఆదరించు, తల మీద

కార్యక్రమంలో చివరిగా వినండి సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు రాహుల్ దీక్షిత్, రామచోగేశాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: strong winds, waterlogging and landslides as the system moves inland. Our correspondent brings the details.
1: In Odisha, incessant rain has disrupted normal life in several districts, especially the southern districts, with reports of waterlogging, landslides and disruption of road connectivity in vulnerable areas. The deep depression crossed the coast near Kalingapatnam late last night and is moving inland while gradually weakening. The IMD has issued red warning today for Navrangpur for extremely heavy rainfall, while orange warning has been issued for 6 and yellow for 8 other districts. The state government has deployed 33 Odisha Disaster Rapid Action Force teams with rescue equipment and shelters kept ready. Schools and Anganwadi centers remain closed in several vulnerable districts, while leave of government employees has been cancelled in affected areas. Prakash Das for Akashvani News, Bhubaneswar.
0: Rain is likely to lash most parts of West Bengal today. East and West Midnapur and Jhargram may receive heavy to very heavy rain. Heavy rain is also expected in Kolkata and several southern districts, including North and South 24 Parganas, Howrah, Bankura, Purulia, Paschim Bardhaman and Birbhum. Indian Wushu player Roshana Binadevi Narem signed off with a silver medal in the women's 60kg sanda event at the Asian Games after losing 0-2 to China's Shang Xiong in the final at Nagoya in Japan. It is third Asian Games medal for Roshabina, who won a silver at the 2023 Hangzhou Asian Games and a bronze at the 2018 Jakarta Palembang Games. Indian rowers Satnam Singh and Salman Khan won bronze medal in the men's double sculls event this morning. The Indian pair stayed in second place until the 1500 meters mark before slipping to third in the final 500 meters. Reigning world champion D. Gukesh and R. Pragananda registered victories as India defeated England 2.5 to 1.5 in round 7 of FIDE Chess Olympiad in Samarkand yesterday. Gukesh and Pragananda secured wins for India, while Arjun Irigasi was held to a draw by veteran Michael Adams. Nehal Sareen suffered a defeat against Luke Mekshin, playing with the white pieces. Pragananda defeated Nikita Vitigov, while Gukesh, playing black, defeated Daniel Howard Fernandez. And now for a look at today's newspapers. It's over to Renu Kataria.
2: Thank you, Sarabjit. The Asian Age leads with PM Chair's key government meet discusses 2047 roadmap reforms. Taking note of the late arrival and an early end, monsoon departs from Delhi in earliest withdrawal in 24 years, notes the Hindustan Times. The Hindu mentions India-EU to sign trade deal on December 16. The Asian Age reports Xi to kick off US visit with rare plainside welcome from Trump. The Financial Express takes note S&P, Fitch, ADB, OECD upbeat on FY27 growth. India growth outlook gets global upgrade. And finally, words long used in Caribbean, Bermuda now part of Oxford Dictionary, says the Times of India. And with that, it's back to you, Sarabjit.
0: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to interact with participants of Seva Yatra from Varnagar to Varanasi under Seva Sankalp Abhiyan this morning. Delhi government approves Durga scheme aimed at providing safe, clean and dignified employment opportunities to women in national capital. Bharat Taxi launched in Lucknow, Gorakhpur, Varanasi, Kanpur and Prayagraj in Uttar Pradesh. All banks, including regional rural banks, to remain open this Sunday for convenience of customers. India's Roshabina Devi bagged silver medal in Wushu at Asian Games in Japan. Satnam Singh and Salman Khan secured bronze in rowing men's double sculls. And with that, we end the morning news. Have a nice day.
3: ఆకాశవాణి వైఎస్ఆర్ కడప జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి.
4: వైఎస్ఆర్ కడప జిల్లాకు 266 కోట్ల అభివృద్ది నిధులు కేటాయింపు. విజిలెన్స్ ఎస్పీగా వెంకటరామాంజనేయులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా, నీతి ఆయోగ్ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ వంటి విశేషాలతో కూడిన వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. వైఎస్సార్ కడప జిల్లా అభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణ అభివృద్దికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా ఇటీవల 40 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, ఈ నిధులతో రహదారులు, డ్రైనేజీలు, పార్కులు, సెంటర్ డివైడర్లు, ఆధునిక వీధి దీపాల ఏర్పాటు వంటి అభివృద్ది పనులు చేపట్టనున్నామని తెలిపారు. అదేవిధంగా కడప, కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతాల మధ్య రహదారి అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 304.44 కోట్ల రూపాయలతో 5.8 కిలోమీటర్ల 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అనుమతి ఇచ్చిందని చెప్పారు. కొప్పర్తి పారిశ్రామిక ప్రాంత అభివృద్దితో జిల్లాకు పెట్టుబడులు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశముందని తెలిపారు. రాష్టంలో పట్టణాల అభివృద్దికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కడప జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థలకు 266 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించారు. కడప నగరానికి అత్యధికంగా 98 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రొద్దుటూరుకు 40 కోట్లు, బద్వేలుకు 27 కోట్లు, పులివెందులకు 22 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. మైదుకూరుకు 20 కోట్లు, జమ్మల మడుగుకు 19 కోట్లు, పోరుమామిళ్లకు 16 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే కమలాపురం, రాజంపేట మున్సిపాలిటీలకు చెరో 12 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించారు. ఈ నిధులతో పట్టణాల్లో రహదారులు, మురుగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా తదితర మౌలిక వసతుల అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు ఉచిత న్యాయ సహాయంతో పాటు సత్వర న్యాయం అందించడమే న్యాయ సేవా సంస్థల ప్రధాన లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామ్ గోపాల్ తెలిపారు. కోర్టుల్లో అపరిష్కృతంగా ఉన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించేందుకు సెప్టెంబర్ 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించినట్లు వెల్లడించారు. లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే కేసులకు ఎలాంటి కోర్టు ఫీజు ఉండదని తెలిపారు. కడప జిల్లాలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ పాల్గొని జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ది కార్యక్రమాల పురోగతిని వివరించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజిక అభివృద్ది, మౌలిక వసతులు తదితర రంగాల్లో జిల్లాలో సాధించిన పురోగతిపై సమీక్షించారు. పాఠశాలలు, వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వ్యవసాయం తదితర రంగాల్లో చేపట్టిన అభివృద్ది పనులపై సమావేశంలో చర్చించారు. 2025తో పోలిస్తే 2026లో జిల్లాలో పలు రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు వివరించారు. కడప రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎస్పీగా వెంకటరామాంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. కడపలోని రీజనల్ విజిలెన్స్ కార్యాలయంలో ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. 2012 గ్రూప్ 1 అధికారిగా పోలీసు శాఖలో సేవలు ప్రారంభించిన వెంకటరామాంజనేయులు పలు జిల్లాల్లో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు. అవినీతి నిరోధం, అక్రమాల నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనల అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిష్పక్షపాతంగా పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించడమే లక్ష్యంగా సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. పులివెందుల మున్సిపల్ పాఠశాలలో నూతనంగా ప్రారంభించిన స్మార్ట్ కిచెన్ నిర్వహణ అమలు తీరును కలెక్టర్ పరిశీలించారు. గతంలో వంట ఏజెన్సీల ద్వారా భోజనం సరఫరా చేయడంతో సమస్యలు ఎదురయ్యేవని ఆయన తెలిపారు. ఈ సమస్యలను అధిగమించేందుకు సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ విధానాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. స్మార్ట్ కిచెన్ ద్వారా విద్యార్థులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ షేక్ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు, ముఖ్యంగా యువత, పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన భూమిరెడ్డి శ్రీనాథరెడ్డి, వైఎస్ఆర్ కడప జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
5: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ముందుగా ఒక ప్రకటన విందాం. ముఖాన్ పుస్తకవాణి ఆర్సీ కృష్ణస్వామిరాజు గారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం వింటారు. ఈ వారం కథ బీకి మామ కథ వింటారు. చదివిన వారు శ్రీమతి జె నిర్మల.
6: బాలరాజ్ సినిమాలో అక్కినేనిలా మేషం తిప్పుతూ చంకన వారపత్రిక పెట్టుకుని ఇంటి నుంచి రచ్చబండి కాడికి బయలుదేరినాడు బీకిమామ. తాటి చెట్టులాగా పొడుగ్గా, వెదురు కొయ్యలాగా సన్నగా ఉండే బీకిమామను చూసిన డిగ్రీ చదివిన బాలచంద్రుడు, ఏం మామా విశేషం, టిప్టాప్గా తయారైపోతా ఉండవే అని అడిగినాడు. ఒరే బాలా, నువ్వు లెక్కల్లో డిగ్రీ చదివినావు గాని లోకాన్ని చదవలేదురా. ఈ 3 రోజులు మన ఊర్లో తిరుణాలు జరగబోతున్నాయి, నీ చెవిని పడలేదా అని కొంటి చూపు చూస్తూ అడిగినాడు. మన ఊళ్ళో తిరుణాలా అంటూ నోరు తెరిచినాడు బాలచంద్రుడు. నోట్లోకి ఈగలు పోతాయి, నోరు ముయ్యరా బాలచంద్ర, తిరుణాళ్ళంటే ద్రౌపదమ్మ తిరుణాలనుకుంటున్నావేమో. నా దృష్టిలో ఇది దానికన్నా పెద్దదేరా. రైస్ మిల్లు రామరాజు, ఎండలు ఎండిపోతున్నాయి, ఊర్లో వాళ్లకి ఆటాపాటాలు లేకుండా పోతోంది అని అప్పలాయిగుంట నుంచి సినిమా పాటలు పాడేవాళ్ళని పిలిపిస్తా ఉండాడు. 3 రోజులు మన ఊర్లో పాటకచ్చేరి, మనకు పండగే పండగ అంటూ ఒంటె లెక్కన అడుగులేస్తూ వెళ్లినాడు. వీధిలో నిలబడున్న అమ్మలెక్కలు పెళ్ళాం పోయినాక ఇంత హుషారుగా బీకిమామను ఎప్పుడూ చూడనేలేదు కదా అని వింతగా చూసినారు. ముక్కులో గడబిడ మొదలైంది బీకిమామకి. పాటకచ్చేరి సమయంలో తుమ్ములు వచ్చేట్లు అనిపించింది. ఊపిరాడక పాటలు సరిగ్గా వినలేక మనసు చెడుతుందేమో అని అనుమానమేసింది. దూరంగా కానగ చెట్టు కిందకెళ్లాడు. ముక్కుపడి స్టీల్ డబ్బాని అరచేతిలో పెట్టి కింద మీద తట్టినాడు. బొటన వేలు చూపుడు వేలుతో అందినంత పొడిని తీసుకొని గట్టిగా ముక్కులోకి లాగాడు. తుమ్ము మీద తుమ్ము, దబి దబి మని 12 తుమ్ములు వచ్చేసినాయి. ఆకాశంలో తేలినట్లు అనిపించింది. హుషారుగా రచ్చబండి కాడికి చేరినాడు. పాటలు పాడటానికి అప్పలాయిగుండ్ నుంచి అరుంధతి వచ్చింది. ఆమెతో పాటు కోరస్ పాడటానికి చెల్లెల్లాంటి చెల్లెల్ని తోడుకునొచ్చింది. పాడేదానికి పాదిరేటి నుంచి పద్మనాభుడు కూడా వచ్చుంటాడు. వారితో పాటు బ్యాండ్ మేళం బ్యాచ్ కూడా వచ్చింది. వాళ్ల చేతుల్లో సన్నాయి, మద్దెల, తబల, డ్రమ్ములు, తాళాలు ఇలాంటి వాయిద్య పరికరాలన్నీ ఉన్నాయి. ఆ రోజు శుక్రవారం కాబట్టి తలకు పోసుకున్న ఊర్లోని ఆడకొప్పులు కూడా అక్కడికి చేరినాయి. మొదట్లో కొద్దిసేపు దేవుడు పాటలు పాడినాడు. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్లుగా జనాలకు విసుగొచ్చేసింది. నిప్పులు పొయ్యి మీద కూర్చున్నట్లు కుతకుతలాడిపోయినారు. చిన్న చిన్నగా లేచిపోయారు. కోపంగున్న కుర్రోళ్ళు చిన్న కాసిరాళ్ళు ఎక్కడ దొరుకుతాయా అని వెతకసాగారు. ఉభయదారుడు రామరాజుకు విషయం అర్థమైపోయిందండి. ఊళ్ళో వాళ్ళని మంచి చేసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో మనం చెప్పినోళ్లకు ఓటు వేయరు కదా అని ఆలోచించినాడు. స్టేజ్ మీదకెళ్లి బ్యాండ్ మేళం బ్యాచ్ చెవిలో ఏదో ఊదాడు. వెంటనే అరుంధతి, కోడెకారు చిన్నవాడా వాడిపోని వన్నెకాడా అని పాడటం ప్రారంభించింది. వెంటనే హుషారు తెచ్చుకున్న పాటలు పాడే పద్మనాభుడు, చింతపూల రవికదానా, చిలిపిచూపుల చిన్నదానా అని అడుగులేస్తూ అందుకున్నాడు. వచ్చిరాని మీసాల కుర్రాళ్ళ చేతి రుమాళ్ళు ఆకాశం లేక ఎగిరినాయనుకోండి. ఈలలు ఊళ్ళలు ఊపందుకున్నాయి. జుంబారే ఆ జుంబారే అని డ్యాన్స్ చేసినారు లుంగీల బ్యాచ్. సిగ్గుపడకపోతే బాగుండదని పైటిలేసిన ఆడపిల్లోళ్ళు అరచేతులు అడ్డుపెట్టుకున్నారు. కానీ వాళ్ల చూపుల్ని చేతివేళ్ల సందులు ఆపలేకపోయాయి. 4 పదలు నిండిన ఆడోళ్ల ముఖాలు ఇట్టాంటి పాటలా పాడేది అన్నట్లుగా బయటికి అగుపించినాయి. కానీ ఇంకా ఘాటు పాటలు పాడితే బాగుండు అని వాళ్ల మనసు కోటి కేకలు కూసింది. కాళ్ళు చేతులు ఆడిస్తూ బీకిమామ భుజాలు ఎగరేస్తూ నోట్లో 4 మడిచి స్టేజ్ ముందరికి వచ్చినాడు. చిన్న పిల్లోడిలా డ్యాన్స్ చేస్తున్న బీకిమామను చూసి నోరు తెరిచినాడు బాలచంద్రుడు. ముసలిమామే ముందుకొచ్చినప్పుడు మనమేమి తీసిపోయినాం అన్నట్లుగా పంచెలు కట్టిన పిల్లోళ్ళు గ్రూప్ డ్యాన్స్ చేసినారు. అందర్నీ చూసి బాలచంద్రుడికి కూడా తనకు తెలిసిన పుల్లడుగులు వేద్దామనుకున్నాడు. సంసారపక్షంగా ఉండకపోతే, గుడ్ బై అనిపించుకోకపోతే ఊర్లో పిల్లనిచ్చి పెళ్లి చేసేవారు ఉండరని వెనక్కి తగ్గినాడు. ఇంతలో అరుంధతి నడుముకు చుట్టి ఉన్న చీర కొంగును తీసి గాల్లో ఊపుతూ, కొప్పు చూడు కొప్పు అందం చూడు, కొప్పులో ఉన్న పూలు చూడు అనే పాట అందుకుంది. వన్స్ మోర్ అంటూ నిక్కర్లేసిన పిల్లకాయలు ప్యాంట్లు తొడిగిన పిల్లోళ్ళు పూనకం వచ్చినట్లు ఊగినారు. జోబిలోని చిల్లర పైసలు అరుంధతి మీదకి విసిరినారు. ఒంటికి తగలకుండా చేత్తోనే లాఘవంగా పట్టుకుంది అరుంధతి అన్ని పైసల్ని. వాణిశ్రీ కన్నా ముందు ఈ అరుంధతి సినిమా ఫీల్డ్కి వెళ్ళి ఉంటే వాణిశ్రీకి హీరోయిన్ పాత్రలు ఎక్కడ దొరుకుంటాయి అని మనసులో అనుకున్నాడు బీకిమామ. మనం కూడా డబ్బులిసేద్దాం అనే మెరుపులాంటి ఆలోచన తట్టింది. జేబులన్నీ వెతికితే కష్టంగా 1 రూపాయి బిళ్ళ, 10 రూపాయల నోటు దొరికాయి. చిల్లర విసిరితే చీప్గా ఉంటుందని నోటుకే ఓటేశాడు. డబ్బు పోతోందని బాధగా ఉన్నా ఎలాగలగ గుండె దిటవు చేసుకున్నాడు. చొక్కా లోపల జోబులోని 10 రూపాయల నోటు తీసి ఎగురుకుంటూ స్టేజ్ మీదకి చేరినాడు. నోటు చూపిస్తూ అరుంధతి దగ్గరికి కులకతా వెళ్ళాడు. స్టేజ్ అంతా గిర్రు గిర్రున తిరుగుతూ ఉన్న అరుంధతి బీకమామ చేతిలోని నోటు పెరుక్కొని సర్రున ముందుకెళ్ళింది. అప్పుడే వీచిన పిల్లగాలికి ఎగిరిన అరుంధతి చీర కొంగు బీకమామ ముఖానికి తగిలింది. ప్రాణవాయువు దొరకని రోగికి ప్రాణవాయువు దొరికినట్లు అనిపించింది. స్వర్గం అంచుల వరకు వెళ్లి వచ్చినట్లయింది. ఆడవారి చీర కొంగుకింత శక్తి ఉందని అప్పుడే తెలిసింది బీకిమామకి. కచ్చేరి అయిపోయిందన్నట్లుగా రామరాజు విజిల్ వేశాడు. టంగుటపారం ఎత్తుకుని బ్యాండ్ మేళం బృందమంతా కూడా ఆటోలో దుర్రుమని వెళ్లిపోయింది. నల్లటి ఆటో పొగ ముఖాన్ని కొట్టడంతో అబ్బాయిల ముఖాలు మాడిన దోశ పెనాలైపోయినాయి. వెళుతున్న అరుంధతిని చూస్తున్న బీకిమామ మనసు నిప్పుల్లో వేసిన మొక్కజొన్న పొత్తులా టపీ టపీ మని పేలింది. శనివారం సాయంత్రం పాట కచేరి బ్యాచ్ వచ్చే సమయం అయిపోయింది. అప్పటికే రచ్చబండ కాడ రామరాజు తిరిగేసిన గొడుగులాంటి మైకులో ఇలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు, రండి రారండి, ఆలసించిన ఆశాభంగం, ముందు వచ్చిన వారికి ముందు సీటు, వెనుక వచ్చిన వారికి వెనుక సీటు అని. ఇక బాలచంద్రుడు ఇంటికాడి నుంచి బయలుదేరినాడు. దారిలో ఇంటి ముందర నారమంచం మీద వెల్లకిలా పడుకొని పాత సినిమా పాటల పుస్తకంలోని పాటలు చదువుతూ ఉన్నాడు బీకిమామ. మామా, ఆలస్యం అమృత విషయం, రా రా మామా పోదాం అని అరచినట్టు పిలిచాడు బాలచంద్రుడు. ఏడుపు సినిమాలో గుమ్మడిలా ముఖం పెట్టి, మోకాలి నొప్పులు ఎక్కువైనాయిరా బాలచంద్ర, నువ్వెళ్ళు, నేను ఈ పూటకు రాలేను అని బాధగా బదులిచ్చినాడు. ఎముకల డాక్టర్లకు మోకాళ్ల నొప్పులొచ్చినాయి అంటే నమ్ముతాను, నీకు నొప్పులొచ్చినాయంటే ఆశ్చర్యంగా ఉందే అని ముక్కుమీద వేలేసినాడు బాలచంద్రుడు. తినే తిండి అలాంటిది బాలచంద్ర, ఏమి చేద్దాం, అంతా కల్తీమయం, కలికాలం నడుస్తా ఉంది కదా అని బదులిచ్చినాడు బీకిమామ. నువ్వేమైనా 100 కేజీల బియ్యం మూట బరువుండావా? 1/2 బియ్యం మూట బరువు కూడా లేవే మామా, నీకెట్లొచ్చినాయి నొప్పులు, కుంటుకుంటూ అయినా రాకూడదా? మనిషికి కొంచెమైనా కళాపోషణం ఉండాలి కదా, నువ్వే కదా ఎప్పుడు చెప్తా ఉంటావు అని గడ్డం పట్టుకుని బతిమాలినాడు. నా వల్ల కాదులే బాలచంద్ర, 1,00,000 కాదు, 1,00,000 ఇచ్చినా నేను రాలేనురా అని మంచం మీద అటు మళ్ళిచ్చి పడుకున్నాడు. పాట కచేరికి పోతున్న మీసాల నాగమ్మ, బామ్మలా ఉండే భానుమతి, బొమ్మలా ఉండే భాగ్యలక్ష్మి మోకాళ్ల నొప్పులని పడుకుని ఉన్న బీకిమామ దగ్గర నిలబడినారు. మునగాకు గుడ్డు తెల్లసొన ఇవి తింటే మోకాళ్ల నొప్పులు 3 మైళ్ళ దూరానికి పోతాయి అని ఉచిత సలహా ఇచ్చారు. మొండివాడు రాజుకన్నా బలవంతుడు కదా అని బాలచంద్రుడు అక్కడి నుంచి కదిలినాడు. వచ్చిన వాళ్లు 4 పాటలు పాడినారో లేదో ఊళ్ళో ఉన్న ఒకే ఒక ట్రాన్స్ఫారం ఢామని పేలింది. పొగలు కూడా వచ్చాయి. ఇదెప్పుడు బాగయ్యేది? మన ఊర్లో దీపాలు ఎప్పుడు వెలిగేది? ఆటాపాట ఎప్పుడు జరిగేది అని గుసగుసలు మొదలైనాయి. తెల్లారికంతా రిపేర్ చేయించేస్తాను, రేపు జామ్ జామ్ అని కొత్త పాటలతో పసంది చేద్దాం అని రామరాజు అరిచి అరిచి చెప్పినాడు. ఉసూరుమని మూటా ముల్లే సర్దుకొని బయలుదేరేసింది పాట కచేరి బ్యాచ్. జోరుగా హుషారుగా వచ్చిన కుర్రకారు ముఖాలు పంచరైనటువంటి సైకిల్ ట్యూబ్లా అయిపోయాయి. ఎంతో ఆశగా వచ్చిన ఆడోళ్ల ముఖాలు కారాలు మిరియాలు నూరిన రోకల బండ్లైనాయి. కరెంటు వాళ్లను తిట్టిన తిట్టు తిట్టకుండా ఊళ్ళో వారందరి ఇండ్లకు చేరిపోయారు. ఆదివారం సాయంత్రం అక్కినేని అంచు పంచ కట్టినాడు బీకిమామ. తెల్లటి పట్టుగుడ్డతో తలపాగా చుట్టేశాడు. మెడ చుట్టూ పౌడర్ చల్లినాడు. ఒళ్ళంతా సెంటు కొట్టేశాడు. అద్దం ముందర కూర్చొని మీసాలను సరిచేసుకున్నాడు. ఇంటి ముందరి మల్లి చెట్టు కడిగిపోయి విరిగి విరిగని మల్లి మొగ్గలు నాలుగు కోసినాడు. ముక్కు కాడ పెట్టుకుని గట్టిగా పీల్చి చొక్కా పైజోబులో వేసుకున్నాడు. ఆ రోజు దినపత్రికను చేతిలో పట్టుకున్నాడు. ఏడు రంగుల గుర్రం బండి మీద ఊరేగింపుగా వెళ్తున్నట్లు రచ్చబండ దగ్గరికి నడక మొదలుపెట్టినాడు. చెక్ చెక్ మని వెళ్తున్న బీకిమామను చూసిన బాలచంద్రుడు, నేను చూసేది నిజమా కలనా అని చేతిమీద గిచ్చుకున్నాడు. గండుచిమ్మ కుట్టినట్లు నొప్పి పుట్టడంతో నేల మీదకొచ్చేశాడు. మామా, మోకాళ్ళ నొప్పులు పోయినాయా అని అడిగినాడు. రాత్రి చింతా కుడకబెట్టి మోకాళ్లకు చుట్టి పడుకున్నా. బాలచంద్ర, ఎట్లా పోయిందో గాని నొప్పి బుస్సుమని తెల్లారేసరికి మాయమైందిరా. ఎంత అదృష్టవంతుడివి మామా, చింతాకు కట్టుకే మోకాళ్ళ నొప్పుల్ని దెయ్యాన్ని తరిమినట్లు తరిమినావు. నువ్వు సామాన్యుడు కాదు మామా అని పొగిడినాడు. ఎంత పొగిడినా ఈ 60 ఏళ్ల మామకి 20 ఏళ్ళు రావుగదా అని మెడవాల్చి చెప్పినాడు. అప్పుడే ఇంటర్ నుంచి వీధిలోకి రామరాజు వచ్చినాడు. వాన రాకడా కరెంటు పోకడా ఎవరికెరుక అని పెట్రో మాక్సిలైట్ తీసుకుని రచ్చబండకు అడిగి బయలుదేరినాడు. బీకిమామను చూసి వీధిలోని చింత చెట్టు కింద నిలబడి, ఏం మామా, నిన్న పాడేవాళ్లల్లో ఆడోళ్లు రావడం లేదని తెలుసుకుని రాకుండా నిలిచిపోయినావే అంటూ గబగబా వెళ్ళాడు. బాలచంద్రుడి బుర్ర బొంగరం లెక్కన గిర్రు గిర్రున తిరిగింది. అంటే బీకిమామ నిన్న పాట కచేరికి రానిదానికి కారణం ఇదన్నమాట. ఈరోజు పాడే ఆడోళ్లు వస్తా ఉండారని తెలుసుకుని వస్తున్నాడన్నమాట. మామా, బీకిమామ, నీ రాకలో ఇంత లోతుందా? ప్లస్ను ప్లస్తో గుణిస్తే ప్లస్సే, ప్లస్ను మైనస్తో గుణిస్తే మైనస్. ఇలాంటి లెక్కల సూత్రాలు నీ నర నరంలో నలిగినట్లున్నాయే అన్నట్లుగా చూసినాడు బాలచంద్రుడు. ముసిముసి నవ్వులు నవ్వినాడు బీకిమామ. బాలచంద్రుడి వైపు దొంగచూపులు చూశాడు. నిజం చెప్పక తప్పదని చిన్నగా వెళ్లి బాలచంద్రుడి చేతులు పట్టుకున్నాడు. సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుందని తెలియదా? మగ గొంతు వింటే మజా ఏముంటుందిరా, ఆడ గొంతు వింటే ఖుషిగా ఉంటుంది. అయినా నా గుట్టు రట్టు చేయొద్దు బాలచంద్ర అని వేడుకున్నాడు. ఎంతైనా మామ మామయ్య కదా, అడిగినప్పుడు అప్పిచ్చేవాడు. ఈ మామను కూడా పోగొట్టుకుంటే ఎలా అని గట్టిగా తల ఊపినాడు బాలచంద్రుడు. నెత్తిమీద పూలు పడుతున్నట్లుగా అనిపిస్తే తల ఎత్తి పైకి చూసినాడు బాలచంద్రుడు. చింతపూలు నవ్వుతూ పలకరిస్తున్నట్లుగా చెట్టు మీద నుంచి రాలుతూ ఉన్నాయి. అప్పుడే రచ్చబండకాడ అరుంధతి మత్తుగా పాడుతున్న పాట, ఉంటే ఈ ఊళ్ళో ఉండు పోతే నీ దేశం పోరా, మృదుమధురంగా వినిపిస్తోంది. యువరక్తం చేస్తున్న రచ్చరచ్చ మరింత గట్టిగా వినబడుతోంది.
5: మీరింతవరకు ఆర్సి కృష్ణస్వామిరాజు గారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం, ఈ వారం కథ బీకి మామ కథ విన్నారు. చదివిన వారు శ్రీమతి జె నిర్మల. పుస్తకవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు కొన్ని పాటలు విందాం. వింటున్న పాట

0: ఇప్పుడు వినండి కలిసిందాం రాచిత్రం నుంచి పాట.
1: మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తనాల దూరం.
0: వింటున్న పాటను ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, వేటూరి గీతం, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం.

నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224605 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.

శ్రోతలు, ఈ కార్యక్రమానికి డయల్ చేసి మీరు మెచ్చిన పాటను వినాలనుకుంటే కనుక మా ఫోన్ నంబర్లు 2246660 5, మరో నంబర్ 2246660 6, ఎస్టీడీ కోడ్ 0877. కార్యక్రమంలో మొదటి కాలర్ ఎవరో ఎక్కడి నుంచో పలకరిద్దాము.

0: మేడం
1: సంతోషంలో ఏ పాట అండి?
0: ఏదైనా మేడం బాగుంటుంది. మామూలు క్లాస్ సాంగ్, మెలోడీ సాంగ్.
1: మెలోడీ సాంగ్ సరే. నువ్వంటే చెప్పండి.
0: నువ్వంటే
1: అలాగేనండి, పాట వినిపిస్తాము.
0: ఇన్నమూడి గురించి మొహమ్మద్ రఫీ.
1: అలాగేనండి,
0: కలిగింది
1: మీకోసం, మీ స్నేహితుల కోసం పాట వినిపిస్తున్నాము.
0: ధన్యవాదాలు.
1: మంచిదండి.

0: హలో హలో, ఆకాశవాణికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: మేడం, మేము కలిసి దర్బార్ ఖాన్ మేడం.
0: దర్బార్ ఖాన్ గారు, చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం.
0: ఏ పాట వినిపించాలి
1: మేడం?
0: గుండా చిత్రం నుంచి ఏ పాట అండి?
1: కొండెక్కి చూసింది కోగిల మనం,
0: కొమ్మెక్కి కూసింది.
1: అవును మేడం.
0: అలాగేనండి, పాట విందామా మరి. అలాగే, మంచిది, చెప్పండి.
1: మహమ్మద్ రఫి, నెల్లూరు నుంచి కాగల భాష మేడం.
0: అలాగేనండి, ఇప్పుడే మాట్లాడారు సారు, మీరు కొంచెం గ్యాప్ తీసుకోండి. మీరు మీరే చేస్తే ఎలా కదా, అట్లీస్ట్ ఒక 15 డేస్, 15 రోజులు, 20 రోజులు గ్యాప్ తీసుకుని బాగుంటది, కొత్త వాళ్ళకి అవకాశం
1: దొరుకుతుంది.
0: అవునా? సరే సరే, అయితే పాట విందాము. అలాగేనండి, అలాగే పాట వినిపిస్తున్నాము, వినండి మరి. గుండా చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: హలో, ఆకాశవాణిలో తర్వాతి కాలాన్ని ఆహ్వానిద్దాం. హలో,
3: హలో, నమస్కారం మేడం.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: తిరుపతి నుండి ఓవులేని మేడం.
2: చెప్పండి సార్, ఏ పాట వినిపించాలి మీకోసం?
3: వర్షం చిత్రంలో.
2: వర్షం, అందులో ఏ పాట?
3: గుర్తొచ్చావు వానా కావాలి మేడం.
2: అలాగేనండి, తప్పకుండా వినిపిస్తాము.
3: కోరిన శ్రోతలు చెప్తాను మేడం.
2: చెప్పండి.
3: విశ్వనాథ్, భాస్కర్, హరి, బుజ్జమ్మ, లక్ష్మీదేవి,
2: అలాగే
3: సాయి, శ్యాము.
2: అలాగేనండి, మీ అందరి కోసం వినిపిస్తున్నాం.
3: ఓకే,
2: వినండి మరి.
3: రమేష్ మేడం.
2: అలాగేనండి, పాట వినిపిస్తున్నాము, వినండి.

0: கபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சராலுகா மீ ஆரோக்யானிக்கு ஸ்ரீ ஓபிலாஷி சைபால்
3: హలో ఆకాశవాణిలో తర్వాతి కాలం ఆహ్వానితం. హలో హలో ఆకాశవాణికి స్వాగతం అండి. నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారు?
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి.
4: నా పేరు శ్రీలక్ష్మి మేడం.
3: శ్రీలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా?
4: రాజేంద్ర ప్రయాస్టి కాలనీ మేడం.
3: అవునా, ఏం చేస్తుంటారు మీరు?
4: మేకలు తోలుకుంటున్నారు.
3: అవునా, రేడియో బాగానే వింటుంటారు అయితే?
4: ఇంత మేడం.
3: చెప్పండి లక్ష్మి గారు, ఏ పాట వినాలనుకుంటున్నారు?
4: లోఫర్లో సువ్వి సువ్వాలమ్మ పాట ఏంటి మేడం?
3: లోఫర్ చిత్రం నుంచి సువ్వి సువ్వాలమ్మ. అలాగే అమ్మ, పాట విందామా మరి?
4: మేడం
3: పాట వినిపిస్తున్నాము, వినండి లక్ష్మి గారు.
4: సరే మేడం.

0: శ్రోతలు, మీరు ఈ పాటలను 103.2 107.5 MHz పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న హలో ఆకాశవాణి కార్యక్రమంలో వింటున్నారు. ఈ కార్యక్రమానికి డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, మరో నంబర్ 2246606, ఎస్టిడి కోడ్ 0877. కార్యక్రమంలో తర్వాతి కాలర్తో మాట్లాడదాం. హలో, హలో ఆకాశవాణికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో జానకి, ఎక్కడి నుంచమ్మా?
1: బోడేవాండ్లపల్లి మేడం.
0: బోడేవాండ్లపల్లి నుంచి జానకి గారు?
1: అవును మేడం.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: సేద్యం చేస్తుంటాం మేడం.
0: సేద్యం చేస్తూ ఉంటారా? చెప్పండి అమ్మా, ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: స్టూడెంట్స్ నెంబర్ 1 లో.
0: స్టూడెంట్ నెంబర్ 1.
1: నన్ను ప్రేమించే మగవాణి పాప.
0: అలాగేనండి.
1: సరే మేడం,
0: పాట విందామా మరి?
1: విందాం మేడం.

0: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224605 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకుంటున్న సినిమా పాటల కార్యక్రమంలో తర్వాతి కాలాన్ని ఆహ్వానిద్దాం. హలో, నమస్తే అండి. హలో ఆకాశవాణికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: మేడం, నా పేరు సుధాకర్. మనం కవచేత నుంచి మాట్లాడుతున్నాను.
1: ఎలా ఉన్నారండి? బాగున్నారా సుధాకర్ గారు?
2: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నాం అండి.
2: మేడం, మాకు పెళ్ళాం చెప్తే వినాలి సినిమాలో.
1: పెళ్ళాం చెప్తే వినాలి చిత్రం నుంచా?
2: అవును మేడం.
1: ఏ పాట అండి?
2: పెళ్ళప్పుడవుతుంది బాబు, నాకు పెళ్ళ దొరుకుతుంది బాబు అనే పాట వేయండి మేడం.
1: ఓకే, సినిమా పేరు పెళ్ళాం చెప్తే వినాలి.
2: అవును మేడం. కోరుకున్న శ్రోతలు మేడం,
1: చెప్పండి సార్.
2: చిట్టిబాబు, రమేష్, భాస్కర్, బాబులడి, విజయ్ కుమారి, హేమంత్, కళ్యాణ్, వెంకటరమణ.
1: దీంట్లో పెళ్ళాం చెబితే పాట ఒకసారి, పెళ్ళి ఎప్పుడు అవుతుందా పల్లవి అదేనా?
2: అవును మేడం, పెళ్ళి ఎప్పుడు అవుతుంది.
1: ఇందులో ఆ పాట లేదండి. ఇందులో లేదండి. సినిమా పేరేమన్నా వేరే పేరో తెలియదు, మరి లేదు. పల్లవి కరెక్ట్ చెప్పండి. పిట్టల దొర అందులో ఏ పాట? నేనే వెంకట్రాముణ్ణి, నేనే పిట్టల దొరని. అలాగేనండి, పాట విందామా మరి?
2: ఓకే మేడం.
1: మంచిదండి, పాట వినిపిస్తున్నాం.
3: వచ్చే వచ్చే వచ్చే బగ్గొచ్చే బగ్గొచ్చే ఎవడొచ్చే? వెంకటరాముడు వచ్చే మా రాజ్యం.

0: మాటలతోనే కోటలు కట్టి ఒరే ఒరే పుట్టలు లేని సుపాకి బట్టి మాటలతోనే కోటలు కట్టి పూట పూటకు సగటు గింజలకు ఎగడలిగే పాట సాగింది మాటలకేమో పుదేని పూటికి లేని చెలుని మాటలకేమో నవాబుని పూటకు లేని గరీబుని నేనే ఎక్కడాముని నేనే పెట్టల ధరని నేనే ఎక్కడాముని నేనే పెట్టల ధరని అవ్వ ఒక పైసయ్యి అయ్యా జనఘాతం పోయి అవ్వ ఒక పైసయ్యి అయ్యా జనఘాతం పోయి నానే దందరా దిమిదిమి రాజా వందననే దందరా దిమిదిమి రాజా వందననా
1: మహారాజ్ మహారాజ్ నా తుపాకి ఏమనుకున్నారు? ఓసారి అమీని సాబు తుపాకి నా తుపాకి పోటీ పెట్టుకుని హుస్సేన్ సాగర్ బారెత్తి అమీని సాబు తుపాకి అడుగుపట్టింది. నా తుపాకి మునుగుతూ తేలుతూ దోముకాడ తేలింది. గంత నెంబర్ వన్ తుపాకి మహారాజా. ఈ తుపాకి కోసం పాకిస్తాన్ ప్రధానమంత్రి 10 లక్షలు ఇస్తానని 10 సార్లు మానం వేసుకుని ఆ ఇంటికి వచ్చిండు. నేను ఇచ్చిందా? ఇయ్యలే మహారాజా. ఇక నేను పుట్టింది దేవరకొండ, పెరిగింది నల్గొండ, ఉండేది గోల్కొండ, ఆడక్క తినేది అమ్మకొండ మహారాజా.

0: అరవై ఎకరాల అంగూరు తోట హైదరాబాదుల ఉన్నది, 30 ఎకరాల చెంపు తోట సికింద్రాబాదుల ఉన్నది. మోటార్లున్నయ్యో కాలు మోటార్లున్నయ్యో మోటార్లున్నయ్యో కాలు మోటార్లున్నయ్యో మారు కంపెనీ వాటా వేరే కాదా పిల్లక తోటిలే పాటలకే మోసి పాటలకే మొన్న బాబుని తోటికి లేని హరిని నేనే వెంకట్రాముని నేనే మెట్టల ధరణి నేనే వెంకట్రాముని నేనే మెట్టల ధరణి.
1: మహారాజా మహారాజా, నా ఆస్తిపాస్తులు చూసి నాకు పెళ్ళనిష్టమని ఎంతమంది వచ్చినారు ఎరుక. యాక్టర్లు వచ్చినాయి, డాక్టర్లు వచ్చినాయి, డైరెక్టర్లు వచ్చినాయి, కలెక్టర్లు వచ్చినాయి, కాంట్రాక్టర్లు వచ్చినాయి, కాండక్టర్లు వచ్చినాయి మహారాజా. ఇంకా చెప్పాలంటే ఇరాన్ నుండి తురుఖాన్లు, సూరత్ నుండి సుల్తాన్లు, దుబాయ్ నుండి నవాబులు, మాస్కెట్ నుండి మంత్రులు, అమెరికా నుండి ఎందరో వచ్చినారు. ఇందరు వచ్చిన నాకు ఎవరు నచ్చలేదు మహారాజా. ఇంకా నా అంత సందాలు చెప్పాలంటే మహారాజా,

0: భాగ్యలోనే చూసుకుంటుంది. మహిళలో రానే వందరు మాయే నాట్యంలో రానే ఆందే అందంలో నా భక్తం తెలిసి ఇంద్రుడు చంద్రుడు నేనే మాటలకి ముక్కు వేరుని చెట్టుకి లేని చంద్రుగిలే మాటలకి ముండ బాబుని చెట్టుకి లేని గరీబుని నేనే ఎక్కడ నేనే మెట్టల ధరణి నేనే ఎక్కడ నేనే మెట్టల ధరణి కూటలు లేని వాటి వచ్చి మాటలతోనే కోటలు కట్టి కూట పూటకు చగడు చెలకు ఏ పాట సారిని నేనే ఎక్కడ రాముని నేనే మెట్టల ధరణి ఎవరు నేనే ఎక్కడ రాముని నేనే మెట్టల ధరణి అవ్వా ఒక పెట్టి అయ్యా జరగా అవ్వా ఒక పెట్టి అయ్యా జరగా కాపగిడి భక్తి.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూ సాంగ్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
4: శ్రోతలు, మీరు పాటలను 103.2 102.5 MHz పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న హలో ఆకాశవాణిలో వింటున్నారు. తర్వాత కాలాన్ని ఆహ్వానిద్దాము. హలో, హలో ఆకాశవాణికి స్వాగతం.
5: హలో,
4: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
5: నేలచెరువు
4: నుంచి. పేరండి?
5: వెంకటయ్య
4: గారు. చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు?
5: వ్యవసాయం చేసేవాళ్ళమ్మా.
4: వ్యవసాయం చేస్తుంటారా? రేడియో వింటూ ఉంటారండి?
5: రేడియో సెల్ వింటా ఉంటామ్మా, ఇప్పుడు చేత ఉంటుంది కదా.
4: సరే, ఏ పాట వినిపించాలి మీకోసం చెప్పండి. దొరబాబు చిత్రం నుంచి ఏ పాట అంటారు? నాగేశ్వరరావు నాగేశ్వరరావు గారి అండి సినిమా. అలాగేనండి, పాట వినిపిస్తున్నాము, వినండి మరి.
5: ఓకేమ్మా.

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: హలో హలో హలో ఆకాశవాణికి స్వాగతం అండి. నమస్తే అండి, మీరు బాగున్నారా?
2: చెప్పండి.
1: శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి అండి?
2: హైదరాబాద్ మోజిపట్నం నుంచి మాట్లాడుతున్నానండి.
1: హైదరాబాద్ నుంచా? ఏం చేస్తుంటారండి మీరు?
2: సెక్యూరిటీ అండి. ఇక్కడ
1: అవునా? వింటూ ఉంటారా రేడియో?
2: ఎప్పుడు వింటూ ఉంటాను, నాకు వీలు కుదిరినప్పుడు వింటూ ఉంటాను.
1: అలాగేనండి, చెప్పండి ఏ పాట వినిపించాలి మీకోసం
2: ఈరోజు అండి? దేవతా చిత్రంలో అండి.
1: దేవత, అందులో ఏ పాట అంటారు?
2: అందులో ఆలయాన్ని తలెత్తనని ఉంటుందండి, వెంకట రామారావు గారు అండి.
1: అలాగేనండి, పాట వినిపిస్తున్నాము, వినండి మరి.
2: ఓకే, ధన్యవాదాలు.
1: మంచిదండి.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. హలో హలో హలో హలో ఆకాశవాణికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?

0: నుంచి.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి అండి?
1: నల్గొండ జిల్లా చందన్పేట మండలం చీట్రాల గ్రామం దమ్మోజు వెంకటాచారి మాట్లాడుతున్నారు.
0: దమ్మోజు వెంకటాచారి గారు.
1: అవును మేడం.
0: ఎక్కడి నుంచి అన్నారు?
1: నల్గొండ జిల్లా చందన్పేట మండలం చీట్రాల గ్రామం.
0: సరేనండి. పాఠం వింటూ ఉంటారండి?
1: ఇంట్లో మేడం ఆర్సపు కూడా చేస్తాము, ఫోన్ ద్వారా కూడా వింటున్నాము.
0: మంచిదండి, చెప్పండి, ఏ పాట వినిపించాలి మీకోసం?
1: బాహుబలిలో పచ్చ బొంకేసి అనే పాట.
0: బాహుబలిలోనా? అలాగేనండి.
1: మంచిది మేడం.
0: ఏ ప్రోగ్రామ్ వింటూ ఉంటారండి ఎక్కువ?
1: ఎక్కువ పాటల ప్రోగ్రామ్ ఎక్కువ వింటాం మేడం.
0: అలాగేనండి, పాట విందామా మరి అయితే.
1: చాలా ఎక్కువ చేస్తాం
0: వాట్సాప్ ద్వారా ఫోన్. అలాగేనండి, పాటను కోరుకుంటారు. అలాగే మంచిది, ఇలానే వింటూ ఉండండి అన్ని కార్యక్రమాలు. పాట వినిపిస్తున్నాము, వినండి.
1: తిరుపతి పోయి వచ్చినాం మేడం.
0: తిరుపతికా? దర్శనం బాగా జరిగిందండి?
1: చాలా రిస్క్ ఉంది మేడం, వాళ్ళ
0: క్రౌడ్ ఎక్కువ ఉంటారు.
1: చాలా ఉంది, తర్వాత దర్శనం చేసుకున్నాం, బయట వచ్చినాం.
0: అలాగేనండి, మంచిది, పాట విందామా మరి.
1: కూడా అనుకున్నాం మేడం,
0: మరి రావాల్సింది కదా సార్.
1: మళ్ళా దాని సులువు కానీ మళ్ళా అక్కడికి వెళ్ళి.
0: అలాగేనండి, అలాగేనండి, పాట విందామా మరి.
1: ఇందా మేడం.
0: మంచిదండి.

మీరింతవరకు శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. శ్రోతలు, ఈ ఉదయం 10 గంటలకు సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగం అభివృద్దిపై ప్రత్యేక కార్యక్రమం భీమిలి డివిజన్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ బి విజయప్రసాద్ గారు పాల్గొంటారు. పరిచయకర్త ఎన్ మణిగారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ. శ్రోతలు, ఈ సాయంత్రం 5 గంటలకు వనితాలోకం కార్యక్రమంలో అంశంతో కూర్చిన మాటలు పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి జె నిర్మల.

0: ఈ సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా జాతీయ యుద్ధ స్మారకం గురించిన విశేషాలు వింటారు. తరువాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినడహో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
3: RBI అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 10:00 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వింటారు.

0: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: శ్రోతలకు నమస్కారం. దేశానికి వెన్నెముక అయిన రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగ అభివృద్ది, నూతన సాంకేతికతలు, రైతుల సాధికారతపై చర్చించేందుకు మనతో ఉన్నారు శ్రీ బి విజయ్ ప్రసాద్ గారు. అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ భీమునిపట్నం డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ్ ప్రసాద్ గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ, సార్ నమస్తే అండి.
2: నమస్తే.
1: సార్, ఇప్పుడు ప్రత్యేకంగా భారతదేశంలో వ్యవసాయ రంగ అభివృద్ది అనేది గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత భారతదేశ వ్యవసాయ రంగం ఎలా ఉందని మీ అభిప్రాయం అండి?
2: భారతదేశ వ్యవసాయ రంగం అయితే ప్రస్తుతానికైతే పురోగతిలోనే ఉంది. గతంతో పోల్చుకుంటే మనం గతంలో 5% జీడిపిని మనం నమోదు చేసినప్పుడు ఫస్ట్ క్వార్టర్ 25 సంవత్సరానికి సుమారుగా 6% జీడిపిని మనం నమోదు చేశాం. అంటే అభివృద్ది బాగానే ఉంది. కారణం ఏంటంటే ప్రభుత్వ ప్రోత్సాహం, అదేవిధంగా రైతుల్లో చైతన్యం. వ్యవసాయ రంగం అయితే గనక ప్రస్తుతం అయితే అభివృద్ధి పథంలోనే సాగుతుంది.
1: ప్రస్తుతం భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏమైనా ఉన్నాయండి?
2: సవాళ్లు ఉన్నాయమ్మా, లేకుండా ఏం లేదు. కాకపోతే ముఖ్యంగా గ్రోత్ ఏ విధంగా అయితే ఆల్మోస్ట్ 18% దాటి ఇప్పుడు మనం 25% గ్రోత్ ని టార్గెట్ గా పెట్టుకున్నాము 2026 సంవత్సరానికి. అయినప్పటికి కూడా మనకు సవాళ్ళు ఉన్నాయి. ఏంటంటే మనకి వాతావరణ మార్పులు, రెండవది చిన్న కమ్మతాలు వ్యవసాయ రంగంలో.

0: రైతుల సాధికారత కోసం కావచ్చు, రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం లేదా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకాలు ఏమైనా ఉన్నాయండి?
1: ఉన్నాయండి, ఖచ్చితంగా. మనకి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను అభ్యున్నతి కోసం చాలా మంచి పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఇందులో ముఖ్యంగా రైతులని, వారు చేస్తున్న వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెట్టుబడి, అంటే సకాలంలో రైతుకు కావలసిన విత్తనాలు, పురుగు మందులు లేదా ఇతర వ్యవసాయ రంగమైన అవసరాలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి అనే పథకం కింద రైతులకి 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి రైతుకు అందిస్తుంది 3 దఫాలుగా. రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు ప్రతి రైతుకి సంవత్సరం ఇస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో నుంచి 2,000 రూపీస్ రిలీజ్ చేసిందో ఫస్ట్ ఫేజ్ లో, అప్పుడు 5,000 రూపీస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే 3 దఫాలుగా 5,000, 5,000, 4,000 అంటే 14,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2,000, 2,000, 2,000 అంటే మొత్తం 20,000 రూపాయలు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుంది. పెట్టుబడి సహాయంగా రైతు పండించే పంటకి రైతుకి కావాల్సిన ఇమీడియట్ గా విత్తనాలు కావాలంటే ఎవరి దగ్గర చేయిచాపి అప్పులు తెచ్చి పరిస్థితి కాకుండా, ఇది దీన్ని పెద్ద రైతుల దృష్టిలో పెట్టుకుని చేయటం కాదు, ఇది సన్న చిన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పథకాలు ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల రైతులు ఏమవుతుందంటే వారికి కావాల్సిన ఉపకరణాలు ఏవైతే వ్యవసాయానికి, ముఖ్యంగా విత్తనాలు కొనాలి, ఒక వరి పంట వేయాలంటే ఒక ఎకరంలో కనీసం 1 బస్తా విత్తనం కొనాలి, ఈ రోజున 12 నుంచి 1,000 రూపాయలు ఉంది. ఒక 2 బస్తా కొనాలి డిఏపి 1,300 రూపాయలు ఉంది. ఒక పొటాష్ బస్తా కొనాలి 1,800 రూపాయలు ఉంది. ఒక యూరియా బస్తా కొనాలి 267 రూపాయలు ఉంది. ఇట్లా ఇవన్నీ చూసుకున్నా కూడా అంటే ఖర్చు అంతా ఇస్తున్నారంటే కాదు, పెట్టుబడి సహాయంగా గవర్నమెంట్ చేయూత అందిస్తుంది. దానివల్ల రైతుల్లో ఆనందం, అంటే నా పంటకి నేను ఎవరికి అప్పు కోసం వెళ్ళక్కర్లేదు, ముందు నేను ఈ పని చేయొచ్చు అనే ఉద్దేశంతో రైతులు ఒక భరోసా వచ్చింది, రైతులు ఒక ధైర్యం వచ్చింది. ఇది చాలా మంచి పథకం అండి. రెండవది, పండించిన పంటకి ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఆ పథకం ద్వారా రైతు పండించిన పంట ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా ఒకవేళ అధిక వర్షాలు గాని, అసలు వర్షాలు లేకపోవడం వల్ల గాని, లేదా చీడపీడల వల్ల గాని పంటలు నాశనం అయినప్పుడు రైతు పండించే పంట ఏదైతే ఉందో దాన్ని క్రాప్ కటింగ్ ఎక్స్పెన్షన్ చేస్తాం, పంట కోత ప్రయోగాలను చేస్తాం. ఆ పంట కోత ప్రయోగాల్లో వచ్చినటువంటి యావరేజ్ ఈల్డ్స్, సరాసరి దిగుబడికి ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. దానివల్ల రైతుకి భరోసా కల్పించడం జరిగింది. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క స్కీమ్ లో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత సొమ్మును చెల్లించి ఈ స్కీమ్ను రైతులకి అందిస్తుంది. క్రాప్ ఇన్సూరెన్స్ అనేది బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతులకైతే బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నప్పుడే ఆ పంట రుణంలోనే కొంత అమౌంట్ ని ఇన్సూరెన్స్ కి బ్యాంకే కడుతుంది, ఇన్సూరెన్స్ కంపెనీకి. అదే విధంగా ఒక రైతు పంట రుణం తీసుకోలేదు కానీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి క్రాప్ కి, డైరెక్ట్ రైతు కూడా చేయించుకోవచ్చు. దానికి ఇన్సూరెన్స్ కంపెనీస్, ఏజెన్సీస్ ఉన్నాయి, రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయి. ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక అప్లికేషన్ మనం ఆన్లైన్ లో ఫిల్అప్ చేసి పెడితే గనక మినిమం దానికి 2% అంటే క్రాప్ బట్టి ఆ పర్సంటేజ్ ఉంది ఇన్సూరెన్స్ ఎంత అనేది. సో దాన్ని మనం పే చేసి రైతు స్వయంగా కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఇది కాకుండా వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ కూడా ఉంది, వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్. అదేంటంటే ఒకవేళ అది గనక ఎక్స్ట్రా చేసుకుంటే వాతావరణం వలన ఏదైనా ఇబ్బంది కలిగితే, ముఖ్యంగా పంటల తోటలకు చాలా వస్తుంది, మామిడి, కాఫీ ఇట్లాంటి పంటలకి నష్టం జరుగుతుంటది. జరిగినప్పుడు అంటే ఒకేసారి వీధులు గాలి వేసి మొత్తం కాయలనే రాలిపోతాయి, వడగల్ల వాన వచ్చి కాయలనే రాలిపోతాయి, లేకపోతే అరటి చెట్లు పడిపోతాయి. అట్లాంటప్పుడు కూడా వాళ్ళకి ఆ విధంగా కూడా ఇన్సూరెన్స్ ఉంది. సో రైతుకి ప్రభుత్వం ఏంటంటే పంటకి చేయూతిస్తుంది, పంట నష్టపోతే దానికి భరోసా ఇస్తుంది ఏ విధంగా, ఇన్సూరెన్స్ ద్వారా. ఇది కాకుండా రైతు పంట పండించాలంటే కావాల్సినవి ఉపకరణాలు ఇచ్చింది, ఇక్కడ నీరు కూడా కావాలి. ప్రధానమంత్రి కృషి సంచయ యోజన అనే పథకం ద్వారా సూక్ష్మ నీటి పారుదల అంటే బిందు సేద్యం అని, అదేవిధంగా తుంపర్ల సేద్యం అంటే స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటాం, తుంపర్ల సేద్యం అని, ఈ విధంగా రైతులకి ఏవైతే వాణిజ్య పంటలు ఉన్నాయో వాటికి పక్కగా ఉపయోగపడతాయి. ఈ తుంపర్ల సేద్యం అనేది ఈవెన్ ఫీల్డ్ క్రాప్స్ కూడా ఉపయోగపడుతుంది. అంటే తక్కువ పెర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి కృషి సంచయ యోజన ద్వారా రైతులకి, ఎస్టీ ఫార్మర్స్కి అయితే ఆల్మోస్ట్ 100% ఫ్రీ, వేరేజ్ ఎస్సీ రైతులకి అయితే 75%, సాధారణ రైతులు 50%. ఈ విధంగా సబ్సిడీ కూడా ఇస్తుంది, ఇచ్చి రైతులకి ఏ విధంగా ఎంకరేజ్ చేయాలని ఆలోచన చేస్తుంది. ఇది ఒక పక్క. తర్వాత మరి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది బ్యాంకుల ద్వారా ఇస్తున్నారు. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఒక ఏటీఎం కార్డు మన దగ్గర ఉంటుందో కిసాన్ క్రెడిట్ కార్డు అనే ఆధార రైతుకి గుర్తింపు ఇచ్చి దాని ద్వారా సకాలంలో పంట రుణాలు ఇస్తారు బ్యాంకుల ద్వారా. కిసాన్ క్రెడిట్ కార్డు కనుక రైతు కలిగి ఉన్నాడంటే బ్యాంకులకు వెళ్తే ఇమీడియట్ గా దానికి ప్రయారిటీ బేసిస్ లో తనకున్నటువంటి వ్యవసాయం ఏదైతే పాస్బుక్ ప్రకారంగా పట్టాదారు పాస్బుక్ లో ఉందో దానికి తగ్గట్టుగా అతను వేసే పంటకి పంట రుణాలు కూడా ఇస్తున్నారు. అందులో కూడా రైతుకి ప్రయారిటీ కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు పంట రుణాలు ఇవ్వడమే కాకుండా పంట కొనుగోలు, మద్దతు ధర కల్పిస్తున్నారు. మద్దతు ధర కల్పించిన తర్వాత మద్దతు ధర ఎందుకు? ఎప్పుడైతే మార్కెట్లో ధర లేదో ప్రభుత్వం ముందుకు వస్తుంది. సో అది పక్కన పెడితే

0: కొనుగోలు చేసేటప్పుడు కూడా రైతులకి ప్రయారిటీ ఇవ్వటం. తర్వాత ఈ మధ్య మీరు వినే ఉంటారు నమో డ్రోన్ దీది అని, పొదుపు సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న మహిళల్ని గుర్తించి వాళ్ళకి డ్రోన్ ఉపయోగించడంలో ట్రైనింగ్ ఇప్పించి డ్రోన్ ఆపరేటర్లుగా వారి ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఈరోజు లేబర్ షార్టేజ్ ఉంది ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న కొలది వ్యవసాయం మీద లేబర్ షార్టేజ్ వచ్చింది, రకరకాల కారణాలు అవన్నీ సెపరేట్. కానీ ఈ పరిస్థితుల్లో లేబర్ ఎప్పుడైతే షార్టేజ్ వచ్చిందో, ఒక చీడపేటలు వచ్చాయి లేదా ఒక ప్రకృతి వైపరీత్యం, ఇప్పుడు ఖచ్చితంగా డ్రోన్ టెక్నాలజీ కావాలి. సో అందుకనే ముందుగానే ప్రభుత్వం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మహిళల్ని మరి ప్రోత్సహించి వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి డ్రోన్లు కూడా సుమారుగా 410 డ్రోన్స్ అనుకుంటాను, అందులో మనకు సుమారుగా 140 డ్రోన్స్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. సో ఈ విధంగా కూడా రైతులకి ప్రోత్సాహం చేస్తుంది.
1: ఓకే, మరి ఇప్పుడు ఇన్ని పథకాల గురించి చెప్పారు కదండి, రైతులందరూ విద్యావంతులు ఉండకపోవచ్చు, సో వాళ్ళందరికీ కూడా ఇటువంటి పథకాల గురించి అవగాహన కల్పించాలి అంటే ఒక వ్యవసాయ రంగం అనేది కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారండి?
0: ఖచ్చితంగా మీరు అన్నట్టు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ పైన ఉంది. అలాగే ఈ అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ముఖ్యంగా మీరు ఇప్పుడు చూస్తే ప్రతి గ్రామంలో కూడా రైతు సేవా కేంద్రం ఉంది. రైతు సేవా కేంద్రం అనేది ప్రతి గ్రామానికి ఉంది ఈ రోజున. ఇది ఒక నాలెడ్జ్ డిస్సిమినేషన్ సెంటర్ యాక్చువల్గా చెప్పాలంటే. దీని ద్వారా రైతులకు ఇప్పుడు ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లేదా మన చుట్టుపక్కల మండలాల్లో కానీ అమలవుతున్నటువంటి కొత్త ఆధునిక పరిజ్ఞానం ఏమిటి, దాన్ని ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది, దాన్ని దృశ్య శ్రవణ మార్గాల ద్వారా చూపించే ఏర్పాట్లు ఆ రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. దానికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, రైతు సేవా కేంద్ర ఇన్ఛార్జ్ అని, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అనొచ్చు, లేదా కొన్ని దగ్గరలో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, కొన్ని దగ్గరలో విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ఉన్నారు, వెటనరీ అసిస్టెంట్ ఉన్నారు. ఇలాగా ప్రతి రైతు సేవా కేంద్రానికి ఒక ఇన్ఛార్జ్ అయితే ఉన్నారు, క్వాలిఫైడ్ పర్సన్. సో వారు ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ ఈ యొక్క పరిజ్ఞానాన్ని అందించడానికి ఇందులో ఒక హాల్ కూడా ఉంది. రైతులు ఎప్పుడైనా రావచ్చు, కూర్చోవచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా చూసుకోవచ్చు. అలాగే ఒక లైబ్రరీ క్రియేట్ చేశారు. ఎవ్రీ మంత్ అక్కడ ఒక పాడి పంటల మ్యాగజైన్ అని, వివిధ పంటల మీద, ఆ ప్రాంతంలో పండే పంటల మీద రకరకాల లిటరేచర్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. సో తద్వారా రైతులు ఏంటంటే అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ జరుగుతున్న విషయాలు తెలుసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి విస్తరణాధికారి మనకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ గ్రూప్స్ అని ప్రతి మండలానికి ఒకటి పెట్టాం మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే. అంటే అందరు రైతులు అందులో ఉంటారంటే కాదు, ప్రతి గ్రామం నుంచి 15-20 మంది రైతులు ప్రోగ్రెసివ్ రైతులు, అంటే అభ్యుదయ రైతులు అంటాం. అంటే ఊర్లోకి వెళితే వాళ్ళు కొద్దిగా ఉత్సాహంగా వ్యవసాయంలో పాల్గొంటారు, కొత్త దానాన్ని తెలుసుకోవాలనుకుంటారు, వాళ్ళు తెలుసుకోవాలనుకునే కాకుండా వాళ్ళకు తెలిసిన నాలెడ్జ్ని కూడా మనతో పంచుకుంటారు. అలాంటి రైతులందరినీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఆ గ్రూపుల ద్వారా ప్రతిరోజు ఒక మెసేజ్ పంపిస్తుంటాం. ఏదో ఒక వ్యవసాయానికి సంబంధించిన మెసేజ్, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన మెసేజ్, ఒక కొత్త వంగడం వచ్చింది ఆ గ్రూపులు పెడతాం, కొత్త టెక్నాలజీ వచ్చింది ఆ గ్రూపులు పెడతాం, లేదా ఒక రైతు మంచి అభివృద్ధి సాధించారు, ఏదో ఒక దిగుబడి వచ్చింది ఆ గ్రూపులు పెడతాం. సో ఈ విధంగా డిస్కస్ చేయడం వలన ఈ నాలెడ్జ్ అనేది ఏమవుతుందంటే ఈ అభ్యుదయ రైతుల వల్ల కూడా తోటి రైతులకు వెళ్తుంది. ఇప్పుడు ఈ అమలు చేస్తున్న పథకాలు ఇంతకు మాట్లాడారు, ఇవన్నీ కూడా తోటి రైతులకి ఈజీగా చేరువ అవుతున్నాయి. ఇది ఒక పద్ధతి చేసాం. ఇది కాకుండా ఇప్పుడు మనము రైతులకి క్రాప్ను బుక్ చేస్తున్నాం మనం. సో దాన్ని కూడా రైతులకి ఏ విధంగా అనేది డిజిటల్ టెక్నాలజీ సెపరేట్, అది కూడా ఆ నాలెడ్జ్ కూడా వాళ్ళకి అందించే విధంగా. అది కాకుండా లిటరేచర్ ప్రింట్ చేస్తున్నాం. డిఆర్సీస్ ఉన్నాయి, డిజిటల్ రిసోర్స్ సెంటర్స్ అని, ఈ ఫార్మర్స్కి ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తాం. అవి మంత్లీ వన్స్ లేదంటే షెడ్యూల్ ప్రకారంగా, ఇప్పుడు సాయిల్ హెల్త్ ఉంది, సాయిల్ హెల్త్ మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. అలాగే వీడ్స్ ఎక్కువ ఉన్నాయి, వాటి మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. లేదు ఎరువులు యాజమాన్యం ఉంది, ఏ పంట ఎరువులు ఏ విధంగా వాడాలి అనే దాని మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఈ విధంగా కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం కానీ శాస్త్రీయత కానీ రైతులకి చేరటంలో రకరకాల మోడ్స్లో పోస్టర్స్ ప్రింటింగ్ చేస్తున్నాం. ప్రతి గ్రామ సచివాలయంలో పోస్టర్స్ పెడతాం, ఏ పథకాలు ఉన్నాయి, ఈ పథకాల్లో ఉపయోగం ఏమిటి, రైతులు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా తీసుకోవాలి, దానికి అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషనా ఆఫ్లైన్ అప్లికేషనా, సో రైతుకి ఏదైనా పట్టాదార పాస్బుక్లో కూడా ఏదైనా చేంజెస్ కావాలి అంటే కూడా, ఈవెన్ బ్యాంక్ లోన్కి వెళ్ళేటప్పుడు కూడా రైతులకు ఏదైనా సహకారం కావాలంటే వ్యవసాయ శాఖ తరఫున ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి బ్యాంక్ అధికారులతో సమన్వయం చేసి రైతులకి సమగ్రంగా సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా వారికి ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి సహకారాన్ని అందించడం జరుగుతుందండి.
1: సో ప్రతి రంగంలో కూడా సాంకేతికత అనేది ఆ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది కదండి. అలాగే వ్యవసాయ రంగంలో కూడా మీరు ఇందాక అన్నట్టుగా నమో డ్రోన్ దీదీ ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే స్ప్రింక్లర్ ఇరిగేషన్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఇవే కాకుండా ఇంకా అంటే పాత తరం పద్ధతుల్ని కొన్ని వదిలేసి ఈ దుక్కి దున్నడంలో కానీ లేకపోతే నీటిని అందించడంలో కానీ వాటిలో కొత్తగా సాంకేతిక మార్పులు అంటూ ఏం వచ్చినాయండి?
0: వచ్చినాయండి. పాత తరంలో మనకి ప్రతి ఇంట్లో కూడా పశువులతో వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు రాను పాడి పశువులు ఉన్నాయి కానీ పేడ పశువులు లేవు. మిల్క్ ప్రొడక్షన్ అనేది మనకు ఉంది కాబట్టి అది కూడా వ్యవసాయమే. సో మిల్క్ ప్రొడక్షన్లో ఉంది కాబట్టి ప్రతి రైతు వ్యవసాయ పరంగా ఆ విధంగా మిల్క్ ప్రొడక్షన్ ఉంది. అయితే వ్యవసాయ పరంగా వచ్చినప్పటికీ ఇప్పుడు మనం ట్రాక్టర్స్ ఆల్రెడీ ఎప్పుడో వచ్చినాయి. దీంతోపాటు ఇప్పుడు ఏమొచ్చినాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వచ్చింది. అంటే ఏంటి, ఫలానా పంటకి ఎంత నీరు కావాలి అనేది ఒక చిప్ ద్వారా డిజైన్ చేసి అక్కడ పెడితే, ఒక మీటర్ అక్కడ పెడితే ఖచ్చితంగా ఆ మాయిశ్చర్ ఆ సాయిల్లో ఉందా లేదా అని రైతుకి సాంకేతికం ఆ సెల్ ఫోన్కి వస్తుంది. దాని ద్వారా ఇరిగేషన్ ఇవ్వాలా లేదా, ఇస్తే ఎంత ఇరిగేషన్ ఇవ్వాలి అనేది కూడా రైతు ఇప్పుడు డిసైడ్ చేసుకో. అటువంటి పరిజ్ఞానం వచ్చింది, అది ఇంకా చేరువవ్వాలి. ఉంది, మనకు అందుబాటులో ఉంది, కానీ ఇవి చేరువవ్వాలి. అదే కాకుండా ఇప్పుడు ట్రాన్స్ప్లాంటర్స్ వచ్చినాయి, అదేవిధంగా హార్వెస్టర్స్ వచ్చినాయి. ఇప్పుడు లేబర్తో పని లేదు. తుఫాను మీరు హెచ్చరిక ఇచ్చారంటే రేపు తుఫాన్ వస్తుందనకి ఈ రోజు ఒక ఇంచు 100 ఎకరాల కట్ చేస్తుంది, అది నూర్పిడి కూడా చేసేసి బ్యాగ్స్ కి ఇచ్చేస్తుంది, నైట్ కూడా పని చేస్తుంది, అది దానికి డే అండ్ నైట్ ఏం లేదు. సో ట్రాన్స్ప్లాంటర్స్ అదేవిధంగా ఉడుపు చేయాలి. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటర్స్ ఉడుపు చేస్తారు, లేబర్ ఏం అవసరం లేదు, ఇద్దరు మనుషులు ఉంటే సరిపోదు, అది ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది, హార్వెస్టింగ్ అయిపోతుంది. ఇప్పుడు డ్రోన్స్ ద్వారా స్ప్రేయింగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి ముఖ్యంగా ట్రాన్స్పోర్టింగ్ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సహకారం చేస్తుంది. ఇప్పుడు రైతు పండించిన పంటని మార్కెట్ తీసుకెళ్ళడానికి కూడా కొంత సొమ్ము రైతుకి ఇస్తుంది. ఈ విధంగా కూడా మనకి ఉపయోగపడుతుంది.
1: ఇప్పుడు జీఎస్టీ సంస్కరణలు జరిగినాయి కదండి, జీఎస్టీ సంస్కరణల వల్ల వ్యవసాయ రంగానికి గానీ వ్యవసాయదారులకు గానీ ఉపయోగాలు ఏమున్నాయండి?
0: జీఎస్టీ అనేది రైతు వ్యవసాయ పరంగా అయితే ప్రస్తుతానికి మనకు అంత పెద్దగా ఏమీ లేదు, కానీ కొన్ని రంగాల్లో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మెకనైజేషన్ లో జీఎస్టీ ఉంది. ఇప్పుడు మెకనైజేషన్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు అవసరం. యాంత్రీకరణ అనేది ఆధునిక యంత్ర పరికరాలు రైతుకు చేరువవ్వాలి, వాటి ధరలు తగ్గుతాయి ఖచ్చితంగా, దాని ద్వారా రైతులకు ఉపయోగం జరుగుతుంది.
1: ఈ రైతు ఉత్పత్తులకి ఇవ్వాల్సిన కనీస మద్దతు ధర అంటే ఏంటో ఒకసారి వివరంగా చెప్తారా?
0: కనీస మద్దతు ధర అంటే ముఖ్యంగా రైతు పండించేటప్పుడు పంటకి, ప్రతి పంటకి కొంత ఖర్చు అవుతుంది పెట్టుబడి. ఆ ఖర్చు పెట్టిన సొమ్ము కూడా రైతుకి రాకపోతే రైతు వ్యవసాయం చేయలేడు. సో అందుకనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి పంటకి ఒక కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు, MSP అంటారు దాన్ని, ఆ కనీస మద్దతు ధర నిర్ణయిస్తుంది. అంటే ఏంటి, రైతు పండించిన పంటకి మేమేం చేస్తామంటే ప్రతి సంవత్సరం కూడా ఒక అసెస్మెంట్ చేస్తాం. ఈ సీజన్ అయిపోయింది, వచ్చే సీజన్ కంటే 2026 సంవత్సరానికి ఇప్పటి నుంచే మేము పెట్టుబడి ఎంత అవసరం, ఒక వరి పంటకి ఎంత అవసరం, ఒక చెరుకు పండించాలి ఎంత అవసరం, లేదా ఒక మామిడి పండించాలి ఎంత అవసరం అనేది ఒక ఎస్టిమేషన్కి వస్తాం. అంటే ఏంటి, అక్కడ కూలీలు ఖర్చు అనండి, ఉపకరణాలు ఖర్చు అనండి, లేదంటే ఇతర ఖర్చులు, ఈ ఖర్చులన్నీ కలిపితే ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చును లెక్క వేసిన తర్వాత అది ఒక బ్యాంకర్స్ మీటింగ్ లో కూర్చొని ఇంత ఖర్చు అవుతుంది, దీనికి రైతుకి మనం నెక్స్ట్ ఎంత మనం పెట్టుబడి సహాయం ఇవ్వాలి ఏది బ్యాంకుల ద్వారా అనుకుంటే అది యాక్చువల్ గా. సో అలాంటప్పుడు ఈ ఖర్చుని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంత మద్దతు ధర ఉండాలి, దిగుబడి కూడా లెక్కేయాలిగా. ఇప్పుడు ఒక ఎకరానికి ఖర్చు ఎంత అయింది, ఎంత దిగుబడి వస్తుంది, యావరేజ్ ఈల్డ్, దానికి పంట కోత ప్రయోగాలు చెప్పాను. సో పంట కోత ప్రయోగాల ద్వారా ఎంత ఈల్డ్ వచ్చినప్పుడు సో రైతుకి ఎంత ఖర్చు అయింది, ఎంతకు అమ్మాలి, అతనికి నష్టం లేకుండా చేయాలని ప్రయత్నం చేసి ఒక MSP క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ లో ఈ ధరను కూడా కొనకుండా ఉంటే ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ పంటను కొనుగోలు చేస్తుంది, అది కనీస మద్దతు ధర.
1: ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, వ్యవసాయదారులకి రైతులకి వచ్చిన అభివృద్ధి ఏంటంటారండి?
0: చాలా అభివృద్ధి వచ్చిందమ్మా. పెను మార్పులు ఏంటంటే ఇరిగేషన్ లో మార్పు వచ్చింది, నీటి పారుదల వ్యవస్థను బలపరిచారు. ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్ట్ అనుకుందాం ఆంధ్రప్రదేశ్, ఈ పోలవరం ప్రాజెక్ట్ కనుక మనం మరో 2 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకోగలిగితే సస్యశ్యామలం అవుతుంది. అసలు అంటే ఇప్పటికే భారతదేశంలో 60% మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు, వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల మీద. ఆ విధంగా నీటి పారుదల వ్యవస్థని బలపరిచారు, ఇంకా బలపరచాల్సిన అవసరం ఉంది, ఇంకా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాలి. నదుల అనుసంధానం అంటున్నారు, అది అనుసంధానమే జరిగితే అద్భుతం జరుగుతుంది, వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేది డెవలప్ చేశారు చాలా వరకు. సో దానికి కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మద్దతు ఇచ్చి ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని న్యూ ఎంటర్ప్రీనర్స్ గా చేయాలని, ఈ రంగంలో కూడా వాల్యూ ఎడిషన్, పండించిన పంటకి కొంత దాని రకరకాల రూపాల్లో దాన్ని మార్చి ఇవ్వటం వలన దానికి అధికమైనటువంటి గిట్టుబాటు ధర కానివ్వండి, లేదా రైతుకు లాభాలు వస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని బాగా ప్రోత్సహించింది. న్యూట్రీ సీరియల్స్ ఉన్నాయి. న్యూట్రీ సీరియల్స్ అంటే ఇప్పుడు రాగి, జొన్న, సజ్జ, ఇప్పుడు అందరూ కూడా అవే తింటున్నారు.
1: చిరుధాన్యాలు
0: ఎస్, ఇప్పుడు చిరుధాన్యాల ప్రాముఖ్యత చాలా పెరిగింది. ఇప్పుడు ఏ ఇంట్లో చూసుకున్నా ఒక పూట రైస్ తింటున్నారు. సో దానికి ఈ విధంగా రైతులకు ప్రోత్సాహం ఇవ్వడంతో ఏమైందంటే రైతులు పంట మార్పిడి వైపు కూడా వెళ్ళారు. మనం వెళ్ళాలి, పంట మార్పిడికి వెళ్ళాలి. అభివృద్ధి చెందాలంటే సనాతనంగా వచ్చిన పంటను అదే పండిస్తారంటే కుదరదు. రైతు మనకున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటే ఈ పంట మార్పిడి, వాతావరణంలో కూడా మార్పులు జరిగాయి. ఈ వాతావరణ మార్పులకి తగ్గట్టుగానే మనం పంటల మార్పులు కూడా చేసుకుంటున్నాం. కొత్త కొత్త వరి వంగడాలు వచ్చినాయి, కొత్త కొత్త రకరకాల వంగడాలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు పల్సెస్ అనండి, పప్పు ధాన్యాలకు మద్దతు ధర పెంచారు. ఆ ఉత్పత్తి కూడా పెంచాలని. కాబట్టి ఈ 14 ఏళ్లలో మనం ఏంటంటే స్వయం సమృద్ధి ఆల్రెడీ ఉంది మనకి, కానీ అందరి తాలూకా ఆలోచన ఎలాగుందంటే ఆరోగ్యమైన ఆహారం మీద ఉంది. అందుకనే ఇప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం ప్రోత్సాహం లాస్ట్ ఫోర్ ఇయర్స్ గా నేచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయ సంబంధ వ్యవసాయం మీద దృష్టి పెడుతుంది బాగా. ఆర్గానిక్ ఫార్మింగ్ దాన్ని ప్రోత్సహిస్తుంది. ఒక పక్కన సనాతన వ్యవసాయాన్ని మనం సాగిస్తేనే కొంత మార్పుకి మనం తీసుకెళ్తున్నాం. సో నేచురల్ ఫార్మింగ్ తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు తీసుకెళ్తుంటే ఏంటంటే కనీసం ఒక ఎరువు వేయకుండా, ఎటువంటి పురుగు మందులు కొట్టకుండా, ఇతర రసాయనాలు ఏమి వాడకుండా. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే భూసార పరిరక్షణ. మన పూర్వీకులు మనకి అందించినటువంటి భూమి యొక్క సారాన్ని ఆల్రెడీ రసాయనిక ఎరువుల వల్ల చెడగొట్టాం, దాన్ని మళ్లీ పునరుద్ధరించాలి అంటే ఏం చేయాలి? నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ వెళ్ళాలి. అందుకనే ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి ఏం చేస్తుందంటే మనకు ఇంకా ఉత్పత్తి పెంచాలంటే అవసరమే, కానీ ఉత్పత్తితో పాటు ఆరోగ్యకరమైనటువంటి ప్రకృతి పంటలు మనం పండించాలి, ప్రకృతి సిద్ధమైన పంటలని. సో దాన్ని దృష్టిగా చేసి 14 సంవత్సరాల్లో రైతులకి చాలా వరకు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఇప్పుడు ప్రకృతి సేద్యమైన పంటల్ని.
1: ఇప్పుడు ఏదైతే పథకాలు ఉన్నాయో రైతుల కోసం, వాటిల్లో ఒక వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులుగా ఇంకా ఇందులో మార్పులు కావాలి లేదా మరిన్ని పథకాలు ప్రవేశపెట్టాలి, ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టాలి అనే దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి?
0: రైతులకి ప్రభుత్వం సహకరిస్తున్న విధానం బాగుంది. ఇంకా కావాల్సింది ఏంటంటే రైతులు ఇంకా ఎడ్యుకేట్ చేయాలి శాస్త్రీయ వ్యవసాయం మీద. ఇంకా ఆ రీచ్ అవడానికి చాలా గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ను ఫిల్ చేయాలి. ఏది ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ లో ముఖ్యంగా అక్కడ మనం ఏదైతే నూతన పద్ధతులు మనం కనుగొంటున్నామో అది పూర్తిగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఇంకా మనం మోర్ ట్రైనింగ్స్ కానీ, మోర్ ఎక్స్పోజ్ విజిట్స్ కానీ రైతులకి, అదేవిధంగా ఇంకా డెమాన్స్ట్రేషన్ కానీ చేయటం ఒకటి. రెండోది నీటిపారుదల వ్యవస్థను మనం ఇంకా అనుకున్నాం, ఇంకా దాన్ని బలపరచాలి. ఎందుకంటే వితౌట్ వాటర్ వి కెనాట్ ప్రొడ్యూస్ ఎనీ క్రాప్, ఏ పంట అయినా. సో దాన్ని మనం ఇంకా మనం కొన్ని కొత్త పద్ధతులు మనం రైతులకు అందించే విషయంలో చేయాలి, ఇంకా చేరువు చేయాలి. అది కాకుండా మెకనైజేషన్ ఒకటి, మెకనైజేషన్ ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు అంది. నాకు తెలిసి 40% ఫార్మర్సే దీన్ని అందుకున్నారు, రిమైనింగ్ 60% ఇంకా గ్యాప్ ఉంది. ఈ యాంత్రీకరణ అనేది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఆ విధంగా ఏర్పాటు చేయటం, రైతు ఉత్పత్తిదారుల సంఘం అంటాం, ఆ సంఘాల ద్వారా రైతులకు కనుక చేరువు చేస్తే, యాంత్రీకరణ ఈ నూతన పద్ధతులు ఇవన్నీ కూడా చేస్తే వాళ్ళ ద్వారా రైతులకు ఇంకా మరింత చేరువవటం, రైతుల్లో మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ ఫెసిలిటీ, ఇప్పుడు అనుకున్నాం MSP అని, అది ఆ ఈనా మార్కెటింగ్ అనే పెట్టింది ఇప్పుడు ప్రభుత్వం, నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అని. ఆన్లైన్లోనే రైతు పండించిన పంటను శాంపుల్ పెడితే ఎక్కడో ఢిల్లీలోని వ్యక్తి ఇక్కడ విశాఖపట్నంలో పండించిన పంటను చూస్తాడు, ఇది నాకు ఈ రేటు కంటే ఆ రేటు కొంటాడు నచ్చితే శాంపుల్ చూసుకొని. సో ఈనా మార్కెటింగ్ వచ్చింది. ఈ మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఇంకా రైతులకు చేరువు చేయాలి. ఇది ఎలా ఉందంటే కొంతమందికే తెలిసింది, ఇది ఇంకా ఫీల్డ్ లెవెల్కి వెళ్ళాలి. సో రైతులను ఎన్రోల్ చేయాలి, రైతులు ఇంకా ఎడ్యుకేట్ చేయాలండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ విద్యలో అట్లీస్ట్ ఫ్రమ్ 8th క్లాస్ ఆన్వర్డ్స్ వ్యవసాయం గురించి ఒక పాఠ్యాంశం ఉండాలి. అది లేకపోతే చాలా మంది పిల్లలు వరి ఎక్కడి నుంచి వచ్చింది, చెట్టు నుంచి వచ్చి అంటారు, చెట్టుకి మొక్కకి తేడా తెలియని పరిస్థితి వచ్చింది. సో కాబట్టి 8th క్లాస్ నుంచి కనీసం ఈ పాఠ్యాంశంగా చేర్చి, ఇంటర్మీడియట్ తర్వాత ఉందా లేదా పక్కన పెడితే అట్లీస్ట్ 10th క్లాస్ వరకు ఒక పాఠ్యాంశంగా పెడితే 2-3 సంవత్సరాలు అసలు వ్యవసాయం గురించి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ పెట్టింది. అంటే ప్రతి రాష్ట్రంలో కొన్ని స్కూల్స్ ని ఎంపిక చేసి జిల్లాల్లో 1-2 స్కూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ విశాఖపట్నం జిల్లా చూసుకుంటే ఆనందపురంలో హై స్కూల్ తీసుకున్నాం, అలాగే నారాయణరాజుపేట అని భీమిలిలో ఒక హై స్కూల్ తీసుకుని, ఈ 2 స్కూల్స్ లో స్కూల్ పిల్లల ద్వారానే మట్టి నమూనాలు వారి పొలాలను సేకరిస్తున్నాం, వాళ్ళ చేతే ఆ సాయిల్ ని టెస్ట్ చేయిస్తున్నాం, ఎలా టెస్ట్ చేయాలి వాళ్ళకి నేర్పించి, వాళ్ళ చేత టెస్ట్ చేయించి ఆ రిజల్ట్స్ ఏ విధంగా అమలు చేయాలో, రైతులు ఏ విధంగా ఎరువులు వాడాలో, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధుమిత్రాదులు ఏ విధంగా వాడాలో వాళ్ళ పొలం అనేది వాళ్ళ ద్వారా చెప్పిస్తున్నాం. ఎప్పుడైతే విద్యార్థులని ఇన్వాల్వ్ చేసామో రేపు భావి భారత పౌరులు వారు, వారిని మనం ఎంకరేజ్ చేయగలిగితే అందులో శాస్త్రవేత్తలు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, అల్టిమేట్ గా ఏ ఉద్యోగం చేసినా తినడానికి అయితే తిండి కావాలి, దానికి పంటలు కావాలి. సో దాని బాధ్యత దాని విలువ వారికి తెలియాలని నేను కోరుతున్నాను.
1: మీలాగా వ్యవసాయ శాఖకి, వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు తీసుకుంటున్న చర్యల వల్ల కావచ్చు, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల వల్ల కావచ్చు, ఇవన్నీ ఇలా కంటిన్యూ అయితే రానున్న 5 సంవత్సరాల్లో భారతదేశం వ్యవసాయ రంగంలో ఏ స్థితిలో ఉంటుందని మీరు అనుకుంటున్నారు?
0: ఖచ్చితంగా మన టార్గెట్ అయితే 25% గ్రోత్ అనుకున్నాం. ఏదైనా ప్రకృతి సహకరించాలి. మన ప్రయత్నాలు చక్కగా చేసినప్పుడు ప్రకృతి సహకారంగా ఉంటుంది. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు 6.5% గ్రోత్ లో ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే 18.5 నుంచి 25 అనుకున్నామో మరో 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా అచీవ్ అవుతామండి.
1: వికసిత్ భారత్ అనేది ఇప్పుడు మన నినాదం కదండి. సో వికసిత్ భారత్ కోసం వ్యవసాయ రంగంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి? సో దానివల్ల భారతదేశం ఉన్నతిని ఏ విధంగా మనం చూడొచ్చండి?
0: వికసిత్ భారత్ లో మనం చూసుకుంటే వ్యవసాయ రంగంలో భూసార పరిరక్షణ ఫస్ట్ చేస్తున్నాం, ఫస్ట్ పాయింట్ గా. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రయారిటైజ్ గా నేల పరిరక్షణ చేస్తుంది. నీటిని కాపాడుకోవాలి, నీటిని సక్రమంగా వినియోగించుకోవాలి, దానికోసం మనం ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా నూతన వంగడాలను మనం సృష్టి జరిగినాయి, వాటిని సమర్థవంతంగా మనం పండించాలి. అంటే ఇప్పుడు యాంత్రీకరణ మనకు అవసరం, లేబర్ షార్టేజ్. ఒక పక్క ఎన్ఆర్జీఎస్సీ ప్రోగ్రెస్, లేబర్ షార్టేజ్ వస్తుంది, దానికి యాంత్రీకరణే మార్గం. సో ఈ మూడు మనం చేసి మార్కెటింగ్ మనం కల్పిస్తే కనుక వికసిత భారత్లో ఖచ్చితంగా మన వ్యవసాయం చాలా అభివృద్ధి చెందుతుంది, ముందుకు వెళ్తుంది, రైతులందరూ వికాసంతో ఉంటారని నేను అనుకుంటాను.
1: జనరల్ గా ఏంటంటే వ్యవసాయ రంగంలో ఉండేవారు వాళ్ళ పిల్లలందరూ కూడా ఉద్యోగాలనో లేకపోతే వేరే చోట్లకి వెళ్ళిపోవడం అనేదో జరుగుతున్నారు. మళ్ళీ మేము వ్యవసాయాన్నే తీసుకుంటాము అన్నవారు చాలా తక్కువగా కనపడుతున్నారు. మరి ఇది ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూ అయిపోతే మనకి ఇబ్బంది పడతాం కదండి. అందుకని పిల్లల్ని కూడా వ్యవసాయం వైపు, పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగం వైపు వారిని ఆకర్షించడానికి ఏం చెయ్యాలంటారు? మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: చాలా మంచి ప్రశ్న. అది మాత్రం యాక్చువల్ గా మేము కూడా ఫీల్ అయ్యేది అదే. ఎప్పుడు ఎక్కడైనా మా రైతులతో మాట్లాడేటప్పుడు మేము వాళ్ళకు కూడా చెప్పేది అదే, మీరు వ్యవసాయం చేశారు, మీ తండ్రి గారు వ్యవసాయం చేశారు, మీ తాతగారు వ్యవసాయం చేశారు, మీరు చేయబట్టి ఈ రోజున మేము అందరం తింటున్నాం. సో మీరు ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు అందరూ కూడా ఈ వ్యవసాయాన్ని ఎందుకు విడనాడుతున్నారంటే వ్యవసాయం అనేది ప్రకృతితో చేయాలి, ప్రతిదీ కూడా ఆరుబయట చేయాల్సిందే. సుఖాలకు అలవాటు పడిపోయాం. ముఖ్యంగా విద్యార్థులు అనేసరికి వాళ్ళకి ముఖ్యంగా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికి కూడా ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేకుండా అయిపోయింది. ఊర్లో చదవట్లేదు ఎవరు, తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. రెండోది, మీరు అన్నారు కదా ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నా దగ్గరికి లాస్ట్ 4 ఇయర్స్ లో 8 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉద్యోగాలు మానేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. నేను ఒకటి అడిగా, ఎందుకు మీరు మళ్ళీ అంత మంచి పొజిషన్ లో ఉద్యోగం చేసేది వదిలేసి వ్యవసాయానికి వచ్చారంటే, సార్ మాకు అక్కడ తృప్తి లేదండి, మాకు ఈ వ్యవసాయం చేయాలనుకున్నా. అసలు ఏం చదువుకున్నారంటే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుకున్నారు, వ్యవసాయానికి సంబంధం లేదు వాళ్ళు. కానీ వాళ్ళకున్నటువంటి ఈ మీడియాలో తెలుసుకొని మంచి మంచిగా నాలుగు సంపాదించి ఈ రోజున భార్య భర్తలు కలిసి ఇక్కడ మనకు దగ్గరలోనే కొంత ల్యాండ్ లీజ్ తీసుకుని ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు. అంటే మార్కెటింగ్ ఎక్కడ మనం టైప్ చేయొచ్చు, వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది, చదువుకున్న వాళ్ళు వ్యవసాయం వైపు మళ్ళుతున్నారండి. కాకపోతే దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి.
1: సో ఒక వ్యవసాయ శాఖ నిపుణులుగా రైతు భవిష్యత్తు కోసం మీరిచ్చే 3 ముఖ్యమైన సలహాలు అడిగితే ఏం చెప్తారండి?
0: రైతు భవిష్యత్తు కోసం సలహాలంటే ఒకటే అండి, రైతుకి అందరం కూడా చేయొత్ ఇవ్వాలి. ఫస్ట్ మార్కెటింగ్ ఫెసిలిటీ మనం కల్పించాలి, పంట మార్పిడి విధానం రావాలి. అంతేగాని మూస విధానంలో అదే పంటను పండించడం కాకుండా నేను కొత్తగా పంటల మార్పిడి రావాలి. తర్వాత రైతు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే పంటలు మార్చాలి. అంతేగాని నేను జూన్ నెల వస్తే విత్తనాలు వేసేస్తాను అనుకుంటే అవ్వదు. ఇప్పుడు జూన్ నెల వర్షాలు పడట్లేదు, జూలైలో పడుతుంది, ఆగస్టులో పడుతున్నాయి. సో వాతావరణకు అనుగుణంగా క్లైమేట్ రెజిలియన్స్ అంటాం, అంటే పరిస్థితులు ఎలాగున్నప్పుడు కూడా మన పంటను తీసుకునే ఆలోచన శాస్త్రత ఉంది, దాన్ని అందిపుచ్చుకొని రైతు ముందుకెళ్ళాలి. తప్ప ముఖ్యంగా రైతు ఏంటంటే చేస్తున్న వ్యవసాయంలో చిత్తశుద్ధితో చేయాలి. అంటే ఎక్కడైతే వ్యవసాయమే వృత్తిగా భావించేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా బాగుపడుతున్నారు, ఆ వ్యవసాయంలో అభివృద్ధి చెందుతున్నారు. సో అది రైతులో ఉన్నటువంటి ఆ 3 లక్షణాలు కనుక మనం అలవలుచుకుంటే రైతులుగా ముఖ్యంగా ఖచ్చితంగా బాగుంటాం.
1: సార్, వ్యవసాయ రంగం గురించి, రైతుల గురించి, రైతు సాధికారత గురించి, ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ఇంత చక్కటి వివరణ ఇచ్చినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి.
0: థ్యాంక్ యూ.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, పరిచయకర్త ఎన్ మణి, అతిథి బి విజయప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ భీమిలి డివిజన్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

మన శంకర్ వరప్రసాద్ మూవీ నుంచి మంచి సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు. 10:30 అయిపోయింది మన క్లాక్ లో టైం. ఎస్, ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. అండ్ క్వశ్చన్ గుర్తుంది కదా, ప్రపంచ క్వాంటమ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహిస్తారు అని అడిగాను. సో ఆన్సర్స్ తెలిస్తే పంపిస్తూ ఉండండి. అండ్ బ్రేక్ తర్వాత కలుసుకుందాం. స్టే ట్యూన్ టు హరివిల్లు, ఓన్లీ ఆన్ వివిత్ భారతీ ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ధ్యాన్ దే, ఆప్కీ మెహనత్ కో రాష్ట్రీయ పహచాన్. పశుపాలన్ క్షేత్ర మే ఉత్కృష్ట యోగదాన్ దేనే ఔర్ నవీన్ ప్రౌద్యోగికీ ప్రథాఓ కో అప్నానే వాలో కో భారత్ సర్కార్ కా పశుపాలన్ ఎవం డేరీ విభాగ్ ప్రదాన్ కర్తా హై రాష్ట్రీయ సమ్మాన్. ఆజ్ హీ నామాంకన్ కరే రాష్ట్రీయ గోపాల్ రత్న పురస్కార్ 2026 కే లియే. ఇస్ పురస్కార్ కే లియే 3 శ్రేణియో మే హోతా హై చయన్: సర్వశ్రేష్ఠ డేరీ కిసాన్, సర్వశ్రేష్ఠ డేరీ సహకారీ సమితి ఔర్ సర్వశ్రేష్ఠ

0: टेक्नीशियन उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 30 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: వెల్, మరి నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ పంపించారు. బాస్క టైలర్స్ చెరుకుపల్లి నుంచి, మేడం మాకు ఒక్కొక్క మాట రెండు సార్లు వినిపిస్తుంది. అయ్యో సార్, యాక్చువల్ గా ఇక్కడైతే టెక్నికల్ గా అంతా బానే ఉంది, మరి అదేమన్నా ప్రాబ్లం ఏమో, సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. అండ్ గుడ్ మార్నింగ్ అంటూ చనిబండ గారు, వాసు గారు లైట్ ఆన్సర్ పంపించారు. దేవసేన తిరుపతి నుంచి 2024 అంటూ పంపించారు. సంవత్సరం కాదండి నేను అడిగింది, రోజుని. అండ్ నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు యంగ్ నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి సరైన సమాధానం. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, శేషాద్రి గారు, అలాగే రాజవరం నుంచి పంపించారు. జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రాకేష్ ముందాస్ ఫ్రం ముంబై నుంచి, వీరందరూ నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పెడన జోగానంద్ర కాలనీ నుంచి, ఓ సారీ రాంగ్ మెసేజ్ అండి. హాయ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? ఓకే, నా పేరు జోగానందరావు గారు. ఓకే, హాయ్ జోగానందరావు గారు మంగళగిరి నుంచి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సరైన ఆన్సర్ అందించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి, అండ్ విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం నుంచి సరైన సమాధానం. అండ్ అలాగే శ్రీనివాస్ గారు, గన్నవరం శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి, థ్యాంక్ యూ సో మచ్ సార్ క్లారిటీ ఇచ్చారు. అండ్ రాంగ్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానాన్ని అందించారు. కోనకొండ రమణ్ రావు గారు సరైన ఆన్సర్ అందించారు బెంగళూరు నుంచి. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి, థ్యాంక్ యూ సో మచ్. పత్రి ప్రసాద్ గారు కోట ఉరట్ల అనకాపల్లి జిల్లా నుంచి మనకు పంపించారు. కోట ఉరట్ల అనకాపల్లి జిల్లా. లతా ఫ్రం బుయ్యూర్ నుంచి రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ జేఎస్వి, అండ్ యాజ్ వెల్ యాజ్ సో స్వీట్ ఆఫ్ యూ అండి, థ్యాంక్స్ అలాట్ ఫర్ ద కాంప్లిమెంట్. నెట్ కొంచెం స్లోగా ఉంది, నాకు కూడా కొన్ని మెసేజెస్ లేట్ వస్తున్నాయండి, ప్లీజ్ డూ డోంట్ మైండ్. రవి గారు ఫ్రం గన్నవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ జేఎస్వి, మా అమలాపురంలో నిన్నటి నుంచి వాన పడుతోంది, వాతావరణం చాలా చల్లపడిపోయింది. ఈ సమయంలో వివిధ భారతిలో మీ మాటలు పాటలు వింటుంటే భలేగా ఉంది మామ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ చేసినందుకు, అండ్ క్లైమేట్ అనుభూతిని నాతో పంచుకున్నందుకు. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, మీరు వస్తేనే కార్యక్రమం చాలా ఆనందదాయకంగా ఉంటుంది, విజ్ఞాన భరితంగా. పొన్నూరు మండలం నుంచి చింతలపూడి బి ఆదాం మల్లీశ్వరి గారు, ధన్యవాదాలు సార్ మీకు కూడా. జయస్వి, గుడ్ మార్నింగ్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ లిస్నింగ్ టు యూ, థ్యాంక్స్ ఎ లాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. చెల్లపాండి రామర్ గారు అండ్ మొనిషా మధురై తమిళనాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ వరుణ్. దుర్గా ప్రసాద్ గారు, ఐఎమ్ ఫ్రమ్ నాగార్జున సాగర్ డ్యామ్, రైట్ ఆన్సర్ పంపించారు, ధన్యవాదాలు సార్ మీకు కూడా. వీసీ మోహన్ గారు ఎఫ్సీఏ కాలనీ మిర్యాలగూడెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్స్ అ లాట్. నెక్స్ట్ సోమనాథం జనార్దన్ రావు గారు, వనజమ్మ వెంకట భావన తాటిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, సరైన సమాధానం. అండ్ హాయ్ జయస్వి గారు, నమస్కారం. బంగారు తల్లి ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. బండారు త్రిమూర్తులు గుప్తా గారు పెద్దాపురం నుంచి, తుమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి, థ్యాంక్ యూ. రెండో ప్రశ్న అడిగేశారా? అయ్యయ్యో మిస్ అయిపోయానే. సుశ్ల వేణుగోపాల్ దత్త గారు, ప్రపంచ క్వాంటమ్ దినోత్సవాన్ని ఏ సంవత్సరం ఏ రోజు నిర్వహించారు అని అడిగాను, సో చూద్దాం మీరు కూడా రైట్ ఆన్సర్ పంపిస్తారని ఆశిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఏ రోజున ఈ క్వాంటమ్ డేని జరుపుకుంటాం. సో శివప్రసాద్ అండ్ శ్రీపణి దేశాయిపేట వేటపాలెం నుంచి, శివ గారు శ్రీపణి గారు రాంగ్ ఆన్సర్ అండి. ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్, సూపర్ సాంగ్స్, థ్యాంక్ యూ. అండ్ సత్య భార్గవి తారిపత్రి అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. కడప ఆకాశవాణి అనౌన్సర్స్ కృష్ణ తులసి అపర్ణ గారు సరైన సమాధానాన్ని పంపించారు. జయస్వి, సీత, సమత అండ్ వినయ్ గారు, థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్, మీ పేరు పంపించలేదే. సోమనాథం జనార్దన్ రావు గారు తాడిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. మీ షో, ఓకే మీ షో చాలా బాగుంది, ధన్యవాదాలండి. సో ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. ఏప్రిల్ 14, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 ఈ రోజుని జరుపుకుంటారనమాట. సో ఇంకా ఈ ఆన్సర్ పంపించకండి, ఆల్రెడీ ఆన్సర్ రివీల్ చేసేశారు. కమింగ్ బ్యాక్ టు మై థర్డ్ క్వశ్చన్ ఆఫ్ నవరస భరిత హర్విల్లు, స్మైల్ పథకం ఫుల్ ఫామ్ ఏంటి? స్మైల్ పథకం ఫుల్ ఫామ్ ఏంటి? సో వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద స్కీమ్? స్మైల్. రైట్ ఆన్సర్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 ఈ నెంబర్ కి నాకు వాట్సాప్ చేయండి. స్మైల్, SMILE, ఈ పథకం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సో మెసేజ్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్.

10:42 మన క్లాక్ లో టైం. మనం ఉన్నాము నవరస భరిత హరివిల్లు విత్ మీ జయస్మితో. స్మైల్ పథకం యొక్క పూర్తి వివరణ ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. సోమనాథం జనార్దన్ రావు గారు వనజమ్మ వెంకట భావన తాటిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కమింగ్ బ్యాక్ సౌజన్య గారు మంగళగిరి నుంచి రైట్ ఆన్సర్. జయస్వి గారు సూపర్ ప్రోగ్రామ్ అండ్ థ్యాంక్ యూ. బి రాంబాబు టైలర్, కమల, మానస, రచన, ఉదయ్ తేజ్ ఫ్రమ్

భగిరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మురళి గారు రైట్ ఆన్సర్. ఓకే, మురళి గారు హాయ్ జయస్వి అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. ముసపేట్ నుంచి నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇందాకటి క్వశ్చన్ కి పంపించారు రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. అలాగే నెక్స్ట్ శ్రీదేవి శైలజ గారు కడప ఆకాశవాణి అనౌన్సర్స్, సరైన సమాధానాన్ని అందించిన మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ అండ్ సెండింగ్ యువర్ ఆన్సర్స్. రాకేష్ గారు ఫ్రం ముంబై, సరైన సమాధానం. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం నుంచి సరైన సమాధానం. గుడ్ మార్నింగ్, జేఎస్వి అండి నా పేరు, జేఎస్పి కాదు. దుర్గాప్రసాద్ గారు ఫ్రం నాగార్జున సాగర్ నుంచి సరైన ఆన్సర్ పంపించారు. అండ్ ఐఎమ్ ఫుల్లీ ఎంజాయిడ్ అండి, చాలా బాగుంది, స్వీట్ మెమరీస్. అండ్ సో మీ అండ్ మై సిస్టర్ వి బోత్ ఓకే, నో ఇష్యూ సార్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ లిసనింగ్ టు మై షో అట్ ద సేమ్ టైమ్. నాకు మంచి మంచి మెసేజెస్ కూడా పంపించినందుకు అన్నిదా భావించకండి. సిరిగిరి రాంప్రసాద్ మార్కాపురం నుంచి మనకు పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అండ్ గౌరీ గారు తిరుపతి నుంచి సోషల్ మీడియా ఇంటర్ఫేర్స్ ఫర్ లివింగ్ అంటూ పంపించారు. సో కాదు, రాంగ్ ఆన్సర్ గౌరీ గారు. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి రైట్ ఆన్సర్. అండ్ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు సరైన సమాధానం ఇందాకటి ప్రశ్నకి, ఇప్పటి ప్రశ్నకి. విజయవాడ నుంచి నందు, స్వీట్ మెమరీస్. అయ్యో, స్మైల్ అంటే మీరు అలా వెళ్ళిపోయారా అండి, ఇది వేరు, ఈ పథకం వేరు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ నందు. అండ్ మొనిషా ఈ హాయ్ చెప్పండి, అ వెరీ బిగ్ హాయ్ మొనిషా ఫ్రం చెల్లపాండి రామర్ తమిళనాడు నుంచి. నేను స్మైల్ అంటే స్వీట్ మెమరీస్ ఇన్ లిప్స్ ఎక్స్ప్రెషన్ అని అనుకుంటున్నారు అందరూ. సో స్మైల్ అంటే నవ్వుకి సంబంధించింది కాదండి, ఇదొక పథకం అనమాట. సో దీనికి సంబంధించి అది ఆన్సర్ తెలిస్తే పంపించండి. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, ఐల్ కన్సిడర్ దిస్ ఆల్సో. వాసు గారు చర్మడ నుంచి సరైన ఆన్సర్ పంపించారు. అయ్యో, పోయిన వారం పిడుగుపడి అన్యదా రెఫ్ఎం ఇదైపోయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అంత డెడికేటెడ్ గా రేడియో వింటున్నందుకు అంత మంచి అవుతుంది, హోప్ ఫర్ ద బెస్ట్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పత్రి ప్రసాద్ గారు కోట ఊరట్ల అనకాపల్లి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నమస్తే జయస్వి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. మురళీమోహన్ గారు ఫ్రం మంగళగిరి నుంచి. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్ ఫ్రం అమలాపురం నుంచి. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. అండ్ హాయ్ అండి జయస్వి గారు, సరైన ఆన్సర్ పంపించానా? కరెక్ట్ గానే పంపించారండి, థ్యాంక్ యూ. అండ్ ఉయ్యూర్ నుంచి లతా గారు రైట్ ఆన్సర్. స్మాల్ ఇన్సెషన్ అంటూ కే రవీంద్ర రెడ్డి గారు సర్వేపల్లి నుంచి పంపించారు. సో దిస్ ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం. జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, నమస్తే జయస్వి గారు, మీ ప్రశ్నకి సమాధానం అంటూ. వీసీ మోహన్ ఎఫ్సీఐ కాలనీ మిర్యాలగూడ నుంచి సరైన ఆన్సర్ అందించారు. కమింగ్ బ్యాక్, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి. అండ్ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. మా రేడియో ఎందుకో సరిగ్గా రావటం లేదండి, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. పొన్నూరు మండలం చింతలపూడి నుంచి బి ఆదా మల్లీశ్వరి గారు. సో మేబీ ఏమన్నా సిగ్నల్ ఆస్పెక్ట్స్ లో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో సార్, చూద్దాం. అండ్ రైట్ ఆన్సర్ పంపిస్తూ మనకి సీత, తేజు, వినాయక్, క్రిష్ ఆన్సర్ చేశారు, థ్యాంక్స్ అలాట్. ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో ట్రై చేస్తానండి, సాంగ్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి మేడం, ఇది నా చేతుల్లో లేదు శ్రీదేవి గారు, ఐ ట్రై మై బెస్ట్. రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, రేడియోలో రెండు సార్లు వినిపిస్తోంది. సో ప్రాబ్లం అయితే ఇక్కడ లేదండి, మేబీ ఏదన్నా సిగ్నల్ డిస్టర్బెన్స్ వల్ల ఇలాగా ఈ రోజు భాషలాగా నేను వినిపిస్తున్నానేమో. ఒకసారి చెప్తే 100 సార్లు వినిపించకపోయినా అట్లీస్ట్ 2 టైమ్స్ వినిపిస్తోంది. సో చెక్ చేద్దాం, ఇది వాన వల్ల వచ్చినటువంటి చిన్నపాటి ప్రాబ్లం అనమాట. శివ, శ్రీఫణి, దేశాయపేట, వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇండియన్ గవర్నమెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇట్స్ రాంగ్ ఆన్సర్. హాయ్ జయస్వి అంటూ మనకి రాంగ్ ఆన్సర్ అండి. హర్షిత్, ప్రజ్ఞ మరియు ఆదినారాయణ దావ బుచ్చయ్య కాలనీ విజయవాడ నుంచి, నమస్తే జయస్వి గారు. ముచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ భాషా, క్వశ్చన్ ప్లీజ్. స్మైల్ యొక్క పథకం, స్మైల్ అనే పథకం ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. సో ఇదండి నా క్వశ్చన్. రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ తో మనకి కోనకొండల నుంచి పెట్టిన పేరు ఓకే, కానీ మీ పేరేంటి? కోనకొండ రమణరావు గారు. సో థ్యాంక్ యూ సో మచ్ రమణరావు గారు. అండ్ మాకు అలాగే వినిపిస్తోంది జయస్వి గారు. సో చూద్దామండి, ఐ డెఫినెట్లీ ఇన్ఫార్మ్ దిస్. టెక్నికల్ గా ఏమన్నా గ్లిచ్ ఉండొచ్చు. అండ్ హాయ్ అండి, కాకాని నుంచి పద్మా, భవ్య, చింటూ జస్ట్ మెసేజ్ చేశాను. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో నేనైతే
రేడియోలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి. ఓకే, తప్పకుండా మనం దీన్ని ఏదో సార్ట్ అవుట్ చేద్దాం. కొంచెం కుదుట పడింది. ఓకే, ఆన్సర్ పంపించడం కుదరలేదు అంటూ మనకి బండారు త్రిమూర్తుల గుప్తా గారు మెసేజ్ చేశారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. స్మైల్ పథకం యొక్క పూర్తి ఫుల్ ఫామ్ ఏంటి అంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. ఈ పథకం యొక్క పూర్తి ఫుల్ ఫామ్ అయితే ఇదన్నమాట. సో నెక్స్ట్ కమింగ్ బ్యాక్, ఈ క్వశ్చన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నిమాపర పాట్ ఉత్సవ్ 2026 ఏ రాష్ట్రంలో నిర్వహించారు? నిమాపర పాట్ ఉత్సవ్ 2026 ఏ రాష్ట్రంలో నిర్వహించారు? సో నిమాపర పాట్ ఉత్సవ్ 2026 సంవత్సరం ఎక్కడ నిర్వహించారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ నాకు పంపించండి. ఆన్సర్ బ్యాన్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

అన్నయ్య మూవీ నుంచి మస్ట్ సాంగ్ అండి ఈ పాట. వాన పడినప్పుడు వినకపోతే అదొక గిలి కదా. మరి ఈ పాటతో అద్భుతమైన మాట కూడా, క్వశ్చన్ కూడా నేను అడిగేశాను. ఏంటి ఆ క్వశ్చన్ కి ఆన్సర్? సో నిమ్మరవ్వ పాట్ ఉత్సవ్ అన్నమాట ఇది. ఏ రాష్ట్రం నిర్వహించబడుతుంది, ఏ రాష్ట్రంలో ఇది చేస్తారు అని అడిగాను. మరి రైట్ ఆన్సర్స్ ఎంతమంది పంపించారో చూద్దాం. నిమాపర పాట్ ఉత్సవ్ 2026 ఏ రాష్ట్రంలో నిర్వహించారు? సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. అండ్ నెక్స్ట్, హాయ్ జయస్వి, ఒక పాట పాడొచ్చు కదా మా కోసం? తప్పకుండా పాడతానండి. అండ్ కడప శ్రీదేవి గారు, శైలజ గారు రైట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండి. విజయవాడ నుంచి వినయ్, సీత, సమత అండ్ ప్రసన్న వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పెట్టారు. సాంగ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. సాంగ్ రిక్వెస్ట్ యాక్సెప్షన్ నా చేతుల్లో లేదు. ఎనివే థ్యాంక్ యూ. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్ అంటూ. సనుబండి నుంచి వాసు గారు సరైన సమాధానం అందించారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, అలాగే విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్. విసి మోహన్ ఎఫ్సీఐ కాలనీ మిర్యాలగూడెం నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. వీటితో పాటుగా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబ్లా మస్తాన్ బాషా సరైన ఆన్సర్ అండి. నెల్లూరు నుంచి భాస్కర్ గారు, పెడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ శేష సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అర్రే రే రే, అందాం అనుకున్నాను కానీ మీరు కేరళ అనేసారు. రాంగ్ ఆన్సరియో, రైట్ ఆన్సర్ అనిపియో. సో ఇట్స్ నాట్ ఏ రైట్ ఆన్సర్ అండి, కేరళ మాత్రం కాదు. జల జయరాం గారు, జల సరస్వతి గారు పాకాల మండలం నుంచి మనకి కేరళ అంటూ పంపించారు. సో కేరళం ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి, గుడ్ మార్నింగ్ అంటూ కార్తికేయ ఫ్రమ్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జయస్వి గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. శ్రీనివాసరావు గారు గుడివాడ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. నమస్తే అండి, మీకు కూడా నమస్కారం. ఎర్రమిల్లి సీతామాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. బొడ్డు తులసిదాస్ నవీపేట మండలం నిజామాబాద్ నుంచి సరైన సమాధానం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నటువంటి శ్రోతల్ని కాంపిటేటివ్ పరీక్షలు సాధించటం ఎలా మీకు భావ్యమా? జ్ఞానం అనేది గ్రామీణ ప్రాంతానికి, పట్టణానికి, వీటికి మాత్రమే పరిమితం కాదండి. ప్రతి అణువు నుంచి మనం నేర్చుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు తెలుసుకుంటే మనం కూడా ముందుంటాం ప్రపంచంతో పాటు. సో గ్రామాలే పట్టణానికి అసలైన ఆయువు పట్టు అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈసారి నుంచి చాలా ప్రౌడ్గా చెప్పాలండి. కాంపిటేటివ్ పరీక్షల ప్రశ్నలా ఆ ప్రశ్నలా అనే కన్నా ప్రశ్న ఏదైనా సమాధానం చెప్పే విధంగా మనం కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్లడం మోర్ ఇంపార్టెంట్. సత్తుపాటి రాము గారు, పుష్ప గారు, రాజశ్రీ ఫ్రమ్ ఖమ్మం జయనగర్ కాలనీ నుంచి అండ్ సిరిగిరి రాంప్రసాద్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు అండ్ ఫైనల్లీ కోనకొండల రమణరావు గారు, కవిత జోష్నవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి, రత ఫ్రమ్ వుయూర్ నుంచి అండ్ పూరి డిస్ట్రిక్ట్ అంటూ రవీంద్ర రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. సర్వేపల్లి, న్యూఢిల్లీ ఇస్ ద రాంగ్ ఆన్సర్. తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సోమనాథన్ జనార్దన్ రావు గారు అండ్ మే నెల 17వ తేదీ 2026 రైట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి అండ్ జే జయస్వి గారు అంటూ సరైన ఆన్సర్ పంపించారు. వాట్ ఇస్ సూదింగ్ వాయిస్ యూ హ్యావ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద మెసేజ్. మీ పేర్లు పంపించలేదు, సో ఈసారి మీ పేరు కూడా పంపించండి. దుర్గాప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ నాగార్జున సాగర్. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, మీ వాయిస్ రిసౌండ్ వస్తుంది, ఇది నా చేతుల్లో లేదండి, సమ్ టెక్నికల్ గ్లిచ్ ఏదో జరుగుతోంది, బట్ ఎనీవేస్ చూద్దాం, లెట్ సెట్ అవుట్ అండ్ సార్ట్ ఇట్ అవుట్. శివాస్

ఫండింగ్ ఫ్రమ్ దేశాయపేట నుంచి రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఇవాళ మీ షో చాలా బాగుంది. నరేష్ అండ్ మెస్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్, మీరు షో చాలా చక్కగా చేస్తారు, వేగంగా మాట్లాడతారు, అట్ ద సేమ్ టైం స్పష్టంగా చదువుతారు. మీకు అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు జేఎస్పీ బంగారు తల్లి అంటూ. ధన్యవాదాలండి మీకు కూడా. ధూళిపాల సీతారామ శాస్త్రి గారి జయంతి సందర్భంగా అలనాటి చిత్రాలలో కొన్ని విషయాలు కూడా తెలియచేస్తారా? సో ఉంటే తెలియచేసేదానే, బట్ ట్రై చేద్దాం. సాంగ్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము అంటూ వినయ్ గారు పెట్టారు. సో చూద్దాం మీ యొక్క ఓర్పు సఫలం అవ్వాలని. హర్షిత్ ప్రజ్ఞ మరియు ఆదినారాయణ దావుబుచ్చయ్య గౌలీ నుంచి రైట్ ఆన్సర్ అండ్ లాస్ట్లీ ఎస్బి రామకృష్ణ గారు కృష్ణవేణి భవానీ నగర్ అనంతపురం నుంచి పంపించారు. సరైన సమాధానం ఎర్రవారిపాలెం రెడ్డివారిపల్లి నుంచి శంకర్ గారు రైట్ ఆన్సర్ అండ్ మరొకరు అభిమానంతో శుభం పూయాద్ అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వెల్ నిమాపరా పాట్ ఉత్సవ్ 2026 ఎక్కడ జరిగింది అంటే ఒడిస్సా అనమాట. ఒడిస్సాలో నిమాపరా అనేటువంటి గ్రామం నుంచి సాగింది. సో మనం ఎదగాలి, ఏదైనా సాధించాలి అంటే ఎక్కడ ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు ఎలా నేర్చుకుంటున్నాము అనేది మాత్రమే ఇంపార్టెంట్. సో 10:58 దాటి పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. నేను కూడా మీకు చాలా బై బై చెప్పేసి టైం అయితే వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ద ప్రోగ్రామ్ ఈజ్ బెస్ట్ అమ్మా జయస్వి గారు అండ్ రవీంద్ర రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద కాంప్లిమెంట్. డెఫినెట్లీ ఇంకా మంచి క్వశ్చన్స్ తో మేము అందరం కూడా రోజు మిమ్మల్ని ఇలానే క్వశ్చన్ చేస్తూ ఉంటాం. మీరు కూడా ఇలా మాకు సమాధానాలు పంపించాలని ఆశిస్తూ, ఓకే బయట వెదర్ బాగుంది, వాన్ అయితే అద్దరిపోతోంది. సో మార్నింగ్ నుంచి రెయిన్ సాంగ్స్ వేస్తున్నాం కాబట్టి వాన్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అంత ఇష్టాన్ని ఈ పాట రూపంలో, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. సో అందరూ సురక్షితంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, వన్స్ అగైన్ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వండర్ఫుల్ డే విత్ మీ యువర్ ఆర్జే జయస్వి. ఈ రోజుకి ఇక సెలవు, కలుసుకుందాం మళ్ళీ తొందరలో మరిన్ని మాటలతో పాటలతో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 MHz బై. నేను మీ జేఎస్వి సైనింగ్ ఆఫ్. వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఈ నెల 27న రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రానున్న గోదావరి పుష్కరాల్లో పర్యాటక శాఖ తరపున చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్రయ విక్రయాలు జరిగేలా, బ్యాంకు రుణాలు మంజూరయ్యేలా, లబ్దిదారుడు పూర్తి హక్కులు కలిగి ఉండేలా ఈ నెల 30వ తేదీన నగరంలో పేదలకు ఇంటి పట్టాలు అందిస్తామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. నగరంలోని కలెక్టరేట్లో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. వర్షపు నీరు నిల్వ ఉండే చోట దోమలు వృద్ది చెంది డెంగ్యూ, మలేరియా వంటి తీవ్ర జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాష్టంలో భారీ వర్షాల ప్రభావంతో పలు విమానాలను దారిమళ్లించారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్కు, హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల పలు విమానాలు రద్దయ్యాయి. రాష్టంలో ప్రయోగాత్మకంగా దుర్గగుడిలో స్వయం చాలక లడ్డూ విక్రయ యంత్రాన్ని వినియోగించడం ప్రశంసనీయమని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అన్నారు. 6 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రాన్ని పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయకులతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సు.

శుభోదయం, గుడ్ మార్నింగ్, స్వాగతం, సుస్వాగతం వివిధ భారతి శ్రోతలందరికీ కూడా. 11:10 దాటి 24 సెకండ్లు కావస్తోంది మన స్టూడియోస్ లో టైం. ఇంకా మిమ్మల్ని అందరినీ కూడా ఈ వర్షంలో మంచి ముచ్చట్లు చెప్పేందుకు నేనైతే వచ్చేసాను, మీ ఆర్జే ఆదిత్య మీ ముందుకి. ప్రతి ఒక్క మనిషిలో కూడా ఒక టాలెంట్ అనేది ఉంటుంది కదా, దానికి తగినట్టుగా అడుగులు వేస్తే కొత్త మార్పు, కొత్త ప్రపంచం, కొత్త పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఒక్కోసారి ఎవరికి వారు వారిలో ఉన్న ప్రతిభను వాళ్లే గుర్తిస్తారు. ఇంకా మరికొంతమంది ఏంటంటే వేరే వాళ్ళు వాళ్ల టాలెంట్ చెప్తే గాని వాళ్ళకి తెలియదన్నమాట. ఇంకా ఏదైనా వాళ్ళు కాంపిటీషన్ లో పాల్గొని అందులో గనక విజయం సాధిస్తే అప్పుడు చూడాలి ఆడియన్స్ అప్రిసియేషన్ గాని, ఆ చప్పట్లు మోత గాని, వాటితో పాటు ఒక అవార్డు కూడా వస్తే ఆ ఆనందమే వేరు. మరి ఆ అవార్డు చూస్తే చాలన్నమాట, మనలో టాలెంట్ ఉన్నా లేకపోయినా ఆ అవార్డే చెప్తుంది నీలో ఈ టాలెంట్ ఖచ్చితంగా ఉంది, నువ్వు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకు అని చెప్పి. సో ఆ పురస్కారం చూసినప్పుడల్లా దాని వెనుక కష్టం గుర్తు రావచ్చు, గుర్తు రాకపోవచ్చు, కానీ మన టాలెంట్ మాత్రం ఎప్పుడూ గుర్తొస్తుంటుంది. అలాగే మన టాలెంట్ కి ఒక వేదిక పైన ఒక పురస్కారాన్ని మనం అందుకున్నా మన ఆనంద జ్ఞాపకాలు, ఆ ఆనంద క్షణాలు కూడా మనల్ని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చెయ్యవు. ఒకవేళ మనకి డిసప్పాయింట్మెంట్ వచ్చినా దాని నుంచి బయటకు తీసుకొస్తాయి అన్నమాట. మరేంటి, సినిమా పురస్కారాల గురించి మాట్లాడుకుందాం ఈ రోజు సినిమా కబుర్లో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 11:17 దాటి 4 సెకండ్లు కావస్తోంది సమయం. మరి శ్రేయా ఘోషల్ పడిన సాంగ్ వినేశారు కదా, మరి గోదావరి మూవీ నుంచి. మరి గోదావరిలో పడవ ప్రయాణం పైన వర్షం నిజంగా ఇప్పుడైతే చాలా బాగుంటుంది కదా. అయితే ఈ వర్షం మరి నార్మల్ వర్షమేమీ కాదు కదా, కాబట్టి పడవ ప్రయాణం మాత్రం ఆపాల్సిందే. కానీ పాటలు మనం వచ్చేట్లు మాత్రం ఆగనే ఆగవు. సో మరి ఇంకా పురస్కారం, జాతీయ చలన చిత్ర పురస్కారాల గురించి ఈ రోజు సినిమా కబుర్లో మాట్లాడుకుందామన్నా కదా. ప్రతిసారి కూడా జాతీయ ఉత్తమ చలన చిత్ర పురస్కారాలను ఎక్కడ ఇస్తారు? ఏముంది మన రాజధాని న్యూఢిల్లీ నగరంలో, అంతే కదా. మరి ఈసారి ఏంటో తెలుసా? గుజరాత్ లోని ఏక్తా నగర్ కేవాడియా ప్రాంతంలో ఇవ్వడం జరిగిందనమాట. మరి ఈ పురస్కారాలను గౌరవనీయులు భారత రాష్ట్రపతి అందజేస్తారు.

చేస్తారు. అప్పటికే మూవీలో నటించిన యాక్టింగ్ కి ఆడియన్స్ లో మంచి రెప్యుటేషన్ సాధించి ఉంటారు యాక్టర్స్ అంతా కూడా. సో మళ్ళీ గౌరవనీయులు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఒక నేషనల్ అవార్డుని అందుకోవడం అంటే అది ఇంకా మర్చిపోలేని క్షణం అన్నమాట. ఇంకా ఆ మెమరబుల్ ఈవెంట్ ని ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలాగా ఫ్యాన్స్ గానీ ఆడియన్స్ గానీ సంబరాలు కూడా. మరి ఈసారి 72nd నేషనల్ ఫిలిం అవార్డ్స్ ని 2024 సంవత్సరంలో వచ్చిన సినిమాల్లో ఏ సినిమాలకి ఏ తారలకు పురస్కారాలు దక్కాయో తెలుసుకుందామా? మరి తెలుసుకునే ముందు ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వచ్చేసింది సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుంచి, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:23 దాటి 7 సెకండ్లు కావస్తోంది సమయం. గోదావరి గట్టంటూ ఇంకో గోదావరి సాంగ్ అయితే వినేశాం కదా. సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి మధుప్రియ ఇంకా రమణ గోగుల పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఎవరికి వచ్చాయి అని చెప్పి మనం మాట్లాడుకుందామన్నా కదా. మరి 2024లో వచ్చిన సినిమాలకి అందించడం అయితే జరిగిందనమాట. అయితే ఈ 2024లో మొత్తం ఎన్ని సినిమాలకి వచ్చాయి అంతపాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా ఈ ఫిలిం అవార్డ్స్ లో అందిస్తారనమాట. మరి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2024కి ఎవరికి వచ్చిందంటే కన్నడ ఫిలిం యాక్టర్ అయిన అనంత్ నాగ్ గారికి వచ్చిందనమాట. 1973లో ఆయన తన ఫిలిం కెరియర్ ని ప్రారంభించారు. సో అలా ప్రారంభించి అలా ఇప్పటి వరకు మొత్తం 300 సినిమాలకి పైగా నటించారంట. అందులో 250 సినిమాలు తన మాతృభాష అయిన కన్నడ సినిమాల్లోనే నటించారు అనంత్ నాగ్ గారు. మరి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకి దక్కింది ఈ 2024 72nd నేషనల్ ఫిలిం అవార్డ్స్ కి. ఇంతకీ ఈ దాదాసాహెబ్ ఫాల్కే ఎవరు, అసలు ఆయన పూర్తి పేరు తెలుసా మీకు? ముందు పూర్తి పేరు తెలుసుకునే ముందు ఆయన అసలు ఎవరంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఇంకో పేరుతో కూడా పిలుస్తుంటారనమాట. మరి అసలు పేరేంటంటే ధుండి రాజ్ గోవింద్ ఫాల్కే. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటేనే అర్థమైపోతుంది, అంటే మన భారతదేశంలోని సినిమాలు అంటే ఏ భాషలో వచ్చినా సరే అన్నిటికీ కూడా ఒక ఫస్ట్ మూవీ అయితే ఉంటుంది కదా. ఆ ఫస్ట్ మూవీని రూపొందించిన వారు ఈ దాదాసాహెబ్ ఫాల్కే, అదే దొండి రాజ్ గోవింద్ ఫాల్కే గారు అనమాట. మరి ఆయన డైరెక్టర్, ఇంకా స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్ కూడా. మొత్తం ఈ 3 పాత్రల్లో సినిమాకి సంబంధించిన రోల్స్ అన్ని కూడా ప్లే చేశారు దాదాసాహెబ్ ఫాల్కే గారు. ఈయన తీసిన సినిమానే భారత్ లో మొట్టమొదటి సినిమాగా పేరు పొందింది. ఎప్పుడు తీశారో తెలుసా? 1912లో తీశారనమాట. మరి ఆ సినిమా పేరేంటో తెలుసా? రాజా హరిశ్చంద్ర. అందుకనే ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని పిలుస్తారు. అండ్ అలాగే ఎవరైతే మూవీస్ లో అట్మోస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు కదా, అందులో దాదాసాహెబ్ ఫాల్కే అనే ఆయన పేరుతో ఒక అవార్డుని కూడా పెట్టడం జరిగింది. అది యాక్టర్స్ కి ఇస్తూ ఉన్నారు. ఇంకా గోల్డెన్ లోటస్ అవార్డ్స్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ ఫిలిం యాక్టర్ యాక్ట్రెస్ చైల్డ్ ఎవరికి వచ్చిందో తెలుసుకుందాం. మరి వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

11:32 దాటి 34 సెకండ్లు కావస్తోంది మన స్టూడియోస్ లో సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుల ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. నిన్నే వెళ్లాడుతా మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈ 72nd నేషనల్ ఫిలిం అవార్డ్స్ ని ఈసారి ఎక్కడ ఇచ్చారు అంటే ఏక్తా నగర్ కేవాడియాలో ఇచ్చారని చెప్పి అన్నా కదా. మరి మొత్తం ఇందులో ఎన్ని అవార్డ్స్ ఇచ్చారో తెలుసా? 92 అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇంతమంది సినీ కళాకారులు అందరూ కూడా కేవాడియాకి విచ్చేసి పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. మరి ఇందులో బెస్ట్ ఫీచర్ ఫిలిం సెక్షన్ లో ఆర్టికల్ 370 మూవీ నిలిచి గోల్డెన్ లోటస్ స్వర్ణ కమల్ అనే పురస్కారాన్ని గెలుచుకుంది. సో గోల్డెన్ పీకాక్ అవార్డ్ అనేది ఎక్కువగా మనం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో వింటూ ఉంటాం కదా, అలాగే ఇక్కడ గోల్డెన్ లోటస్ అనేది ముఖ్యమైన అవార్డ్ అనమాట. సో ఆ ముఖ్యమైన అవార్డ్ ని ఆర్టికల్ 370 అనే మూవీ గెలుచుకుందనమాట. ఆ తర్వాత బెస్ట్ డిబట్ అవార్డ్ డైరెక్టర్ గా రణదీప్ హూడా గెలుచుకున్నారు. ఇంకా డైరెక్షన్ చేసిన ఫిలిం ఏంటంటే స్వాతంత్ర్య వీర్ సావర్కర్. మరి మన స్వాతంత్ర సమరయోధులు ఎంత కష్టపడ్డారో వారి త్యాగ జీవితాల గురించి, అందులో ఒకరైన సావర్కర్ గారి గురించి ఈ సినిమాలో చూపించడం జరిగిందనమాట. ఇంకా బెస్ట్ పాపులర్ ఫిలిం గా కల్కి 2898 AD అయితే నిలిచింది. మరి ఈ అవార్డ్ కల్కి 2898 AD డైరెక్టర్ ఎవరో తెలుసా అనుకుంటా, నాగ్ అశ్విన్ గారు అందుకున్నారు. ఇంకా ఇది బెస్ట్ సైన్స్ ఇంకా ఫిక్షన్ ఫిలిం గా నిలిచింది. మామూలుగా ఏంటంటే కల్కి అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది పురాణం. మరి ఇది జరిగిపోయిన పురాణం అయితే కాదు, కల్కి అవతారం అనేది ఫ్యూచర్ లో రాబోయే అవతారం. మరి ఇప్పుడు మనం ప్రెజెంట్ లోనే ఎంత టెక్నాలజీని వాడుతున్నాం, ఇంకా ఫ్యూచర్ లో ఆ టెక్నాలజీ ఎలా ఉంటుందో ఒక్కసారి కళ్ళకు కట్టి చూపించాలి అని చెప్పేసి చూపించారనమాట నాగ్ అశ్విన్ గారు. సో ఇంకా అమరన్ సినిమాకి కూడా దర్శకత్వం వహించిన రాజ్ కుమార్ పెరియస్వామికి బెస్ట్ డైరెక్షన్ ట్రోఫీ అయితే దొరికింది. మరి ఇంకా ఇప్పుడు అమరం మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినేద్దామా సినిమా కబుర్లో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యు రాజే ఆదిత్య. 11:43 దాటి 40 సెకండ్లు కాబోస్తోంది మన స్టూడియోస్ లో సమయం. మికీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో శ్వేతా పండిట్ పాడిన సాంగ్ అయితే విన్నారు మరో చరిత్ర మూవీ నుంచి. మరి బెస్ట్ డిబట్ డైరెక్టర్, ఇంకా అలాగే బెస్ట్ లోటస్ ఫిలిం, గోల్డెన్ లోటస్ ఫిలిం, ఈ అవార్డ్స్ అన్ని ఏ సినిమాస్ కి వచ్చాయో అయితే తెలుసుకున్నాం కదా. ఇంకా బెస్ట్ యాక్టర్ గా ఎవరు అవార్డు సంపాదించుకున్నారు తెలుసా? మమ్ముట్టి గారు. మరి ఏ సినిమాకి అంటే బ్రహ్మయుగం. మరి ఈ బ్రహ్మయుగం అసలు ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఈ కాలంలో మనం హై డెఫినేషన్, హై పిక్సెల్ క్వాలిటీ ఉన్న పిక్చర్స్ ని ఎక్కువగా కోరుకుంటూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మన పిక్స్ కూడా అలాగే తీసుకుంటున్నాం. కానీ భ్రమ అనే పదం వింటేనే మనకు అర్థమైపోతుంది ఏంటంటే అది ఒక కళ అని చెప్పి. సో అందుకనే ఆ థీమ్తో టోటల్గా చెప్పాలంటే బ్లాక్ అండ్ వైట్ మోనోక్రోమ్లో ఈ సినిమాని అయితే తీశారన్నమాట దర్శకుడు రాహుల్ సదాశివన్. సో బ్రహ్మయుగం అంటేనే మామూలుగా ఒక రకంగా మనకు అనిపిస్తుంది ఏంటంటే ఇదంతా భ్రమలాగా ఉంటుందని. మరి భ్రమ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది కదా. మామూలుగా ఏంటంటే కళలు బ్లాక్ అండ్ వైట్లో వస్తాయా, కలర్స్లో వస్తాయా అని చెప్పేసి చాలా మందికి డౌట్ కదా. ఏ డౌట్ ఉన్నా సరే ఒక రకంగా మైండ్ బ్లాక్ అయిందే మాత్రం ఎవరికైనా కనిపించేది బ్లాక్ అండ్ వైటే. అందుకనే ఈ బ్రహ్మయుగం సినిమాని మొత్తం బ్లాక్ అండ్ వైట్ మోనోక్రోమ్ లో తీయడం అయితే జరిగిందనమాట. మరి ఈ సినిమాలో మంచి నటనకు మమ్ముట్టి గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే వచ్చేసింది. ఇంకా ఈ బెస్ట్ యాక్టర్ అవార్డు ఇంకొకరికి కూడా వచ్చింది. ఎవరు అంటే వాళ్ళు కార్తీక్ ఆర్యన్. మరి ఏ సినిమాకి అంటే చందు ఛాంపియన్ లోని నటనకు కార్తీక్ ఆర్యన్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే వచ్చిందనమాట. ఈ చందు ఛాంపియన్ మూవీ కూడా ఒక రకంగా బయోపిక్. మరి ఎవరి బయోపిక్, ఎవరి చరిత్ర ఆధారంగా వచ్చిందో తెలుసా? భారతదేశపు మొట్టమొదటి పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన మురళీకాంత్ పేట్కర్ ఆయన చరిత్ర ఆధారంగా వచ్చింది ఈ చందు ఛాంపియన్ మూవీ. సో ఇందులో ఏంటి అంటే కనుక ముందు అతను బాక్సింగ్, ఆ తర్వాత బాక్సింగ్ లో పెద్ద ఛాంపియన్ అనమాట. అయితే కాలికి కొంచెం గాయం అవడం చేత ఇంకా మరి బాక్సింగ్ ఆడటానికి కుదరదు అని చెప్పి అంటే స్విమ్మింగ్ కి ట్రై చేస్తారు. సో ఇంకా స్విమ్మింగ్ లో ఏంటంటే ఎక్కువగా ముఖ్యంగా అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి ఆ అప్పర్ బాడీతో అయినా సరే ఒక స్పోర్ట్ ని ఆడతాను, అందులో ఎక్సెల్ అవుతాను అని చెప్పేసి తన టాలెంట్ మొత్తాన్ని కూడా చూపి అన్నమాట. కాబట్టి నువ్వు దీనికి సపోర్ట్ కావు అని చెప్పి అన్నా కాదు నాకు ఇంకోటి దారి ఉంది అని చెప్పేసి చూపిస్తారు తన టాలెంట్ మొత్తాన్ని ఈ మూవీలో. కాబట్టి ఇలాంటి మోటివేషనల్ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. సో మన ఇప్పుడు సినిమా కాబూల్లో పెద్ద మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వేసేస్తున్నాను. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:51 దాటి 33 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. పెద్ది మూవీ నుంచి అనంత్ శ్రీరామ్ లిరిక్స్ లో, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో రెహమాన్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా. సో మంచి మోటివేషనల్ సాంగ్ అనమాట. స్పోర్ట్స్ పర్సన్స్ కి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి ఎంతో అంత లోపల ఫైర్ ఉండాలి, ఫైర్ ని వెలిగించాలి. ఇంకా ఫైర్ ని వెలిగించడం మాత్రమే కాదు, దాన్ని దేనికైనా ఉపయోగించాలి అని చెప్పి మొత్తం 3 ముక్కలు మనం ఇప్పుడు నేను చెప్పిన పాటలో చాలా ఎలాబరేట్ గా చెప్పడం అయితే జరిగింది. మరి ఇంకా బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ కి సంబంధించిన సంగతులు అయితే విన్నారు కదా. మరి బెస్ట్ యాక్ట్రెస్ గా ఎవరు ఈ నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో అవార్డుని అందుకున్నారు అంటే గనక యామీ గౌతమ్. సో యామీ గౌతమ్ గారు ఆర్టికల్ 370 మూవీలో నటించిన నటనకు ఆమె బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుని అయితే దక్కించుకున్నారనమాట. ఇంకా మన తెలుగు చిత్రమైన 35, ఇది చిన్న కథ కాదు, మూవీలో నటించిన అరుణ్ దేవ్ కి బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం ఆనర్ అవార్డు అయితే వచ్చింది. సో ఫస్ట్ లో తనకి చదువు రాదని ఫిక్స్ అయిపోయినా తనకి ఎలాగైనా మంచి మార్కులు రావాలని వాళ్ల అమ్మ చేసే హార్డ్ వర్క్ చూసి తన మైండ్ సెట్ మార్చుకుని మళ్లీ చదువు పైన శ్రద్ధ పెడతాడనమాట. సో మైండ్ సెట్ చేంజింగ్ అనేది ఎంత పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందో, అది కూడా చిన్నతనంలో అయితే జీవితం ఇంకా ఎంత బాగుంటుందో దర్శకుడు మనకి ఈ సినిమాలో చూపించడం జరిగింది కదా. ఏదైనా సరే మైండ్ సెట్ అంత బాగుంటే అంత బాగుంటుంది అని చెప్పేసి చెప్తారనమాట. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని చెప్తారు కదా. కాబట్టి లోపల బలం గురించి కాదు, ముందు నీ మైండ్ మార్చుకో, ఆ తర్వాత బలం దానంతటి అదే వస్తుంది. ఇలాగ ఎన్నో మోటివేషనల్ కోర్స్ మనకి చాలా మంది సక్సెస్ అయిన వారి దగ్గర నుంచి వింటూ ఉంటాం. కాబట్టి సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి, అక్కడికి ఇది కొనాలా లేకపోతే అది చేయాలా ఇది చేయాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అదంతా కాదు, ముందు డిసిప్లిన్డ్ గా ఉండాలి అని చెప్తారనమాట. సో ముందుగా మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. సో డిసిప్లిన్ అంటే అందే కదా, ఈ పని చేయాలి ఈ టైంలో అంటే ఈ పనే చేయాలి, ఇంకా వేరే దాని గురించి ఆలోచించకూడదు, అదే డిసిప్లిన్. సో ఆ డిసిప్లిన్ ని మెయింటైన్ చేస్తూ మైండ్ సెట్ ని ఏది కావాలో దాని గురించి ఆలోచిస్తూ ఆ పనే చేస్తూ ఉంటే బాగుంటుంది. అండ్ అలాగే మనకి కావాల్సిన లక్ష్యం ని సాధించగలుగుతాం. అండ్ అలాగే వేరేది ఆలోచించకుండా ఉండడం వల్ల ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఏమీ రావు. 35 మూవీలో అరుణ్ దేవ్ గురించి ఇంకా మూవీ యొక్క థీమ్ గురించి మాట్లాడుకున్న తర్వాత మూవీలోంచి పాట వినకపోతే ఎలాగా. సో 35 మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ వస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ ఈ రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నూతనంగా పోలీస్ శాఖలోకి ప్రవేశిస్తున్న మహిళా కానిస్టేబుల్స్ అంకితభావంతో విధి నిర్వహణ చేసి ప్రజల మన్ననలు పొందాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులోని పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సివిల్ ఉమెన్ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ ఈ రోజు నిర్వహించారు. ఈ పరేడ్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆర్ఎండ్బీ శాఖ అధికారులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బీ రహదారులు దెబ్బతిన్నాయని, 37 ప్రాంతాల్లో పునరుద్దరణ పనులు చేపట్టామని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ప్రధాన రహదారులు, చిన్న చిన్న రహదారులపై నేలకొరిగిన చెట్లను తొలగించడంతో పాటు నీటి ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉన్న రహదారుల వద్ద దారి మళ్లింపు చర్యలు చేపట్టింది. క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం రాష్టంలో క్రీడా మౌలిక వసతులు అభివృద్ది చేయాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ శాప్ నిర్ణయించింది. విజయవాడలోని శాప్ కార్యాలయంలో చైర్మన్ రవినాయుడు అధ్యక్షతన 90వ బోర్డు సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా సంఘాల పనితీరు, కోచ్లకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థి దశ నుండే సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగించే ఉద్దేశంతో ఈ రోజు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. భారత ఉషు క్రీడాకారిణి రోషిబినా దేవి ఆసియా క్రీడల్లో మరోసారి సత్తా చాటింది. చివరి నిమిషంలో జట్టులో చోటు దక్కించుకున్న రోషిబినా దేవి రజతంతో మెరిసింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల 60 కిలోల శాండా విభాగంలో ఆమె రజత పతకం సాధించింది. వివిధ భారతీయ ఫిల్మ్ న్యూస్ లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: వచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సూర్య సంతోష్ మానసి పడిన సాంగ్ అయితే విన్నారు. తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఆగడు మూవీ నుంచి 12:16 కావస్తోంది మన స్టూడియోస్ లో సమయం. మనమున్నాం మీకు తెలుసాలో. మరి బంగారంతో పాటు ఇంకా ఏ లోహపు నాణాలను ముఖ్యంగా కరెన్సీ ప్లేస్ లో వాడారో మీకు తెలుసా అని చెప్పి అడిగా కదా. మనందరికీ తెలిసిన విషయమే, ముఖ్యమైన వాల్యుబుల్ మెటల్స్ మనం ఏవైతే మాట్లాడుకుంటున్నామో చరిత్రలో కూడా ఆ వాల్యుబుల్ ఐటమ్స్ తోనే కరెన్సీ లాగా వాడుకునేవారనమాట. ముఖ్యంగా బంగారం తర్వాత ఎవరికైనా గుర్తుకొచ్చేది వెండి, ఆ తర్వాత రాగి, కంచు. ఇలాగా ఈ వాల్యుబుల్ మెటల్స్ తో తయారు చేసిన కాయిన్స్ నే అప్పుడు కరెన్సీగా వాడుకునేవారనమాట. ఇందులో నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్లాటినం కూడా చాలా మంది ఇప్పుడు చాలా వాల్యుబుల్ మెటీరియల్ గానే చూస్తున్నారు కదా. మరి ఆ ప్లాటినంతో కూడా కాయిన్స్ ఉన్నాయా లేదా మరి చరిత్రలో అయితే కనిపించలేదు. సో ప్లాటినం అనేది చరిత్రలోని రాజులకి కనిపించలేదు అనుకుంటా. అందుకనే అక్కడక్కడ ఎక్కడో కొన్ని రాజ్యాల్లో కనిపిస్తాయి కానీ మనకి అక్కడ మనం ఎక్కడైతే ఎక్కువ చరిత్ర మనకి సంబంధించిన మన దేశానికి సంబంధించిన చదువుతామో అక్కడ ప్లాటినం కి సంబంధించిన మెటల్ అయితే మరి నాకైతే తగలేదు. సో ఇంకా ఇప్పుడైతే మనం కాయిన్స్ ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ లో కూడా మనం చూస్తున్నాం కరెన్సీ నోట్స్ కానీ, తర్వాత ప్లాస్టిక్ నోట్స్ వస్తాయని చెప్పేసి అందరూ మాట్లాడుకున్న దాన్ని కంటే ఇంకా ఏమంటారంటే అంతకు మించి ఇప్పుడు మనం డిజిటల్ వరల్డ్ లోకి అడుగుపెట్టి జస్ట్ మర్చెంట్ యొక్క అకౌంట్ సరైందా కాదా అని చెక్ చేసి అంకెలతో ట్రాన్సాక్షన్స్ ని సెకండ్స్ లోనే కంప్లీట్ చేసేస్తున్నాం. అదేనండి ఇది డిజిటల్ ట్రాన్సాక్షన్స్, భీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్. అయితే వీటిపైన ఛార్జెస్ ఇంట్రడ్యూస్ అవడంతో అన్ని ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జెస్ ఇంట్రడ్యూస్ చేశారా అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ చేసుకుంటున్నారు, ఇంకా వాళ్ళ వాళ్ళు అనుకుంటున్నారనమాట. మరి ఇంతకీ ఏది నిజం, అసలు ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఇందులో ఉన్నాయి, వేటిపైనే మాత్రమే ఛార్జెస్ ఉంటాయో మరి మీకు తెలుసా? మనైతే తెలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. వింటూ ఆనందిస్తుండండి, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుల్ ఆర్జే ఆదిత్య. 12:23 దాటి 38 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఇంకా భీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో మొత్తం ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి, వేటి పైన ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయో మాట్లాడతానన్నా కదా. ఏంటంటే ముందుగా తెలుసుకోవాల్సింది పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్. సో మనం ఎవరైనా సరే మనకి ఇష్టమైన వాళ్ళకి, మనకి తెలిసిన వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటాం కదా, సో అది పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. ఇవి చెప్పాలంటే పూర్తిగా ఉచితం, దీనిపైన ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు. అండ్ అలాగే ఏదైనా ఒక రూపే డెబిట్ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నాయని అయితే కనుక ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వాటిపైన ఎంత జరిపినా అవి కూడా పూర్తిగా ఉచితమే. ఇంకా మూడవది ఏంటంటే పర్సన్ టు పర్సన్ మర్చెంట్ ట్రాన్సాక్షన్స్. ఏంటి ఈ పర్సన్ మర్చెంట్ అంటే, పర్సన్ ఉంది మర్చెంట్ ఉంది. ఎస్, ఏంటంటే మనం ఏదైనా పని మీద రోడ్ మీద వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడైనా మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట, కొన్ని వెజిటబుల్స్ అమ్మేవాళ్ళు, లేకపోతే వాళ్ళు తయారు చేసిన చిన్న చిన్న కళాకృతులు అమ్మేవాళ్ళు. సో ఇటువంటి వాళ్ళ దగ్గర మనం ట్రాన్సాక్షన్స్ జరిపినా కూడా అవి కూడా పూర్తిగా ఉచితమే. అయితే వాళ్ళకి ఎప్పుడైతే 1 లాక్ దాటుతుందో, ఆ 1 లాక్ దాటిన తర్వాత నుంచి 0.4% అనేది ఒక ఛార్జ్ అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. సో అప్పటి వరకు అంతా కూడా పూర్తిగా ఉచితమే. ఇంకొక ట్రాన్సాక్షన్ ఏంటంటే పర్సన్ టు మర్చెంట్. సో మనం ఏదైనా షాప్ కి వెళ్ళి కొనుక్కుంటాం కదా, సో ఆ షాప్ లో పర్చేస్ చేసిన వాటిపైన కూడా అంతా కూడా ఫ్రీ అన్నమాట, ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు. అయితే ఆ ట్రాన్సాక్షన్ విలువ 2000 కనుక దాటితే అప్పుడు 0.4% మాత్రమే MDR అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. ఇంకా ఆ షాప్స్ అనేవి ఏంటంటే మనకు కావాల్సిన రోజువారీ సరుకుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు కూడా అన్ని కూడా ఒక షాప్ కిందకి వస్తాయి కదా, సో అప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ లో 75,000 ఇంకా అంతకంటే ఇంకా ఎక్కువ చేసినా అక్కడ ఒక క్యాప్ అనేది నిర్ణయించారన్నమాట. సో ఇంతకీ ఏమిటి ఆ క్యాప్ అంటే, 300 రూపీస్ వరకు మాత్రమే అక్కడ ఛార్జ్ అనేది పడుతుంది. సో 75,000 కి 0.4% అంటే 300 కదా, ఇంకా ఆ 75,000 అయినా 75,000 కంటే ఇంకా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఏమి చేసినా కూడా కేవలం 300 రూపీస్ మాత్రమే MDR అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. ఇంకా ఎసెన్షియల్ సర్వీసెస్ పేమెంట్స్ ఏదైనా సరే, గవర్నమెంట్ బిల్స్ మన పేమెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఇంకా రిజర్వేషన్ టికెట్ ఛార్జెస్ ఇవన్నీ చేసినా వీటికి కూడా 2000 వరకు అంతా ఫ్రీగానే, సో ఎటువంటి ఛార్జెస్ అప్లికబుల్ కావు. సో ఇంకా 2000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తే గనక అప్పుడు 5 రూపీస్ మాత్రమే అప్లికబుల్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి MDR అని చెప్పి అన్నా కదా, మరి ఈ MDR ఏంటి, ఇంకా 0.4% అనేది ఎందుకు అంటే, మరి దానికి కూడా ఒక గొప్ప రీజన్ అయితే ఉందన్నమాట. మరి ఇంతకీ ఏమిటి ఆ గొప్ప రీజన్, మరి ఇంకా తర్వాత క్యాప్ 300 రూపీస్ మాత్రమే అని చెప్పే కదా, వాటి సంగతులు కూడా తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత.

0: వింటున్నారు వివిధ భారతి. సమయం 12:30 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీద ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల సాందా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నవరంకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్లోని వడోదరాలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ పునరుద్ధరణకు ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టును రాష్ట్రపతి ప్రారంభించారు. యువత కోసం వికసిత భారత్ దేశ అంతర్గత శక్తిని మేల్కొలుపు కార్యక్రమాన్ని దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని ముర్ము అన్నారు.
2: आत्मविश्वास, आत्म अनुशासन, सकारात्मक सोच, संवेदनशीलता और नैतिक मूल्य से भी परिपूर्ण
1: సేవ జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజకీయాల్లో అత్యున్నత స్థానం పొందినప్పటికీ సేవే పరమార్థంగా ఉండాలని అన్నారు. వాదనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేస్తున్న యువతతో దృశ్య మాధ్యమం ద్వారా మోదీ మాట్లాడారు. సేవో పరమో ధర్మ, సేవయే అత్యున్నత మార్గంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు.
3: सेवा यही मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर कर के ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे. हमारे आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा. हम कभी भी सेवा के मार्ग से नहीं विचलित होंगे. कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे.
1: ఈ కార్యక్రమంలో సేవాయాత్రికులు తమ అనుభవాన్ని ప్రధానమంత్రితో పంచుకున్నారు. యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నట్లు ప్రజలు తమతో చెప్పారని సేవాయాత్రికులు ప్రధానమంత్రితో చెప్పారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా వివిధ దేశాల నాయకులతో మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చర్చలు జరిపారు. నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బ్రెన్సన్స్తో ఉక్రెయిన్ పరిస్థితులపై మాట్లాడిన జయశంకర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం మొదట్లో నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా చేసిన వాగ్దానాలపై తదుపరి చర్యలు పట్ల చర్చలు జరిపారు. ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలీనా వాల్డెనస్తో యూరోపియన్ యూనియన్తో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారు. సాల్వోనియా విదేశాంగ మంత్రి థామస్ కజర్తో భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. భారత్ కారికోమ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో

కరేబియన్లోని పునరుత్పాదక ఇంధన సంస్థలకు శిక్షణతో పాటు ఆరోగ్య రంగంలో సహకారంపై జయశంకర్ చర్చించారు. పసిఫిక్ ద్వీప మహాసముద్ర దేశాలతో వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం, అంతరిక్ష రంగాల్లో సహకారంపై జయశంకర్ చర్చలు జరిపారు. దేశ ప్రగతిలో మారిటైమ్ రంగం కీలక భూమిక పోషిస్తుందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలవనరుల మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. మారిటైమ్ పరిశ్రమ అభివృద్దికి మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, సంస్కరణలు తమ ప్రభుత్వం తీసుకుందని సామాజిక మాధ్యమం ద్వారా మంత్రి చెప్పారు. ప్రపంచ మారిటైమ్ డే సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సముద్రయాన దినోత్సవం మారిటైమ్ డేని జరుపుకుంటున్నారు. ప్రపంచ మారిటైమ్ పరిశ్రమ కార్మికుల కృషిని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఆఖరి గురువారాన్ని మారిటైమ్ డేగా జరుపుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీ ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. దీని ప్రభావం వల్ల దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీవ్ర వాయుగుండం ప్రభావం అధికంగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు పలు విమానాలను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్కు మళ్లించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మరలించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఎయిర్లైన్స్కు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. తెలంగాణలో పలు చోట్ల 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో మహిళలు, ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు సురక్షమైన, పరిశుభ్రమైన, గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన దుర్గా ఈ ఆటో పథకానికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం మొదటి దశలో 1300 పింక్ ఎలక్ట్రిక్ ఆటోలను గుర్తించిన లబ్దిదారులకు అందిస్తారు. ట్యాక్సీ డ్రైవర్ల కొరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత్ ట్యాక్సీ అనే పథకాన్ని ప్రకటించారు. భారత్ ట్యాక్సీలో ద్విత్రిచక్ర వాహన చోదకులు కమిషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వారికి 5 లక్షల రూపాయల వరకు సామాజిక భద్రత లభిస్తుంది. లక్నో, గోరఖ్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్లలో ఇప్పటికే భారత్ ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్ప్రెస్ రహదారిపై గత రాత్రి స్లీపర్ బస్సుకు నిప్పంటుకోవడంతో కనీసం 9 మంది మరణించారు. బస్సు అద్దాల నుంచి బయటకు దూకి మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. జవారు పోలీస్ స్టేషన్ పరిధిలో దయంత్పూర్ గ్రామ సమీపంలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 704 పాయింట్లు నష్టపోయి 74,124 వద్ద, నిఫ్టీ 235 పాయింట్లు నష్టపోయి 23,212 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, బీమా, గనులకు సంబంధించిన స్టాక్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంధనం, ధాన్యం రంగాలకు సంబంధించి రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిమిత కాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అన్వేషించడానికి సిద్దంగా ఉన్నామని అమెరికా తెలిపింది. ఇరు దేశాలు ఇటువంటి ఏర్పాటుపై ఆసక్తి చూపాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. తాము మాస్కో, కీవులతో చర్చలు జరిపామని, తమ అధికారులు ఉక్రెయిన్ అధ్యకుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో పాటు రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాల అంశంపై ఇరుపక్షాల వాదనలు భిన్నంగా ఉన్నందున ఒక ఒప్పందానికి రావడం కష్టమని రూబియో తెలిపారు.
డొనాల్డ్ ట్రంప్ వ్లాదిమిర్ పుతిన్ల మధ్య శిఖరాగ్ర సమావేశంలో ఎటువంటి చర్చలు జరగలేదని రూబియో తెలిపారు. ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు ఉండబోవని తెలిపారు. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 3 వరుస ఆసియా క్రీడల్లో 3 పతకాలు సాధించిన రోషి బీనాదేవి చరిత్ర సృష్టించారని రాష్టపతి అన్నారు. స్కల్స్ విభాగంలో సత్నం సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్య పతకం సాధించడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడల్లో వీరు పతకం సాధించడం పట్ల సమిష్టి కృషికి పట్టుదలకు తార్కాణమని అన్నారు. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కిలోల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. 12 గంటల 44 నిమిషాలు దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం.

సాయి కార్తిక్ మ్యూజిక్ కంపోజిషన్ లో రంజిత్ పడిన సాంగ్ అయితే విన్నారు. భువన్ చంద్ర లిరిక్స్ లో జేమ్స్ బాండ్ మూవీ నుంచి మరి మనమున్న మీకు తెలుసాలో. మరి ఈ ఎండిఆర్ అనేది అప్లికబుల్ అవుతుంది, అది కూడా అన్నింటికీ కాదు, ఇంత వాల్యూ తరువాత అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఇంతకీ ఈ ఎండిఆర్ అంటే ఏంటి? సో ఏం లేదు, మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అన్నమాట. మరి దేనికి ఈ ఎండిఆర్ని ఇంట్రడ్యూస్ చేశారంటే, టు ఎంకరేజ్ డిజిటల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. నిజంగా ఆలోచించండి, మనం ఇప్పుడైతే గనక ఎవరితో అయినా చాట్ చేయాలి అంటే ఇలాగా వెంటనే చాట్ చేయగానే వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఆన్లైన్లో ఉంటే కనుక దానికి వెంటనే రిప్లై ఇస్తారు కదా. మరి ఆ విధంగానే మనం మన అకౌంట్లోని డబ్బుల్ని వేరే వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. అలా విత్ ఇన్ సెకండ్స్ లోనే వాళ్ళ అకౌంట్లోకి వచ్చిందని చెప్పేసి వాళ్ళకి కూడా కనబడుతుంది. మరి నిజంగా చెప్పాలి అంటే ఎంత ఒక టెక్నాలజీని మనం వాడుతున్నామో అర్థం చేసుకోవాలన్నమాట. మరి ఈ టెక్నాలజీలో ఇలాగ అంకెల్ని మనం ఏదైతే టైప్ చేస్తున్నామో వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి కదా, అలా అన్నింట్లో కామనా కాదు కదా. సో దానికి కూడా ఒక అథారిటేటివ్ ఉంటుంది, ఎందుకంటే డబ్బులకి సంబంధించింది కదా. మరి ఇంకా ఆ రెగ్యులేటరీ ఇంకా తర్వాత అథారిటేటివ్ సంస్థలు అనేవి వెనకాల చాలానే ఉంటాయన్నమాట. సో వీటిని ఇంకా మనం ప్రోత్సహించేందుకు, అలాగే యూపీఐని దేశంలోని ప్రతి గ్రామంలోని ప్రతి వ్యక్తి కూడా ప్రస్తుతం వాడుతున్నారన్నమాట, ఇంకా దాన్ని ప్రోత్సహించేందుకు. అలాగే ఇప్పుడైతే ఎక్కువగా చూస్తే గనక ప్రతి ఒక్కళ్ళ చేతిలో కూడా స్మార్ట్ ఫోన్సే ఉన్నాయి. అలాగని చూస్తే ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా అంటే ఇంకా ఫీచర్ ఫోన్స్ వాడే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో ఈ ఫీచర్ ఫోన్స్ వాడే వాళ్ళకి వాళ్ళు కూడా ఏదైనా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయాలి అంటే కొంత వెసులుబాటును కల్పించేందుకు ఈ ఎండిఆర్ని అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంకా అసలు పెద్ద విషయం ఏంటో తెలుసా, ప్రపంచం మొత్తం మీద డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో మన భీమ్ యూపీఐ అనేది 49%, ఇంకెంతుంది 1% కదా. అంటే చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా జరిగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో సుమారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు కదా 50% మన యూపీఐ అనేది నిలిచింది. సో ఆ యూపీఐ అనేది మన దేశంలోని ఎంతమంది ఉన్నారో వాడేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ 50% కిందకే వస్తారనమాట. ఇంకా అలాగే మన భీమ్ యూపీఐని మన దేశంతో పాటు ఇంకా గల్ఫ్లోని చాలా కంట్రీస్ కూడా అక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు, వాళ్ళు కూడా వాడుతున్నారనమాట. అలాగే ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్లోనూ ఇంట్రొడ్యూస్ చేశారు, అక్కడ కూడా ఉపయోగిస్తున్నారు. సో ఈ విధంగా చూస్తే కనుక ఇది వరకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎవరి దగ్గర డెబిట్ కార్డు ఉందో క్రెడిట్ కార్డు ఉందో అక్కడ ట్రాన్సాక్షన్ విలువ కొట్టి దానికి ఓటీపీ ఇలాగా మనకి సంబంధించిన పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది జరిగేదన్నమాట. సో ఇప్పుడైతే ఎవరి స్మార్ట్ ఫోన్ అయినా సరే దానికి ఒక యూపీఐ అనేది ఉంటే గన ఖచ్చితంగా ఆ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ టెక్నాలజీలో ఇది ఒక కొత్త విప్లవం అని చెప్పొచ్చు. ఇంకా ఆ విప్లవంలో మన దేశమే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 50% అనేది పార్టిసిపేట్ చేస్తుంది. సో ఆ అభివృద్ధిని కొనసాగించేందుకు అండ్ అలాగే భీమ్ యూపీఐలో ఫారెన్ డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా వచ్చేందుకు ఈ యూపీఐని మనం ఇంకా చెప్పాలంటే ఒక అథారిటేటివ్ అని చెప్పి అన్నా కదా, దాన్ని ఇంకా సెక్యూర్ గా వాడుకునేందుకు దీన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందన్నమాట. సో ముందుగానే చెప్పా కదా ఈ ఛార్జెస్ అనేవి ప్రతి ఒక్కళ్ళకి కూడా అప్లికబుల్ అయితే కాదు, ఒక వాల్యూ దాటిన తర్వాత మాత్రమే అప్లికబుల్ అవుతుంది. సో పర్సన్ టు పర్సన్ ఎవరైతే చేసుకోవాలి ట్రాన్సాక్షన్స్ అనుకుంటున్నారో వాళ్ళందరికీ అయితే మాత్రం పూర్తిగా ఉచితమే, ఇంకా మర్చెంట్కి కూడా పూర్తిగా ఉచితమే 2000 వరకు. ఇంకా ఆ 2000 దాటిన తర్వాత ఇంకా ఎవరైతే వాళ్ళ కళాకృతులు ఇంకా వాళ్ళ ఫామ్ ప్రొడ్యూస్ ని అమ్ముకుంటూ ఉంటారో వాళ్ళకి 1 lakh దాటిన తర్వాత మాత్రమే ఈ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి అన్నమాట. అంతేగాని ఏదైనా చిన్న 10 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినా లేకపోతే 1000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినా కూడా పడిపోతాయా ఛార్జెస్ అంటే ఏమీ లేవు. సో అర్థమైంది కదా. మరి మరిన్ని సంగతులు అయితే తెలుసుకుందాం మీకు తెలుసాలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ఇప్పుడైతే కేరింత మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది.

12:54 దాటి 22 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. కేరింత మూవీ నుంచి కార్తీక్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి మనమున్నా మీకు తెలుసాలో, ఇప్పుడైతే ఏషియన్ గేమ్స్ కి సంబంధించిన న్యూస్ అయితే బాగా వినిపిస్తూ ఉంది. మరి ఇంతకీ ఈ ఏషియన్ గేమ్స్ పుట్టుక ఎక్కడి నుంచి మొదలైందో మీకు తెలుసా? ఆలోచనలు ఉన్నతంగా ఉంటే మనిషి ఉన్నతంగా ఉండటమే కాదు, ఉన్నతంగా చిరస్థాయిలో చరిత్రలో నిలిచిపోతారన్నమాట, ఇటు సమాజంలోనూ ఇంకా అటు బుక్స్లోనూ. సో మరి ఏషియన్ గేమ్స్ అసలు ఏ విధంగా స్టార్ట్ అయ్యింది, దానికి సంబంధించిన చరిత్ర ఏంటో అన్నా కదా. మరి ఇక్కడిగా ఏంటి ఈ ఆలోచనలు ఏషియన్ గేమ్స్ చెప్తా, అక్కడికే వస్తున్నా. ఏషియన్ గేమ్స్ని అసలు ఎవరు ప్రారంభించారో తెలుసా, ఎవరి ఆలోచన తెలుసా? మామూలుగా మనందరికీ అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే ఏషియన్ గేమ్స్, సో ఏషియన్లో ఎక్కువగా పెద్ద దేశమైన చైనా అని అనుకుంటున్నారా? కాదు. సో ఇంకా జపాన్ కాదు. సో ఇప్పుడు ఎక్కువగా కొరియా గురించి ఆలోచిస్తూ ఉంటే కొరియా కూడా కాదు. మరి ఏ దేశం వారు ముఖ్యంగా ఈ ఏషియన్ గేమ్స్ని ప్రారంభించారో తెలుసా? మన భారతీయులే. ఆ భారతీయుల్లో కూడా చాలా ఫస్ట్ ప్రప్రథమ వ్యక్తి ఎవరు అంటే గురుదత్ సోంధి. మరి ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ఏషియన్ గేమ్స్ అతని ఆలోచన అంటే, 1948 లండన్ ఒలింపిక్స్ లో ఆయనకు ఈ ఆలోచన వచ్చిందనమాట. మన ఏషియన్ కాంటినెంట్ లోని దేశాలన్నీ కూడా కలిసి ఒకచోట ఆడితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి. సో అలాగా ఒలింపిక్స్ లో అయితే ప్రపంచ దేశాలన్నీ ఆడుతున్నాయి, అండ్ అలాగే అవి 4 సంవత్సరాలకు ఒకసారి పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే అందులో గనక ఆడాలి అంటే ముందు కొంత ఏంటంటే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఒలింపిక్స్ లోకి అడుగు పెట్టేందుకు ఒక అర్హత అయితే వస్తుందన్నమాట. సో ఇవన్నీ చూసి ఇలా కాకుండా మన దేశాలన్నీ కూడా ఆడాలి, మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో ఆడుకోవాలని చెప్పేసి ఆయన గురుదత్ సోనీ గారికి ఒక ఆలోచన అయితే వచ్చిందనమాట. సో ఆలోచన వస్తేనే సరిపోతుందా, దాన్ని అమల్లో కూడా పెట్టాలి కదా. అందుకు ఆయన ఏం చేశారంటే మొత్తం ఏషియన్ కాంటినెంట్ లోని ఉన్న దేశాలన్నింటితో కూడా చర్చలు జరిపారనమాట. అలా చర్చలు జరిపిన తర్వాత చివరికి 1951లో March 4th భారత్లోనే మొట్టమొదటి ఏషియన్ గేమ్స్ ని నిర్వహించే స్థాయికి ఆయన ఎదిగారు. సో కేవలం ఆలోచన అయితే సరిపోదు, ఆచరణ కూడా కావాలి అన్న కదా. మరి ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు, ప్రతి ఒక్క దేశంతో కూడా మాట్లాడాలన్నమాట. మాట్లాడిన తర్వాత మనందరికీ కలిపి ఒక ఆర్గనైజేషన్ అయితే ఉండాలి అని చెప్పేసి అలా ఏషియన్ గేమ్స్ మొత్తం ఏషియన్ కాంటినెంట్ లో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలు కూడా ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. సో 1951 అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు, మన దేశానికి స్వాతంత్రం వచ్చి అప్పటికి 4 సంవత్సరాలే అయినా ఏషియాలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలని ఒప్పించి ఒక దారికి రప్పించి ఇంకా నేడు అన్ని ఏషియన్ దేశాలు కూడా పార్టిసిపేట్ చేయగలిగేలాగా ఇంకా ప్రతి సంవత్సరం ఆడుకునేలాగా ఇలా ఏషియన్ గేమ్స్ ని అయితే భారతదేశంలోని ఒక వ్యక్తి భారతీయుడు రూపొందించిన ఘనత మన భారతీయులకే దక్కుతుంది. సో అంటూ ఉంటారు ఏంటంటే గనక ఆలోచన చాలా మంచిదై ఉండాలి అని. సో ఆలోచన మంచిది అయి ఉంటే సరిపోతుంది, దానికి ఇంకా మనం ఏం చేయాలి అనే ఆలోచన కొంచెం పెంచుకుంటూ దానికి తగ్గట్టుగా రిసోర్సెస్ అనేవి ఎక్కడ ఉంటాయనేవి దాని గురించి వెతుక్కుంటూ ఉంటే గనక ప్రకృతి కూడా నీకు సహాయం చేస్తుంది అని చెప్పి మోటివేషనల్ కోర్సులో మనకి వివేకానంద గారు కానీ, స్వామి తర్వాత ఇంకా అబ్దుల్ కలాం గారు కానీ ఇలా ఎంతోమంది చెప్తూ ఉంటారనమాట. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి అనే ఆలోచన ఒకటే చాలు, ఇంకా మనలో ఏం లేదు అనే ఆలోచన మాత్రం అసలు రానికూడదు. ఒకవేళ మనలో డిఫెక్ట్స్ ఉండొచ్చు, ఆ డిఫెక్ట్స్ ని ఇంకా ఎలాగా మెరుగుపరచుకోవాలని ఆలోచించుకోవాలి తప్ప ఇవి ఉన్నాయి అని చెప్పేసి వాటిని స్ట్రెస్ చేసుకోకూడదని ఇక్కడ అర్థం అన్నమాట. కాబట్టి

ఈ గేమ్స్ లో ముఖ్యంగా ఎక్కువగా ఈ స్పోర్ట్స్ పర్సన్ కి చాలా మంది అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళు ఇచ్చే మోటివేషన్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మనకి గేమ్ లో సక్సెస్ అనేది ఇన్స్టెంట్ గా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే ఏదైనా కావాలంటే ఇన్స్టెంట్ గా రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. సో ఆ ఇన్స్టెంట్ గా కనబడితే అదొక ఆనందం, అది గేమ్స్ లో కనబడుతుంది కదా. సో అందుకనే గేమ్స్ ఆడుతూ ఉండాలి, అక్కడి నుంచి ఎంతో నేర్చుకుంటూ ఉండాలి అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే స్పోర్ట్స్ పర్సన్ సాధించిన ఘనతల్నే ఎక్కువగా అందరూ సక్సెస్ రేట్స్ కింద తీసుకుని వాళ్ళని ఒక రోల్ మోడల్స్ లాగా చూస్తూ ఉంటారనమాట. అందుకనే మనలో ఏదైనా టాలెంట్ ఉంటే దాని గురించి ఎక్కువగా ఆలోచించాలి. ఒకవేళ డిఫెక్ట్ గురించి ఆలోచించినా దాన్ని ఎలా మెరుగుపరచుకోవాలని ఆలోచించాలి. మెరుగుపరచుకోలేకపోతే పక్కన పెట్టేసి స్ట్రెంగ్త్ అయితే ఉంటుంది కదా, ఆ స్ట్రెంగ్త్ నే పెంపొందించుకుంటూ ఉండాలి. అదనమాట సంగతి. ఇంకా సమయం చూస్తే 1 గంట కావస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మన సంగతులైతే మాట్లాడుకుందాం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. నేడు రేపు వర్షాలు కురవనున్నాయనే అంచనా ఉన్న నేపథ్యంలో వివిధ జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి రైలు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ రోజు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నందిగామ నియోజకవర్గ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. నందిగామ పట్టణం కాకాని నగర్లోని తన కార్యాలయంలో ఆమె ఒక ప్రకటనలో మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. బాపట్ల మండలంలో విద్యుత్ వైరు తగిలి తల్లి కుమారుడు మృతి చెందిన ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే నర్సీపట్నం నాతవరంలో విద్యుత్ ఘాతంతో 2 మహిళల మృతిపై కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వాయుగుండం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. భారీ వర్షాలతో ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వాగులోకి వరద నీరు చేరుతోంది. ఎగువ నుంచి వచ్చే వరద నీటిని చెరువులకు మళ్లిస్తున్నట్లు నీటిపారుదల శాఖ ఏఈ వెంకటేష్ తెలిపారు. ఈ వరద నీటితో ఎటువంటి ఇబ్బంది లేదని గంటగంటకి పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నటరాజ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏటా సెప్టెంబర్లో జరిగే ప్రతిష్టాత్మక వైశాఖి నృత్యోత్సవ్ 2026 అఖిల భారత జాతీయ నృత్యోత్సవం ఈ నెల 26-27 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రోజు సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో ఈ ఉత్సవ నృత్య ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. తుఫాను నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పశ్చిమ గోదావరి జిల్లాలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. జిల్లా స్థాయిలో భీమవరం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 0881629918 విద్యుత్ సమస్యల కోసం ఏపీఈడీసీఎల్ కంట్రోల్ రూమ్ 9490610152 వైద్య అత్యవసర సేవల కోసం 9440343 కు సంప్రదించాలని సూచించారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.8 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 1:08 కావస్తోంది సమయం. స్వాతంత్ర సంగ్రామం, దాని గురించి ఇంకా ఎన్ని విషయాలు చెప్పుకున్నా మనకి తరగని విషయాలు వస్తూనే ఉంటాయి. సో ఎదురు వెళ్లి నిలదీసి పోరాడిన వారు మనందరికీ తెలుసు. ధైర్యంగా అలా బ్రిటిష్ వారికి ఎదురెళ్లి పోరాడిన వారిని బ్రిటిష్ వాళ్లు ఎంతో మందిని అరెస్ట్ చేసిన సంగతులు మనకి తెలుసు. ఇంకా అలాగే వాళ్ళని అరెస్ట్ చేయడం మాత్రమే కాదు, ఎన్నో శిక్షలకు గురి చేసేవారు. అలా గురి చేసిన సంగతులు మనకి అండమాన్ దీవుల్లోని సెల్యులాయిడ్ జైలు చూస్తే తెలుస్తుంది. ఇంకొంతమంది ఏంటంటే స్వాతంత్ర సమరయోధులు స్పైగా ఎంతో గ్రౌండ్ వర్క్ చేసిన వారు కూడా ఉన్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారి డెవిల్ మూవీ చూసుంటారు కదా, ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ మూవీ అని దాని టైటిల్ అనమాట. సో అలాగా భారత స్వాతంత్రానికి గ్రౌండ్ వర్క్ చేసిన వారు కూడా ఎంతో మంది, అందులో భికాజీ కామాగారు ఒకరు. మరి ఈరోజు భికాజీ కామాగారి జన్మదినం. మరి ఆమె జన్మదినం సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో ఆమె పాత్ర ఏంటో ఈరోజు ధీరాలో తెలుసుకుందాం. వింటూ ఆనందిస్తుండండి, స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

1:12 దాటి 37 సెకన్లు కావస్తుంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యూ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. కంచె మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈ రోజు భికాజీ కామాగారి జన్మదినం. మరి జన్మదినం సందర్భంగా భికాజీ కామాగారు స్వాతంత్ర సంగ్రామంలో ఆమె వహించిన పాత్ర గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. మరి భికాజీ కామాగారు 24 సెప్టెంబర్ 1861 1861వ సంవత్సరంలో నౌసరాయ్ ముంబైలో జన్మించారన్నమాట. మరి ముంబైలో ఆమె తండ్రి సౌరభ్జీ లాయర్గా ఇటు వ్యాపారవేత్తగా పనిచేసేవారు. ఉన్నత కుటుంబంలో జన్మించగా విద్యతో పాటు చిన్నప్పటి నుంచే తను స్పోర్ట్స్ లో కూడా ఎంతో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారన్నమాట. అలాగా ఆమె క్రికెట్ లో ఎంతో నేర్పరితనం టాలెంట్ ని చూపించేవారు. సో ఈ చదువు తర్వాత స్పోర్ట్స్ వీటితో పాటు కొన్ని ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీస్ లో కూడా భికాజీ కామాగారు పాల్గొనేవారన్నమాట. ఎక్కువగా చెప్పాలంటే సేవా కార్యక్రమాలు. మరి ఈ సేవా కార్యక్రమాల్లోనే ఆమె తన జీవితాన్ని ఉన్నత కుటుంబం దగ్గర నుంచి దేశ స్వాతంత్ర్యం కోసం ఏ పరిస్థితిలోనైనా ఏ ప్రాంతంలోనైనా పనిచేసేందుకు తన జీవితాన్ని మలుపు తిప్పింది. ఏంటంటే 1896లో ముంబైలో ఒకసారి ప్లేగు వ్యాధి వ్యాపించింది. సో ఆ ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు ఎవరైతే ఆ ప్లేగు వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆమె ఎటువంటి ఫలాపేక్ష లేకుండా సేవలు అందించారన్నమాట. అలా సేవలు అందిస్తూ భికాజీ కామాగారి గారికి కూడా ప్లేగు వ్యాధి సోకింది. సో అలా సోకిన తర్వాత ఆమె కొన్నాళ్లు దాంతోపాటు పోరాడారు. ఇంకా మంచి ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లి ఇంకా అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కోలుకోవడం జరిగిందనమాట. సో చికిత్సకై లండన్ వెళ్లిన భికాజీ కామాగారు లండన్ ఎంత బాగుంది, ఇంకా మరి లండన్ నుంచి వచ్చి భారతదేశాన్ని పరిపాలించే వారు ఏం చేస్తున్నారు అని అక్కడ ఆలోచించడం మొదలుపెట్టారు. అసలు భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు రావడానికి కారణమేంటి, ఒకవేళ వచ్చిన పాలన ఎలా ఉంది, ఎందుకని భారతదేశంలో ఇటువంటి ఫెమెన్స్ కానీ ఇలాగా అవుట్ బ్రేక్ డిసీజెస్ కానీ వస్తున్నాయని ఆలోచించి దాని గురించి ఇంకా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారన్నమాట. వాటి గురించే ఆలోచిస్తూ 1905లో ఇండియా హౌస్ స్థాపించిన శ్యామ్జీ కృష్ణ వర్మ గారితో పరిచయం మొదలైంది. మరి శ్యామ్జీ కృష్ణవర్మ గారు ఇక్కడ భారతదేశానికి సంబంధించి లండన్ లో వ్యాప్తి చేస్తూ ఉండేవారన్నమాట. అలాగే గ్రాండ్ వరల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన దాదాబాయ్ నవరోజీని గారి కూడా భికాజీ కామాగారు కలుసుకున్నారు. దాదాబాయ్ నవరోజీ దగ్గర ఆమె సెక్రటరీగా కొంతకాలం పనిచేశారు. ఇంకా ఇలాగే ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు లండన్ లో ఉన్నప్పుడు బిపిన్ చంద్రపాల్, లాలా హైదర్లాల్, సావర్కర్ గారిని కూడా కలుసుకోవడం జరిగిందనమాట. సో శ్యామ్జీ కృష్ణవర్మ గారితో ఇంకా నవరోజీ గారితో కలిసి భికాజీ కామాగారు ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ అనే ఒక సంస్థను స్థాపించడం జరిగింది. మరి ఇంతకీ ఈ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, భారత్లోని బ్రిటిష్ ప్రభుత్వానికి ఇది రైవల్ ఆర్గనైజేషన్ గా ఈ సంస్థ పనిచేసేదనమాట. సో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వాళ్ల పరిపాలన వల్ల అక్కడ ఏ పరిస్థితులు ఎరైజ్ అవుతున్నాయి, మొత్తం అంతా కూడా నెగిటివ్ ఎఫెక్ట్. సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ని అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా చూపించేందుకు ఈ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని స్థాపించి దాంట్లో ప్రచారం చేస్తూ ఉండేవారు భికాజీ కామాగారు. మరి ఇంకా భికాజీ కామాగారు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా స్వాతంత్రానికి సహకరించారు అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. మరి అమెరికా అబ్బాయి మూవీ నుంచి ఇప్పుడైతే ఒక పాట వినండి మరి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వర్ష ప్రభావిత జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. టెక్కలి రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. సేవ అనేది జీవితానికి ప్రధాన లక్ష్యం కావాలని, ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా గుజరాత్లోని వాద్నగర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని వారణాసికి యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో దృశ్య మాధ్యమం విధానంలో నిర్వహించిన సమావేశంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ రాజకీయాల్లోనూ సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: सेवा यही मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर करके ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे. हमारे अपने आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा. कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे.
0: వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రవణ మాధ్యమం విధానంలో అమరావతి నుంచి ఈరోజు మరోసారి సమీక్ష నిర్వహించారు. రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి వెంటనే పరిష్కరించాలని సూచించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. భారీ గాలులకు రోడ్లపై పడిన చెట్లను వెంటనే తొలగించాలని, వరద పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షం ప్రభావం అధికంగా ఉందని అధికారులు తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బాహుద నదుల్లో నీటిమట్టం పెరుగుతోందని, వరద ప్రవాహ ప్రాంతాల వైపు ప్రజలు వెళ్లరాదని అధికారులు విజ్ఞప్తి చేశారు. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 4 చోట్ల రహదారులు కొట్టుకుపోగా 78 చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయని చెప్పారు. వీటిలో 37 చోట్ల పునరుద్దరణ పనులు చేపట్టామని, పలు ప్రాంతాల్లో రహదారులపై పడిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్దరించామని తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం సిబ్బంది, అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు మంత్రి వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో అమరావతి నుంచి మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని, ఇంజనీరింగ్, పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. డ్రైన్లలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలని, ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించేందుకు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో పరిసరాల పరిశుభ్రత కోసం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2014లో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యం, శౌచాలయాల నిర్మాణంపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు. 2014 అక్టోబర్ 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. శౌచాలయాల నిర్మాణంతో పాటు పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహనను ప్రోత్సహించారు. 2024లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం పారిశుద్ధ్యం మెరుగుపడిన ప్రాంతాల్లో శిశు, 5 ఏళ్లలోపు పిల్లల మరణాల రేటులో తగ్గుదల నమోదు అవడం విశేషం. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, గౌరవం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా అవగాహన పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: స్వచ్ఛ భారత్ అభియాన్ సిర్ఫ్ టాయిలెట్స్ కే నిర్మాణ తక్ సీమిత్ నహీ హై. ఇస్ అభియాన్ మే వేస్ట్ మేనేజ్మెంట్ పర్ భీ బహుత్ అధిక ఫోకస్ కియా జా రహా హై. హమారే షహరో మే బడే బడే కచరే కే పహాడ్ బహుత్ బడీ సమస్యా బన్ గయే. అబ్ ఐసే కూడే కే పహాడో కో హటానే కే లియే భీ మిషన్ మోడ్ పర్ కామ్ చల్ రహా హై. ఆర్ హమ్ కచరే సే కంచన్ యానీ వేస్ట్ టు వెల్ కే మంత్ర పర్ కామ్ కర్ రహే.
0: పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న మహిళా కానిస్టేబుల్స్ అంకితభావంతో విధులు నిర్వహించాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీసు శిక్షణా కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సివిల్ మహిళా కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శిక్షణలో ప్రతిభ కనబర్చిన వారికి మంత్రి పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: పోలీస్ స్టేషన్ లో ఉండే సిబ్బంది 20 మంది 30 మంది ఉంటే, జిల్ స్టేషన్ ఉండే జనాభా 30 వేల మంది ఉంటారు. ఆ యూనిఫామ్ అనేది వాళ్ళందరినీ కంట్రోల్ చేసేటువంటి శక్తిని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని మిగుస్తాయి. న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని కాపాడాలి. దాంతో పాటుగా ఈ యూనిఫామ్ వేసుకున్న తర్వాత కఠినంగా వ్యవహరించాలని అనుకోకుండా, మీరు సమాజంలో ఉన్నటువంటి సుదీర్ఘంగా ఇప్పటివరకు మీరు చూసినటువంటి అన్నింటి వరకు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సమస్యని మానవతా దృక్పథంలో చూస్తూ తగిన న్యాయం చేసే విధంగా మీరు ముందు పోవాల్సిన అవసరం ఉంది.
0: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస రైలు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలను వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైలు ప్రమాదంలో యువకులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. విజయనగరంలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుండి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వీసుతో ఉత్తరాంధ్ర ప్రజలకు ఢిల్లీ ప్రయాణం మరింత సులభతరం అవుతుందని మంత్రి తెలిపారు. విద్యార్థి దశ నుండే సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడానికి, క్రమశిక్షణ అలవర్చుకోవడానికి దోహదం చేసే ఈ కార్యక్రమం 1969 సెప్టెంబర్ 24వ తేదీన మహాత్మాగాంధీ శతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రారంభమైంది. కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వర్ష ప్రభావిత జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఆదేశించారు. పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. టెక్కలి రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కృష్ణకాంత్ లిరిక్స్ లో అరిజిత్ సింగ్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా. 1:35 దాటి 2 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. మరి ఈ రోజు బికాజీ కామాగారి జన్మదినం సందర్భంగా స్వాతంత్ర సంగ్రామంలో ఆమె వహించిన పాత్ర గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. సో బికాజీ కామాగారు లండన్ కి వెళ్లిన తర్వాత లండన్ లో ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల్ని కలిసి అక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే నెలకొల్పి వాటి ద్వారా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఏం చేస్తున్నారు, బ్రిటిష్ వల్ల భారత్ లో వచ్చే పరిస్థితులు ఏంటి అని చెప్పేసి అక్కడ ప్రచారం చేస్తూ ఉండేవారన్నమాట. ఆ తర్వాత ఇంకా బ్రిటన్ లండన్ నుంచి ప్యారిస్ కి వెళ్లి ప్యారిస్ ఇండియన్ సొసైటీని స్థాపించారు. ఇంకా బికాజీ కామాగారు ఎక్కువగా పోరాట సాహిత్యాన్ని, పోరాటాలకు సంబంధించిన నవలను ఎక్కువగా రాస్తూ ఉండేవారన్నమాట. వాటిని చిన్న దేశాలైన స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ లో పబ్లిష్ చేసి రహస్యంగా భారత్ లోకి పంపడం జరిగేది. మరి అలా పంపించాలి అంటే కుదరని పక్షంలో పుదుచ్చేరి ద్వారా చేరవేసేవారన్నమాట. అలాగా స్వాతంత్ర యోధులకు కావాల్సిన పోరాటానికి సంబంధించిన మోటివేషన్ ని, పోరాటానికి సంబంధించిన మోటివేషన్ మాత్రమే కాదు వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని, ఆయుధాలని కూడా రహస్యంగా పంపిస్తూ ఉండేవారు. అలాగా జర్మనీ, అమెరికా దేశాలకు వెళ్లి భారత పరిస్థితుల మొత్తాన్ని కూడా ఆమె వివరించేవారు. తన పోరాట రచనలకు అమెరికా వారు ఎంతో ప్రభావితులై ఆమెను ఎన్నో ప్రసంగాలకు ఆహ్వానిస్తూ ఉండేవారన్నమాట. సో అలాగా వచ్చిన సంపాదన మొత్తాన్ని ఇక్కడ భారతదేశంలోని పోరాట సంగ్రామాలకి, పోరాట యోధులకి పంపిస్తూ ఉండేవారు. భారత్లోని బ్రిటిష్ పాలన వల్ల ఏర్పడిన కరువు పరిస్థితుల గురించి ప్రపంచమంతా ప్రసంగించేవారు. మరి ఇప్పటికీ ఇంకా ఎప్పటికీ మన ఫ్యూచర్ చూసినా, ఇంకా పాస్ట్ చూసినా, ప్రజెంట్ చూసినా కూడా ఎక్కువగా భారత్ అంటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది పాడి పంటలు. మరి పాడి పంటలు విలసిల్లాల్సిన ఈ దేశంలో కరువు పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి, అవి ఎవరి వల్ల ఏర్పడుతున్నాయి అనే విషయాన్ని నొక్కి మరీ చెప్పేవారన్నమాట బికాజీ కామాగారు. సో చివరకు ఏంటంటే తనే ఇంకా రంగంలోకి దిగుదామని 1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో పంజాబ్ రెజిమెంట్ ద్వారా బ్రిటిష్ పైన పోరాడాలని సిద్ధమయ్యారు. సో ఈ విధంగా ఇంకా బికాజీ కామాగారు ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చారని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న బ్రిటిష్ వారు వెంటనే ఆమెను అరెస్ట్ చేసి ఫ్రాన్స్ లోని విషి అనే నగరంలో గృహ నిర్బంధం చేశారు. ఇంకా ఉన్నత కుటుంబంలో పుట్టిన తన జీవితాన్ని మొత్తాన్ని కూడా దేశ స్వాతంత్ర్యం కోసం వెళ్ళని దేశం లేదు, భారతదేశం గురించి చెప్పని చోటు లేదు, ఆ విధంగా భారత స్వాతంత్ర సమరయోధులకు కావలసిన మొత్తం సహాయాన్ని విదేశాల నుంచి పంపిస్తూ ఉండేవారన్నమాట. అలా తన జీవితాన్ని ఇంకా అలాగే గృహ నిర్బంధంలో చేసిన తర్వాత తన జీవితంకి ఒక ముఖ్యంగా తనకి పెరాలసిస్ వచ్చిందన్నమాట. సో ఆ పెరాలసిస్ తోనే ఆ బికాజీ కామాగారు ఆ గృహ నిర్బంధంలోనే తన జీవితాన్ని ముగించడం జరిగింది. సో ఈ విధంగా బికాజీ కామాగారు ఇక్కడ ఉన్నత కుటుంబంలో జన్మించిన, చదువుతో పాటు స్పోర్ట్స్ లో కూడా ఎంతో టాలెంట్ చూపించిన, అప్పుడు స్వాతంత్రం మాత్రమే భారతదేశానికి అవసరం, సో స్వాతంత్రం గురించి నేను ఏం చేయగలను అని చెప్పేసి ఆమె ఆలోచించి మొత్తం ప్రపంచమంతా తిరిగి ఎన్నో సహాయ సహకారాలు ఇక్కడ స్వాతంత్ర సమరయోధులకి అందించడం జరిగింది. మరి స్వాతంత్ర సమరయోధులకి సహాయ సహకారాలు అది కూడా విదేశాల నుంచి అందించడం అంటే అది మాటల్లో చెప్పే విషయం అయితే కాదు, దాని వెనుక ఎంతో స్పై గ్రౌండ్ వర్క్ చేసి ఉండాలి అని చెప్పి అన్న కదా. ఆ విధంగా తెలియకుండా రహస్యంగా పంపించాలి అంటే ఎంతో ఆలోచన పటిమ కూడా ఉండాలన్నమాట. సో ఆ విధంగా బికాజీ కామాగారు ఏం చెప్తారంటే, నాకు ఇది కావాలి అని కాకుండా దేశానికి నేనేం చేయగలను, ఇక్కడ చేయడం వల్ల దేశ చరిత్రలో నేను ఏ విధంగా నిలిచిపోగలను అన్న పోరాటానికి సంబంధించిన నవలలు, కోట్స్ అన్ని కూడా చెప్తూ ఉండేవారన్నమాట. కాబట్టి అప్పట్లో తన టాలెంట్ ని గురించి పక్కన పెట్టేసి స్వాతంత్రానికి తాను ఏం చేయగలను అని చెప్పి అదే చేశారు. ఇంకా అదే తన చరిత్ర నవలల ద్వారా ఇప్పటికీ కూడా అందరికీ చెప్తున్నారు.

మరి భికాజీ కామాగారు స్వాతంత్ర సంగ్రామంలో తాను వహించిన పాత్ర గురించి అయితే తెలుసుకున్నా కదా, మరి ఇప్పుడు రాజా మలయ సింహ నుంచి ఒక దేశభక్తి గీతం అయితే విందామా?

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

1:44 దాటి 14 సెకన్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ముఖ్యమైన వాతావరణ సూచనలు ఇప్పుడు చెప్తాను.

వ్యక్తం. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈరోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమైతే ఉంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమైతే ఉంది. ఇంకా ఈరోజు ముఖ్యంగా ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాకి రెడ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం ఇంకా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని చాలా ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది. ఇంకా ఈ జిల్లాలన్నింటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఇంకా చూసుకుంటే యానం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 24 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది. ఇంకా ఈ జిల్లాలన్నింటికీ కూడా యెల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా వాతావరణ సూచనలు ముఖ్యంగా పాటిస్తూ ఉండాలి. అండ్ అలాగే ఈ సూచనలు పాటిస్తూ సేఫ్గా ఉండాలి. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అత్యవసరమైతేనే బయటికి వెళ్ళండి. ఇంకా అలాగే చెట్ల కింద కానీ ఆరు బయట కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిలవకుండా ఇంట్లోనే ఉండేట్టుగా చూసుకోండి. అధికారులు అందించే వాతావరణ సూచనలు పాటించండి, సేఫ్గా ఉండండి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

1:40 దాటి 36 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం ధీరాలో. సో ఎప్పుడు ఒకే చోట ఉండి పనిచేస్తూ ఉంటే కొంత రిఫ్రెష్మెంట్ కావాలని ప్రతి ఒక్కళ్ళకి కూడా అనిపిస్తుంది. అయితే మాకు ఆ రిఫ్రెష్మెంట్ కావాలి అని చెప్పేసి కొంతమంది చెప్తారు, ఇంకొంతమంది నాకేం అవసరం లేదు, నాకు పనే చాలా డివైన్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారనమాట. అయితే ఆ రిఫ్రెష్మెంట్ కోసం చాలా మంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్న కదా, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కనుక కాసేపు బయట తిరిగి టీ తాగడమో, లేదా వారానికి కానీ నెలకి కానీ ఒక టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్ళడమో, ఆఫీస్ వాళ్ళంతా కూడా క్రూ అంతా కలిసి ఇలా రకరకాలుగా ఏదో ఒక స్పాట్కి వెళ్తూ ఉంటారు, రిఫ్రెష్మెంట్ పొందుతూ ఉంటారనమాట. అయితే ఇల్లే దేవాలయంగా ఇంట్లో వారికి అన్ని సౌకర్యాలు అవసరాలు చూసుకుంటూనే తమ జీవితాన్ని గడిపే మహిళా మణులు కూడా ఎంతో మంది ఇప్పటికీ ఉన్నారు. మరి ఎప్పుడు ఇంట్లోనే ఉండేవారికి ఆఫీసులోని క్రూ లాగా ఫ్రెండ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అవుటింగ్ చాలా తక్కువ. ఇంకా కొంతమందికి అసలు చాలా రేర్ అన్నమాట చెప్పాలంటే అవుటింగ్కి వెళ్ళడం ఇంట్లో ఉన్న మహిళా మనులకి. సో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఎవరైతే ఇంట్లోనే ఉండి బిజినెస్ చేసుకుంటారో వాళ్ళకి ఇంకా అసలు కుదరని పక్షం అన్నమాట. సో వాళ్ళందరూ కూడా ఇలాగా మనం కూడా అవుటింగ్కి వెళ్దామా, కొన్ని రోజులు ఉందామా అని చెప్పి అనుకున్నా ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్నాయి కదా, నేను లేకపోతే మరి పిల్లలు ఎలాగా, వాళ్ళకి క్యారేజ్ కట్టే వాళ్ళు ఎవరు, ఒకవేళ అవుటింగ్ వెళ్తే ఇంకా ఇంట్లో మనకి చిన్న బిజినెస్ ఉంది కదా, మనని ఆధారపడిన వాళ్ళు ఎంతమంది, ఒకవేళ బిజినెస్ పోతే మళ్ళీ ఎలాగా దాన్ని వచ్చి మనం చెప్పాలంటే రెజ్యూమ్ చేసుకుంటాం, ఇలా రకరకాల ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. మరి వాళ్ళకి రిఫ్రెష్మెంట్ రోజు కూడా దక్కేందుకు ఒక అవకాశం అయితే ఉంది. ఇంతకీ ఏమిటా రిఫ్రెష్మెంట్ తెలుసుకుందాం. మరి వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

1:54 దాటి 33 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనమున్న ధీరాలో తండేల్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంట్లోనే ఉండే మహిళా మనులు ఎంతో మంది తమ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్నాయని చెప్పి ఔటింగ్ కి వెనకాడుతూ ఉంటారు. నిజంగా అసలు ఔటింగ్ దేనికి? ఎవరికైనా సరే కొంత రిఫ్రెష్మెంట్ కోసం, ఇంకా చెప్పాలంటే ఆనందం కోసం. మరి అక్కడ కూడా మనకి ఏవో కొన్ని పనులు ఖచ్చితంగా ఉంటాయి, ఇంకా చెప్పాలంటే కొంత టెన్షన్ కూడా ఉంటుంది. ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, మనకి ఇప్పుడు కనుక ఏదైనా వెహికల్ దొరకకపోతే నడుచుకుంటూ వెళ్ళాలా, ఇలా ఏం చేయాలి అని అక్కడ కూడా ఉంటాయి. కానీ ఇంట్లోనే ఉండి ఒక రిఫ్రెష్మెంట్ ట్రావెల్ ఇన్వర్డ్స్ గురించి అయితే నేను మీతో షేర్ చేసేస్తాను కదా. అదేంటంటే ధ్యానం. ఎస్, నిజంగానే ఇది చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది ఇప్పటికీ. మరి ఏంటంటే మనస్సు నుంచి మనస్సులోని ఆలోచనల వరకు, ఇంకా ఆలోచనలు తగ్గితే ప్రశాంతత వైపుకి అంతరంగాలలోకి ప్రయాణం సాగిస్తుంది మన ఈ ధ్యానం. సో చాలా మంది యోగా టీచర్స్ కానీ తత్వవేత్తలు కానీ అప్పుడప్పుడు సాహితీవేత్తలు కూడా చెప్తూ ఉంటారు ఏంటంటే ఆనందం కోసం ఎక్కడో వెతకవద్దు, ఆనందం మీతోనే ఉంది, మీలోనే ఉంది. మరి ఆ ఆనందాన్ని కనుగొనడం ఎలా? దానికి మార్గమే ధ్యానం. సో ఏంటంటే ఇష్టమైన పనిని చేసుకున్నప్పుడు కూడా మనకి రిఫ్రెష్మెంట్ ఉంటుంది కదా అని చెప్పి. ఎస్, అవును, ఇష్టమైన పనినే కదా మనం రోజు చేస్తుంది. ఆ పనిలో కూడా కాస్తంత విరామం కోసం నేను చెప్తున్నాను అన్నమాట. ఏంటంటే ఔటింగ్ కి, టూరిస్ట్ డెస్టినేషన్ కి వెళ్లే వాళ్ళ ముఖ్యమైన లక్ష్యం కూడా అదే అనమాట, కాస్తంత ఆనందం, కాస్తంత లోన్లీనెస్. సో ఎప్పుడైనా ఎంత గ్రూప్ అంతా కూడా కలిసి ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కి వెళ్ళినప్పుడు ఆలోచించండి, అందరితో కలిసి ఉన్నప్పుడు కొంచెం గోలగోలగానే ఉంటుంది. కానీ అలా కాకుండా ఏదో కొంచెం లోన్లీనేగా ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక చెట్టు కిందనో ఒక రాయి కిందనో కూర్చుని ఆ ప్రకృతిని గనక ఆస్వాదిస్తూ ఉంటే అప్పుడు నిజంగా ఎక్కడో తెలియని ఆనందం మనల్ని పలకరిస్తుంది. కాదంటారా? ఎక్స్పీరియన్స్ అవలేదంటే అంటారా? సో మనిషి ఎప్పుడు కోరుకున్న అటువంటి ఆనందం కోసమే ఆ లోన్లీనెస్ లోనే ఉంటుంది ఆనందం. అది కొంచెం మరీ ఎక్కువైపోతే కొంచెం బాధాకరంగా, కొంచెం భయంకరంగా కూడా ఉంటుంది. సో అలా అంత బాధాకరంగా భయంకరంగా వరకు సాగదీయకుండా అట్లాంటి ఔటింగ్ వెళ్ళినప్పుడు, ముఖ్యంగా టూరిస్ట్ స్పాట్స్కి వెళ్ళినప్పుడు, ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఇష్టమైన చోట్ల అలా కూర్చుని మనం కాస్త లోన్గా, ఎలోన్గా గడిపితే అక్కడ ఆనందం అనేది మనల్ని పలకరిస్తుందన్నమాట. మరి ధ్యానంతో కూడా అటువంటిది సాధ్యమే. మరి ఆ ధ్యానంతో మనకి కావాల్సిన ఆ ఆనందం కాస్తంత సేపైనా, కొంచెం ఎక్కువసేపైనా సాధ్యం అవ్వాలి అంటే అసలు ఎలా చేయాలి ధ్యానం, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎవరిని పాటించాలి, ఇలా రకరకాల ప్రశ్నలు మనల్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయన్నమాట. ఆనందం కోసం ముందుకు వెళ్దామన్నా రకరకాల ప్రశ్నలు మళ్ళీ చుట్టుముట్టడం, ఇది కామనే కదా. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలో తెలుసా? ప్రాణాయామం. సో ఈ ప్రాణాయామం అనేది కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా చేయాలి. ఇంతకు దేనికి ఈ ప్రాణాయామం అంటే, మనం పీల్చే గాలి ఏదైతే ఉంటుందో దానిపైన ఒక రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ రెగ్యులేషన్ని మనమే రెగ్యులేట్ చేసుకోగలిగితే అప్పుడు ధ్యానం అనేది కుదురుతుంది అనేది చెప్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. సో కాబట్టి ముందుగా చేయాల్సింది ఏంటంటే ప్రాణాయామం అన్న కదా, అందులో చాలా రకాల ప్రాణాయామాలు అయితే ఉన్నాయన్నమాట. అందులో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే గనక ప్రస్తుతం చంద్రభేది ప్రాణాయామం, ఇంకా అనులోమ విలోమ ప్రాణాయామం. సో చంద్రభేది ప్రాణాయామ అంటే లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి గాలి తీసుకోవాలి, ఇంకా గాలి తీసుకున్న తర్వాత కుడి ముక్కు రంధ్రం నుంచి ఆ గాలిని వదిలేయాలన్నమాట. ఇది చంద్రభేది ప్రాణాయామం. సో ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో వాళ్ళు జస్ట్ కేవలం 5 సార్లు లేకపోతే 7 టైమ్స్ చేసి ఆపేయచ్చు అనమాట. దీన్ని కొంచెం ఇంకా వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఉంటే దీన్ని, ఈ కౌంట్ని మనం పెంచుకుందామని వాళ్ళకి అనిపిస్తుంది. మరి చంద్రభేది ప్రాణాయామం గురించి తెలుసుకున్నాం కదా, ఆ తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం. ఇది చాలా పవర్ఫుల్ ప్రాణాయామం అని అందరూ కూడా చెప్తుంటారు, చాలా మందికి తెలిసే ఉంటుంది. సో తెలియని వారికి మళ్ళీ నేను ఇప్పుడు రిపీట్ చేస్తున్నాను ఏంటంటే గనక లెఫ్ట్ నాస్ట్రిల్, ఎడమ నాసికా రంధ్రం నుంచి గాలి తీసుకుని ఒక 2 సెకండ్స్ ఆపి తర్వాత రైట్ నాస్ట్రిల్, కుడి నాసికా రంధ్రం నుంచి వదలాలన్నమాట. మళ్ళీ కుడి నాసికా రంధ్రం నుంచి గాలి తీసుకుని ఒక 2 to 3 సెకండ్స్ నిలిపి మళ్ళీ లెఫ్ట్ నాస్ట్రిల్, ఎడమ నాసికా రంధ్రం నుంచి గాలిని వదలాలి. ఇదంతా కూడా

0: ఒక సైకిల్, అంటే లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి గాలి తీసుకుని మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసి రైట్ నాస్ట్రిల్ ద్వారా వదిలి, రైట్ నాస్ట్రిల్ నుంచి గాలి తీసుకుని లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా వదలడం, ఇదంతా కూడా ఒక సైకిల్. సో ఇలాగా ఏదైనా ప్రాణాయామం మీకు తెలిసిన వాళ్ళు చెప్పినా గానీ, ఒక యోగా టీచర్ దగ్గర నేర్చుకున్నా గానీ, ఒక ప్రాణాయామాన్ని కొన్న రోజుల పాటు కూడా ప్రాక్టీస్ చేస్తుండండి. ఆ తర్వాత 5 మినిట్స్ ఎంతో కొంత ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఆలోచనలు చాలానే వస్తాయి, వాటిని కూడా కంట్రోల్ చేసుకుంటే అప్పుడు ఆనందం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మరి ఇంకా అయితే విన్నారు కదా, ట్రావెల్ ఇన్ వర్డ్స్, సమయం 2 గంటలు కావస్తుంది, వార్తలు ప్రసారం అవుతాయి.
1: ద హెడ్లైన్స్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హైలైట్స్ సర్వీస్ యాజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ లైఫ్, సేస్ సేవా పరమో ధర్మ షుడ్ రిమైన్ ద గైడింగ్ ప్రిన్సిపల్. External Affairs Minister Dr. S. Jaishankar chairs meeting of Forum for India-Pacific Islands Cooperation Foreign Ministers on the sidelines of 81st United Nations General Assembly in New York. Government says India is manufacturing nearly 99.2% of country's total domestic demand for mobile phones. Red alert issued for very heavy rainfall over West Bengal, Telangana, Chhattisgarh, coastal Andhra Pradesh and Odisha today. And India storms into men's Kabaddi semi-finals after beating Chinese Taipei in final Group A fixture at Asian Games in Japan. Prime Minister Narendra Modi today said service should be the main purpose of life and must be inherent in every individual. He said that in politics too, service should remain the guiding principle even when one reaches the highest position. Mr. Modi made these remarks during a virtual interaction with Seva Yatris travelling on the Yatra from Vadnagar to Varanasi. The Prime Minister said Seva Paramo Dharma, service is the highest duty, should remain the guiding principle.
2: सेवा यही मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर कर के ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे. हमारे आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा. हम कभी भी सेवा के मार्ग से नहीं विचलित होंगे, कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे.
1: Mr. Modi said service is the biggest driving force. He said whether it is PM Kisan or the PM Surya Ghar Yojana, countless such schemes are recognized for their last mile delivery. The Prime Minister said it is only owing to a spirit of service that 4 crore poor have received permanent houses.
2: हमारे किसानों के पास पीढ़ियों से बना हुआ ज्ञान का भंडार है. वे इस नॉलेज को हर दिन अपने जीवन में अपनाते हैं. हमें इन अनुभवों से भी सीखना है. अगर अनुभव करते तो भारत की विविधता की अनुभूति होती है और उनसे भी विविधता में भी एकता के भी दर्शन होता है. वो हमें हिंदुस्तान के हर कोने में पहुंचाने ही है. एक गांव का अच्छा प्रयोग दूसरे गांव के काम आए, एक युवा का समाधान दूसरे युवा की ताकत बने.
1: The Prime Minister said we are people dedicated to nation building and set out with the resolve to build a developed India. He said everyone must vigorously advance the pivotal role of the youth in building a developed India by 2047.
2: 2047 तक विकसित भारत के निर्माण में हमें युवा शक्ति की बहुत बड़ी भूमिका को एकदम से मजबूती के साथ आगे बढ़ाना है. आज की युवा पीढ़ी विकसित भारत की निर्माता भी है और यही पीढ़ी एक बड़ी लाभार्थी भी होगी. और इस दायित्व को निभाने के लिए भारत को जमीन पर जानना, समझना, देश की हर बारीकियों को अनुभव करना बहुत जरूरी है. और इसमें सेवा संकल्प यात्रा निश्चित रूप से आपके जीवन में अहम भूमिका निभाने वाली.
1: External Affairs Minister Dr. S. Jaishankar chaired a meeting of the foreign ministers of the Forum for India-Pacific Islands Cooperation, FIPIC, on the sidelines of the 81st United Nations General Assembly in New York yesterday. The meeting reaffirmed the commitment to further strengthen the FIPIC partnership and cooperation in regional and multilateral fora. It was the second foreign ministers meeting held under the FIPIC framework. During the meeting, the participating leaders reviewed the outcomes of the FIPIC summits and welcomed the progress in Indo-Pacific Island countries' cooperation, including under the 12-point action.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి. సమయం 2:15 దాటి 42 సెకండ్లు కావస్తుంది. మరి ముందుగా సందడి సందడిలో స్టాలిన్ మూవీ నుంచి సాధనా సర్గం హరిహరన్ పడిన సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం వినిపించేస్తున్నాను. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

ఓ పాప షోకేసు బొమ్మల్ని వచ్చి ఫ్రీ పాస్ ఇచ్చేసావే, పసివాళ్ళు పడతాళ్ళు ముసలాళ్ళు వెనకాలే పడి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయిపోదా, నీ సొగసుకి చాటే లేదా? అబ్బో లబ్బో లబ్బో.

2:27 దాటి 20 సెకండ్లు కా వస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి. రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ముఖ్యమైన వాతావరణ సూచనలు. ఈరోజు కోస్తాంధ్ర ప్రాంతం ఇంకా రాయలసీమ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమైతే ఉంది. రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశమైతే ఉంది. ఈరోజు ఏలూరు ఇంకా అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని చాలా ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలన్నింటికీ ఆరెంజ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. అలాగే యానాం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఈరోజు 24 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలన్నింటికీ కూడా యెల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది. అధికారులు అందించిన వాతావరణ సూచనలు పాటించండి. ఇంట్లో సేఫ్గా ఉండండి.

2:31 దాటి 10 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మరి ఇంకా మన సన్నని స్టార్ట్ చేసేద్దామా? రెడీగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? 8662488114 కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు. మరి మొట్టమొదటి ప్రశ్న ఈ రోజు సన్నరే సన్నరేలో ఏంటంటే, డబ్బా నిండా ముత్యాలే, మరి ఆ ముత్యాలు తెలుపు రంగులో కాదు ఎరుపు రంగులో ఉంటాయన్నమాట. డబ్బా నిండా ముత్యాలే, మరి ముత్యాలు అయితే తెలుపు రంగులో కాదు ఎరుపు రంగులో ఉంటాయి. మరి ఎరుపు రంగులో ఉంటే కెంపులు అంటారా? సరే చూద్దాం. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488114 8662488114 8668284 మీ మెసేజ్ పంపించేయచ్చు.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3. ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు.
1: FM 101.3.

2:39 కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మరింకా సందడే సందడిలో నేను అడిగిన మొదటి ప్రశ్న, డబ్బా నిండా ముత్యాలు అని చెప్పాను కదా, మరి ఈ ముత్యాలు వైట్ కలర్లో కాదు ఎరుపు రంగులో ఉంటాయి. ఎరుపు రంగులో ఉంటే కెంపులా మరి? సరే చూద్దాం ఇంతకీ ఆ ముత్యాలని పంపించారో లేదో మన శ్రోతలు. సో ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు, డబ్బా నిండా ముత్యాలు మాకు చిరుజల్లులో కురుస్తున్నాయి అంటూ మెసేజ్ చేస్తున్నారు. పిఠాపురం గణించి ధీరాలో విన్నాము, చాలా బాగుంది మెసేజ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మువ్వల కోటేశ్వరరావు గారు పోలపురం నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. కొండారెడ్డి గారు సిద్ధపటం కడప జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. పెడన నుండి భాస్కర్ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రంగస్వామి శెట్టి గారు, లక్ష్మీదేవి గారు గోనేగండ్ల గ్రామం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి కరెక్ట్ ఆన్సర్. రాజులోని జయన్న గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభా గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి

సార్. అనుష గారు కొల్లేరు సరస్సు, కొల్లేరు సరస్సు దగ్గర నుంచా? ఓకే, కొల్లేరు సరస్సు అంటూ మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు పాండిచ్చేరి నుండి, కరెక్ట్ ఆన్సర్. సూర్యకుమారి గారు పాలకొల్లు నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష గారు బ్యాంక్ కాలనీ తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్, బందరుపల్లి నెల్లూరు జిల్లా నుండి గడ్డం అంకయ్య గారు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ ఇంకా పాలెం పోలే గారు, సారీ, పాలెం నుండి దాసరి పాలెం నుండి మెసేజ్ చేస్తున్నారు. పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు, ఇంకా కుటుంబ సభ్యులు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, రోజా గారు, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్. తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, ఇంకా శ్రీదేవి గారు మెసేజ్ చేశారు కాజా నుంచి, కరెక్ట్ ఆన్సర్. మలాన్వి గారు కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. క్యాదర్ వీరేష్ రాజోల్ నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా రెడ్డివారిపల్లి నుండి శంకర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అంజన్ దేశరెడ్డిపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు గారు శ్రీవాత్స కోణాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు ఇంకా కుటుంబ సభ్యులు తలాంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు గారు, సత్యవతి గారు కాకినాడ జిల్లా దుర్గాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పడన నుంచి కనకారావు గారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు, నమస్తే సనరే సనడికి స్వాగతం అంటూ రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు మెసేజ్ చేశారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబురోలు రామకృష్ణయ్య గారు మెసేజ్ చేశారు. ఇంకా కుటుంబ సభ్యులు ఆన్సర్ అయితే మెసేజ్ చేయదు, మరి ఇంకా ఆన్సర్ నేను చెప్పేస్తున్నాను. డబ్బా నిండా ముత్యాలే, మరి ఇంతకీ ఆ ముత్యాలు ఏంటి? దానిమ్మ పండు. అదే డబ్బా ఏంటి అంటే దానిమ్మ పండు, ఇంకా దాంట్లో ఉన్న ముత్యాలు అందులో ఉన్న సీడ్స్ అనమాట. సో ఇంకా మన సెకండ్ క్వశ్చన్ కి వచ్చేదాం. సందడే సందడిలో భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడరేవు? సో చరిత్రలో అంటున్నాను, భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడరేవు ఏదో తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు. 8662484 8662484 8662484 8662484

2:50 దాటి 5 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మరి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడ రేవు మరి ఏమిటో చూద్దామా. సో మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపించిన శ్రోతలు ఎవరు? మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు. నేను అడిగింది ఏంటంటే హిస్టరీ ప్రకారంగా అత్యంత ప్రాచీనమైన ఓడరేవు అని చెప్పి అడుగున్నాను. ఎస్ ఓకే, నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఓడరేవు శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు. కాదండి, మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ, సారీ నరేష్ రోజా శిరీష గారు ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు. తిరుపతి నుంచి దేవసేన గారు మెసేజ్ చేశారు. కాకినాడ మీ మెసేజ్ చేసింది. ఓకే చూద్దాం. ఇంకా రాజోల్ నుండి జయన్న గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దన్ రావు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. శేషసాయి రోహన్ ఇంకా సాయి దర్శన్ నెల్లూరు నుండి, అది రివర్ పోర్ట్ అనమాట. నేను అడిగింది అయితే సముద్రం దగ్గర ఉన్న ఓడరేవే. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. కౌస్తుభ గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు గారు సత్యవతి గారు కాకినాడ జిల్లా దుర్గాడ నుండి మెసేజ్ చేశారు. అయ్యో భారతదేశంలో అడిగాను, వేరే దేశంలో కాదు. తిరుపతి దామినేడు నుంచి మెసేజ్ చేస్తున్నారు ఉషారాణి గారు. నెక్స్ట్ ఇంకా భాస్కర్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు పాండిచేరి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు, మీ ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభారత్ జైనుద్దీన్ మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మెసేజ్ చేశారు. కేదర్ వీరేష్ గారు, ఓ సారీ పోర్ట్ పేరు అది, సారీ సారీ. కేదర్ వీరేష్ గారు రాజోల్ నుండి మెసేజ్ చేశారు. కాదండి, ఆన్సర్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ దరిపినేని సాయికృష్ణ గారు కుటుంబ సభ్యులు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. కాదండి, మలాన్బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టి సుబ్బారావు గారు శ్రీదేవి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ గారు కుటుంబ సభ్యులు తలంపాడు గ్రామం దొరవారి సత్రం నుండి మెసేజ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లా, ఎస్ తిరుపతి జిల్లా నుండి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజెస్ అయితే చాలానే ఉన్నాయి. మరి తెలుసు కదా, అదే మూవీ నుంచి సాంగ్ అయితే విన్న తర్వాత ఎవరెవరు మెసేజెస్ చేశారో చదివి వినిపించేస్తాను.

2:57 దాటి 18 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. తెలుసు కదా, అదే మూవీ పేరు తెలుసు కదా. నుంచి సిద్ శ్రీరామ్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి మన ప్రశ్న ఏమిటంటే, భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడరేవు ఏంటి తెలుసుకుందాం. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. శంకర్ గారు రెడ్డివారిపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి. మసూలీపట్నమా మీరు పెట్టిన ఆన్సర్ అయితే, అదైతే కాదు. ఎర్రమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గడ్డం అంకయ్య గారు బంద్రపల్లి నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య గారు. ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తారంటే, తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య సార్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అపల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ పోలు శివదాస్ రెడ్డి గారు తిరుపతమ్మ గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. కాదండి, రాంగ్ ఆన్సర్. బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. ఉట్కూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. అరుణ గారు మోహన్జీ దివ్యాబాయి పంపించిన ఆన్సర్ అయితే నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ ఇంకా దుబాయ్ బాషా గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు కృష్ణ సంతోష్ గారు. కలకత్తా అయితే కాదు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి. కరెక్ట్ ఆన్సర్. దుర్గాడ నుండి మాణిక్యాలరావు గారు సత్యవతి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. పులిపాటి వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సంజన గారు మెసేజ్ చేస్తున్నారు. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రాజోల నుండి బోరెల్లి సంధ్య గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. పడన నుంచి భాస్కర్ గారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మరి పేరైతే మెసేజ్ చేయలేదు, ఆన్సర్ అయితే మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మురహరి యశోద జానకిరాజ్ గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్

విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఎలాంటి అక్రమాలు జరగని డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని హోంమంత్రి అనిత ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. భారీ వర్షాల దృష్ట్యా పలు విమానాలను విమానయాన అధికారులు దారిమళ్లించారు. విశాఖ నుంచి విజయవాడ రావాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్కు, హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరంకు వచ్చే స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తిరువూరు మండలంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి వర్షాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయ సహకారాలకు కంట్రోల్ రూమ్ నెంబరు 9154974454లో సంప్రదించాలని సూచించారు. గంపలగూడి మండలంలోని వినగడప, తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ సందర్బంగా కట్టలేరు వాగును ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు పరిశీలించారు. కట్టలేరుపై భారీ వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. గడిచిన 24 గంటల్లో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సగటున సుమారు 114 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. 26-27 నాటికి సుమారు 10 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహంతో రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద చేరే అవకాశముందని కలెక్టర్ పేర్కొన్నారు. విజయవాడ నగర సాంస్కృతిక వైభవాన్ని చాటే దసరా విజయవాడ ఉత్సవంలో పాల్గొనేందుకు అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి అశోక్ సింఘాల్, సీఎస్ డాక్టర్ రవి కోటాను ఆహ్వానించామని మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథులు ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను వేగంగా గుర్తించి బలమైన మంచి అభ్యర్థులను నిలబెట్టాలని ఈ సందర్బంగా ఆయన సూచించారు. బాపట్ల మండలం చెరువు ఉప్పరపాలెంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ వైర్లు తెగిపడి తల్లి కుమారుడు మృతి చెందారు. సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు, పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆసియా క్రీడల్లో 2026లో భారత్ ఇప్పటి వరకు 15 పథకాలు సాధించింది. ఈ రోజు ఉషు మహిళల 60 కేజీల విభాగంలో రొషీబీనా దేవి రజత పథకం, డబుల్ స్కల్ రోయింగ్ విభాగంలో సత్నాం సింగ్ సల్మాన్ ఖాన్ కాంస్య పథకం, స్కీట్ షూటింగ్ మిక్స్డ్ పెయిర్ ఈవెంట్లో అనంతజిత్ సింగ్ నరూఖా, షరీనాజ్ ధల్లీనాల్ కాంస్య పథకం సొంతం చేసుకున్నారు. రాష్టంలోని కోస్తా ఆంధ్ర యానంలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముందని, బలమైన గాలులు గంటకు 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు.

3:14 దాటి 46 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనమే ఉన్నాం సందడే సందడిలో. మరి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తెలిసేటట్లు పూస్తుంది మరి తెలియకుండా కాయలు కాస్తుంది, ఇంతకీ ఏంటిది? చూద్దాం మరి ఎవరెవరు ఏమేం మెసేజ్ చేశారు. ఫస్ట్ మెసేజ్ చేసిన వారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలదాస్ గారు. కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ 2 క్వశ్చన్స్ మిస్ అయ్యారా? ఓకే. నెక్స్ట్ ఇంకా మల్లికార్జున అభిరామ్ గారు కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు రాజల్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, రోజా గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది. మరి పాపాయ మన కంటికి కనిపిస్తుంది కదా, తెలియకుండా ఏం లేదే. సో అలా కొంచెం లాజిక్ పెడితే కనుక, అదే లాజిక్ ఆలోచించి ఆన్సర్ వెతికితే కనబడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా అనంతపురం నుంచి మెసేజ్ చేశారు. మరి నాకు అర్థం కాలేదు.

నా దగ్గర ఉన్న ఆన్సర్కి మీ ప్రాంతంలో దాన్ని అది అంటారనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు ఆండాళ్ళు మెసేజ్ చేశారు. దేవసేన గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య అంటూ మెసేజ్ చేశారు. సులోచన గారు కరీంనగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. రాజుల నుండి జయన్న గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి కౌస్తుభ గారు, నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ భాస్కర్ గారు పాండిచేరి నుండి, కరెక్ట్ ఆన్సర్. తడన నుండి భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్. గన్నవరం శిరీష గారు మెసేజ్ చేస్తున్నారు, శ్రీనివాస్ గారు మెసేజ్ చేస్తున్నారు తిరుపతి నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చిలుక నారాయణ గారు అనసూయ జానకంపేట నిజామాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ గారు కుటుంబ సభ్యులు తలాంపాడు గ్రామం దొరవారి సత్రం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు. లేదు, అది ఒక పంట ఉత్పత్తి, నేను గురించి అడిగింది. సరే, నెక్స్ట్ ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. మరిన్ని మెసేజెస్ అయితే ఒక పాట విన్న తర్వాత నేను మీతో షేర్ చేస్తాను. ఇంకెవరు మెసేజ్ చేశారు, మరి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయమంటున్నారు. ఏంటంటే, తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది, ఇంతకీ ఏంటిది?

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

3:24 దాటి 34 సెకన్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి. రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ముఖ్యమైన వాతావరణ సూచనలు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇంకా ఈ గాలులు 70 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే ఈ గాలులు ఇంకా ఈదురు గాలులుగా 60 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉంది. ఈరోజు ఏలూరు ఇంకా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం ఇంకా ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. యానాం, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లో 24 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అధికారులు అందించిన వాతావరణ సూచనలు పాటించండి. సురక్షితంగా మీ ఇళ్లలో ఉండండి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మూడు గంటల 26 నిమిషాలు దాటి 26 సెకండ్లు కావస్తుంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది, ఇంతకీ ఏంటది? మెసేజెస్ అయితే ఇంకా ఉన్నాయి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, మేడి చెట్టు కాయలు మనకి కనబడతాయి కదా, సో అది కాదు. అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకటచలపతి గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. కొనకండ్ల రమణారావు గారు, జ్యోష్ణవి మోహిత్ రావు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, లతా గారు ఉయ్యూరు నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. నాగార్జున గారు, లక్ష్మీ గారు వడియంపేట అనంతపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, అత్తి చెట్టు అంటే మేడి చెట్ట, మేడి చెట్టుకి అయితే కాయలు కనబడతాయి కదా, సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చందన గారు ఉరవకొండ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పొన్నూరు నుండి చింతలపూడి, పొన్నూరు మండలం చింతలపూడి నుండి మెసేజ్ చేస్తున్నారు. బి ఆదాం గారు, మల్లీశ్వరి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఆదిత్య గారు ఆన్సర్ అంటూ, కిషోర్ గారు నంద్యాల నుండి మెసేజ్ చేశారు, మేడి చెట్టు, అయ్యో మేడి చెట్టుకి కాయలు పైన కనబడతాయి కదా, తెలియకుండా మనకేమీ కింద కాయవు కదా, సో కింద ఇన్ ద సెన్స్ గ్రౌండ్. సో మరి ఇంకా గ్రౌండ్ నేను ఆల్రెడీ ఆన్సర్లో సగం వరకు అందించేశాను. గోవర్ధనరావు గారు, ఇంద్రబాయి గారు, భానుప్రకాష్ గారు ఆత్మకూరు మండలం దేవరపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆయిరాల నుండి సీను గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆదిత్య గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాన జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణ గారు, సునీత గారు రాజు నుండి మెసేజ్ చేశారు. అవును, ఈ పంటకి పైన ఫ్లవర్స్ కనిపిస్తాయా, నాకైతే తెలియదు మరి. సరే ఇది కూడా ఒక రకంగా కరెక్టే, ఎప్పుడు ఫ్లవర్స్ కనిపిస్తే. తిరుపతి నుండి శ్వేత గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మలాన్బి గారు కర్నూలు నుండి, కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు మార్కాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాంబాబు గారు, కమలా గారు, మానస రచన, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. బైర్రెడ్డిపల్లి చిత్తూరు నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్ అండి. నెక్స్ట్ ఇంకా వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, ఇది పేదవారి జీడిపప్పు అంటూ ఉంటారు అవునా. తిరుపతి దామియడ నుంచి ఉషారాణి గారు, భాస్కర్ రావు గారు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అంతే కదా, కానీ ఫ్లవర్స్ వస్తాయా అంటే, ఇది పొడుపు కథ లాగా ఉంది కాబట్టి పైన పూలు కనిపిస్తాయి అని మెన్షన్ చేశారు కాబట్టి పైన పూలు కనిపించేది ఏదైతే ఉందో, గ్రౌండ్లో ఏదైతే ఈల్డ్ క్రాప్ వస్తుందో అదే అనమాట. ఆ ఆన్సర్స్ అన్ని ఇక్కడ కిందకి వచ్చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేశారు, నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు చెరుకుపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు, సుమలత గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణ మోహన్ గారు మెసేజ్ చేశారు, మందార చెట్ట, మందార చెట్టుకి గ్రౌండ్లో ఏమైనా వస్తుందా తెలియదు మరి, అదైతే ఆన్సర్ కాదు, ఏం రాదనుకుండ కదా, ఉట్టి రూట్సే ఉంటాయా వాటికి. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల గారు మెసేజ్ చేశారు, మరి మీ మెసేజ్ నాకు ఇంకా అందలేదు. రమేష్ దంతి గారు అనంతపురం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుండి చంద్రమొగలి పద్మరాణి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జానకీ గారు, జానకీరామ్ గారు, ఉమా గారు మెసేజ్ చేశారు నందిగామ నుంచి. కాదు కాదు, అది పేదవాడి కాదు అని బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, ఇంకొంచెం మిస్ అయ్యారు ఆన్సర్లో. చరిత విఆర్ రేవంత్ రామారావు గారు, లక్ష్మీ గారు హైదరాబాద్ బాచుపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, చిత్తూరు నుండి మురళీధరన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్, ఖాదర్బాద్ విలేజ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు, ప్రొద్దుటూరు నుండి వడ్డే రంగ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా వినుకొండ నుండి సోడా సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మురళీధరన్ గారు చిత్తూరు నుండి, ఎస్ ఆన్సర్ చదివాను. శ్యామ్ గారు భీమవరం నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే, వేరుశనగ తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది, సో గ్రౌండ్లో వచ్చేది ఏదైనా దీని కింద ఆన్సర్ వస్తుంది అని చెప్పి మెసేజ్ చేశారు చాలా మంది. అవును, అయితే ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఏంటంటే, తెలిసేటట్లు పూస్తుంది అని. సో ఫ్లవర్స్ వస్తాయి కదా, కొంచెం వేరుశనకి యెల్లో కలర్లో ఉంటాయనుకుంటా. మరి అయితే ఆనియన్కి అసలు గడ్డిలాగా ఉంటుంది, ఇంకా వాటిపైన

ఫ్లవర్స్ అంటే పింక్ కలర్ లో వస్తా ఏమో మరి, ఎందుకంటే ఆనియన్ పంటని దూరం నుంచి చూస్తే కొంచెం పింక్ షేడ్ లో కనబడుతుంది, అంటే వాటికి పింక్ ఫ్లవర్స్ ఉంటాయేమో. దగ్గర నుంచి అయితే చూడలేదు కానీ దూరం నుంచి చూశాను, సో అందుకని అన్నాను. అయితే ఇంకా మన వేరే ప్రశ్నలోకి వెళ్ళిపోదామా సందడి సందడిలో. మరి భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన ఓడరు ఏవైతే చెప్పారు కదా, మరి ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఏంటంటే చోళరాజుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు ఏది, చోళరాజుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు ఏది తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు. మరి ఇంకా ఈ మెసేజ్కి ఏంటంటే కొంచెం పేరు మనకి కొత్తగా ఉంటుంది కాబట్టి గెస్ చేయడానికి కుదరదు కదా, పాట అయితే వినిపిస్తారు. పాటలో అయితే చాలా పెద్ద మీ గెసింగ్కి తగ్గట్టుగా ఆన్సర్కి తగ్గట్టుగా దగ్గరగా ఒక వర్డ్ అయితే ఉందన్నమాట. ఆ వర్డ్ని పట్టుకుంటే గనక ఆ పేరైతే వచ్చేస్తుంది. సో పేరు రావడానికి ఇంకా పాటలోని నేను వినిపించే పేరుకి దగ్గర సంబంధం ఉంది. సో అదే పేరు ఆన్సర్లో వస్తుందని కాదు, కానీ ఆ నది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అదే అనమాట. సో ఆన్సర్ ఇంకా ఏంటంటే మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా, చోళరాజుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణం ఏది?

3:37 దాటి 22 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి చోళ రాజుల కాలం నాటి ముఖ్యమైన ఓడరేవో సాంగ్ అయితే విన్నారు కదా. పొన్నియన్ సెల్వన్ మూవీ నుంచి రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో రెహమాన్ పడిన సాంగ్ అయితే విన్నారు. అయితే సాంగ్ లో విన్న ఒక పదానికి మన ఆన్సర్ కి లింక్ అయితే ఉంటుంది, అంతేగాని విన్న పదం అయితే ఆన్సర్ కాదు. సో గమనించారు కదా. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. విజయవాడ నుంచి మహాలక్ష్మి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి భాస్కర్ గారు కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు రాజోల్ నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జయన్న గారు రాజోల్ నుండి కరెక్ట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య గారు, సుభాష్ని గారు ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, రోజా గారు, ఓకే. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు చెరుకుపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, కరెక్ట్ ఆన్సర్. మురళీధరన్ గారు చిత్తూరు నుండి, ఎస్ లింక్ అయితే ఉంది, అదే ఆన్సర్ అవ్వదు అన్నా కదా. నెక్స్ట్ ఇంకా రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పాండిచేరి నుండి, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆ పేరు ఎలా వచ్చిందో కూడా మెసేజ్ చేశారా. నెక్స్ట్ ఇంకా మధుప్రసాద్ గారు కుటుంబ సభ్యులు, తలాంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. సాయి దర్శన్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు అంటూ ఆన్సర్ పంపించారు. తాడిపత్రి నుండి సత్యభార్గవి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఆదిత్య గారు అంటూ నిజామాబాద్ జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు, మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ గారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేస్తున్నారు. సుమణి గారు పెడన నుండి. సో ప్రజెంట్ అయితే అది ఉందనుకుంటా, మరి ఇంకా పాత పేరు ప్రాచీన పేరే అడుగుతున్నాను. సో ఓకే, కొంచెం రిలేటెడ్గానే ఉంది కాబట్టి ఆన్సర్ కరెక్టే అనమాట. లతా గారు ఉయ్యూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ గారు, అనసూయ గారు జానకంపేట నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్.

నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు అంటే బీబీ సుబ్బారావు గారు ఇంకా కుటుంబ సభ్యులు మార్కాపురం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ గారు ఆత్మకూరు నుండి మెసేజ్ చేశారు, నంద్యాల జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి శ్రీనివాస్ గారు మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి. కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు. కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. ఒరవకొండ నుండి బిందు గారు చందన గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కొనకండ్ల రమణారావు గారు, కవిత గారు మెసేజ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్. తిరుపతి దామినేని నుండి ఉషారాణి గారు, భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మలాన్వి గారు కర్నూలు.

నుండి కరెక్ట్ ఆన్సర్. దుబాయ్ బాషా గారు అబ్దుల్ మన్నాన్ ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు రామళ్ళకోట నుండి. అవునా? ఎస్ కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుండి గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తున్నారు? బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ఆనియన్ ఫ్లవర్స్ అయితే ప్యూర్ వైట్ గా ఉంటాయండి అంటూ మెసేజ్ చేశారు. ఆ ఫ్లవర్స్ వస్తేనే కింద గ్రౌండ్ లో ఆనియన్స్ వచ్చాయని చెప్పి అర్థం అంటూ మెసేజ్ చేశారు. అవునా? అయితే సారీ, నేను అందుకనే అన్నా కదా, కొంచెం దూరం నుంచి చూసినప్పుడు పింక్ షేడ్ లాగా అనిపించింది ఒకసారి, అందుకని పింక్ ఫ్లవర్స్ ఉంటాయేమో అనుకున్నాను. కాదు, వైట్ ఫ్లవర్స్ ఉంటాయంట. అయితే ఆనియన్ పింక్ కలర్లో ఉంటుంది కదా, అయితే ఆనియన్ పోజ్ ఉంటారు అనుకుంటా పొలం చేల్లో అప్పుడు, అందుకని కొంచెం పింక్ షేడ్లో ఏదో కనిపించింది, అది కూడా దూరం నుంచి అన్నా కదా. ఓకే, ఇప్పుడైతే నాకు క్లారిఫికేషన్ వచ్చేసింది. ఏంటంటే ఆనియన్ చెట్టు, చీ చెట్టు కాదు, మొక్కకి వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి. ఆనందపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు రమేష్ దొంతి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన నుంచి కనకారావు గారు, కరెక్ట్ ఆన్సర్. పేరంటాల నరసింహ గారు మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ జానకీరామ్ గారు, ఉమా గారు మెసేజ్ చేస్తున్నారు నందిగామ నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణ గారు, మోహన్ గారు మెసేజ్ చేస్తున్నారు. జర్సా ఓడరేవా పంపించింది. సరే చూద్దాం ఆన్సర్ ఏంటో. మరి చోళరాజుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు ఏంటి అన్నా కదా, దీన్నే పూంపుహార్ ఓడరేవు, ఇంకా కావేరీ పూ పట్టణం అని అంటున్నారు కొంతమంది. సో కావేరీ పూ పట్టణంని తర్వాత పూంపుహార్ అనే పేరుగా మారిందనుకుంటా, తర్వాత దాన్ని పూహార్ అని చెప్పేసి కూడా పిలిచేవారు. సో కావేరీ నది ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో అక్కడే చోళరాజులకి సంబంధించిన ఓడరేవు ఉండేది. సో ఎందుకు గమనించండి, ఇంకా మనం పోండియన్ సెల్వన్కి సంబంధించిన పాట కూడా విన్నారు కదా. సో కావేరీ నది పక్కనే ఈ చోళ సామ్రాజ్యం ఉంది. మనం చూసుకుంటే గనక చరిత్ర, ప్రాచీన నాగరికతలు, ఓల్డ్ అండ్ సివిలైజేషన్స్, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా నది పక్కనే ఉండేవన్నమాట. సో ఇప్పుడైతే నది పక్కన అసలు సిటీసే ఉండట్లేదు కదా. ఒకవేళ సిటీ అనేది ఎక్కడ కావాలంటే అక్కడ నిర్మించేస్తున్నారు, అక్కడ కావాలంటే అక్కడికి వాటర్ని మళ్లించేస్తున్నారు నది నుంచి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇంకా ఇన్ఫ్రా అన్ని కూడా మనకి తగ్గట్టుగా మనం మార్చుకుంటున్నాం. కానీ ఏంటంటే ఎక్కడైతే న్యాచురల్ గా నదులు అనేవి పారుతూ ఉంటాయో అక్కడే ప్రాచీన నాగరికతలను అని వెలసిల్లేవన్నమాట. అయితే ఇక్కడ కావేరీ నది సముద్రంలో ఎక్కడ కలుస్తుందో అక్కడ ఓడరేవు అని చెప్పి అన్నా కదా, ఎందుకంటే ఇది చోళులకి ముఖ్యమైన ప్రాంతం అనమాట ఈ పూంపుహార్. ఎందుకంటే కావేరీ నది దగ్గర వాళ్ళ సివిలైజేషన్, గ్రామాలు అన్ని ఉంటాయన్నమాట. సో ఆ గ్రామాల్లో పండిన పంట కానీ ఇంకా తయారు చేసిన వస్తువులు కానీ కావేరీ నదిలో పడవ వేసుకుని ఆ పడవ కావేరీ నది నుంచి సముద్రంలోకి ఎంటర్ అయి అలా మొత్తం ప్రపంచంలోని అన్నిటికీ కూడా అప్పట్లోనే, అంటే చెప్పాలంటే ప్రాచీన భారతదేశం సమయంలోనే ఎన్నో వస్తువుల్ని చోళులు ఇంకా మొత్తం మన ప్రపంచమంతా కూడా వ్యాపించడం జరిగిందనమాట వాళ్ళ ప్రోడక్ట్స్తో. అలాగే చోళ రాజులు శ్రీలంక, ఆ తర్వాత ఇండోనేషియా, సుమత్రా, బాలి, జావా ఇలాంటి ఎన్నో, ప్రజెంట్ చెప్పాలంటే ఇండోనేషియాలోని చాలా ఐలాండ్స్ ని గెలిచి అక్కడ కూడా పరిపాలన చేయడం అయితే జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే సింగపూర్ కానీ మలేషియా కానీ ఇలాగా ఎన్నో ప్రాంతాల్లో ఇప్పటికీ చోళరాజులకి సంబంధించిన ఆనవాళ్లు ఉంటాయన్నమాట. ముఖ్యంగా శ్రీలంక చరిత్రలో కూడా చోళులకి సంబంధించిన చరిత్ర అయితే ఉంటుంది. కాబట్టి మనకి అర్థమవుతుంది చోళులకి సంబంధించిన ఓడరేవు పూంపుహార్ చోళుల కాలంలో ఎంత బాగా విలసిల్లిందో. మరి ఇంకా ఇప్పుడు మరో ప్రశ్న సందడే సందడిలో ఏంటంటే, అసలు ఏదైనా ఒక పోర్ట్ అనేది నిర్మాణం జరగాలి అంటే ముందుగా మనకు అక్కడ జియోగ్రఫికల్ లొకేషన్ అనేది చాలా సహాయపడాలన్నమాట. ఎందుకు, ఒక పడవ నిలబడాలి అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి, సముద్రం మధ్యలో పడవ నిలవాలి అంటే ప్లాట్ఫామ్ కావాలి, అంటే ఒక కొండ అయితే సరిపోతుంది కదా, ఎటువంటి మనం కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో అటువంటి న్యాచురల్ పోర్ట్స్ అనేవి సహజ సిద్ధంగా మన భారతదేశంలో ఒకటి కాదు చాలానే ఉన్నాయి. మరి ఇంతకీ ఆ న్యాచురల్ పోర్ట్స్ ఇన్ ఇండియా
తెలుసా మీకు? సహజ సిద్ధమైన ఓడరేవులు భారతదేశంలో ఏమున్నాయో తెలిసి కనుక నాకు వరుసగట్టి మెసేజ్ పంపించేసేయండి 8662488114కి. 8662488814కి భారతదేశంలో సహజ సిద్ధమైన

3 గంటల 52 నిమిషాలు దాటి 32 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101 పాయింట్ ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మరి మన సందడే సందడిలో అడిగిన క్వశ్చన్ ఏమిటంటే, భారతదేశంలో సహజ సిద్ధమైన ఓడరేవులు ఏంటి? ఇంతకి చూద్దామా. తెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు వరుసగా మెసేజెస్ చేసేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ చూద్దాం. ఆదాం గారు, మల్లీశ్వరి గారు చింతలపూడి నుండి మెసేజ్ చేశారు. కాకినాడ పోర్ట్ క్యాదర్ వీరేష్ గారు రాజోల నుండి మెసేజ్ చేశారు. కాకినాడ పోర్ట్ న్యాచురల్ అంటే అది వార్ఫ్ కిందకి వస్తుంది, సో న్యాచురల్ పోర్ట్ అయితే కాదనుకుంటున్నాను. సో నా దగ్గర అయితే ఇంకా న్యాచురల్ పోర్ట్స్ చాలానే ఉన్నాయి, చెప్తాను. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు. పెడన నుంచి కనకారావు గారు, రమేష్ దొంది గారు అనంతపురం నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, సోమనాథం జనార్దన్ గారు తాటిపట్టి గ్రామం నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. దేవసేన గారు తిరుపతి నుండి. కరెక్ట్ ఆన్సర్. సుమని గారు పెడన నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా కలకత్తా ఓడరేవు అయితే కాదు, సెకండ్ పంపించిన ఆన్సర్ కరెక్ట్ అండి. మహబూబ్ నగర్ జిల్లా నుండి నరేష్ గారు, రోజా గారు కరెక్ట్ ఆన్సర్. రాజన్ నుండి జయన్న గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ముంబై ఆన్సరా. మాధవి ఆంజనేయులు గారు భూటాన్ పోచంపల్లి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు మెసేజ్ చేశారు. 7 ఉన్నాయి, మరి ఏంటి మెసేజ్ చేయలేదు ఆ 7 పేర్లను. సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్, ఇనమడుగు నుంచి చేబ్రోల్ రామకృష్ణయ్య గారు, సుభాష్ణి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల్ల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య గారు, పెద్దన్న గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు వరుసగా. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తున్నారు, తిరుపతి నుండి శిరీష గారు, ఇంకా సారీ గన్నవరం శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుండి మెసేజ్ చేస్తున్నారు. పారాదీప్ కోస్ట్ కాదనుకుంటా, సార్ చూద్దాం. మురహరి అశ్వత జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. పొదిలి నుండి రాజేశ్వరి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరు మెసేజ్ చేస్తున్నారు, పోర్ట్ బ్లెయిర్ మురళీధరన్ గారు చిత్తూరు నుండి మెసేజ్ చేస్తున్నారు. పోర్ట్ బ్లెయిర్లో ఓడరేవు అది న్యాచురలేనా? సరే. ఆర్ భాస్కర్ గారు పాండిచ్చేరి నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా చందనా గారు ఉరవకొండ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్, మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూల్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమాయిగూడ హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి దేవర మూవీ నుంచి ఎప్పుడైతే ఒక సాంగ్ అయితే వినండి, ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, చదివి వినిపించేస్తాను.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన

నీట్ పీజీ 2026 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఈ మధ్యాహ్నం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఎన్బీఈఎంఎస్ విడుదల చేసింది. అక్టోబర్ 1 నుంచి అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. విశాఖపట్నం జిల్లా అధికారులతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. తుఫాను ప్రభావంతో నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుడమేరు వరద ఉధృతిపై కూడా ఎమ్మెల్యే రాము అధికారులను అడిగి తెలుసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సీపీఐ నేతలు ఈ రోజు సమావేశమయ్యారు. ఈ నెల 26న విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తూ సీపీఐ రాష్ట కార్యదర్శి ఈశ్వరయ్య వైఎస్ జగన్కు ఆహ్వాన పత్రికను అందజేశారు. రాష్ట ఇంటర్మీడియట్ విద్యామండలి మార్చి 2027 పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ఈ రోజు విడుదల చేసింది. ఈ రోజు నుంచి అక్టోబర్ 29 వరకు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వంశధార నదిలో వరద ప్రవాహం పెరగడంతో చెవ్వాకులపేట కనకమునిపేట ఆనందపురం ప్రాంతాల్లో వరి పంటలు నీట మునిగాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల కలెక్టరేట్లో జాతీయ ఆహార భద్రత పోషకాహార మిషన్లో భాగంగా జిల్లా స్థాయి చిరుధాన్యాల మేళా సామర్థ్య పెంపు శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టామని టీటీడీ జేఈవీ డాక్టర్ ఏ శరత్ అధికారులను ఆదేశించారు. భారత్ వెస్టిండీస్ మధ్య ఈ నెల 27 నుంచి అక్టోబర్ 17 వరకు 8 మ్యాచ్ల వైట్ బాల్ క్రికెట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో 3 వన్డేలు 5 టీ20లు ఉంటాయి. వన్డే సిరీస్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1108.42 పాయింట్లు నష్టంతో 73719.83 వద్ద, నిఫ్టీ 361.20 పాయింట్ల నష్టంతో 23085.60 వద్ద నిలిచాయి. వివేద్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది. ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: Only on Vivid Bharati FM 101.3, everyday evening at 7:15.
7: నాలుగు గంటల ఐదు నిమిషాలు దాటి 23 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. మరి ఇంకా క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చాలా మంది పంపించారన్న కదా, భారతదేశంలో సహజ సిద్ధమైన ఓడరేవులు ఏమిటి? ఇంకా మెసేజెస్ ఎవరు పంపించారంటే సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు మెసేజ్ చేశారు, వినుకొండ నుండి, కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ గారు, అనసూయ గారు, జాన్కంపేట, నిజామాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం నుండి నీలా నాయక్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మధుప్రసాద్ గారు, కుటుంబ సభ్యులు తలాంపాడు గ్రామం తిరుపతి.

జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు, మంచి క్వశ్చన్స్ అండ్ అలాగే మంచి సాంగ్స్. రామన్నకోట నుండి అబ్దుల్ మన్నన్ దుబాయ్ బాషా గారు, కుటుంబ సభ్యులు థ్యాంక్ యూ సో మచ్ అండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు,

నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు బెంగళూరు నుండి మెసేజ్ చేస్తున్నారు. ఓకే నెక్స్ట్ ఇంకా కొనకండ్ల రమణారావు గారు, కవిత గారు మెసేజ్ చేశారు, కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ లక్ష్మణ్ రావు గారు, కిషోర్ గారు ఆకివీడ్ నుండి, వేదాంత జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, మొత్తం అయితే ఈ 7 ఉన్నాయి అంటూ. ఓకే పాలెంపు వలయ్య గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుండి, భాస్కర్ గారు చెరుకుపల్లి నుండి, ఒరవగడ నుండి ఈశ్వరయ్య గారు, ముజాఫర్ గారు ముజాఫర్ నగర్ కర్నూల్ నుండి, దేవేంద్రబాబు గారు. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా చీరాల నుండి మెసేజ్ చేస్తున్నారు, మార్కాపురం నుండి, నారాయణపేట జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు అరుణమోహన్ కుటుంబ సభ్యులు మెసేజ్. ఓకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ గారు, సుమలత గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుండి మెసేజ్ చేశారు. లత గారు ఉయ్యూరు నుండి, సౌధామణి వసుంధర గారు ఇనమడుగు నుండి మెసేజ్ చేశారు. మలాన్ బి గారు కర్నూల్ నుండి, రాజా నుండి జయన్న గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఆదాం గారు, మల్లీశ్వరి గారు చింతలపూడి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుండి చంద్రమొగిలి పద్మరాణి గారు మెసేజ్ కరెక్ట్ ఆన్సర్. రాజల్ నుండి బోరెల్లి సంధ్యా గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రంలో ఉంది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుండి షేక్ మస్తాన్ భాషా గారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. మరి ఇంకా భారతదేశంలో సహజ సిద్ధమైన ఓడ రేవులు అన్నా కదా, మరి నేను చెప్పేస్తాను అసలు ఏమేమి ఉన్నాయో. సో ముందు మన స్టేట్ నుంచి మొదలు పెడితే విశాఖపట్నం, ఆ తర్వాత కేరళలో కొచ్చి, పక్కన ఉన్న కర్ణాటకకి పక్కన గోవా ఉంటుంది కదా, సో అక్కడ ఉంటుంది అనమాట మార్మగావో. సో దీన్నే మార్మగావ్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా న్యాచురల్ సహజ సిద్ధమైన పోర్టే అనమాట. ఇంకా కాండ్లా, ఇది గుజరాత్లో ఉంటుంది. ఇంకా ముంబై, అందరికీ తెలిసిందే కదా. సో ముంబై, విశాఖపట్నం ఈ రెండు చాలా ఫేమస్, ఇంకా అందరికీ తెలిసినవి. ఇంకా కొచ్చి, మార్మగావ్, కాండ్లా ఈ మూడు కూడా చెప్పాలంటే సహజ సిద్ధమైన పోర్ట్స్. మరి సందడే సందడిలో క్వశ్చన్కి ఇంకా ఆన్సర్స్ అయితే చాలా మంది రివీల్ చేసేసాను. మనం ఎంటర్ అయిపోయాం వివిధాలో. మరి ఈరోజు పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వినిపించేస్తూ ఉంటాను. ఫస్ట్ ఇంకా బద్రి మూవీ నుంచి ఇప్పుడైతే సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి పాడిన వారు ఎవరంటే రమణ గోగుల, సునీత గారు, వేటూరి గారి రచనలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య ఫ్రమ్ ద మూవీ బద్రి.

4:18 దాటి 18 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం వివిధాలో. పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు కదా. లైగర్ మూవీ నుంచి శ్రీరామ్ పడిన సాంగ్ అయితే వినేశారు. మరి నెక్స్ట్ ఇంకా సాంగ్ వచ్చేస్తుంది అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి మూవీ నుంచి చక్రి గారు కౌసల్య గారు పడిన సాంగ్, సాహితీ గారి లిరిక్స్ లో.

చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో స్మిత గారు పడిన సాంగ్ అయితే విన్నారు శివమణి మూవీ నుంచి. మరి పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు కదా వివిధాలో. నెక్స్ట్ ఇంకా సూపర్ మూవీ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

రంజిత్ సుచిత్ర పాడిన సాంగ్ అయితే విన్నారు. మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో విశ్వ గారి లిరిక్స్ లో పోకిరి మూవీ నుంచి, పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు వివిధాలు. 4:39 దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం. విత్ యువర్ ఆర్జే ఆదిత్య. నెక్స్ట్ ఇంకా వచ్చేస్తున్న సాంగ్ ఫ్రమ్ ద మూవీ దేశముద్రు. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

టిప్పు కైలాష్ ఖేర్ పాడిన సాంగ్ అయితే విన్నారు. మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో సిరివెనల గారి, రచనలో పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే విన్నారు వివిధతో. మరి ఇంకా చిరుతాతో ఈ సాంగ్ అయితే విన్నారు మొత్తం వివిధ. ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. సమయం 4:50 దాటి 26 సెకండ్లు కావస్తుంది. ఇప్పుడు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనల అయితే వచ్చేసింది. ఇంకా నేనైతే సైనింగ్ ఆఫ్ చెప్పే టైం కూడా వచ్చేసింది. విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ ఆర్జే చేతన్. ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి కారణంగా ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. అంతేకాకుండా పోషకాల లోపం వల్ల కూడా చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి వాటిలో ఎముకల బలహీనత కూడా ఒకటి. మంచి ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ ఎముకల బలహీనత అనేది పెను సమస్యగా మారుతుంది. ఎముకలు శరీర నిర్మాణానికి సహాయకంగా నిలిచే వ్యవస్థను కలిగి ఉండటంతో పాటు కండరాలకు మద్దతుగా కూడా పనిచేస్తాయి. మరోవైపు ఎముకలు బలహీనంగా ఉంటే నొప్పి సమస్య పెరగడంతో పాటు ఎముకలకు సంబంధించిన పలు సమస్యలు కూడా మొదలవుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఎముకల సంరక్షణను తప్పనిసరిగా

చూసుకోవాలి. అదే సమయంలో కొన్నిసార్లు మనం చేసే తప్పుల వల్ల ఎముకలు బలహీనంగా మారొచ్చు. అందుకే మన ఎముకలను బలహీనపరిచే చెడు అలవాట్ల గురించి కూడా తెలుసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. ఏ చెడు అలవాట్లు బలహీనమైన ఎముకలకు దారితీస్తాయి? అవేమిటంటే తగినంత సూర్యరశ్మిని తీసుకోకపోవడం. కొంతమంది ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు, దీని కారణంగా వారికి తగినంత విటమిన్ డి లభించదు. ఇది ఎముకల ఆరోగ్యానికి మంచిది కాదు. వైటమిన్ డి లేకపోవడం వల్ల ఎముకలకు కాల్షియం సరిగ్గా అందదు. అందువల్ల మీ ఆహారంలో విటమిన్ డికి సంబంధించిన వాటిని చేర్చుకోండి, లేదా ప్రతిరోజు 30 నిమిషాలు సూర్యకాంతిని తీసుకోండి. యూ కెన్ గో ఫర్ అ వాక్స్ ఆర్ రిలాక్స్ ఇన్ ద సన్. ఎక్కువసేపు కూర్చోవడం కూడా ప్రమాదమే అండి. కొందరు కంటిన్యూస్ గా గంటల తరబడి కూర్చుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎముకలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఎముకలకు కదలిక అవసరం. కావున రోజు వ్యాయామం చేయడంతో పాటు ఒకే చోటు గంటల తరబడి కూర్చోవడం మానుకోండి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఎముకలకు హాని చేస్తుంది. సోడియం ఉప్పు శరీరానికి చాలా ముఖ్యమైనది. అదే సమయంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బోన్స్ బలహీనపడతాయి. ఉప్పును అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు తక్కువ తింటేనే మంచిదని హెల్త్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు కదా. కోల్డ్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ ఆర్ ఆల్సో డేంజరస్. చాలా మంది కోల్డ్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే కోల్డ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. సో దూరంగా ఉండడమే మంచిదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన శరీరంలోని ఎముకలు దృఢంగా బోన్ స్ట్రెంగ్త్ ఉంచుకోవడం చాలా మంచిది. లేదంటే చిన్న ప్రమాదాల్లో కూడా ఎముకలు పుట్టుక్కున విరిగిపోతాయి. ఎముకలు బోల్ బోలుగా తయారయ్యే బలహీనపడేవి ఆస్టియోపరాసిస్ లేదా ఎముకలు గుళ్లు బారటం అని పిలుస్తారు. ఇటీవల కాలంలో 30 ఏళ్లలోపు మహిళలు ఆస్టియోపరాసిస్ వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో ఈ వ్యాధి బారిన పడేవారి సగటు 50 దాటాక వచ్చేది. మెనోపాస్ కారణంగా శరీరంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఎస్ట్రోజన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ఎముకలు బోలుగా తయారవుతూ ఉంటాయి. ఇది వయస్సుతో ముడిపడిన వ్యాధిగా భావిస్తూ ఉంటారు. మరి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. కాల్షియం ఫాస్ఫేట్ అనే మినరల్స్ ఎముకల నిర్మాణంలోకి కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా యుక్త వయసులో శరీరానికి తగినంత కాల్షియం అందకపోవడం వల్ల ఎముక ఉత్పత్తి, ఎముక కణజాలం దెబ్బతింటుంది. జీవ కణజాలంతో కూడిన ఎముకల వ్యాయామం చేసినప్పుడు దృఢంగా తయారవుతాయి. వ్యాయామం చేయకపోయినా, అసలు ఎముకలను ఉపయోగించకపోయినా అవి పెనుసుగా మారతాయి. అయితే ఎముకలు పుష్టిగా తయారు కావడానికి కాల్షియం పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు తినాలని డాక్టర్స్ సూచిస్తూ ఉంటారు. షుగర్, సోడాస్, సాల్ట్, కెఫెనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి ఎముక మినరల్స్ తగ్గించే ఆహారాలను తక్కువ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. మొత్తం మానేయమంటే అసలు మా ప్రోగ్రామ్ మానేస్తారేమో అని భయంతో మేము చెప్పట్లేదు, కానీ మొత్తం మానేస్తే ఇంకా మంచిదే. ఈ జాగ్రత్తలతో పాటు ఎముకలు ఆరోగ్యానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయోజనం చేకూర్చే పోషకాలను మర్చిపోవద్దని అంటున్నారు. ప్రధానంగా శరీరం కాల్షియం ని పూర్తి స్థాయిలో గ్రహించడానికి తోడ్పడే విటమిన్ డి తీసుకోవాలంటున్నారు. అలాగే ఎముక ఉత్పత్తికి దృఢత్వాన్ని విటమిన్ సి తో సహా ఆస్టియోకాల్సిన్ ని క్రియాశీలం చేసే విటమిన్ కే, మెగ్నీషియం, ఫాస్ఫరస్, బోరాన్ మొదలైనవి ఆహారంలో భాగంగా చేసుకోవాలంటున్నారు. కాల్షియం పుష్కలంగా లభించే పాల ఉత్పత్తులతో పాటు వివిధ రకాల పోషకాలు మెండుగా ఉండే కూరగాయలు, పళ్ళు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా ఎముకల బలహీనతకు చెక్ పెట్టొచ్చు. మీ డైట్ లో అన్ని పోషకాలు సరైన స్థాయిలో ఉంటే మీ ఎముకల ఆరోగ్యంతో పాటు మొత్తం ఫిట్నెస్ మెరుగుపడుతుంది. గ్రీన్ పీస్, క్యాబేజ్, క్రూసిఫరస్ వెజిటబుల్స్ లైక్ బ్రోకలీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ స్పినచ్, బచ్చల్ కూర, ఆస్పరాగస్, అంతేకాకుండా ఓట్స్, పార్స్లీ, సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, లైమ్, డైరీ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్, చీజ్, ఇలాంటివన్నీ కూడా ఎముకలకు చాలా మేలు చేస్తాయి. ఎముక కణజాల నష్టాన్ని నివారిస్తాయి. ఎక్సర్సైజ్ అనేది ఎముక సాంద్రతను మెరుగుపరచడంతో పాటు పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం గణనీయంగా కోల్పోతుంది. ఒక్క రోజులో 2400 మిల్లీగ్రాముల సోడియం కంటే ఎక్కువగా తీసుకోకూడదు.
కొన్ని ఆహార పదార్థాల్లో సహజంగానే ఉప్పు ఉంటుంది. కాబట్టి మీరు అదనంగా ఆహారంలో

0: ఎక్కువ ఉప్పును తీసుకోవడం మంచిది కానే కాదు. తీయటి సాఫ్ట్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ తీసుకోకూడదు. ఈ ఏరియేటెడ్ డ్రింక్స్, సోడా డ్రింక్స్ లో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ కాల్షియం వేగంగా కోల్పోవడానికి దారితీస్తుంది. కెఫైన్, 100 మిలిగ్రాముల కంటే ఎక్కువ కెఫైన్ తీసుకుంటే శరీరం కొంత కాల్షియం ని కోల్పోతుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలోని ఎముకలు కాల్షియం గ్రహించడం కష్టమవుతుంది. మద్యపానం వల్ల ఎముకలు వేగంగా బలహీనపడతాయి. ఫ్రాక్చర్ సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎముకలు త్వరగా అతుక్కోవు. ఇలా హాని చేసే ఆల్కహాల్ అండ్ ధూమపానానికి దూరంగా ఉండండి. వెల్ డియర్ ఫ్రెండ్స్, బోన్ స్ట్రెంత్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒకప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక బోన్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది, గుల్లబారాయి, ఆస్టియోపరోసిస్ అంటారు అని పెద్దవాళ్లకు వినేవాళ్ళం. కానీ ఇప్పుడు 30 ఇయర్స్ కే చాలా మందికి ఆస్టియోపరోసిస్ అంటున్నారు. కారణాలు చాలా ఉన్నాయి. మన సిస్టమ్ కంప్లీట్ గా మారింది. మీరు గమనించారో లేదో, విటమిన్ డి చాలా మందిలో లేదంటున్నారు డాక్టర్స్. ఎవరికి టెస్ట్ చేసినా గానీ డెఫిషియన్సీ ఇన్ విటమిన్ డి అండ్ B12 అని డాక్టర్స్ నిర్ధారించి చెప్పేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని చూడండి, ఒకవేళ డౌట్ ఏమన్నా ఉంటే. చాలా మందికి వచ్చింది. దీని కారణం ఏంటి అంటే మనము సన్ కి ఎక్స్పోజ్ కావట్లేదు ఎక్కువసేపు. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగైనా లేదన్నా ఏదన్నా ఆఫీస్ లో కంటిన్యూస్ గా వర్క్ చేసినప్పటికీ ఇంట్లో నుంచి బయలుదేరుతారు, కార్ లో కూర్చుంటారు, డోర్స్ అన్ని వేసుకొని హాయిగా ఏసీ ఆన్ చేస్తారు, మళ్ళీ ఇంకో ఆఫీస్ లోకి వెళ్తారు, అక్కడ కూడా ఏసీ ఉంటుంది, కదలకుండా కుర్చీలో కూర్చుంటారు, కాఫీల పైన కాఫీలు తాగుతూ ఉంటారు, ఇంకొక్కసారి అలా బాడీ శరీరం దానికి అలవాటు అయ్యాక కుర్చీకి లేవడానికి బద్ధకంగా ఉంటుంది. మళ్ళీ ఇంటికి వస్తారు, కారులోని అదే కారులో ఇంటికి వచ్చేస్తారు, క్యాబో కారులో ఇంటికి వచ్చేస్తారు, టీవీ ముందు కూర్చుంటారు, బద్ధకంగానే ఉంటారు, లేజీ లేజీ అయిపోయారు ప్రతి ఒక్కరు. మరి ఈ లైఫ్ స్టైల్ లో సన్ ఎక్స్పోజర్ ఎక్కడుంటుందండి? సూర్యరశ్మి శరీరానికి ఎలా తాకుతుంది? ఒక ఏసీల నుంచి వెళ్తున్నారు, మళ్ళీ దాంట్లోనే కూర్చున్నారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ బోన్ స్ట్రెంగ్త్ డిక్లైన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అంతేకాదు, ఇప్పుడు స్కూల్స్ లో కూడా చూస్తున్నాం, ఏసీ స్కూల్స్ అంటున్నారు, అన్ని క్లోజ్ చేసి పెడుతున్నారు, ఏసీ ఆన్ చేస్తున్నారు, అక్కడ ఒకరి గాలి ఒకరు పీల్చుకుంటున్నారు, క్రాస్ వెంటిలేషన్ లేదు, పిల్లల్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ నుంచి బోన్ ప్రాబ్లమ్స్ వరకు అన్ని వస్తున్నాయండి. మరి ఇలా సిస్టమ్ లో తప్పు ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఏమవుతుంది? అందుకే వీలైనంత వరకు కొంచెం నాచురల్ సెట్టింగ్ లో ఉండడానికి ప్రయత్నించండి. మీరే కాదు, మీ ఫ్యామిలీ అంతా కూడా ఈ అవేర్నెస్ తోటే ఉండాలి. చిన్న చిన్న విషయాలు అని అలా తోసిపుచ్చుతుంటే అవి ఏదో ఒక రోజు పెద్ద పెను తుఫాన్ అయిపోయి మళ్లీ తిరిగి వస్తాయి. అలాంటివి కాకుండా ఈ చిన్న చిన్నవి ఇప్పుడే మీరు సవరించుకుంటే యూ విల్ లీడ్ అ హ్యాపీ అండ్ అ హెల్తీ లైఫ్. With this wonderful information about bone strength, this is Chetan signing off in Venala program today. Bye for now, my dear friends.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedback@gmail.com.
2: వివిధ భారతి కార్యక్రమాలు మీరింతవరకు విన్నారు. విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 5 గంటలు దాటి 26 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: శ్రోతలు, ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వీణ ఈ అంశంతో కూర్చిన పాటల కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి జే నిర్మల.
1: తీగలు మీటుతూ సప్తస్వరాలు అందించే సంగీత వాయిద్యం వీణ.

భారతీయ తంత్రివాద్యులలో అతి ప్రశస్తమైనది, పురాతనమైనది వీణ. సరస్వతి హస్తభూషణం కాబట్టి దీనినే సరస్వతి వీణ అని కూడా అంటారు. వాద్య సంగీతానికి సంబంధించింది వీణ. వాయిద్యాలలో వీణ, వేణువు, మృదంగం వాద్యత్రయం. వీటిలో వీణ అనేది ముఖ్యమైనది, మొదటిది కూడా. వీణ వాయిద్యం లేనిదే 1970 వరకు పాటలేదు. ముఖ్యంగా మాధుర్యపరమైన గీతాలకు వీణ పెట్టింది పేరు. వీణ ప్రముఖంగా కర్ణాటక సంగీత కచేరీలలో ఎక్కువగా వినియోగిస్తారు. వీణను ఎక్కువగా పంచమశ్రుతిలోనే ట్యూన్ చేసుకుంటారు. వీణ తంబుర తీగలను వేళ్లతో మీటినప్పుడు నాదం పుడుతుంది. వీణలో శతకోటి రాగాలు పలికించచ్చు. వీణ ప్రణయరాగ భరిత వనిత. ప్రాణమున్న వీణలో ప్రేమ తీగ మీటగానే పల్లవి అందుకుంటుంది జాణ. తీగలను మేళవించి బిగించి శృతి ఘటిస్తే తనకు తానే పరవశించి పాడుతుంది మోహన. మనసు తెలిసి మమతలేరిగి పరవశించి పాడుతుంది మధుర గీతాలు ఈ వీణ మీటుతున్నప్పుడు. పాట విందామా?

కేకలు మీటుతూ సప్తస్వరాలు అందించే సంగీత వాయిద్యం వీణ. ఏడు తంత్రులు గల తంత్రవాయిద్యం అండి వీణ. అనుమందరం, మందరం, మందర పంచకం, షజ్జమం అనే నాలుగు తంత్రులపై వీణకు బిగిస్తారు. పక్కన శృతి తాళాలకు ఉపయుక్తంగా షడ్జమం, పంచమం, తారం అనే మూడు తంత్రులను బిగిస్తారు. వీణ వాయిస్తున్నప్పుడు ఇవి చాలా ముఖ్యం. ఈ స్థాయిలలో తక్కువ స్థాయిని మంత్రస్థాయి అని, తర్వాత మధ్యమ స్థాయి, అధిక స్థాయిని తారస్థాయి అని పిలుస్తారు. వీణకు ఏడు తీగలుంటాయి. నాలుగేమో చాలా ముఖ్యమైనవి, మూడు తీగలు అవసరాన్ని బట్టి వాయిస్తారు. మొదటి రెండు తీగలు స్టీలు అయితే మూడు నాలుగు తీగలు బ్రాస్ కాని సిల్వర్ కాని వైర్స్ అయ్యుంటాయి. మిగిలిన మూడు తీగలు కూడా స్టీల్ వైర్సే. ఈ పాట వినండి.

0: జా బబ్బలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: శ్రోతలు, వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వీణ ఈ అంశంతో కూర్చిన పాటల కార్యక్రమాన్ని వింటూ ఉన్నాం.
4: మానవుని గాత్రానికి వీణ చాలా దగ్గరగా ఉంటుంది. వీణ అనగానే అదేదో పాతకాలపు వాయిద్యం అనే భావన చాలా మందిలో ఉంది. అది అపోహ మాత్రమే. నిజంగా చెప్పాలంటే సంగీత ప్రపంచంలో వీణకు ప్రత్యేక స్థానముంది. వీణ అన్నప్పుడు భక్తి శ్రద్ధ ఉన్నప్పుడే ఆ వాయిద్యాన్ని సులువుగా వాయించచ్చు. వీణపై అన్ని రాగాలను పలికించచ్చండి. మానవుని వెన్నెముకకు వీణకు చాలా దగ్గర సంబంధం ఉంది. వీణ వాయించేటప్పుడు కుడిచేత్తో మీడుతూ దానికి అమర్చి ఉన్న 24 మెట్లు, దానిలోని స్వరాలకు అనుగుణంగా ఎడమచేతి వ్రేళ్లతో మెట్టుమీద అదిమిపట్టి ఆయా స్వరాల్ని పలికించాల్సి ఉంటుంది. మీకు తెలుసా, వీణలోని తీగలు మనం గమనించామంటే మొదటి తీగ కంటే 2వ తీగ మందంగా ఉంటుంది, 3వ తీగ ఇంకొంచెం మందంగా ఉంటుంది, 4వది ఇంకా మందంగా ఉంటుంది, మొదటి తీగ మాత్రం సన్నగా ఉంటుంది. అందువల్ల మొదటి తీగ సౌండ్ బాగా వినిపిస్తుంది, ఠంగుమని. ఇలా ఎందుకు అంటే స్థాయి భేదం సులువుగా కనుక్కోవడానికి ఒక తీగ కంటే మరొక తీగ మందంగా ఉంటుంది, మిగిలిన 3 తీగలను తాళం కోసం మాత్రమే వాడతారు. వీణ వాయించడానికి 2 చేతులు వాడతాం కాబట్టి తాళం వేయడానికి వీలుండదండి. అందువల్ల చివరి 3 తీగలు తాళం కోసం వాడతాం. పాట విందామా?

0: శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వీణ ఈ అంశంతో కూర్చిన పాటల కార్యక్రమాన్ని వింటూ ఉన్నాం.
1: వీణలో ముఖ్యంగా కుండ, దండి, యాళి అంటే పౌరాణిక జంతు మెడ ఆకారం, సొరకాయ బుర్ర అనే భాగాలుంటాయి. వీణలో చాలా రకాలున్నాయి. తంజావూరు వీణలను పనసకరతో తయారు చేస్తారండి, మైసూర్లో నల్లకరతో చేస్తారు, కేరళలోని త్రివేంద్రంలో కూడా వీణలు తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా బొబ్బిలి వీణలను తయారు చేయడంలో ప్రసిద్ది చెందింది. అసలు వీణ చరిత్రకు వెళ్లామంటే 300 సంవత్సరాల క్రితం ఆనాటి బొబ్బిలి సంస్థానాధీశులు మైసూర్ సందర్శించారు. మైసూర్ సంస్థాన దర్బార్లో వీణ కచ్చేరి వినడం తటస్థించింది. ఆనాడు వీణ తయారీలో మైసూర్ వడ్రంగులు ప్రత్యేకత చూపించేవారు. అది గమనించిన బొబ్బిలిరాజు తన సంస్థానంలోని 2 వడ్రంగులను మైసూర్ పంపించి వీణల తయారీలో మెళకువలు నేర్చుకోవాలని ప్రోత్సహించారు. అదే వీణ తయారీలో బొబ్బిలి రాణించడానికి అంకురార్పణ అయింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మైసూర్ తంజావూరు వీణలను 3 కొయ్య ముక్కలు కలిపి తయారు చేస్తారు. కాని బొబ్బిలి వడ్రంగులు 1 కొయ్య ముక్కను వీణ తయారీలో ఉపయోగిస్తారు. దేశంలో బొబ్బిలి వీణకు

పేరు ప్రఖ్యాతులు మరే ప్రాంత వీణలకు లేదండి. బొబ్బిలి సమీపాన గల గొల్లపల్లి గ్రామానికి చెందిన సర్వసిద్ధి కుటుంబీకులు వీణల తయారీలోనే తరతరాలుగా కొనసాగించడం విశేషం. వీరంట, ఒకసారి పందెం కాచి 8 నుంచి 10 అంగుళాల పొడుగున్న వీణను తయారుచేసి నెగ్గారట. 1980లో బొబ్బిలి వీణకు జాతీయ అవార్డొచ్చింది. బిల్ క్లింటన్ బొబ్బిలి వీణకు మురిసిపోయాడట. ఈమని శంకరశాస్త్రి లాంటి ఎందరో విద్వాంసులు బొబ్బిలి వీణలకు ప్రాధాన్యమిచ్చేవారు. ఇప్పుడీ పాట విందాం.

వీడను కవులు చాలా రకాలుగా వర్ణిస్తుంటారు. ఇక్కడ సంసారం చక్కని వీణ, సంతోషం కమ్మని రాగమట. అంతేకాదు అనురాగం అనే వీణం రోగిస్తే ఆనంద గీతికలు వచ్చేస్తాయట. శృతి చేసే మనసుంటే మోగబోయిన హృదయ వీణ మరలా పాడుతుందట. మదిలో వీణలు మ్రోగినప్పుడు పుట్టే ఆశలకు అంతే ఉండదు, అప్పుడు కలలోనైనా కనని ఆనందాన్ని పొందేయచ్చు. వీణను శృతి చేసినప్పుడు పలికే స్వరాలు ఎన్నో కాని హృదయాలలో పదే పదే వీణం రోగినప్పుడు

ఆ దివ్యరాగం అనురాగమై సాగింది. దానికి గొంతు కూడా కలిపి పాడితే వినిపించేదేంటి? తోడిరాగమే. అప్పుడు ఎదపాడేది మధురనాదమే. కళ్యాణానికి వీణ మృగించడానికి చాలా దగ్గర సంబంధం ఉందండి. ప్రియురాలు తన మనసును వీణతో పోల్చుకుంటుంది. ఎలా, నీవు లేక వీణ పలకనంటుంది, నీవు రాకపోతే రాధ నిలువనంటుంది. వీణ మీటేదెప్పుడండి? ఆశలు చిగిరించినప్పుడు, కోర్కెలు పులకరించినప్పుడు. ఇలా వీణకు గల ప్రాముఖ్యతను చెప్పుకుంటూ పోతే ఎంతైనా సరిపోదండి. ఇంత ప్రాముఖ్యతను గమనించిన పూర్వం రాజులు వీణను తన సంస్థానంలో ప్రతి కార్యక్రమంలో వాయించేవారు. అంతేకాదు, వారు వీణలను ఇతరులకు గిఫ్ట్గా కూడా ఇచ్చేవారట. విదేశీయులు తమ దేశానికి సందర్శనార్థం వచ్చినప్పుడు వారికి బహుమతిగా వీణలు ఇచ్చేవారట. ఎప్పుడు వీణ వీణేనండి, వీణ ఎప్పుడు కళ్యాణ వీణే. ఇప్పుడు పాట వినండి.

వీణ ఈ అంశంతో కూర్చిన పాటల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి జే నిర్మల. వనితాలోకం స్త్రీల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 5:30 దాటి 25 సెకండ్లు. ఇప్పుడు విందాం

శ్రోతలు, ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ప్రసారం కాబోయే అంశాలు: ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా జాతీయ యుద్ద స్మారకం. ఈ జాతీయ యుద్ద స్మారకం గురించిన విశేషాలు ప్రసారమవుతాయి. అనంతరం వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఉద్యోగ సమాచారం.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో

0: ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ అండ్ సిఏపిఎఫ్లో 1871 ఎస్ఐ పోస్టులు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, ఇందులో బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 1871. ఇక ఖాళీల వివరాలు. సిఏసిపిఎఫ్ ఎస్జీడీలో 1320, ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐ ఎగ్జిక్యూటివ్ పురుషులు 205, ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐ ఎగ్జిక్యూటివ్ మహిళలు 112, సబ్ ఇన్స్పెక్టర్ ఫైర్ సిఏపిఎఫ్లో పురుషులు 234 పోస్టులు. ఇక ఈ పోస్టులకు సంబంధించి అర్హత విషయానికి వస్తే, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచులర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. సిఏపిఎఫ్లో ఎస్ఐ ఫైర్ పోస్టుకు సైన్స్, ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ డిగ్రీ లేదా సంబంధిత ఇంజనీరింగ్లో 3 ఏళ్ల డిప్లొమా ఉండాలి. ఢిల్లీ పోలీస్ ఎస్ఐ పురుషులు పోస్టుకు ఫిజికల్ టెస్ట్ సమయానికి ఎల్ఎంవి మోటార్ సైకిల్, కార్ లైసెన్స్ ఉండాలి. ఇక వయోపరిమితి 1/8/2026 నాటికి సిఏపిఎఫ్ ఎస్ఐ ఢిల్లీ పోలీస్ 20-25 ఏళ్ల మధ్య, సిఏపిఎఫ్ ఎస్ఐ ఫైర్కు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక వేతనం నెలకు 35,400 రూపాయల నుంచి 112,400 రూపాయల వేతన శ్రేణి అందుతుంది. ఎంపిక విధానం సిబిటి రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష, పీఈటి, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 10/9/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30/9/2026. దరఖాస్తు సవరణ తేదీలు 8/10/2026 నుంచి 10/10/2026 వరకు. ఇక ఈ పోస్టులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్ చిరునామాను సందర్శించండి. https://ssc.gov.in వెబ్సైట్ చిరునామా మరొకసారి https://ssc.gov.in. మరొక పోస్టుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు విందాం. సిఐపిఈటి హైదరాబాద్లో 10 పోస్టులు. హైదరాబాద్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్, ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 10. ఖాళీల వివరాలు. లెక్చరర్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇందులో 2 ఖాళీలు. లెక్చరర్ మెకానికల్ ఇంజనీరింగ్లో 1 ఖాళీ. లెక్చరర్ మ్యాథమెటిక్స్, ఇందులో 1 ఖాళీ ఉంది. లెక్చరర్ ఇంగ్లీష్, 1. లెక్చరర్ కెమిస్ట్రీ, 1. లెక్చరర్ ఫిజిక్స్, 1. ఇన్స్ట్రక్టర్ స్కిల్ డెవలప్మెంట్, ఇందులో 3 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇక ఈ పోస్టులకు సంబంధించి అర్హత విషయానికొస్తే, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచులర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, బీఈ లేదా బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయోపరిమితి 65 ఏళ్లు మించకూడదు. ఇక ఎంపిక విధానం విద్యార్హతలు, షార్ట్లిస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 28/2026. ఇక ఈ పోస్టులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అంటే ఇప్పుడు చెప్పబోయే చిరునామాను సందర్శించండి. www.ciPET.gov.in వెబ్సైట్ చిరునామా మరొకసారి www.ciPET.gov.in.

0: ఉద్యోగ సమాచారం మీరింతవరకు విన్నారు.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: శ్రోతలు, యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా జాతీయ యుద్ద స్మారకం గురించిన విశేషాలు. శ్రోతలకు నమస్కారం. అంతరిక్షం నుంచి సముద్రగర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు, వ్యవసాయం నుంచి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటోంది. ఈ మార్పుల వెనుక ఉన్న విధానాలు ఏమిటి? ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? భారతదేశాన్ని ఆధునిక మౌలిక వసతుల శక్తిగా తీర్చిదిద్దుతున్న నిర్మాణాలు ఏవి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి ప్రత్యేక కార్యక్రమం దార్శనిక భారత్. దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా జాతీయ యుద్ద స్మారకం, నేషనల్ వార్ మెమోరియల్ గురించిన విశేషాలు తెలుసుకుందాం. దేశం కోసం ప్రాణాలను అర్పించిన సైనికుల త్యాగాన్ని స్మరించుకోవడం ప్రతి తరానికి ఉన్న జాతీయ బాధ్యత. స్వాతంత్ర్యం అనంతరం దేశ రక్షణ కోసం జరిగిన యుద్దాలు, పోరాటాల్లో అమరులైన సైనికుల స్మృతికి శాశ్వత చిరునామాగా నిలిచినదే న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్. స్వాతంత్ర్యం వచ్చిన 1947 నుంచి దేశం ఎన్నో యుద్దాలు, సవాళ్లను ఎదుర్కొంది. 1947-48, 1962, 1965, 1971 యుద్దాలతో పాటు భారత శాంతి పరిరక్షక దళాల కార్యకలాపాలు, కార్గిల్ యుద్దం, దశాబ్దాల పాటు సాగిన తీవ్రవాద వ్యతిరేక పోరాటాల్లోనూ ఎంతోమంది సైనికులు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. అయితే స్వాతంత్ర్యం తర్వాత అమరులైన సాయుధ దళాల సిబ్బందికి అంకితమైన జాతీయ స్మారకం మాత్రం 2019 వరకు లేదు. ఈ లోటును భర్తీ చేస్తూ 2019 ఫిబ్రవరి 25 న్యూఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్ను జాతికి అంకితం చేశారు. అధికారిక ప్రభుత్వ ప్రచురణ ప్రకారం సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్మారక సముదాయం 1947 నుంచి 2017 చివరి వరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల స్మృతికి అంకితం చేశారు. ఇందులో 25,942 మంది అమర వీరుల పేర్లను రాతిపై చెక్కి శాశ్వతంగా భద్రపరిచారు. మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా జాతీయ యుద్ద స్మారకం గురించిన విశేషాలు విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

శ్రోతలు, ఈ కార్యక్రమాలు మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 మెగాహెడ్స్ పై యువవాణి యువజనుల కార్యక్రమాన్ని వింటూ ఉన్నాం. ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమంలో విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాల రూపకల్పన వేగిరం దిశగా బ్రిక్ ఎన్ఐపిజీఆర్లో స్ప్రౌట్ కేంద్రానికి కేంద్ర సహాయ మంత్రి ప్రారంభోత్సవం. న్యూఢిల్లీలోని బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ ప్రాంగణంలో స్పీడ్ సీడ్ ఫినోటైపింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిమైజేషన్ ఫర్ యూనిఫైడ్ ట్రెయిన్ ఎనాలసిస్ కేంద్రాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞాన శాఖల సహాయ మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. విభిన్న వాతావరణ పరిస్థితులకు తగిన వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాల రూపకల్పనలో ఇదొక కీలక స్వదేశీ సామర్థ్యమని ఈ సందర్భంగా అన్నారు. భౌగోళికంగా, వ్యవసాయ వాతావరణ పరంగా అత్యంత వైవిధ్యం గల భారత్ వంటి దేశంలో వ్యవసాయ పునరుత్పాదక సామర్థ్య బలోపేతానికి వివిధ వాతావరణ పరిస్థితులలో పంటలపైన అధ్యయనం మూల్యాంకనం అత్యంత కీలకమని మంత్రి అన్నారు. ఇది విస్తృత బయో ఈ3 విధానంతో పాటు జీవ సాంకేతికతకు ఇస్తున్న ప్రోత్సాహంలో భాగమని చెప్పారు. దీని కింద మొక్కల మానవ జీవ సాంకేతికతలోనూ సమాంతర ప్రగతి నమోదవుతున్నదని మంత్రి అన్నారు. వ్యూహాత్మక నేపథ్య రంగాల్లోనూ వాతావరణ మార్పులను తట్టుకోగల వ్యవసాయం కూడా బయో ఈ3 విధానంలో భాగంగా ఉంది.

సీజన్లతో నిమిత్తం లేకుండా నియంత్రిత వాతావరణంలో పనిచేసే కేంద్రమే స్ప్రౌట్. దీన్ని జర్మ్ ఫ్లాగమ్, బ్రీడింగ్ పాపులేషన్స్, మ్యూటెంట్స్, ట్రాన్స్ జెనిన్స్, జీనోమ్ ఎడిటెడ్ లైన్ల హై త్రూ ప్రూఫ్ ఫినోటైపింగ్, స్క్రీన్ స్ట్రెస్ స్క్రీనింగ్ మూల్యాంకనం లక్ష్యంగా రూపొందించారు. ఈ కేంద్రం ప్రధానంగా శనగ పంటపై దృష్టి సారిస్తూ ఖచ్చితమైన లక్షణాల మూల్యాంకనం, బ్రీడింగ్తో జీనోమిక్స్, జీనోమ్ ఎడిటింగ్లోని పురోగమనాన్ని అనుసంధానించడంతో తోడ్పడుతుంది. జన్యు ఆవిష్కరణ నుంచి లక్షణాల ధృవీకరణకు అంతిమంగా వంగడం రూపకల్పన వైపు సమర్థంగా పురోగమించేలా చేస్తుంది. వాతావరణ మార్పులు సరళి ఫలితంగా సత్వర వ్యవసాయ పరిష్కారాల అవసరం ఏర్పడిన తరుణంలో కేంద్రం ఇది అందుబాటులోకి తెచ్చింది. వ్యవసాయ జీవ సాంకేతికతలో మద్దతుగల పరిశోధనల ఫలితంగా వరి, గోధుమ, నూనె గింజలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలతో సహా కీలక వాణిజ్య పంటలలో మెరుగైన మొక్కల రకాలు, జన్యు రకాలు రూపొందాయి. అలాగే స్థిరమైన పంట ఉత్పాదకత, భూసారం, పోషకాల లభ్యతకు ప్రయోజనకర సూక్ష్మజీవులు తోడ్పడే అవకాశాలను మొక్కల మైక్రోబయోమ్ పరస్పర చర్యలపై సాగుతున్న కృషి మెరుగుపరుస్తుంది. వాస్తవిక వ్యవసాయ సవాళ్లపై సత్వర స్పందనతో రైతులకు నిస్పష్ట ప్రయోజనాలను సమకూర్చగల సాంకేతికతగా ఆధునిక జీవ సాంకేతికతను రూపుదిద్దాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ముఖ్యంగా జీనోమిక్స్, జన్యు సాంకేతికతలు, ప్రెసిషన్ ఫినోటైపింగ్, సత్వర బ్రీడింగ్లో నేటి శాస్త్రీయ పురోగమనం భవిష్యత్తులో మరింత ప్రాముఖ్యం సంతరించుకోగలదని ఆయన అన్నారు. మొక్కల తరాల పురోగతిని వేగిరపరిచేందుకు స్పీడ్ సీడ్ అనే ప్రత్యేక సాంకేతికతను కూడా ఎన్ఐపిజీఆర్ రూపొందించింది. శనగ పంటలో గరిష్ఠీకరించిన విధి విధానాలు మొక్కల చక్రాన్ని సుమారు 40 రోజులకు తగ్గించగలవు. తద్వారా సంప్రదాయ బ్రీడింగ్, పరిశోధనా వ్యవధి కూడా గణనీయంగా తగ్గుతుంది. ఈ సాంకేతికతను స్ప్రౌట్లో వినియోగించవచ్చు లేదా ఇతర అనువైన నియంత్రిత వాతావరణ కేంద్రాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ఈ విధంగా స్ప్రౌట్, స్పీడ్ సీడ్ సంయుక్తంగా ఆశావహ పంట లక్షణాల మూల్యాంకనం, ప్రగతిని వేగిరపరచగలవు. అంతేగాక పరిశోధన నుంచి మెరుగైన రకాల రూపకల్పన దిశగా పురోగమన కాలాన్ని కుదించగలవు. భారత జీవ సాంకేతికత వ్యవస్థ బలోపేతం, ప్రయోగశాల పరిశోధనల నుంచి పొలాల దాకా ఆవిష్కరణలకు చేయూతనివ్వడంలో కేంద్ర జీవ సాంకేతిక విభాగం గత 12 సంవత్సరాలుగా పరిణామాత్మక పాత్ర పోషించింది. ఈ మేరకు 2014-2026 మధ్య వ్యవసాయ జీవ సాంకేతికత అనుబంధ రకాలలో 300కు పైగా ప్రాజెక్టులకు మద్దతిచ్చింది. కరువులు, వరదలు, లవణీయత, తెగుళ్లు, చీడపీడలను తట్టుకునే సామర్థ్యం పెంపుతో వరి, గోధుమ, శనగ, ఆవాలు, కూరగాయలు, అటవీ జాతులలో 50కి పైగా మెరుగైన రకాలు రూపొందాయి. ఒక ప్రధాన జన్యుశాస్త్ర సహాయక ప్రయోజన కార్యక్రమం కింద వాతావరణ మార్పులను తట్టుకోగల 17 వరి రకాల రూపకల్పనను కీలక విజయంగా పేర్కొనవచ్చు. ఈ రకాలను ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. శాస్త్రీయ పరిశోధనలను రైతులతో పాటు ఆహార భద్రతా సంబంధిత ప్రత్యక్ష పరిష్కారాలుగా మలచడంలో ఆధునిక జన్యుశాస్త్రం అనుప్రయోజనానికి గల సామర్థ్యాన్ని ఇది ప్రస్ఫుటం చేస్తోంది. విడివిడి సాంకేతికతలు ప్రయోగశాలలకు అతీతంగా బయోటెక్నాలజీ వ్యవస్థ విస్తరిస్తోందని అన్నారు. ఈ మేరకు మొక్కల, మానవ జీవ సాంకేతికత, జన్యుశాస్త్రం సహా ఇతర ఆధునిక రంగాల్లో సమాంతర ప్రగతి నమోదవుతోందని చెప్పారు. వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిరత జాతీయ పురోగమన సవాళ్లను పరిష్కరించగల ఆధునిక విజ్ఞానం, సాంకేతికత, అనువర్తనాల సమ్మేళనంతో మన జీవ సాంకేతిక రంగ ప్రస్థానం ప్రధానంగా ముందడుగు వేయనుంది. జన్యు సాంకేతికతలు, రీసైక్లింగ్, వర్తుల విధానాల వంటి రంగాల్లోనూ జీవ సాంకేతికత విస్తృత పాత్రను పోషిస్తోంది. వేగంగా మారుతున్న శాస్త్రీయ పరిస్థితులకు అనుగుణంగా సంస్థాగత సామర్థ్యాలతో పాటు మానవ వనరుల వ్యవస్థల సర్దుబాటు అవసరాన్ని స్పష్టం చేస్తుంది. అలాగే బయో E3 చట్రం కూడా బయోటెక్నాలజీ, ఇంజనీరింగ్, డిజిటలీకరణల మధ్య సమన్వయంతో సుస్థిర వర్తుల జీవ సాంకేతిక రంగాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తుంది. శాస్త్రీయ విజయాలన్నీ ప్రయోగశాలలు లేదా సంబంధిత

0: సంస్థలకే పరిమితం కారాదు. శాస్త్ర సమాచార వ్యాప్తి, ప్రజాస్వామ్యీకరణ, సంస్కృతిని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. శాస్త్రీయ సంస్థలకు అధికారిక ప్రకటనలు కేవలం లాంఛనప్రాయ సంప్రదింపులు లేదా ప్రచారానికి పరిమితం కారాదని స్పష్టం చేశారు. ఈ సాంకేతికతలు ఎవరికోసం రూపొందుతున్నాయో, వారికి ఆ రంగంలో పురోగతి ఏమిటో, దానివల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో అర్థం చేసుకోవడానికి తోడ్పడాలని పేర్కొన్నారు. శాస్త్రీయ సాంకేతికతలు సులువుగా అర్థమయ్యేలా లఘుచిత్రాలు, వర్క్షాపులు, వృత్తిగత దృశ్యరూప కంటెంట్ వినియోగం పెరగాలని ఆయన సూచించారు. ఇటువంటి సమాచార వ్యాప్తితో ఏదైనా సాంకేతికత రూపొందక ముందే దానికి ఎదురయ్యే సవాళ్లను మన దృష్టికి తేగలదని అన్నారు. అలాగే శాస్త్రీయ జోక్యంతో ఆ సవాళ్లు ఎలా పరిష్కారమయ్యాయో కూడా వివరించడం సాధ్యమవుతుందని చెప్పారు. ఆ సాంకేతికత రైతులు, పరిశ్రమలు సహా ఇతర వినియోగదారులకు కల్పించిన ఉపశమనం లేదా ప్రయోజనాన్ని ప్రస్ఫుటం చేయగలదు. సాంకేతిక నిపుణులు, వృత్తిగత ప్రచారకులు కలిసి పనిచేస్తూ ప్రజలు, మీడియాను మరింత ప్రభావితం చేసే విధంగా ఈ కథనాలను ప్రదర్శించాలని తెలిపారు. శాస్త్ర విజ్ఞాన సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములు, రైతులు, ఇతరుల మధ్య బలమైన పరస్పర సహకారం ఆవశ్యమని పిలుపునిచ్చారు. శాస్త్రవేత్తలు, భాగస్వాములు పరస్పరం తమ పనితీరును అర్థం చేసుకోవడానికి, సహకారానికి అవకాశాలను గుర్తించడానికి వీలుగా క్రమబద్ధ సంస్థాగత సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. అలాగే తక్షణ శాస్త్ర విజ్ఞాన వ్యవస్థకు వెలుపల గల వారికి వీటిలో పాలు పంచుకునే అవకాశాలు కల్పించాలని సూచించారు. శ్రోతలకు ఇప్పుడు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం వారు రేపు అంటే సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల సందేహాలకు, సమస్యలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి.
1: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. యువవాణి యువజనుల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటూ ఉన్నాం. షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు సకాలంలో ఉపకార వేతనాలు, పారదర్శకతను బలోపేతం చేసిన ప్రభుత్వం. షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు పోస్టు మెట్రిక్, వారితో పాటు ఇతర విద్యార్థుల కోసం ఉద్దేశించిన ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాలను లబ్ధిదారులకు అందించడం, ఆయా పథకాల పర్యవేక్షణ, జవాబుదారీతనానికి సంబంధించిన విధి విధానాలను కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేసింది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు సాయం అందించే కేంద్ర ప్రాయోజిత పథకాలివి. రాష్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాంగాల ద్వారా ఈ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ స్కాలర్షిప్లు విద్యార్థుల అర్హత ఆధారంగా అవసరాలను బట్టి వారికి లబ్ది చేకూర్చే నిరంతర ప్రక్రియలు. పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని 2021-22 నుంచి, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని 2022-23 నుంచి ప్రత్యక్ష

ప్రయోజన బదిలీ పద్ధతిలో అమలు చేస్తున్నారు. ఈ విధానంలో భాగంగా అర్హులైన దరఖాస్తుదారుల ఆధార్ అనుసంధాన బ్యాంకు ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా నిధులను నేరుగా జమ చేస్తున్నారు. కేంద్ర వాటా నిధుల విడుదల అంశం బదిలీ ప్రక్రియతో ముడిపడి ఉంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ వాటా చెల్లింపులకు సంబంధించిన డేటాను నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో అప్లోడ్ చేసిన అనంతరం కేంద్ర నిధులు విడుదలవుతాయి. ఈ డిజిటల్ ప్రక్రియ ద్వారా స్కాలర్షిప్ దరఖాస్తులు, నిధుల పంపిణీ తీరును కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో పర్యవేక్షించడానికి వీలవుతుంది. ఇది సకాలంలో లబ్ధిదారులకు నిధులు అందేలా చూడడంతో పాటు నిధులు దారి మళ్లకుండా లేదా దుర్వినియోగం కాకుండా నిరోధిస్తుంది. అమలుకు సంబంధించిన ఫిర్యాదులు లేదా వినతులను ఈ పథకాలను అమలు చేసే ఏజెన్సీలుగా ఉన్న సంబంధిత రాష్ట ప్రభుత్వానికి లేదా కేంద్రపాలిత ప్రాంత పరిపాలనా యంత్రాంగానికి తక్షణమే పంపిస్తారు. వారు తగిన విధానాల ప్రకారం పరిశీలించి పరిష్కార చర్యలను చేపడతారు. అవసరమైన సందర్భాల్లో సంబంధిత ప్రాధికార సంస్థలు తగిన పరిపాలనా చర్యలను కూడా తీసుకుంటాయి. పునర్వ్యవస్థీకరించిన ఈ విధి విధానాలు, సమగ్రమైన జవాబుదారీతనం, నిరంతర పర్యవేక్షణ, పారదర్శకతలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాయి. జాతీయ, ప్రాంతీయ, రాష్టస్థాయి సమావేశాలతో పాటు క్షేత్రస్థాయి పరిశీలనల ద్వారా కూడా ఈ పథకాల అమలు తీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తారు. పథకం పనితీరును అంచనా వేయడం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాల మంత్రులు, సీనియర్ అధికారులు, ఇతర ప్రతినిధుల భాగస్వామ్యంతో జాతీయ స్థాయి సదస్సులు, చింతన శిబిరాలను కూడా నిర్వహిస్తారు. మీరింతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు.

యువవాణి యువజనుల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు. విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 భక్తి కుసుమాలులో భక్తిగీతాలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రియ పద్దతిలో అంతరించిపోతున్న వరి రకాల సాగు, నా అనుభవాలు, ఆదర్శ రైతు శ్రీ గొట్టుముక్కల శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 ఈరోజు రాత్రి దార్శనిక భారత్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి డాక్టర్ ఎస్ ప్రసాదరావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:15 చిత్రకుసుమాలు సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 8:40 చిత్రకుసుమాలు సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. ఈ రెండు కూడా ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:30 చిత్రకుసుమాలు సినిమా పాటలు. ఇక ఈరోజు రాత్రి 10:00 జపాన్ వేదికగా జరుగుతున్న 20వ ఆసియా క్రీడలపై రోజువారీ ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 10:20 ఆ పాత మధురాలు. ఇవి శ్రోతలు ఈ పూట ప్రసారం కాబోయే కార్యక్రమాలు. ఇక రేపటి ప్రసారంలో రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారం ప్రారంభం. 6:00 ప్రబోధ గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 భక్తిరంజనిలో దేవీ కీర్తనలు, నాతి అక్కల్లాం ప్రసారమవుతాయి. 6:30 సుక్తి ముక్తావళి వింటారు వ్యాఖ్యాత శ్రీ పిఎండి గౌస్ ఖాన్. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత శ్రీ వినాయకం ప్రకాశ్

గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా అభివృద్ది పథంలో ఈశాన్య భారతదేశం గురించిన విశేషాలు ప్రసారమవుతాయి. 7:45 ఉదయరాగం సినిమా పాటలు. 8:30 వార్తా వ్యాఖ్య వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ నటుడు నాగేశ్వరరావు గారు నటించిన చిత్రగీత కదంబం ప్రసారమవుతుంది. 9:00 చిత్రలేఖ ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు. ఇక రేపు ఉదయం 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15, 12:10, 12:40 1:30, 3:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం. 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చల్లాగారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి. 7:00 చిత్రగీతం. 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో జూనోటిక్ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ డి అనూష గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:15 చిత్రకుసుమాలు సినిమా పాటలు. 8:40 చిత్రకుసుమాలు సినిమా పాటలు వింటారు. 9:30 రేపు రాత్రి ఏకచిత్ర గానంలో జాబిలమ్మ నీకు అంత కోపమా ఈ చిత్రం నుంచి పాటలు ప్రసారం. ఇక రేపు రాత్రి 10:00 జపాన్ వేదికగా జరుగుతున్న 20వ ఆసియా క్రీడలపై రోజువారీ ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 10:20 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ ప్రసారమవుతుంది. ఇవి శ్రోతలు ఈ పూట రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు విందాం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వరద ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈరోజు సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్ష ప్రభావిత జిల్లాలలో యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరదలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే క్షేత్రస్థాయికి వెళ్లి చక్కదిద్దాలని కోరారు. రహదారులు దెబ్బతిన్న చోట రవాణా సదుపాయాన్ని వెంటనే పునరుద్దరించాలని సూచించారు. వర్షానికి కొండచర్యలు విరిగిపడే చోట నివాసితులను అప్రమత్తం చేయాలని, విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం ఉండకూడదని స్పష్టం చేశారు. చెరువులు నింపడంపై దృష్టి పెట్టడంతో పాటు విరిగిపడ్డ చెట్లను వెంటనే తొలగించాలన్నారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి ఉత్పత్తి రంగం వరకు రాష్టం వేగవంతమైన ప్రగతిని సాధిస్తోందని తెలిపారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర ET 2047 ది న్యూ గ్రోత్ ల్యాబొరేటరీ అంశంపై ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: we are looking at a more inclusive growth where we believe that mere money is not the solution. It's about ideas and exposure. So where we see industry playing an important role is to provide that exposure for people who are below the poverty. So we've seen, of course, companies adopt schools. That's my other hat, call it Bharat portfolio, human resource development. We've seen now people are coming forward adopting schools. Apart from infrastructure development, they're offering their help in curriculum improvement. Collaboration at that level is really transforming the rural part of Andhra Pradesh, and that's the P4 model.
0: తిరుపతి జిల్లా గ్రామీణ విలేకరులకు అక్టోబర్ 3-4 తేదీల్లో పునశ్చరణ తరగతులను నిర్వహిస్తున్నామని సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో ఈ పునశ్చరణ తరగతులను అనుభవజ్ఞులైన పాత్రికేయ ప్రముఖుల ద్వారా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా

0: 13 కిలోమీటర్ల ఆర్ఎండ్బి రహదారులు దెబ్బతిన్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 356 కిలోమీటర్ల మేర రహదారులు పాడయ్యాయని చెప్పారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలలో రహదారులకు ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. వర్షం కారణంగా దెబ్బతిన్న రహదారులు తాత్కాలిక పునరుద్దరణకు దాదాపు 26.95 కోట్ల, శాశ్వత ప్రాతిపదికన పునరుద్దరణకు 224.73 కోట్ల అవసరమవుతుందని అంచనా వేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా పీఎం స్వనిధి పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో గడిచిన 12 ఏళ్లుగా ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా ఎంతో మంది లబ్ది పొందారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్బర్ నిధిగా పేర్కొనే ఈ పథకం వల్ల పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారుల జీవనోపాధిని పునరుద్దరించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. 2020 జూన్ 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన చిన్న రుణాల పథకంగా ఇది గుర్తింపు పొందింది. ఈ పథకం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా విడతల వారీగా రుణాలు అందిస్తారు. అదేవిధంగా వడ్డీ రాయితీ కూడా ఉంటుంది. రుణాలు సక్రమంగా ఎప్పటికప్పుడు చెల్లించే వారికి సంవత్సరానికి 7% చొప్పున వడ్డీ రాయితీ నేరుగా ఖాతాలో జమ అవుతుంది. పట్టణ ప్రాంతాల్లో లేదా పరిసర ప్రాంతాలలో వీధి వ్యాపారం చేసుకునే వారందరూ ఈ పథకానికి అర్హులు. ఇప్పటికీ ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మంది లబ్ది పొందారని కేంద్ర ప్రభుత్వ అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతూ తూర్పు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి కరుణ్ కుమార్ తెలిపారు. తదుపరి ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి ఈ సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశముందని చెప్పారు. దీని ప్రభావంతో ఈరోజు రేపు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్టంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆయన తెలియజేస్తూ,
1: వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపట్టిన ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి ఈ జిల్లాలలో మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటి కూడా ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లా
0: రాష్ట్రంలో ఎల్నినో వంటి వాతావరణ పరిస్థితులను తగ్గించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. అమరావతిలో రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భూసారాన్ని పెంచడం, సాయిల్ టెస్టింగ్ ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలను సూచించడం, ప్రకృతి వ్యవసాయం వంటి విధానాల ద్వారా ఎల్నినో ప్రభావాన్ని కొంతమేర తగ్గించవచ్చని తెలిపారు. ఈ విధానాన్ని రాష్టంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి వ్యవసాయ రంగానికి అవసరమైన సూచనలు అందించేలా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా కృష్ణా గోదావరి డెల్టాలోని రిజర్వాయర్లతో పాటు రాష్టంలోని అన్ని నీటి వనరుల్ని వరద నీటితో నింపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని మున్సిపల్ కమిషనర్లతో రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అమరావతి నుంచి ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వలేకుండా చూడాలని, ఇంజనీరింగ్ పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా కమిషనర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ సూచించారు. రాష్టంలో భారీ వర్షాల నేపథ్యంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. వాతావరణ శాఖ నుంచి ముందస్తు సమాచారం తీసుకుంటూ వరద నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. రిజర్వాయర్లు, నదులు, వాగుల్లోకి వచ్చే నీటిపై ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. మున్నేరుకు వచ్చే ఇన్ఫ్లోను, బుడమేరు వరదను బట్టి పట్టిసీమ పంపులను పనిచేయించాలని సూచించారు. ఏలేరు రిజర్వాయర్ క్యాచ్మెంట్ వర్షానికి అనుగుణంగా పురుషోత్తమపట్నం పంపులను ఆపరేట్ చేసుకోవాలని చెప్పారు. అలాగే వంశధార, నాగావళి, బహుద, మహేంద్రతనయ నదులు ప్రవాహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని నిమ్మల రామానాయుడు కోరారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి

0: ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాధులు ప్రబలకుండా హాస్టల్స్, గురుకులాల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు విస్తృతంగా పర్యటించారు. టెక్కలి మండలం పరిధిలోని మెలియాపుట్టి రహదారిని, తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. రహదారుల పునరుద్దరణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాలతో వ్యవసాయ పొలాల్లో చేరిన నీటిని కూడా మంత్రి పరిశీలించారు. రైతులకు నష్టం కలగకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. రాష్టంలో డేటా సెంటర్ ఎకో సిస్టమ్ సర్వేగంగా అభివృద్ది చెందుతోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సిస్కో సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ కృష్ణన్తో న్యూఢిల్లీలో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, డేటా సెంటర్ల డిమాండ్కు అనుగుణంగా రాష్టంలో యూనిఫైడ్ కంప్యూటింగ్ సిస్టమ్ యూసీఎస్ సర్వర్లు, స్విచ్లు, రౌటర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వరద ప్రభావిత జిల్లాలలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈరోజు సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝా. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సేవాభావం జీవనస్య పరమ పురుషార్థత్వేన ప్రఖ్యాపయత్. సేవా పరమో ధర్మ ఇతి న్యాయః సర్వథా అనుసరణీయః ముఖ్య సంకల్పః ఇత్యపి అసౌ సబలం అకథయత్. సంయుక్త రాష్ట్ర మహాసభాయాః ఉపవేశనే విదేశ కార్యమంత్రిణా డాక్టర్ ఎస్ జైశంకరేణ ఫిప్పెక్ విదేశ మంత్రిమండలస్య సమలంకృత ద్వితీయ పీఠికా. ప్రశాసనేన ప్రోదీరితం భారతం స్వాభ్యంతరావశ్యకతానాం 99.2% జంగమదూరవాణీయంత్రాణి స్వదేశే ఏవ సంపాదయతి. చికిత్సా స్నాతకోత్తర ప్రవేశార్థం NBEMS సంస్థయా నీట్ PG పరిణామః సముద్ఘోషితః. ఒడిశా పశ్చిమ బంగ ప్రభృతి పంచ రాజ్యేషు అతివృష్టిపరా రక్తవర్ణీయ సంచేతనా ఋతు విజ్ఞాన విభాగేన ప్రఖ్యాపితా. అపి చ ఏషియాయి క్రీడాసు పురుష కబడ్డీ స్పర్ధాయాం అంతిమ సమూహ క్రీడాయాం చీనీ తైపే దళం పరాభూయ భారతం ఉపాంత్య చక్రే ప్రవేశం ప్రసాధయత్. అథ వార్తాః విశదీకృత్య. వడనగర్ వారాణసీ సేవాయాత్రా ప్రసంగే ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సేవాభావః జీవనస్య పరమ పురుషార్థత్వేన ప్రతిపాదితః. తేన ప్రోదీరితం యత్ రాజనీతి శీర్షం ప్రాప్తేనాపి అధికారిణా సేవా పరమో ధర్మ ఇతి న్యాయః సర్వథా న విస్మరణీయః. సాక్షాదాభాస్య సంభాషణే తేన సేవా ప్రవృత్తిః సర్వనాగరికేషు సమాహూతా.
2: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే శబ్దో మే నహీ దేంగే హమారే ఆచరణ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కితనీ హీ క్యో నా బడీ హో జాయే లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా. హమ్ కభీ భీ సేవా కే మార్గ్ సే నహీ విచలిత్ హోంగే కితనే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
1: ప్రధానమంత్రి ప్రఖ్యాపయత్ యత్ సేవాభావః ఏవ రాష్ట్ర వికాసస్య ముఖ్య ప్రవర్తక బలమస్తి. తేన సబలం ప్రోక్తం యత్ పీఎం కిసాన నిధిః వా పీఎం సూర్యఘర యోజనా వా ఏతాదృశీనాం అనంతానాం జనకల్యాణ పరియోజనానాం అంతిమ జనప్రాపణ సామర్థ్యమేవ తాసాం సఫలతాయాః ముఖ్యం ప్రమాణమస్తి.
2: హమారే కిసానో కే పాస్ పీడియో సే బనా హువా జ్ఞాన్ కా భండార్ హై.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. భక్తి కుసుమాలులో భక్తి గీతాలు వింటూ ఉన్నాం. ఇప్పుడు విందాం

శ్రోతలు, ఇప్పుడు ఒక ప్రకటన విందాం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5 మెగాహెడ్స్ పై కార్యక్రమంలో ఇప్పుడు విందాం

లెక్కి అయ్యప్ప పద సన్నిధికే చేరినచో, మళ్ళీ మళ్ళీ మొక్కి అయ్యప్ప మకర జ్యోతిని చూసినచో, జన్మ జన్మ పాపాలు హరించి సుఖములిచ్చి కాపాడేదేము.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 7:04 కావస్తోంది. కొద్దిసేపట్లో 7:05 కు తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో విశ్వ సంచార్ హిందుత్వ కా అనే పుస్తకాన్ని ఒక ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశపు గొప్ప నాగరికత వారసత్వాన్ని చదవాలని, ప్రశ్నించాలని, అర్థం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. భారత సంస్కృతి, జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలు, ముఖ్యమైన సామాజిక అంశాలపై పుస్తకాలు, పరిశోధనాత్మక సాహిత్యాన్ని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. 1925 నాగ్పూర్లో డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సేవ్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ ఎంతో సకాలంలో జరిగిందని ఉపరాష్ట్రపతి అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం యువతను సమాజంలో వారు చూసే సమస్యలను గుర్తించి, పరీక్షించి, మెరుగుపరిచి, అమల్లోకి తీసుకురాగల పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తుందని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఛాలెంజ్లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణా సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుండి యువత పాల్గొంటారు. ఈ ఛాలెంజ్ స్వచ్ఛమైన, స్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై దృష్టి సారిస్తుంది. ఈ పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ ఛాలెంజ్ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన 8, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 5 ఉత్సవాల్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భరోసా, డిజిటల్ ఆరోగ్యం వంటి కీలక అంశాలపై దృష్టి సారించే చర్చలు ఉంటాయి. దేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య భరోసా వ్యవస్థను మరింత

బలోపేతం చేసే లక్ష్యంతో ఆరోగ్య మంథన్ 2026లో అనేక కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఈ రెండు

ఈ వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. సర్వతోముఖ అభివృద్ధి సాధికారత ద్వారా ప్రజల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ అధికారుల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను బలోపేతం చేయడం, సివిల్ సర్వీసులను మరింత అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా మిషన్ కర్మయోగి 2020లో ప్రారంభించారు. మిషన్ కర్మయోగి కింద ఉన్న ఐగాట్ ప్లాట్ఫామ్లో 1.7 కోట్లకు పైగా నమోదిత వినియోగదారులు ఉన్నారు. యుద్ద స్వరూపంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దేశ రక్షణ సేకరణ వ్యవస్థ వేగంగా మారాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి చెప్పారు. న్యూఢిల్లీలో ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సాంకేతికత, డేటా, పరిశ్రమల సమన్వయం యొక్క ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం జరుగుతున్న భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్ 2026ను వీక్షించేందుకు భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈరోజు రాజస్థాన్కి చేరుకున్నారు. ఇరు సైన్యాలు వ్యూహాలు, పద్ధతులు, విధానాలు పంచుకోవడానికి, సైనిక కార్యకలాపాలు చేపట్టే తమ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. ఆగస్టు 30న నిర్వహించిన నీట్ పీజీ పరీక్షకు 2,65,960 మంది హాజరయ్యారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బ్రిక్స్ నాటకోత్సవం వచ్చే నెల 12 నుండి 14 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. ఈ 3 రోజుల ఉత్సవానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎన్ఎస్డి ఆతిథ్యం ఇవ్వనుంది. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ మాట్లాడుతూ, ఉమ్మడి కథలు ఉమ్మడి భవిష్యత్తు అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఉత్సవం వివిధ రకాల నాటకరంగ సంప్రదాయాలను చాటి చెబుతూనే మానవ సంబంధాలను, ప్రజల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తుందని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈరోజు న్యూటౌన్లోని బెంగాల్ సిలికాన్ వ్యాలీలో 2,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. దేశంలోనే ఈ తరహా ఆసుపత్రి ఇదే మొదటిది అవుతుందని ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. దీనిలోని 2,000 పడకలలో 1,000 పడకలను పేద నిరుపేద రోగుల కోసం కేటాయిస్తారు. మిగిలిన పడకలను వాణిజ్యపరంగా ఉపయోగిస్తారు. రాబోయే కొన్నేళ్లలో పశ్చిమ బెంగాల్లోని వివిధ రంగాల్లో అదానీ గ్రూప్ 100,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుందని అదానీ తెలిపారు. మల్టీ స్పెషాలిటీ అదానీ ఆరోగ్య మందిర్ కోసం తమ గ్రూప్ 4,000 కోట్లు ఖర్చు చేస్తుందని, 10,000 ఉద్యోగాలను కల్పిస్తుందని కూడా ఆయన అన్నారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా ఈరోజు పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విభాగంలో భారత్కు పతకం రావడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు. అలాగే షూటింగ్ మిక్స్డ్ స్కీట్ టీం విభాగంలో అనంత్జీత్ సింగ్ నరూకా, పరినాజ్ ధాలీవాల్ జోడీ కాంస్యం గెలుచుకుంది. ఈ విభాగంలో కూడా పతకం రావడం ఇదే తొలిసారి. దీంట్లో చైనా స్వర్ణం గెలుచుకోగా, సౌత్ కొరియాతో భారత్ గట్టి పోటీ ఇచ్చి టై బ్రేక్లో ఓడిపోవడంతో కాంస్యం దక్కింది. అలాగే మహిళల బాక్సింగ్లో భారత క్రీడాకారిణి పర్వీన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారం అవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రి శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
పశ్చిమ రైల్వేలోని వడోదర డివిజన్లో ఉన్న అలకాపురి వద్ద 4 లేన్ల రోడోవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయం 166 కోట్ల రూపాయల పైగా ఉంటుందని, ఈ వ్యయాన్ని రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా భరిస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ

0: తెలిపింది. రైల్వే కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా మెరుగైన మరింత సమర్థవంతమైన క్రాసింగ్ సౌకర్యాన్ని ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త జాతీయ విద్యుత్ విధానాన్ని రూపొందిస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ తెలిపారు. విశ్వసనీయమైన సరళమైన మార్కెట్కు సిద్ధంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను నిర్మించడం అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ భారత్ విద్యుత్ రంగ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది జనవరిలో మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదాను పంపిణీ చేసిందని చెప్పారు. మంత్రిత్వ శాఖ భాగస్వాముల వ్యాఖ్యలు, పరిశీలనలను సమీకరించి వాటిని పొందుపరిచి కేబినెట్ పరిశీలన కోసం పంపిందని అగర్వాల్ తెలిపారు. ముఖ్యాంశాలు మరొకసారి. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకుని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో అంతరించిపోతున్న వరి రకాల సాగు, నా అనుభవాలు ఈ అంశం గురించి రైతు శ్రీ గొట్టిముక్కల శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, సేంద్రియ పద్ధతిలో అంతరించిపోతున్న వరి రకాల సాగు నా అనుభవాలు. శ్రీ గొట్టిముక్కల శ్రీధర్ గారితో పరిచయం.
3: శ్రోతలకు నమస్కారం. ఈ రోజు మనతో శ్రీ గొట్టిముక్కల శ్రీధర్ గారు ఉన్నారు. వీరు బాపట్ల జిల్లా ఈపూర్ నుంచి వచ్చారు, ఆదర్శ రైతు. నమస్కారం సార్.
4: నమస్తే అండి.
3: శ్రీధర్ గారిని అడిగి, వీరు సాగు చేస్తున్నటువంటి అంతరించిపోతున్న దేశీ వరి రకాలు, అందులో వారి యొక్క అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పండి, మీరు ఎటువంటి ఈ వరి రకాలు సాగు చేస్తున్నారండి?
4: మేము దేశవాణి వెరైటీస్ చేస్తున్నామండి. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చే మినీ కిట్స్ కూడా సాగు చేస్తున్నామండి. దేశవాణి వెరైటీస్ ఎందుకు చేస్తున్నామంటే పురాతనమైన వెరైటీస్ అండి. ఇప్పుడు దాదాపు 800 ఏళ్ల నుంచి కూడా ఉన్నాయి మన దేశంలోనే. అవి ఏంటంటే అన్ని చీడపేడను తట్టుకుని నిలబడిన వెరైటీస్ అయ్యి, దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క పోషకం ఉంటుందండి. నవారా అనేది తీసుకుంటే గనక అది కేరన్నో ఉందండి, అది ఫస్ట్ నుంచి కూడా. ఆ వెరైటీ రెడ్ రైస్ అండి, 120 డేస్ వచ్చేస్తుంది, దానికి ఏ చీడపేడ రాదండి. అయితే ఏంటంటే అది తక్కువ దిగుబడి వస్తుందండి, 15-20 బస్తాల కన్నా కాదండి. కాకపోతే ఏ తెగును మందు ఏ పట్టినెదురు వేయకుండానే పండుతుందండి.
3: ధాన్యం ఎలా ఉంటుంది సార్? చూడడానికి
4: రెడ్ గా ఉంటుందండి. ఆ ధాన్యం పై పొట్టు మాత్రం

0: మౌన్ రంగులో ఉంటది, కానీ లోపల గింజనిస్తే
1: ఎర్రగా
0: రెడ్డుగా
1: ఉంటుంది.
0: ఉంటది. దాని నూక కూడా మనుస్తుందండి, మనకు మనుస్తుంది. పొట్టు తీసేసిన తర్వాత బియ్యం గింజ కూడా మనుస్తుందండి. ప్రపంచంలో ఏ వెరైటీ లేదండి
1: ఏ
0: అంటే
1: రకం
0: మనసేది.
1: మొలవదు. ఆశ్చర్యంగా ఉంది. ఇంకే రకాలు చేస్తున్నారు సార్?
0: అది మైసూరు మందికా అని ఉంటుందండి, అది వైట్ అండి. అది మైసూరు ఏరియాలో మహారాజును తినేవాదండి ఇది వరకు. అది చిన్నపిల్లలకి పోషకాలు బాగా ఉంటాయండి దాంట్లో, మెదడు అభివృద్ధికి వాటికి. ఈ వెరైటీ కూడా పురాతనమైందండి. ఈ వెరైటీ ఏంటంటే బాగా బీపీటీ కన్నా ఇంకా సన్నగా ఉంటుందండి. మనం తింటుంటే గనక పొట్టు తగ్గుతూ ఉంటదండి, నవ్వుతున్నప్పుడు పొట్టు తగ్గుతూ ఉంటది. ఏ ఫర్టిలైజర్ ఉందో ఫెస్టిసైడ్ లేకుండా పంట పండుతుందండి. 120 రోజులు వచ్చేస్తాయండి ఈ రెండు వెరైటీస్ కూడా. ఇంకోటి సిద్ధ సంతానం ఉందండి, ఆ వెరైటీ వచ్చేసరికి అది కూడా మైసూరు వైపు నుంచే వచ్చింది. 130 రోజులు వచ్చేస్తాయండి పంటకి. కాకపోతే కొంచెం హైట్ ఎక్కువ పెరిగి పడిపోతుందండి. మనం ఏ వేరే వేయకుండానే పండుతుందండి కూడా.
1: శ్రీధర్ గారు, మరి మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మొట్టమొదటిగా నా ప్రశ్న? ఎందుకంటే ఇవి అంతరించిపోతున్న దేశీయ రకాలు. ఇప్పుడు రైతు సోదరులందరూ ట్రెడిషనల్ గా వస్తున్న కొత్త రకాలే సాగు చేసడానికి, ఎందుకంటే ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి. రెండు, మీరు ఎలా ఐడెంటిఫై చేశారు?
0: నాటు వెరైటీస్ వేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నామండి. తెచ్చుకుని వాటిని డెవలప్ చేస్తాం. ఫిలిప్పైన్స్ రెడ్ అని, ఫిలిప్పైన్స్ బ్లాక్ అని. ఫిలిప్పైన్స్ బ్లాక్ అనేదేమో ఆరోమా వస్తుంది, అదే బాస్మతి స్మెల్ వస్తుంది ఉడుకుతున్నప్పుడు మనం తినేప్పుడు కూడా. బ్లాక్ రైస్ అండి. ఫిలిప్పైన్స్ రెడ్ అనేదేమో రెడ్ రైస్ అండి, 125 డేస్ వచ్చేస్తండి. వీటేటికి కూడా చెడిపోయిన ఏమి రావండి అసలు. ఇంకోటి బర్మా బ్లాక్ అని ఉంటదండి, మామూలుగా దిగుబడి 40 బ్యాగ్స్ దాకా వస్తాయండి. మనం ఏమి చేయకుండానే, ఏ ఫర్టిలైజర్ వేయకుండానే గింజ విపరీతం బరువుండి బ్లాక్ గా ఉంటది రైస్ కూడా. రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఇవన్నీ కూడా యాంటీ క్యాన్సర్ నష్టాలు బాగా ఉంటాయండి. అది జిఐ కూడా చాలా తక్కువ ఉంటదండి. దాని వల్ల షుగర్ పేషెంట్ కూడా తిన్నా కూడా షుగర్ ఒకసారే పెరగదండి.
1: ఎందుకని మీరు అంతరించిపోతున్న దేశీయ రకాలు ఎంచుకొని సాగు చేస్తున్నారు?
0: ఇప్పుడు మనం ఈ హైబ్రిడ్ కనిపెట్టిన దగ్గర నుంచి అండి షుగర్ వ్యాధి కూడా పెరిగిందండి. ఇది జిఐ అంత ఎక్కువ ఉండి షుగర్ వ్యాధిని పెరిగిపోతుంది. ఇది ఫర్టిలైజర్స్ విపరీతంగా వాడితేనే దిగుబడి వస్తుందండి. మనం ఫర్టిలైజర్ వేసిన కుందికి కూడా భూమిని సూక్ష్మజీవులు మెయిన్ చేసే ఉంటాయండి, అవన్నీ చనిపోతున్నాయి. వానపాము చనిపోతున్నాయండి. మనం ఒక 7 వేసిన డోస్ మంది 2 7 వేస్తే ఆ పంట దిగుబడి రాదండి. మంది పెంచుకోవాలి ఫర్టిలైజర్.
1: వీటిలలో మీరు గమనించినటువంటి మంచి విషయాలు ఏంటి? ఇప్పుడు వస్తున్న అభివృద్ధి చేస్తున్నటువంటి రకాలతో పోలిస్తే దేశీయ రకాల్లో మీరు గుర్తించినటువంటి మంచి అంశాలు ఏమున్నాయి?
0: చెడిపోయడం తట్టుకోవటం అండి. అది ఇప్పుడు ఈ బ్లాక్ రెడ్ ఉన్నాయనుకోండి, దాంట్లో కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, ఆందోసనమని అవన్నీ. వాటి వల్ల యాంటీ క్యాన్సర్ గాను వాటిగా కూడా పనిచేస్తాయండి అవి.
1: అయితే మీరు ఏ తరహా వ్యవసాయంలో వీటిని పండిస్తున్నారండి?
0: సేంద్రీయ వ్యవసాయం అండి.
1: సేంద్రీయ
0: ఫస్ట్ పిఎండిఎస్ అని వేస్తాం అండి. పచ్చి రొట్టె విత్తనాలు ఒక 30 రకాలు తీసుకుని చిమ్ముతామండి. అప్పుడు
1: ఉదాహరణలు చెప్పండి, ఏవే వేస్తారు పచ్చి రొట్టెకి?
0: జనుము, జీనగ, పిండిమెసర, పెసర, మినుము, ఉనవ, అనసంద, వీటితో పాటు గోంగూర, తోటకూర, నువ్వును, కంది, మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగును, అన్ని రకాలు వేస్తామండి.
1: ఇవి పంట తీసుకుని దున్నించేస్తారా
0: లేకపోతే? పంట తీయకుండా డైరెక్ట్ గా 45-50 డేస్ అవ్వగానే నేను కనిపేస్తామండి. కనిపేసిన తర్వాత ఎదబెడతామండి వరి.
1: మొదటిగా పోషకాలు ఏమి ఇవ్వరా అండి?
0: ఘనజీవామృతం ఇస్తామండి, తయారు చేసుకుంటామండి మేము. ఆ తయారు చేసుకున్న ఘనజీవామృతాన్ని ఒక 400 నుంచి 500 కేజీలు ఒక్కొక్క ఎకరానికి చిమ్ముతామండి. ఫైర్ ఏక్ ముందే జిమ్మేసి తర్వాత జీవన ఎరువును కూడా మిక్స్ చేసి వాడుతున్నామండి. పిఎస్పి, కేఆర్పి, అజోస్పెరిన్ అని ఉన్నాయండి. పిఎస్పి అంటేనే ఫాస్ఫేట్ సాన్బిన్ బ్యాక్టీరియా అండి, కేఆర్పి అంటేనే పొటాష్ సాన్బిన్ బ్యాక్టీరియా, అజోస్పెరిన్ అంటేనే నత్రజని స్థిరీకరించేయండి. ఇవన్నీ నేలలో కరగన రూపంలో ఉన్న రసాయనిక ఎరువులన్నింటినీ కరిగించి మొక్కకు అందిస్తాయండి. దీనివల్ల మనకి సేంద్రీయ కార్బన్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతున్నాయండి.
1: పోషకాలు కూడా బాగా ఉంటాయి,
0: బాగా అంతాయండి. నేల కూడా గుణపోతుంది ఇవన్నీ చేయటం వలన.
1: ఇవి ఎక్కడ అందుబాటులో ఉంటాయండి?
0: అమరావతి రీసెర్చ్ స్టేషన్ లో దొరుకుతున్నాయండి.
1: అక్కడ నుంచి తెచ్చుకుంటాం,
0: అక్కడి నుంచి తెస్తున్నాం. మైక్రోరైజా వేస్తే ఏంటంటే మనకి ఆన్ చేసే శిలీంద్రాన్ని ఉన్న భూమి ఉంటే వాటిని చంపేస్తాయండి. ఆ ఈ వేరుని పట్టుకుని నుంచి ప్రతి పోషకం మొక్కందేటి చేస్తాను వ్యామ్ అనేది.
1: అయితే శ్రీధర్ గారు, మామూలుగానే మనకు ఈ కొత్త రకాలతో తలనొప్పి ఏంటంటే కలుపు ఒకటి బాగా వస్తుంది. వీటిల్లో కూడా కలుపు వచ్చే అవకాశం ఉందా?
0: పిఎండిఎస్ వేసినప్పుడు అండి, వేసకాలం మనం తడిచ్చినా లేకపోతే వర్షం పడినా పిఎండిఎస్ తో పాటు కనుపు

0: మునుస్తుందండి. కాకపోతే ఒక 20 కేజీల చొప్పున వేస్తున్నాము, అవి ఒత్తుగా 8 మొనాలు అవుతుందంటే ఈ కనుపు మునిసింది, పైకి పెరగనాక అక్కడే ఆగిపోయి విత్తనాలు రాకుండా మంది వెంటనే 45 రోజులు దున్నప్పుడు కనుపు తగ్గిపోతుందండి ఆటోమేటిక్ గా. అట్లా 2-3 ఏళ్ళు చేస్తే కనుపు లేకుండా పోతుంది,
1: ఎక్కువ రావట్లేదు. ఇంకా ఎటువంటి పోషకాలు అంటే ఘన జీవామృతం ఇస్తా అన్నారు, ద్రవ జీవామృతం అట్లా?
0: ద్రవ జీవామృతం కూడా 2 సార్లు ఇస్తామండి. కొంచెం పైరు పసుపు రంగు వచ్చింది అనిపించినప్పుడు ఇస్తామండి, స్ప్రేయింగ్ ఇస్తాం ఒక 150 లీటర్ను ఎకరానికి వచ్చేసరికి. అట్లా 2 సార్లు చేస్తామండి. అది ఇప్పుడు పంట ఈనిక దర్శనం వచ్చేసరికి అండి, బిరు పొట్ట మీద రాగానే సప్తధాన్యాంకుర కషాయం అని ఉంటుందండి, వీటన్నిటిని మునకం తీసుకొచ్చి వాటిని రుబ్బి దాని నుంచి తీసిన దాన్ని వడకట్టి స్ప్రేయింగ్ ఇస్తామండి. ఫిష్ ఎమినో యాసిడ్ అని ఇంకోటి ఇస్తామండి. చేప వేస్ట్ ఉంటుందండి, అది ఫ్రీగానే ఇస్తారు వాళ్ళు, చేపను చేసేవాళ్ళు. అది తీసుకొచ్చి బెల్లంలో ఓరేస్తామండి. దాన్ని ఫిష్ వేస్ట్ ఎంత ఉందో అంతే మొత్తం బెల్లం కూడా తీసుకుంటాము. ఆ 2 మిక్స్ చేసి కనుక ఒక 15 రోజులు కనుక తిప్పుతా ఉంటే సవ్య తీసిన ఫిష్ ఎమినో యాసిడ్ అని చెప్పి ఒక బంకరా అంటే తయారవుతుంది. దాన్ని తీసుకొచ్చి పైరుకి 300 నుంచి 0.5 కేజీ దాకా స్ప్రేయింగ్ ఇస్తామండి. ఇస్తే కూడా పైరు బాగా పెరుగుతుందండి.
1: అది దేనికండి? పోషకం లాగా ఉపయోగపడుతుంది. తర్వాత మనకు ఈ సస్యరక్షణ ఎలా చేసుకుంటారండి?
0: సస్యరక్షణ వచ్చేసరికి పున్నమజ్జిగేమో తెగుండు పనిచేస్తాండి, సూడోమోనాస్ ఒకటి పనిచేస్తుంది, సొంటోటి పనిచేస్తాండి. పున్నమజ్జిగను సొంటేసి కొడతామండి. ఇది కాకుండా పంచగవ్య అని ఉంటదండి, అది కూడా పెరుగుదానికి ఉపయోగపడుతుందండి. ఆవు పాను ఆవు మజ్జిగ అన్ని కలిపి చేస్తామండి. ఆవు పెరుగు
1: దిగుబడి ఏ విధంగా వస్తున్నాయండి రకాలు
0: అంటే? ఫస్ట్ 3 ఇయర్స్ మాత్రం తగ్గిద్దండి దిగుబడి, తర్వాత నుంచి మనం కంటిన్యూగా సేంద్రీయ వ్యవసాయం చేసేప్పుడు పెరుగుతుంది అండి, మామూలుగానే వస్తాయి. కానీ దేశవాణి వెరైటీస్ ఈ హైబ్రిడ్స్ అంత దిగుబడి అయితే రావండి. ఈ 40 అయితే 30 అవుతాయండి, ఈ 30 అయ్యేప్పుడు 20 అవుతాయండి.
1: అయితే సార్ ఇప్పుడు సమస్య ఏంటంటే, మీరు సేంద్రీయ వ్యవసాయం చేస్తారు, మన చుట్టుపక్కల ఉండే పొలం చేసే రైతు సోదరులు కొంతమంది రసాయనిక మందులు కొట్టి చేసే అవకాశం ఉంది, అలాంటప్పుడు ఆ నీళ్లు కలిసినా లేదా ఆ స్ప్రే చేసినప్పుడు మందులు లేదంటే అక్కడ ఉన్నటువంటి పురుగులు మన పొలంలోకి వచ్చే అవకాశం ఉంటుంది, ఇలాంటప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అంటారు?
0: చుట్టూ బార్డర్ క్రాప్ లాగా ఏదన్నా అయ్యానండి, జీనకు గానీ ఏదన్నా పెంచితే అది నిన్న ఒకటి చనిపోకుండా ఉంటదండి. అప్పుడైతే కన్నా పురుగు మందులు దీని మీదకి వచ్చి పడవండి.
1: మరి ఈ దేశీ రకాలు సాగు చేస్తున్నారు కదా, ఏంటి మీరు మార్కెట్ చేసి మార్కెట్ లో అమ్మడానికని లేకుంటే రకాలు తయారు చేసే
0: ఓన్ మార్కెటింగ్ చేస్తున్నామండి, విత్తనాలు కూడా వేరే వాళ్ళకి కూడా ఇస్తున్నామండి.
1: ఓకే, ఎలా ఉందండి డిమాండ్, రేట్ ఎలా చేస్తున్నారు మార్కెట్ లో?
0: అంటే అది బాగా తెలిసినందే కొనుక్కుంటున్నారండి, మామూలుగా ఎక్కువ మంది బీపీటీ అయ్యే కొనుక్కుంటున్నారండి. వీటి వరకు అయితే మాత్రం దాని గురించి తెలిసినందే తీసుకుంటారు,
1: ప్రత్యేకంగా అవసరం ఉన్న వాళ్ళు వాటి గురించి తెలిసిన వాళ్ళు. ఇందులో ఈ దేశీ రకాలని సాగు చేసేటువంటి ఈ నేపథ్యంలో మీరు శాస్త్రవేత్తల సలహాలు కానీ ఎవరైనా సంప్రదించి తీసుకోవడం జరిగింది?
0: మామూలుగా సేంద్రీయ వ్యవసాయం డిపార్ట్మెంటే ఉందండి, ఏపీసీఎన్ఎఫ్ అని ఉండేదండి, ఇప్పుడు దాని ZBNF అంటున్నారండి, వాళ్ళు వచ్చి చూస్తానే ఉంటారండి.
1: మీకేమన్నా సలహాలు కావాలని అడుగుతుంటా. శ్రీధర్ గారు, ఈ వరి దేశీ రకాలు కాకుండా మీరు ఇంకా ఎటువంటి సాగు చేపడుతున్నారు?
0: ఇంకా దీంట్లోనే మినీ కిట్స్ ఇస్తా ఉంటారండి ఎన్జీ రంగా యూనివర్సిటీ వాళ్ళు, కొత్త కొత్త రకాల ఏమి వచ్చినా గానీ మినుందో గాని పెసందో గాని వరినో గాని మొక్కజొన్న జొన్న వీటిని వస్తే ఇస్తా ఉంటారండి, వాటి దిగుబడి ఎలా వస్తున్నాయి అసలు మనకి ఏరియా పనికి వస్తానేదా ఏమి ఇచ్చేస్తున్నాం.
1: ఎలా ఐడెంటిఫై చేస్తారు ఎవరికి ఇవ్వాలని? పెద్ద మీలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులకి ఇలా ఇస్తుంటారా?
0: అవునండి, ఎవరైతే ఇంట్రెస్ట్ గా చేస్తున్నారో ఆమెకి ఇస్తున్నారు.
1: అయితే ఇవి FPOs అని వినే ఉంటారు, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్, వీటిలో మీ భాగస్వామ్యం గానీ అవి మీకు చేస్తున్నటువంటి ఏదైనా సహాయం గానీ ఉంటుందా?
0: ఉందిగానండి, ఎక్కువ మంది FPOని పెట్టినంతా ఫర్టిలైజర్ షాపును పెట్టేసుకుంటున్నారండి, అంతేగాని అచ్చగా ఇదే
1: సాగులో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఎంటర్ప్రెన్యూర్షిప్ వ్యాపారం వైపు చేస్తున్నారంటారు. ఇంకా మీరు హార్టికల్చర్ క్రాప్స్ కూడా సాగు చేస్తున్నారన్నారు, వాటి గురించి చెప్పండి సార్.
0: అదే పసుపు కంద అరటి వేస్తున్నామండి. ఇప్పుడు మేము వరి గట్టు మీద కూడా పెద్ద గట్టు మీద కంద పసుపు అవి పండిస్తున్నామండి. పసుపు 4 రకాలు ఉందండి నా దగ్గర, శానా వెరైటీ ఉంది. నరేంద్ర హండి 98 అని చెప్పి, NDH 98 అని, ఈ 2 వెరైటీస్ శానం గానీ అది గానీ ఆకుమచ్చ తెగుని బాగా తట్టుకుంటాయండి.

0: ఇది ఎన్డీహెచ్ అనేది దుంపకుండు తెగని కూడా తట్టుకుంటుందండి. ఇది కాకుండా మైదుకూరు ఉందండి, ఇంకోటి ఏమో నిజామాబాద్ ఎరుపు ఉందండి, నాలుగు వెరైటీస్ పండిస్తున్నాను.
1: ఓకే, ఇంకా ఏం సాగు చేస్తున్నారు సార్?
0: కందండి,
1: కంద,
0: కంద అరటి అంతర పంటగా వేస్తున్నాం అండి.
1: అరటి ఏమి ఏ రకం చేస్తున్నారు సార్?
0: చక్కెరకండి, కర్పూరం అండి.
1: ఎలా ఉంది సార్? అది కూడా సేంద్రియ పద్ధతిలోనే చేస్తున్నా.
0: అది ఆయిన్స్ అవి కూడా వాడుతున్నాం అండి. ఒక ఐదు కొడుకుని తీసుకుందాం అనుకోండి, అదే రిఫైన్డ్ ఆయన అయితే కనుక ఒక లీటరు దాంట్లో కరిగిపోద్దండి. కోడిగుడ్డును గెనకొట్టేసి పోసి తిప్పితే కనుక అది దాంట్లో కనిసిపోద్ది, అది కేక్ పిండినాగా అవుద్దండి. దాన్ని తీసుకొచ్చి వాటర్లో పోస్తే వైట్ గా వస్తుంది వాటర్ అంతా. అది తీసుకొని చెట్టుకు లీటర్ గాడి పోస్తే కనుక అరటికి చెట్టు బొత్త బాగా కట్టిద్దండి, ఒక రెండు వస్తాను పిచ్చి వస్తాయండి. మామూలుగా చేసే వ్యవసాయానికన్నా కూడా
1: ఇలా
0: ఫర్టిలైజర్ లేకుండా చేయొచ్చండి.
1: ఎందులో కూడా ఏ పంటలో కూడా ఫెర్టిలైజర్స్ వాడడం లేదు,
0: ఫెర్టిలైజర్స్ వాడటం
1: పూర్తిగా సేంద్రియమే డిపెండ్ అవుతున్నారు. అయితే శ్రీధర్ గారు, మీరు సాంకేతికతని ఎలా వాడుకుంటున్నారు? అంటే ఇప్పుడు మనకు కొత్త టెక్నాలజీలో డ్రోన్లు అని వస్తున్నాయి, కొత్త అప్లికేషన్లు వస్తున్నాయి, మీరు ఈ సేంద్రియ వ్యవసాయంలో ఎటువంటి సాంకేతికతను వాడుతున్నారు? డ్రోన్ల గురించి వాడితే వాటి గురించి.
0: డ్రోన్స్ వాడుతున్నాం అండి. మేము ఇప్పుడు దశపర్ణి కషాయం కొట్టానన్నా, అగ్నేయాస్త్రం కొట్టానన్నా, ఇవన్నీ కూడా ఏంటంటే కొట్టే మనిషి మీద పడినప్పుడు, ఈపు మీద పడినప్పుడు అదంతా మంట పడుతుందని గొడవ చేస్తున్నారండి. అందుకని డ్రోన్ తో అది స్ప్రేయింగ్ ఇస్తున్నాం, మొక్కజొన్న జొన్న వీటిన అండి.
1: ఈ డ్రోన్స్ ఎలా ప్రొక్యూర్ చేసుకుంటున్నారండి?
0: అదే అది అద్దెకిచ్చేవాళ్ళు ఉన్నారండి, వాళ్ళు వచ్చి కొట్టి పెడతారండి. 350 నుంచి 400 తీసుకుంటున్నారండి ఎకరానికి వచ్చి.
1: ఎకరానికి అంటే గంటకి అలా?
0: గంటకి కాదండి, ఒక 6 నిమిషానికి ఒక డ్రోన్ అయిపోతుందండి.
1: ఓకే,
0: ఇంకా పైకి కొట్టే వచ్చినాయండి, డ్రోన్ కిందకి కొట్టే వచ్చినాయి. కిందకి కొట్టేదే కొట్టించుకోవాలండి, పైకి కొట్టేది గాలిలో కొట్టేస్తే ఉపయోగం ఉండదు,
1: గాలి మందు ఇది
0: వేస్ట్ అయిపోతుంది.
1: వేస్ట్ అయిపోతుంది. ఇది ఏ పంటలకి పనికొస్తుందండి డ్రోన్ తో? అన్నిటికి వాడేయచ్చా?
0: మామూలుగా చిన్న పైరుని కన్నా కూడా మొక్కజొన్న లాంటి పైరునికి బాగా ఉపయోగంగా ఉందండి. కత్తిరిపురుగు వచ్చిన తర్వాత అది డ్రోన్ పైనుంచి ఎన్ని కొట్టేసరికి కత్తిరిపురుగు తొందరగా నివారణ అవుతుందండి.
1: మరి వరికి ఎలాగండి?
0: వరికి కూడా కొట్టచ్చండి, కాకపోతే ఈనిన తర్వాత కొట్టకూడదండి, పడిపోతుందండి, పైరు పడిపోతుంది.
1: సార్, అయితే మీకు ఈ ప్రయాణంలో శాస్త్రవేత్తలు గాని, ఉద్యాన అధికారులు గాని, వ్యవసాయ అధికారులు గాని ఎటువంటి హెల్ప్ ఉండింది మీకు చెప్పండి?
0: ఇప్పుడు ఎన్జీ రంగా యూనివర్సిటీ నుంచి వాళ్ళు వచ్చిన కొత్త వెరైటీస్ అన్ని ఇస్తున్నారండి.
1: కిట్స్ ఇస్తున్నారు. అలాగే మీరు అమరావతి పరిశోధనశాల నుంచి
0: ఈ జీవన ఎరువులు తీసుకుంటున్నామండి. వ్యవసాయ శాఖ కూడా శాంపిల్స్ అయితే ఇచ్చిస్తున్నారండి. సేంద్రీయ వ్యవసాయం కిందే వాళ్ళు క్రాప్ బుకింగ్ కూడా చేస్తున్నారండి. అది
1: సేంద్రీయ వ్యవసాయం,
0: 10 సంవత్సరం సేంద్రీయ కర్బన్ ఎన్ని టెస్ట్ చేస్తున్నారండి, నీడి చేస్తే 1.81 ఉందండి. అది మామూలుగా అయితే 0.2, 0.3 ఉంటుందండి సేంద్రీయ కర్బన్. అది కనుక 3 దాకా వచ్చింది అనుకోండి, అసలు మనం ఈ జీవామృతాన్ని ఏమి ఇవ్వక్కర్లేదండి. మామూలుగా చేను ఏ పంట వేసినా పండిద్దండి.
1: అది తీసుకురావాలంటే ఎలా చేయాలండి?
0: ఇప్పుడు ఇది పచ్చిరొట్ట వేయటం, ఘనజీవామృతం ఇవన్నీ వేస్తా ఉండాలండి. క్రాప్ రెసిడ్యూల్ కూడా నేలలో కనీసంతా ఉండాలండి, అంతేగాని తగనేయకూడదండి.
1: మరొకసారి చెప్పండి సార్, మీ దగ్గర నుంచి రైతు సోదరులు చాలా మంది మనం రోడ్లో వెళ్తా ఉంటే ప్రీతంగా తగలబెట్టేస్తున్నారు వెంటనే వేరే పంట వేయడానికి. మీరు చెప్తే సార్ రైతులు తెలుసుకుంటారు కాబట్టి, దాని వల్ల వచ్చే నష్టం ఏంటి, ఎందుకు చేయకూడదు చెప్పండి.
0: ఇప్పుడు మామూలుగా ఎక్కడైతే మీరు తగనేసారు పైరుని, ఆ తగనేసిన పైరు దగ్గరే మైక్రోన్యూట్రియన్స్ నోపాన్ వస్తాయండి, జింక్ నోపం దగ్గర నుంచి, ఐరన్ నోపం దగ్గర నుంచి అన్ని వస్తాయి. అక్కడ నేల కానిపోయేసరికండి ఆ వేడి కూడా వెంటనే పోదండి. ఆ వేడి ఉంటాం వలన రేపు వచ్చే మొక్క కూడా ఒక్కసారి ఏమో చనిపోద్దండి, ఒక్కసారి ఏమో తెన్నాకునుగా వస్తాయి. అట్లా వచ్చి ఆ పోషక నోపానికి ఎంటే కూడా అందొస్తండి ఆ పైరుకి. అదిగా అక్కడ బ్యాక్టీరియా చనిపోద్దండి, మనం మెయిన్ చేసే బ్యాక్టీరియా అంతా చచ్చిపోద్ది. దానివల్ల మనం విపరీతంగా దానికి ఎరువును వాడాల్సి ఉంటదండి.
1: సో రైతు సోదరులందరూ ఏం చేస్తే మంచిది అంటారు?
0: నేను కనీసం ఉంటాం బెటర్ అండి. దీనికి రోటా మంచర్స్ అని వచ్చినాయండి, రోటావేటర్స్ ఉన్నాయి, షెడ్డర్స్ అని ఉన్నాయండి. మేము రోటా మంచిరు వాటితో కూడా చేస్తున్నాం.
1: శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారండి ఇది మంచి పద్ధతి కాదు కాల్చడం, ఖలీదు వేసేయండి అని. మీలాంటి
0: మంది ఫార్మర్స్ అండి, 99% కౌన్ ఫార్మర్స్ ఉన్నారండి. వాడికి వచ్చేడు ఆ రైతు ఇస్తాడో లేదో అని డౌట్ అండి.
1: ఇది ఒక సమస్య,
0: అందుకని వాళ్ళు కౌన్ తేనేదాకా దుక్కుతుంటాం గానీ ఏమి చేయరండి. ఈనోపు ఇది మన తర్వాత వర్షం పడితే ఇబ్బంది అయ్యిద్ది అని చెప్పి నువ్వు పెట్టేస్తున్నా.
1: సో ఇటువంటి ఒక సమస్య ఉండడం వల్ల కూడా రైతు సోదరులు కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా
0: సేంద్రీయ వ్యవసాయానికి తక్కువ మంది వస్తుంది కూడా కారణం సొంత వ్యవసాయదారుని నేపోవటమే అండి. ఆ భూమి మీద

0: ప్రేమ అనేదండి,
1: అది కూడా ఒక సమస్య. ఎందుకంటే సొంత భూమి అయినప్పుడు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ వారికి మక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఈ సేంద్రీయ వ్యవసాయానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, మనకు లాభాలు ఏ విధంగా వస్తాయి, ఈ పెస్టిసైడ్స్ వాడి దాంతో పోలిస్తే చెప్పండి ఒకసారి.
0: ఫర్టిలైజర్ ఖర్చును పెస్టిసైడ్ ఖర్చు మొత్తం తగ్గిపోద్దండి, దాదాపు ఒక్కో పంటకు వచ్చి 6 నుంచి 7 వేలు తగ్గిద్దండి.
1: సో ఫస్ట్ పెట్టుబడి ఖర్చే మనం తగ్గించుకోవచ్చు,
0: తగ్గిద్దండి.
1: అలాగే సార్, ఇప్పుడు ఇది సేంద్రీయ ప్రోడక్ట్ కాబట్టి, ఆర్గానిక్ కాబట్టి, మనకు పెస్టిసైడ్స్ తో వాడిన దానికంటే ఖచ్చితంగా ధర ఎక్కువ అనే ఉంటుంది మార్కెట్ లో. ఆ విధంగా కూడా రైతుకి లాభమే, పైగా వినియోగదారులకి పెస్టిసైడ్స్ రహిత ఆహారం తినే అవకాశం కూడా ఉంటుంది.
0: క్యాన్సర్స్ కూడా పెరిగిపోయింది, ఈ పెస్టిసైడ్స్ వీటన్నింటి పెరిగినాయండి.
1: మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఏదైనా ఒక పంటని ఎగుమతి చేయాలంటే మిర్చి కానీ మరొకటి కానీ మరొకటి కానీ విదేశాలకి, వాళ్ళు ఈ పంటలో అవశేషాలు చూస్తున్నారు. ఈ రసాయనిక పురుగు మందుల అవశేషాలు ఏమి లేకుండా ఉంటేనే అవి ఎక్స్పోర్ట్ క్వాలిటీగా ఇచ్చేస్తున్నారు. అయితే శ్రీధర్ గారు, మీరు మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నారండి?
0: బంధువును విందే తీసుకుంటున్నారండి. మనం చేసే సేంద్రీయ వ్యవసాయం చూసి కూడా కొంతమంది తీసుకుంటున్నారు. మేము నిదానంగా మార్కెటింగ్ పెంచుకుంటున్నామండి.
1: ఇప్పటి వరకు మీకు తెలిసిన దగ్గర బంధువులకి వీళ్ళకి మార్కెట్ చేసుకుంటున్నారు, ఇక మీదట మీకు మార్కెటింగ్ అవకాశాలని అందిపుచ్చుకోవాలి. శ్రీధర్ గారు, చివరిగా సేంద్రీయ వ్యవసాయంలో దేశీ రకాలు సాగు చేసి మీరు దిగుబడులు తీసుకుంటున్నారు కదా, మీ కష్ట నష్టాలు చెప్పండి. ఇందులో ఎటువంటి కష్టాలు ఉంటాయి, ఎవరైనా రైతు సోదరులు ఇటువైపు రావాలంటే ఏ విషయాలు గుర్తించుకోవాలి?
0: మామూలుగా అయితే మీకు సేంద్రీయ వ్యవసాయం చేసేప్పుడండి ఎనుకను కూడా బాగా పెరుగుతాయండి. ఎందుకంటే మనం ఇప్పుడు గంజాయామృతం చిమ్మామనుకోండి, దాంట్లో బెన్నం ఉంటది, ఆ బెన్నం వాసనకి మొత్తం ఎనుకనేది మన వేదకి వచ్చేస్తాయండి, వాటిని బట్టి పాములు కూడా వస్తాయి. అందుకని గట్టు మీద నడిసేప్పుడు కొంచెం జాగ్రత్త నడవాలండి.
1: మరి ఎలుకల నివారణకి ఎలా చేసుకోవాలండి?
0: మందు పెట్టేవాళ్ళు ఉంటారు, వాంచ మందును పెట్టించడం అవి చేయాలండి. నేత కనుక మీకు అసలు సేంద్రియ వ్యవసాయం మీద చుట్టుపక్కల ఎక్కడికెనకుండా ఇటే వచ్చేస్తాయి.
1: అంటే ఇది పెద్ద సమస్య, గుర్తుంచుకోవాలి. ఇంకా ఏమైనా ఉన్నాయండి?
0: మనకు మెయిన్ చేసే కీటకాలన్నీ డెవలప్ అవుతాయండి సేంద్రీయ వ్యవసాయం కంటిన్యూగా చేసేప్పుడు.
1: మీరు తెలుసుకున్న ఆశ్చర్యకరమైన విషయాలు ఏమైనా ఉన్నాయండి? ఈ దేశీ వరి రకాలు అంటే పురాతనమైన 100 సంవత్సరాల నుంచి ఉన్నాయి కదండి.
0: మా దగ్గర ద్వారా బుట్ట మినుము అని ఉండేదండి, అది దేశవాణి మినుమే. అందరిది పోయినా గానీ పక్కన తెచ్చి కొత్త వెరైటీ చేసినా అది మాత్రం ఒక 5-6 బస్తాను కాసేదండి. వాతావరణం ఒడిదుడుకు తట్టుకుని చివరి 1500 చనిపోయే ముందైనా కాసేసి చనిపోయేదండి. ఇప్పుడు లేటెస్ట్ వెరైటీస్కి ఆ గుణం లేదండి, అంటే వాతావరణం ఒడిదుడుకుంది తట్టుకునే శక్తి ఇప్పుడు హైబ్రిడ్స్ కునేదండి. దేశవాణి వెరైటీస్ అన్ని తట్టుకున్నాయే నిలబడినాయండి ఇప్పుడు.
1: ఎందుకని వాటిని రెండు కలిపి ఒక మంచి వెరైటీ తయారు చేయకూడదండి?
0: అదే సైంటిస్ట్ ఇంకా 5 నేరండి.
1: అలా చేస్తే ఇంకా మంచి వెరైటీస్ వచ్చే అవకాశం ఉంది, వాతావరణ పరిస్థితులు తట్టుకుని అలాగే దిగుబడి ఎక్కువ.
0: కొన్ని మినుములు వచ్చినాయండి, వాటిని తీసుకుని కూడా మిగతా పంటనో ఇంకా రానేదండి.
1: శ్రీధర్ గారు ధన్యవాదాలండి, ఈరోజు మా స్టూడియోస్కి వచ్చి శ్రోతలకి అలాగే రైతు సోదరులకు కూడా ఒక ఆదర్శవంతంగా ఈ దేశీ వరి రకాలు సాగు చేస్తూ అందులో మీ అనుభవాలు షేర్ చేసుకున్నారు. రైతు సోదరులు కూడా మీలాగే ప్రోగ్రెసివ్గా అభ్యుదయంగా ఆలోచనలతో ఆలోచిస్తూ ఈ సేంద్రీయ వ్యవసాయంలో సాగు చేసుకున్నట్లయితే పెస్టిసైడ్స్ ఇవన్నీ తగ్గించి వారికి పెట్టుబడి మిగలడమే కాకుండా వినియోగదారులైనటువంటి మనకు కూడా మంచి పురుగు మందుల అవశేషాలు లేనటువంటి ఆహారం దొరుకుతుంది, దానికి కూడా రైతు సోదరులు ఆలోచిస్తారని ఆశిద్దాం. మీకు మరొకసారి ధన్యవాదాలు సార్.
2: ధన్యవాదాలు.
3: సేంద్రీయ పద్ధతిలో అంతరించిపోతున్న వరి రకాల సాగు, నా అనుభవాలు, ఈ అంశం గురించి రైతు శ్రీ గొట్టిముక్కల శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా తీగజాతి కూరగాయల సస్యరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, విశేషాలు వింటారు. ఎండాకాలంలో లోతుగా దుక్కి దున్నుకోవాలి, అలాగే జొన్న మొక్కజొన్నతో పంట మార్పిడి చేసుకోవాలి. మిథైల్ యూజినాల్, దాంతోపాటు వెనిగర్, పంచదార ద్రావకం 10 మిల్లీలీటర్ చొప్పున కలిపి 10 ఎరలు ఎకరానికి పెట్టి పండు ఈగల ఉనికిని గమనించుకోవాలి. లేదా 100 మిల్లీలీటర్ల మలాథియాన్, దాంతోపాటుగా 100 గ్రాముల బెల్లం 10 లీటర్ల నీటిలో కలిపి మట్టి ప్రమిదల్లో అక్కడక్కడ పొలంలో ఉంచుకోవాలి. కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే 100 గ్రాముల విత్తనానికి ట్రైకోడర్మా విరిడి 2 గ్రాముల చొప్పున వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున విడుదల చేయాలి. పెరుగుదల దశ నుండి పూత వచ్చే వరకు 5% వేపగింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాలి. పెంకు పురుగుల నివారణకు డయోడికార్బ్ 1 గ్రాము లేదా క్లోరిఫైర్ఫాస్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా బూడిద తెగుల నివారణకు డైనోక్యాప్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి. నులుపురుగుల బెడద ఉన్నచోట కార్బోసల్ఫాన్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. పాదులలో వేపపిండిని వేసుకోవాలి. తీగజాతి పంటలపై గంధకం సంబంధిత పురుగు లేదా తెగులు మందులు వాడరాదు. దీనివలన ఆకులు మాడిపోతాయి. నులుపురుగులు ఆశించకుండా పర్పూరిసీలియం, దాంతోపాటు ట్రైకోడర్మా 1 కిలో చొప్పున, అలాగే పశువుల ఎరువు 90 కిలోలు, దాంతోపాటుగా వేపపిండి 10 కిలోల్లో అభివృద్ది చేసుకుని మొక్కల పాదులలో వేసుకోవాలి. రసం పిల్చే పురుగులను సకాలంలో అరికట్టుకుని వైరస్ తెగుళ్లు వ్యాపించకుండా అరికట్టుకోవచ్చు. వైరస్ ఆశించిన మొక్కలను గమనించిన వెంటనే వాటిని పీకేసి తగలబెట్టాలి. వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాలను మాత్రమే ఎంచుకుని సాగు చేసుకోవాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలను పాటిస్తే తీగజాతి కూరగాయల్లో మంచి దిగుబడిని సాధించవచ్చు. తీగజాతి కూరగాయల సస్యరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల్ భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వినండి.
2: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు గారు పేర్కొన్నారు. దేశ అభివృద్ధి అంటే దేశంలోని అన్ని రంగాలు సమానమైన ప్రగతి సాధించటం. దీన్ని అక్షరాల ఆచరించి చూపిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం. గత 12 సంవత్సరాల నుంచి నిరంతరం దేశాభివృద్ధికి కృషి చేస్తోంది. విజ్ఞానం, సాంకేతికత, ఆర్థిక ప్రగతి, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, దేశ భద్రత, పటిష్టమైన విదేశాంగ రాజనీతితో పాటు దేశంలోని ప్రతి కుటుంబం భద్రతపై దృష్టి పెట్టింది. మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తోంది. దేశంలోని ప్రతి గ్రామం నుంచి నగరం వరకు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ రహదారులు, రైల్వేలు, విద్యుత్, త్రాగునీరు, డిజిటల్ సేవలు వంటి రంగాల్లో ప్రగతిని పరుగులు పెట్టిస్తోంది. దేశాన్ని ఆధునిక దృక్పథంతో నడిపిస్తూ ప్రాచీన సంస్కృతిని మేళవిస్తూ ఉజ్వల్ భారత్గా ప్రపంచ దేశాల మధ్య మనల్ని సగర్వంగా ప్రదర్శింపజేస్తోంది. భారతదేశం విజ్ఞాన శాస్త్ర రంగాలలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ 10-11 తేదీలలో 3 కీలక క్షిపణులను విజయవంతంగా పరీక్షించి మన సైనిక శక్తిని చాటి చెప్పింది. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సామర్థ్యమున్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. ప్రత్యర్థి నౌకలను పేల్చే సామర్థ్యమున్న నేషనల్ యాంటీషిప్ మిసైల్ మీడియం రేంజ్ డిఆర్డిఓ తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. రుద్రం 2, అగ్ని 1 సూర్యాస్త్ర ప్రయోగాలు విజయవంతమై శత్రుదేశాల వెన్నులో ఒడుకును పుట్టించాయి. ఇవన్నీ ఉజ్వల భారత్గా మన దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పే అంశాలే. ఇక ఆర్థిక రంగం విషయానికి వస్తే 2026-2027 ఆర్థిక సంవత్సరంలో జీడిపి అంటే భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.8% వృద్ధిని నమోదు చేయవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ విడుదల చేసిన ఎకనమిక్ అవుట్లుక్ 2026-2027 ది అడాసిటీ ఆఫ్ ఫ్లీటింగ్ హోప్ నివేదిక పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రష్యా ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితులను తట్టుకుని 7.6% జీడిపి వృద్ధి నమోదు చేసిన భారతదేశం ఇప్పుడు కూడా అదే ఊపు కొనసాగించడం ఆశావహమైన విషయం. దీనికి అనుగుణంగానే 2026-27 కేంద్ర వార్షిక బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. అన్ని రంగాలకి సమప్రాధాన్యం కల్పిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ ప్రజలని ఉత్సాహపరిచింది. ఉజ్వల భారత్ దిశానిర్దేశానికి ఈ బడ్జెట్ మరింత దోహదపడింది. ఈ బడ్జెట్ లో కేటాయింపులలో మనం కొన్నిటిని పరిశీలిస్తే ఇదే విషయం తేట తెల్లమవుతుంది. ప్రధానమంత్రి ఆవాస్

ఆవాస యోజన 2.0కు 73,543 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో వేలాది ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అందరికీ ఇళ్ళు అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం వల్ల పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే ఈడబ్ల్యూఎస్, తక్కువ ఆదాయ వర్గాలు ఎల్ఐజి, మధ్య ఆదాయ వర్గాలు ఎంఐజి లబ్ధి పొందుతున్నారు. ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. దేశ పౌరులందరినీ సమగ్రమైన అభివృద్ధికి సంసిద్ధులను చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. 2026-27లో 6.5 లక్షల నిర్మాణాన్ని ప్రధానమంత్రి ఆవాస యోజన లక్ష్యంగా పెట్టుకున్నది. ఇదే విధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ పథకానికి కేంద్ర ప్రభుత్వం 54,917 కోట్లు కేటాయించారు. 2029 మార్చి నాటికి 2 కోట్లు అదనపు నీళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27లో 40 లక్షల ఇళ్లు నిర్మించాలని బడ్జెట్ అంచనా. పట్టణాభివృద్ధికి 85,522 కోట్లు, ఐటీ టెలికాం రంగాలకి 74,560 కోట్లు కేటాయింపులతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల పట్ల తన నిబద్ధతని ప్రకటిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు 1.6 లక్షల కోట్లు ప్రకటించడం ద్వారా ప్రజల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని ఎన్డీఏ స్పష్టంగా చాటి చెప్పింది. దీనిలో జాతీయ ఆరోగ్య మిషన్కి 39,390 కోట్లు, ఆయుష్ శాఖకు 4,408 కోట్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కి 350 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఆరోగ్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్కి 4,000 కోట్లు కేటాయించారు. ఇవన్నీ ప్రజల ఆరోగ్యం పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికున్న మక్కువను తెలియజేస్తాయి. ఈ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం అనే అంశం మీద కూడా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే దృష్టి పెట్టింది. సెప్టెంబర్ 25, 2014న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పిలుపుని ఇచ్చారు. ప్రజలందరినీ దీనిలో మమేకం చేసి ఉజ్వల భారత్కి నాంది పలికారు. దానిని గత 12 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా 2026-27 కేంద్ర బడ్జెట్లో స్వచ్ఛ భారత్ 2వ దశకి 9,692 కోట్లు కేటాయించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఫ్లాగ్ షిప్ పథకం కింద 49,096 గ్రామాలని ఘన వ్యర్థాల నిర్వహణ పరిధిలోకి తీసుకువస్తున్నారు. 36,119 గ్రామాలలో మురుగునీటి నిర్వహణ చేపట్టనున్నారు. వీటిలో 7 లక్షలని ఇప్పటికే చేరుకున్నారు. ఇంటింటికి తాగునీరు సౌకర్యం కింద జలజీవన్ మిషన్ ఫ్లాగ్ షిప్ కి 670 కోట్లు కేటాయించారు. ఇవన్నీ భారతదేశాన్ని ఉజ్వలంగా ఉంచేందుకు తోడ్పడతాయి అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రయోజనాలని బహుళ వేదికలపై సందర్భం వచ్చినప్పుడల్లా చక్కగా ప్రజెంట్ చేస్తోంది. దీనివల్ల మన దేశ ఘనత, అభివృద్ధి, సామర్థ్యము అన్ని దేశాలకి చేరుతోంది. ఫ్రాన్స్ లోని ఎవియాస్ లెస్ బైన్స్ పట్టణంలో జరిగిన గ్రూప్ 7 దేశాల 52వ శిఖరాగ్ర సదస్సే ఇందుకు ఉదాహరణ. ఇందులో పాల్గొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయ కనెక్టివిటీ వాణిజ్యానికి మరింత ప్రోత్సాహమిచ్చేలా అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్యం ఇంపాక్ట్ ఏర్పాటు చేద్దామని ప్రకటించారు. 2026 ఫిబ్రవరి 16 నుంచి 21వ తేదీ వరకు మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ని సారథ్య స్థానంలో నిలిపేందుకు తగిన భౌమికను ఏర్పరిచింది. దక్షిణార్ధగోళం గ్లోబల్ సౌత్ దేశాలలో నిర్వహించిన మొట్టమొదటి అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సుకు ఇదే కావడం విశేషం. దేశం ఉజ్వలంగా మారుతున్న తరుణంలో ఖనిజాల ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దూరదృష్టితో వివిధ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మే 26న న్యూఢిల్లీలో జరిగిన భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా చతుర్భుజ కూటమి విదేశాంగ మంత్రుల సదస్సే ఇందుకు ఉదాహరణ. ఈ సదస్సులో

జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖనిజ ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. దీనివల్ల ఖనిజాల త్రవ్వకం, శుద్ధి, సరఫరా విషయంలో ఇరు దేశాలు లాభపడేలా కలిసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించాయి. దీనివల్ల భారత ఆర్థిక స్థితి మరింత మేలు జరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఉజ్వల భారత్ను సాకారం చేసేందుకు యువతే ముఖ్యకర్తలని ఎన్డీఏ ప్రభుత్వం గుర్తిస్తూ అనేక విషయాలపై వారికి అవగాహన కల్పిస్తోంది. దీంట్లో భాగంగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ BVYLD 2.0 కార్యక్రమము జనవరి 9 నుంచి 12వ తేదీ వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. దేశ విదేశాలకు చెందిన భారత యువతీ యువకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంభాషించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా వర్చువల్గా 50 లక్షల మంది యువత పాల్గొన్నారు. వీటన్నిటితో పాటు సామాన్య ప్రజల సాధక బాధకాలను కూడా ఎన్డీఏ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలోని బ్యూరోక్రటిక్స్ ప్రాసెస్ సంక్లిష్టతను అధిగమించేందుకు ప్రజల కోసం వాట్సాప్ ద్వారా న్యాయ సేత సేవలు ప్రారంభించారు. ప్రజలు 721-771-18-14 నెంబర్కి మెసేజ్ చేసి పలు సేవలు పొందవచ్చు. ఇప్పుడు మనం మరో ముఖ్య విషయం గురించి మాట్లాడుకుందాం. అదే స్టార్టప్ ఇండియా. ఎన్డీఏ గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 2026 జనవరి 16కి 10 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 2025 డిసెంబర్ నాటికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వద్ద గుర్తింపు పొందిన స్టార్టప్ల సంఖ్య 2 లక్షలు దాటింది. 2014లో కేవలం 4గా ఉన్న $1 బిలియన్లకి పైగా విలువైన కంపెనీలు అంటే యూనికార్నులు నేడు 125కు పైగా పెరిగాయి. వీటి మొత్తం విలువ $350 బిలియన్. ఉజ్వల భారత్కి ఇంతకంటే నిదర్శనం మరింకేం కావాలి? ఈ స్టార్టప్ల ద్వారా 21 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్ష కల్పన జరిగింది. ఈ విజయాలు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. గుర్తింపు పొందిన స్టార్టప్ల్లో దాదాపు 50% టైర్ 2, టైర్ 3 నగరాల నుంచే రావడం మరింత ప్రత్యేకత. ఉపగ్రహాల నుంచి నేరుగా మొబైల్ ఫోన్లకి కనెక్టివిటీ లక్ష్యంగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో లాంచ్ వెహికల్ మార్క్ 3 M6 రాకెట్ ద్వారా చేపట్టిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం విజయవంతం కావడం ఉజ్వల భారత్కి మరింత ఉత్ప్రేరకం. 2025 డిసెంబర్ 24న ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నందలి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదిక కావడం మనందరికీ ఆనందదాయకం. భారత్ ప్రయోగించిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం బరువు 6100 కిలోలు. ఇక ప్రయాణ రంగంలో ముఖ్యంగా రైల్వే వ్యవస్థలో ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలు అన్నీ ఇన్నీ కావు. ప్రయాణికుల సౌకర్యార్థం ఫిబ్రవరి 15, 2019న న్యూఢిల్లీ వారణాసి మార్గంలో తొలిసారిగా భారతదేశంలో లాంచ్ చేసిన వందే భారత్ రైలు ప్రజల నుంచి ఎంత విశేషమైన ఆదరణ చూరకుందో మనం మాటల్లో చెప్పుకోలేం. అత్యాధునికమైన సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణం ప్రజలని, వ్యాపార ఉద్యోగ వర్గాల వారిని ఎంతగానో ఆకట్టుకుంది. 2025 డిసెంబర్ నాటికి 164 వందే భారత్ రైళ్ల సేవలు, మార్చి 2026 నాటికి 162 చైర్ కార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి లభించిన ఆదరణతో కేంద్ర ప్రభుత్వం వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి తెచ్చింది. 2026 జనవరి 22న హౌరా కామాఖ్య మార్గంలో తొలి స్లీపర్ రైలును ప్రవేశపెట్టింది. రైల్వే రైళ్ల విస్తరణ కూడా బాగా జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం 2014-2026 మధ్య 36429 కిలోమీటర్లు కొత్త ట్రాక్లు కమిషన్ చేశారు. 2009-2014 మధ్య ఇది కేవలం 7599 కిలోమీటర్లు మాత్రమే. 2026 మార్చి 31 నాటికి 3361 కిలోమీటర్లు కొత్త లైన్లు పూర్తి అయినాయి. వీటి వల్ల సాధారణ ప్రయోగాలతో పాటు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా విస్తృతంగా పెరిగింది, ఆదాయం పెరిగింది. 2014-15లో 1,57,72 కోట్లు ఉన్న రైల్వే ఆదాయం 2024-25 నాటికి 2,65,133 కోట్లకు చేరింది. అంటే సుమారు 69% పెరుగుదల నమోదైంది. ఇలా మనం ఏ రంగం చూసినా ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలే కనిపిస్తాయి. ఇవన్నీ ఉజ్వల భారత్కి ప్రత్యక్ష ప్రమాణాలు, ఆధారాలు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. పేదల కోసం, మహిళల కోసం, రైతుల

0: కోసం, యువశక్తి కోసం, గిరిజనుల కోసం, మైనార్టీ వర్గాల కోసం, గ్రామాల పట్టణాల అభివృద్ధి కోసం, ఇతర రంగాలకి చెందిన అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం 124 పథకాలు ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన, దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, సంసద్ ఆదర్శ గ్రామ యోజన మొదలైన అనేక పథకాలు ఇందులో ఉన్నాయి. ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉజ్వల్ భారత్ కలని సాకారం చేస్తున్నది.
1: కార్యక్రమంలో మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల్ భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి దార్శనిక భారత్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్ ప్రసాదరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతల నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే వ్యవసాయ రంగానికి రైతే ప్రధాన ఆధారం. రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గించి వ్యవసాయ అవసరాలకు వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అదే మన పిఎం కిసాన్. మరి ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏంటి, ఈ పథకం యొక్క నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: నమస్కారం అండి. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక గొప్ప రైతు సంక్షేమ పథకం అని అనుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ మంది రైతాంగం ఉన్నారు, వాళ్ళని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప పథకం. దీని ద్వారా దేశంలో ఉండేటువంటి కొన్ని లక్షల రైతు కుటుంబాలకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్లకి ఆర్థిక భరోసాని కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది.
1: సార్, అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలు కేవలం చిన్న ఇంకా సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తాయా?
2: లేదండి, ఇది ఈ పథకం కింద ప్రతి ఒక్క రైతు కూడా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. సన్నకారు చిన్నకారు రైతులే కాకుండా పెద్ద రైతులు కూడా దీంట్లో లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. అయితే కొంతమంది కొన్ని వర్గాల వారు దీంట్లో అనర్హులుగా గుర్తించడం జరిగింది.
1: సరే, అయితే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందడానికి ఎవరు అర్హులు, అలాగే ఎవరు అర్హులు కారు మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: ఎవరు అర్హులు అనే దానికి వచ్చినట్టయితే, ఎవరి పేరు మీదైతే వ్యవసాయ భూమి నమోదయ్యుండి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అర్హత ప్రమాణాలు, అంటే వాళ్లకి వాళ్ల పొలం ఆధార్తో లింక్ అయి ఉండడం, అట్లాగే బ్యాంకు ఖాతాకి ఆధార్ లింక్ అయి ఉండడం, అలాగే మొబైల్ నంబర్ లింక్ అయి ఉండడం, ఈకేవైసీ పూర్తి చేసి ఉండడం, ఇలా అర్హత ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ఈ ఫుల్ఫిల్ అయినటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఈ ప్రయోజనం చేకూరుతుందన్నమాట. ఈ పథకం కింద ఎవరు అనర్హులు అనే పాయింట్కి వస్తే, సంస్థాగత భూస్వాములు అంటే కొన్ని దేవస్థాన భూములకు సంబంధించిన వాళ్లు, మఠాలకు సంబంధించిన వాళ్లు, అలాగే ఇన్స్టిట్యూషనల్ గా ఉండేటువంటి భూములకు సంబంధించిన ఓనర్స్ దీంట్లో అనర్హులు. అట్లాగే రాజ్యాంగబద్ద పదవులు నిర్వహించేవాళ్లు అంటే రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్, గవర్నరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇలాంటి వాళ్లు కూడా దీనికి అనర్హులు. అట్లాగే మాజీ మంత్రులు గాని ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు వీళ్లు కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు. ఇది కాకుండా ఇంకా రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు గాని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని వీళ్లు కూడా అనర్హుల కింద జాబితాలో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్,

0: ఎవరైతే ఆదాయపు పన్ను చెల్లిస్తా ఉన్నారో వాళ్లను కూడా ఈ అనర్హుల జాబితాలో ఉంచారు. అట్లాగే వైద్యులు, డాక్టర్స్, ఇంజనీర్లు, న్యాయవాదులు వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే 10,000 రూపాయలకి మించి పెన్షన్ వస్తూ ఉంటుందో వాళ్లు కూడా అనర్హుల కిందే చేయడం జరిగిందన్నమాట.
1: సార్, అయితే ఈ పథకం వల్ల ప్రప్రథమంగా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి రైతులకు?
0: అంటే ఈ పథకం మెయిన్ గా భారత ప్రభుత్వం ఏదైతే 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇస్తా ఉన్నారో, ఇది 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుందనండి. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు రైతు ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఫస్ట్ విడత మనకి ఏప్రిల్ జులై నెలల్లో ఒకసారి వేస్తారు. అట్లాగే ఆగస్టు టు నవంబర్ మధ్య ఇంకో విడత వేస్తారు. అట్లాగే డిసెంబర్ మార్చి ఈ విధంగా 4 మంత్స్ కు ఒకసారి ఈ యొక్క 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన దాని వల్ల ఏంటంటే ఫస్ట్ విడత వేసినప్పుడు విత్తనాలు కొనుక్కునేదానికి కానివ్వండి, అట్లాగే ఫర్టిలైజర్స్ కొనుక్కునేదానికి ఇవి ఉపయోగపడతా ఉంటాయి. అట్లాగే రెండో విడత ఇచ్చినప్పుడు మధ్యలో మన స్ప్రేయింగ్ ఆపరేషన్స్ గానీ ఇంకేదైనా కలుపు తీసేటువంటి ఆపరేషన్స్ వీటన్నింటినీ మీట్ అయ్యేదానికి కూడా మనకు అది ఉపయోగపడుతుంది. అలాగే డిసెంబర్ మార్చిలో జనరల్ గా పంట కోతలకు వస్తూ ఉంటాయి, వాటిల్లో పంటల కోతలకు కూడా ఖర్చులకి ఉపయోగపడేదానికి ఉంటుంది. ఇంతేకాకుండా మనం మామూలుగా చిన్న సన్నకారు రైతులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లి డబ్బులు తెచ్చుకుంటా ఉంటారు, క్రాప్ లోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఈ సన్న చిన్నకారు రైతులకు. సో అలాంటి వడ్డీదారుల నుంచి వీళ్ళని రక్షించేదానికోసంగా ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది.
1: సార్, మరి ఇప్పుడు 2 హెక్టార్ల కంటే ఎక్కువ సాగు భూమిని కలిగి ఉన్న వ్యక్తులు లేదంటే రైతు కుటుంబం వాళ్ళు ఈ పథకం కింద ఏదైనా ప్రయోజనం పొందుతారా?
0: అవునండి, ఇది ఏమీ భూ పరిమితి అంటూ ఏమీ లేదు. ఈ అర్హత ప్రమాణాలు ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో, ల్యాండ్ ఆధార్తో లింక్ అయి ఉండడం, బ్యాంక్ లింకేజ్ అయి ఉండడం, ఈకేవైసీ అయి ఉండడం, ఈ ప్రమాణాలన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ప్రతి ఒక్క రైతుకి ఈ అర్హత పొందేదానికి అవకాశం ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటారు కొంతమంది లబ్ధిదారులు, ఎవరైనా లబ్ధిదారులు తప్పుడు సమాచారాన్ని ఆ డిక్లరేషన్ లో ఇస్తే ఏమవుతుంది?
0: అంటే ఇప్పుడు తప్పుడు సమాచారం అంటే వాళ్ళు అప్లై చేస్తారు, అందరూ కూడా ఏదో బెనిఫిట్ పొందాలని అప్లై చేస్తూ ఉంటారు. మీ సేవా సెంటర్స్ ద్వారా ఇది అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది, అట్లాగే సెల్ఫ్ అప్లికేషన్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి పథకానికి తీసుకోవాలని చెప్పి అప్లై చేస్తుంటారు. బట్ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేసి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇన్ఎలిజిబుల్ చేస్తా ఉన్నాం. అయితే ఈ వ్యాలిడేషన్ లో కొంతమందికి అనర్హులకు కూడా బెనిఫిట్ రావడం జరిగింది. సో అది తర్వాత ఇన్స్టాల్మెంట్లు వేసేటప్పుడు వాటిని కూడా గుర్తించి అవన్నీ కూడా ఆపేయడం జరిగింది. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద ఈ లబ్ధిదారుల అర్హత నిర్ణయించడానికి ఏదైనా కట్ ఆఫ్ డేట్ అంటే నిర్దేశించిన గడువు ఏదైనా ఉందా?
0: దీనికి ఉందండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ 2019లో దీన్ని కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించింది. అంటే 2019 ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు ఎవరి పేరు మీదైతే ఈ వాళ్ల భూమి రిజిస్టర్ అయి ఉంటుందో అలాంటి వారి అందరికీ కూడా ఈ పథకంలో బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అంటే తర్వాత 2019 ఫిబ్రవరి 1 తర్వాత ఎవరైనా భూమి కొనుగోలు చేసి వాళ్ల పేరు మీద మార్చుకున్నా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వలేదు. సో అది కట్ ఆఫ్ డేట్ గా పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజుకి ఫస్ట్ మనకి 2019 ఫిబ్రవరిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు 23 ఇన్స్టాల్మెంట్లు వేశారు. ఆ రోజుకి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ రైతులకు మాత్రమే వేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ గా ఎవరైతే కొనుక్కోనున్నా వాళ్ల పేరు మీద మార్చుకున్నా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు.
1: సార్, అయితే ఒక అనుమానం సార్, ఇప్పుడు భూస్వామి మరణం కారణంగా వారసత్వంగా మీరు చెప్పిన ఈ కట్ ఆఫ్ తేదీ తర్వాత ఆ సాగు భూమి యాజమాన్యం బదిలీ అయిందనుకోండి, అలాంటి సందర్భాల్లో పథకం యొక్క ప్రయోజనాలు వారికి చేకూరుతాయా?
0: దీన్ని మాత్రం భారత ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2019కి ముందు వాళ్ల తండ్రి మీద పేరుందనుకోండి, అతను చనిపోయాడు తర్వాత అది వీళ్ల కొడుకుల పేరు మీద గాని ఎవరైతే లీగల్ హెయిర్ వారసులు ఉంటారో వాళ్ల పేరు మీదకి మార్చుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క కొడుకు గాని కూతురికి గాని వచ్చే విధంగా దీన్ని మార్పులు చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉందన్నమాట.
1: ప్రసాదరావు గారు, మరి ఇప్పుడు ఈ ఆదాయ పన్ను చెల్లించే రైతు లేదా వారి జీవిత భాగస్వామి ఒకవేళ ఈ ఆదాయ పన్ను చెల్లిస్తుంటే వారు ఈ పథకం కింద

0: ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
1: సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ దీంట్లో అనర్హులు అనమాట. అంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా, లేదా వాళ్ళ భాగస్వామి పే చేస్తున్నా, లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తా ఉంటే దీని పథకానికి అనర్హులు. అయితే దీన్ని కొంత వెసులుబాటు ఇస్తూ లాస్ట్ 3 ఇయర్స్ లో, గత 3 సంవత్సరాల్లో వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే, అంటే గతంలో ఎప్పుడో ఒకసారి పే చేసి ఉంటారు కానీ తర్వాత

0: అయితే మనం ఇంటి క్రైటీరియాగా కాకుండా కుటుంబం క్రైటీరియా, అంటే ఒక భర్త, భార్య, పిల్లలు, ఇది ఒక కుటుంబం. అట్లాగే ఆ ఇంట్లోనే ఇంకొక భర్త, భార్య, పిల్లలు ఉంటే అది వేరే కుటుంబం కింద ట్రీట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కరికే బెనిఫిట్ వచ్చే విధంగా దీంట్లో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే భర్త పేరు మీద కూడా పొలం ఉండి ఉంటుంది, భార్య పేరు మీద కూడా పొలం ఉండి ఉండొచ్చు, అయితే ఇద్దరికి కూడా బెనిఫిట్ రాదనమాట. ఒక కుటుంబానికి ఒకరికే బెనిఫిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది.
1: సరే, ఇప్పుడు ఒక రైతు పేరు మీద ఆ భూమి లేదనుకోండి, వాళ్ళ తండ్రి లేదంటే పూర్వీకుల యాజమాన్యంలోని ఆ భూమిని వారు సాగు చేస్తుంటే అలాంటి రైతుకి ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
0: అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ తండ్రి పేరు మీద పొలం ఉండుంటే దాన్ని అతను చనిపోయి తర్వాత మ్యుటేషన్ జరిగితేనే కొడుకు పేరు మీద గాని ఆ కూతురు పేరు మీద గాని మనం మార్చుకొని ఈ బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉంది. కానీ మన వెబ్లాండ్ రికార్డ్స్ లో ఆ తండ్రి పేరే ఉన్నంత వరకు ఆ బెనిఫిట్ ఆ తండ్రికే వర్తిస్తుంది, తర్వాత వీళ్ళు కొడుకులకి రాదనమాట.
1: సరే, అయితే ఇప్పుడు ఈ పీఎం కిసాన్ కింద ఈ ప్రయోజనాల బదిలీ కోసం పీఎం కిసాన్ పోర్టల్లో తప్పనిసరిగా సమర్పించాల్సిన సమాచారం ఏంటి?
0: అంటే ఇది పథకం పొందాలంటే ఖచ్చితంగా ఈ పోర్టల్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే దానికి మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది అవసరం. ఏంటంటే అతనికి పొలం ఉందా లేదా, అంటే పట్టాదారు పాస్ పుస్తకం అవసరం. అట్లాగే ఆధారు ఉండాలి, అంటే ఎందుకంటే ఈ పొలానికి ఆధార్ లింక్ అవ్వాలి. సో ఇది బెనిఫిట్ రావాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి. అట్లాగే వాళ్ళకి మెసేజెస్ వచ్చేదానికి మొబైల్ లింక్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఈ క్రైటీరియాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమర్పిస్తేనే మనం ఆ పోర్టల్లో ఇది తీసుకుంటుంది. తర్వాత మన వెరిఫికేషన్లో కూడా ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేసుకుని వీళ్ళని అప్రూవ్ చేయడం జరుగుతుంది.
1: సార్, అయితే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలన్నారు, దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ పోర్టల్ వివరాలు కానీ పంచుకుంటారా?
0: దీనికి పిఎం కిసాన్ .gov.in అనేటువంటి ఒక పోర్టల్ ఉంది. దీంట్లోనే డైరెక్ట్ గా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా ఈవెన్ మనం మీ సేవా సెంటర్స్ కి వెళ్ళినా కూడా ఈ పోర్టల్ నుంచే వాళ్ళు కూడా ఈ అప్లై చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. లేదు ఎవరికైనా రైతులకి అవగాహన లేకపోతే సమీపంలో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్ర సిబ్బందిని గాని మండల వ్యవసాయ అధికారిని గాని కలిస్తే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు గైడ్ చేస్తారు.
1: సార్, దీనికి సంబంధించి ఏదైనా యాప్ కూడా ఉందా?
0: అంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ పిఎం కిసాన్ యాప్ అనేది ఒకటి ఉంది, దాంట్లో అయినా అప్లై చేసుకో.
1: సార్, మరి ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళ భూమిని సాగు చేస్తుంటారు, అంటే కౌలుకు, ఈ కౌలు రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులా?
0: దీంట్లో కౌలు రైతులకి అవకాశం లేదండి, ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తింపు చేయడం జరిగింది. అయితే ROFR పట్టాలని, అంటే అటవీ భూములు సాగు చేస్తూ ఉంటారు కౌలు కిందే అది, బట్ గవర్నమెంట్ వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఉంటారు. సో అలాంటి ROFR ఫ్యామిలీస్ కి ఈ పథకంలో అవకాశం కల్పించడం జరిగింది.
1: సార్, చివరగా ఈ పథకానికి సంబంధించి మీరు శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి?
0: సో ఇప్పటి వరకు మనకి పిఎం కిసాన్ ద్వారా దాదాపు 23 విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. మొన్న ఇటీవల జూన్ 20వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వెస్ట్ బెంగాల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ అందరికీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, చాలా మంది ఇంకా కూడా వాళ్ల పొలాలని ఆధార్తో లింక్ చేయించుకోకుండా ఉన్నారు. ఫస్ట్ అది చేయించుకోవాలి, అట్లాగే బ్యాంకుకి ఆధార్ లింక్ చేయించుకోవాలి, ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. రెండోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఫార్మర్ కూడా ఒక ఐడి అనేది, ఫార్మర్ ఐడి అని ఒకటి ప్రవేశపెట్టింది. అంటే ప్రతి సిటిజన్ కి ఎలాగైతే ఆధార్ నంబర్ ఉంటుందో అట్లాగే రైతు అనే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈ ఫార్మర్ ఐడి అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా రైతులు ఇంకా ఫార్మర్ ఐడి చేయించుకోకపోతే దయచేసి మీ సమీప రైతు సేవా కేంద్రానికి వచ్చి చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
1: ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన శ్రోతలకు పీఎం కిసాన్ పథకం గురించి ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు దార్శనిక భారత్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్ ప్రసాదరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 8:15 దాటి 3 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినిమా పాటలు. ముందుగా మీకోసం వినిపించబోయే పాట నా మనసిస్తారా. ఈ చిత్రం కోసం రాజేష్ సునీత కలిసి ఆలపించిన ఈఎస్ మూర్తి సాహిత్యాన్ని విందాం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ సుమన్ చల్లాగారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 224-6605, మరొక నంబర్ 224-6606, ఎస్టీడీ కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజాదంత వైద్యశాల, వెంకటగిరి. చిత్రకుసుమాలులో సినిమా పాటలు వింటూ ఉన్నాం. కార్యక్రమంలో తరువాత వినబోయే పాట పల్లకిలో పెళ్లి కూతురు. ఈ చిత్రం కోసం ఎస్పీ చరణ్, నిత్య సంతోషిని కలిసి ఆలపించిన చంద్రబోస్ సాహిత్యాన్ని విందాం. సంగీతం MM కీరవాణి.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: చిత్రకుసుమాలులో సినిమా పాటలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 మెగాహెడ్స్ పై శ్రోతలు ఇప్పుడు విందాం పిల్లా నువ్వులేని జీవితం. ఈ చిత్రం కోసం అనుదీప్ రాహుల్ కలసి ఆలపించిన భాస్కర్ భట్ల సాహిత్యాన్ని విందాం. సంగీతం అను ప్రూబెన్స్.

0: చిత్రకుసుమాలులో సినిమా పాటలు మీరింతవరకు విన్నారు. శ్రోతలు, ఈ ప్రసారంలో 8:40 చిత్రకుసుమాలులో సినిమా పాటలు ప్రసారం చేస్తాం, వినవచ్చు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. కొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విందాం విజయవాడ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. వార్తల వివరాలు. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. వాద్నగర్ నుండి వారణాసికి ప్రయాణిస్తున్న సేవాయాత్రికులతో ప్రధానమంత్రి ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సంభాషించారు. సేవ అనేది జీవితానికి ప్రధాన ఉద్దేశం కావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. సేవాభావం ప్రతి వ్యక్తిలోనూ అంతర్లీనంగా ఉండాలని కోరారు. అత్యున్నత పదవిని అధిరోహించినప్పుడు కూడా రాజకీయాల్లో సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని పేర్కొన్నారు. పీఎం కిసాన్ లేదా పీఎం సూర్యగారి యోజన వంటి పథకాలు లబ్దిదారులకు నేరుగా ప్రయోజనాలను చేరవేయడంలో గుర్తింపు పొందాయన్నారు. సేవాభావం ఉన్నప్పుడే 4 కోట్ల మంది పేదలకు శాశ్వత గృహాలు లభించాయని నరేంద్ర మోదీ వెల్లడిస్తూ,
2: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే శబ్దో మే నహీ దేంగే హమారే అప్నే ఆచరణ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కిత్ని హీ క్యో నా బడీ హో జాయే లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా కిత్నే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
1: భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో విశ్వసంచార్ హిందుత్వక అనే పుస్తకాన్ని ఆయన ఈరోజు విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ, హిందుత్వ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు, అందరినీ కలుపుకుని వెళ్తుందని చెప్పారు. 1925లో నాగ్పూర్లో డాక్టర్ కేశవ్ బలిరాం హెగ్దేవర్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతవార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ చాలా సముచితమైనదని ఉపరాష్టపతి అన్నారు. ఆర్ఎస్ఎస్ ఒక చిన్న సంస్థ నుండి ప్రపంచవ్యాప్త సంస్థగా ఎదిగిందని ఉపరాష్టపతి గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా, జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ డేవిడ్ వాడేఫుల్, జపాన్ విదేశాంగ మంత్రి మొటిగే తోషిమిత్సు ఈ మేరకు పిలుపునిచ్చారు. శాశ్వత తాత్కాలిక విభాగాలలో మండలిని విస్తరించడమే ఈ సంస్కరణలకు కీలకమని పేర్కొన్నారు. రోజురోజుకు సవాలుగా మారుతున్న భౌగోళిక రాజకీయ వాతావరణం దృష్ట్యా యుఎన్ఎస్సీ సంస్కరణలు గతంలో కంటే ఇప్పుడు మరింత అవసరమని G4 దేశాల విదేశాంగ మంత్రులు అన్నారు. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికా, కరేబియన్తో సహా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న, ప్రాతినిధ్యం లేని ప్రాంతాలు, సమూహాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని కూడా వారు గుర్తు చేశారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే లక్ష్యంతో దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయ వంట నూనెల ధరల్లో వచ్చిన భారీ పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కూడా తగ్గిస్తుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా చూడాలని సంబంధిత పరిశ్రమల భాగస్వాములకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశీయ మొబైల్ ఫోన్ల డిమాండ్లో 99.2% భారత్ తీరుస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 13వ వార్షిక పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసంలో ఆయన మాట్లాడుతూ, భారత్ ఏటా సుమారు 32 నుండి 33 కోట్ల మొబైల్ ఫోన్లను తయారు చేస్తోందని చెప్పారు. 5 ప్రధాన అంతర్జాతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్లు భారత్లోనే తమ పరికరాలను తయారు చేస్తున్నాయని గుర్తు చేశారు. ప్రపంచ స్థాయిలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ తయారీ పథకాన్ని ప్రారంభించిందని కృష్ణన్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో బస్సులో సంభవించిన అగ్ని ప్రమాదం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం

0: చేశారు. గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణిస్తున్న స్లీపర్ బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం 9 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పోలీసుల సమాచారం ప్రకారం ఈ ఘటన జేవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దయానద్పూర్ గ్రామం సమీపంలో అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఇదిలా ఉండగా ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. గణేష్ ఉత్సవాల ముగింపు సందర్భంగా రేపు జరగనున్న గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపు కోసం పూణే పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఊరేగింపు మార్గాల ద్వారా మొత్తం 638 గణేష్ మండపాలు పాల్గొంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రతాపరమైన నిర్వహణ కోసం 10,000 మందికి పైగా పోలీసు సిబ్బంది, హోంగార్డులు, ఇతర భద్రతా సిబ్బందిని నియమించారు. దాదాపు 3,500 సీసీటీవీ కెమెరాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియోలు, డ్రోన్స్ ద్వారా నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఒడిశాలోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా బీహార్, జార్ఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడిస్తూ,
1: Under the influence of deep depression over north coastal Andhra Pradesh and adjoining south Odisha, heavy to very heavy rainfall at few places with extremely heavy rainfall at isolated places very likely to occur at south interior Odisha and south Chhattisgarh today.
0: ఏషియన్ గేమ్స్ 2026 అథ్లెటిక్స్ విభాగంలో భారత క్రీడాకారులు పతకాలు సాధిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా 400 రిలేలో భారత్కు రజిత పథకం దక్కింది. అలాగే 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పథకం వరించింది. దీంతో భారత పథకాల సంఖ్య 17కు చేరుకుంది. ఇందులో 1 స్వర్ణ పథకం, 7 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. 400 మీటర్ల మిక్స్డ్ రిలే విభాగంలో భారత్కు ఈ రజిత పథకం దక్కింది. మను, పూవమ్మ, విశాల్, విద్యతో కూడిన భారత జట్టు 3.14 నిమిషాల్లో రేసును పూర్తి చేసింది. ఇదిలా ఉండగా 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం సాధించిన సీమాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ వేదికగా అభినందించారు. ఆసియా క్రీడల్లో 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం నెగ్గిన సీమాను చూసి భారత్ గర్విస్తోందని ఆయన అన్నారు. భారత నౌకాదళం, ఫ్రెంచ్ నౌకాదళం మధ్య జరుగుతున్న 24వ ద్వైపాక్షిక సముద్ర విన్యాసం వరుణలో పాల్గొనేందుకు ఐఎన్ఎస్ త్రిశూల్ ఫ్రాన్స్లోని టౌలాన్కు చేరుకుంది. ఈ విన్యాసంలో భాగంగా నౌకాశ్రయంలో సముద్రంలో క్రాస్డెక్ సందర్శనలు, కార్యాచరణ పరస్పర చర్యలు, క్రీడాపరమైన కార్యక్రమాలతో సహా వృత్తిపరమైన కార్యక్రమాలు జరుగుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమాలు ఇరు నౌకాదళాలకు అనుభవాలను, ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి, పరస్పర సహకారాన్ని మెరుగుపరుచుకోవడానికి, పరస్పర అవగాహనను పెంపొందించుకోవడానికి అవకాశాలు అందిస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,828 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 1248 పాయింట్ల నష్టంతో 73,580 వద్ద ముగిసింది. నిఫ్టీ 383 పాయింట్లు కోల్పోయి 23,063 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.95 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 105.23 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర 4,252 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినిమా పాటలు. ముందుగా నవవసంతం. ఈ చిత్రం కోసం హరిహరన్ సాధనా సర్గం కలిసి ఆలపించిన అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని విందాం. సంగీతం సమకూర్చారు ఎస్ఏ రాజ్కుమార్.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ సుమన్ చల్లాగారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టిడి కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజాదంత వైద్యశాల, వెంకటగిరి. నూట 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. చిత్రకుసుమాలులో సినిమా పాటలు వింటూ ఉన్నాం. తరువాత వినబోయే పాట అపరిచితుడు. ఈ చిత్రం కోసం నకుల్, టిప్పు, జీవి ప్రకాష్ కలిసి ఆలపించిన భువనచంద్ర సాహిత్యాన్ని విందాం. సంగీతం సమకూర్చారు హారిస్ జయరాజ్.

శ్రోతలు, మీరు విన్న ఆ పాట దువ్వాడ జగన్నాథం. ఈ చిత్రం కోసం ఎంఎల్ కార్తికేయన్, చిత్ర కలిసి ఆలపించిన సాహితి సాహిత్యమది, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చిత్రకుసుమాలులో సినిమా పాటలు మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5 MHz పై. కార్యక్రమంలో చివరిగా విందాం సాక్ష్యం. ఈ చిత్రం కోసం జితిన్ రాజ్, ఆరతి కలిసి ఆలపించిన అనంత శ్రీరామ్ సాహిత్యం విందాం. సంగీతం హర్షవర్ధన్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 9:30 దాటి 4 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినిమా పాటలు. ముందుగా మురారి. ఈ చిత్రం కోసం ఎస్పీ చరణ్, హరిణి కలిసి ఆలపించిన సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని విందాం. సంగీతం మణిశర్మ.

శ్రోతలు ఇప్పుడు ఒక ప్రకటన విందాం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి.

చిత్రకుసుమాలులో మీరు విన్న ఆ పాట గులాబీ. ఈ చిత్రం కోసం మనో, గాయత్రి కలిసి ఆలపించిన సీతారామ శాస్త్రి సాహిత్యమది, సంగీతం శశిప్రీతం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772446605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: చిత్రకుసుమాలులో సినిమా పాటలు మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5 MHz పై. శ్రోతలు, చిత్రకుసుమాలులో తరువాత వినబోయే పాట కంచె. ఈ చిత్రం కోసం అభయ్ జోధ్పుర్హర్, శ్రేయా ఘోషల్ వీళ్ళిద్దరూ కలిసి ఆలపించిన సీతారామశాస్త్రి సాహిత్యాన్ని విందాం. సంగీతం చిరంతన్ భట్.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30

శ్రోతలు విన్న ఆ పాట చెలి. ఈ చిత్రం కోసం ఉన్నికృష్ణన్, హరిణి కలిసి ఆలపించిన భువనచంద్ర, సాహిత్యమది, సంగీతం హారిస్ జయరాజ్. 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. చిత్రకుసుమాలులో సినిమా పాటలు వింటూ ఉన్నాం. కార్యక్రమంలో చివరిగా విందాం రోబో. ఈ చిత్రం కోసం విజయ్ ప్రకాష్, శ్రేయా ఘోషల్ కలిసి ఆలపించిన వనమాలి, సాహిత్యాన్ని విందాం. సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రకుసుమాలులో సినిమా పాటలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 10 గంటలు కావస్తోంది. కొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు విందాం ఆ పాత మధురాలు, పాత సినిమా పాటలు. ముందుగా అభిమానం, ఈ చిత్రం కోసం సుశీల ఏపీ కోమల ఆలపించిన జూనియర్ సముద్రాల సాహిత్యాన్ని విందాం. సంగీతం ఘంటశాల.

శ్రోతలు, ఇప్పుడు ఒక ప్రకటన విందాం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు, నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంతవైద్యులు డాక్టర్

సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246606 మరొక నంబర్ 2246606 ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఆ పాత మధురాలులో పాత సినిమా పాటలు వింటున్నాం. ఇప్పుడు విందాం కుంకుమరేఖ. ఈ చిత్రం కోసం జిక్కీ బృందం ఆలపించిన ఆరుద్ర సాహిత్యాన్ని విందాం. సంగీతం మాస్టర్ వేణు.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓ బాటసారి కార్యక్రమాన్ని

0: తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
0: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: ఆపాత మధురాలులో ఇప్పుడు విందాం బలిపీఠం. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన శ్రీశ్రీ సాహిత్యాన్ని విందాం. సంగీతం చక్రవర్తి.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: శ్రోతలు, ఇప్పుడు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 224-6605, మరొక నంబర్ 224-6606, ఎస్టీడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. ఆపాత మధురాలులో పాత సినిమా పాటలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 మెగాహెడ్స్ పై కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆత్మగౌరవం. ఈ చిత్రం కోసం ఘంటసాల సుశీల కలిసి ఆలపించిన శ్రీ సి నారాయణరెడ్డి సాహిత్యాన్ని విందాం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

విన్నా పాట తేనె మనసులు. ఈ చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన ఆత్రేయ గీతమది, సంగీతం సమకూర్చిన వారు కెవి మహాదేవన్. ఆపాత మధురాలులో తర్వాత విందాం వెలుగునీళ్లలు. ఈ చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన శ్రీశ్రీ సాహిత్యాన్ని విందాం. సంగీతం పెండ్యాల.

శ్రోతలు విన్న ఆ పాట ప్రేమాభిషేకం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన దాసరి నారాయణరావు సాహిత్యమది, సంగీతం చక్రవర్తి. 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. ఆ పాత మధురాలులో పాత సినిమా పాటలు వింటూ ఉన్నాం. కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట త్రిశూలం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన ఆత్రేయ గీతాన్ని విందాం. సంగీతం కెవి మహదేవన్.

ఆపాత మధురాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం సరిగ్గా 11 గంటలు. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రారంభమయ్యే మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.

సమయం సరిగ్గా 11 గంటలు. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రారంభమయ్యే మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.